0: పవిత్రమైనప్పుడు ఫలితం కూడా మంచిది అవుతుంది.
1: When the heart is sacred, the results are bound to be sacred.
0: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: The heart should be sacred all through.
0: అది ఏ శివతత్వము?
1: That is the nature of
0: Shiva.
1: That mystery of Shiva.
0: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: The heart should be so auspicious, it has got to be sacred and pure, embodiments of love.
0: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: What is to be said today is to keep your heart pure.
0: ఎవరిని దూషించడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తూలనాటం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: Don't have any feelings that might lead you to criticize, accuse, use harsh words.
0: శివ స్వరూపము.
1: That pure heart is
0: love. ఆ శివ స్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్
1: అండ్ దట్స్ ద మైండ్
0: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: They think mind is different in the modern concept.
0: Monkey mind kaadu, mankind.
1: It is not the monkey mind, it's mankind.
0: Mankind.
1: Mankind.
0: Kabatti adi Vishnu swaroopame.
1: Mankind, the mind represents
0: mind to koodinatvanti mind.
1: And it's comprised of mind.
0: Kanuka mana manasunu pavitramaitu karunato nimpali.
1: And our mind should be filled with sacred compassion.
0: Aanandamto nimpali.
1: It should be full of bliss.
0: Premato nimpali.
1: It should be filled with love.
0: Satyamto nimpali.
1: It's wonderful.
0: Ee vidhanga manam chesinappude ee mind Vishnu swaroopani pondutundi.
1: There is pure. It's fully pure love and bliss. It takes the form of Vishnu.
0: Brahma swaroopamunu
1: is one of Brahma.
0: Satya vakuto.
1: Brahma stands for truthful talk.
0: Satyam kante minchindi manakati ledu.
1: There's nothing beyond truth.
0: Satyamunandundi sarvamu srushtinche.
1: Right from the position of truth he created.
0: Satyamunanna anage sarva srushti.
1: Everything merges in truth.
0: Satyamahimaleni stalamedi kanugunna.
1: Is there any place here that does not stand for truth?
0: Satyam idiye chudarayya.
1: It's a pure unsullied truth.
0: సత్యమే బ్రహ్మస్వరూపము.
1: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
0: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
1: అండ్ దిస్ వెరీ వర్డ్
0: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివ స్వరూపము.
1: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్. దే రిప్రజెంట్ ద వాల్యూస్, దే అట్రిబ్యూట్స్.
0: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
0: ఎలాంటి గుణములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
0: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యు దేర్ ఇస్
0: జేనందు కూడా ఉంటుంది. రుద్రము భద్రము ఎండిటీ అంత కూడా ఉంటుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
0: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
0: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మార్కండేయునకు నాయన నీవు 16 సంవత్సరాలు సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
0: కానీ అది మార్కండేయునికి తెలియదు, తల్లిదండ్రులకు తెలుసును.
1: మార్కండే ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ ఇస్ పేర్.
0: 15 సంవత్సరం అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ దేర్ సన్ ఫర్ 15 ఇయర్స్.
0: 16 సంవత్సరం ప్రారంభమవుతుంది.
1: 16th year ఇస్ అబౌట్
0: అమ్మ ఒకటి ఏడుస్తుండాలి, నాన్న ఒకటి ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th year.
0: మార్కండే ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా?
1: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీర్చుకుని
1: ద పేరెంట్స్ కాల్ హిమ్ సో
0: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: దిస్ ద లాస్ట్ డే, యూఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
0: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్
0: రహస్యం అంతా గుర్తించుకున్నాడు. ఈ క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
1: I don't want to waste this single moment left.
0: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాలు అంతా కూడా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
0: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
0: ఈశ్వరు దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.
0: ఈశ్వరు గ్రీన సన్నరేశ పరేశ బిరేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
1: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
0: Appudu kaalam teeripoyindi, yamudu vachadu.
1: At the right point, the dot of time, god of death yama came and he said
0: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
1: Yama also will not act.
0: Itariki etta vesedi ippudu.
1: Well, how am I to rope?
0: Isharudu ఈ మార్కండేయుడు ఇద్దరు కూడా శిరస్సులు చేరిపోయినాయి.
1: ఈశ్వర్ అండ్ మార్కండేయ ఆర్ టుగెదర్ నౌ.
0: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండేయ కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
0: కానీ టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఇస్ పాసింగ్
0: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెంతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
0: పాశం.
1: అండ్ హి స్ప్రెడ్ ద నోస్.
0: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: And the noose has tied up the neck of Shiva.
0: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
1: There manifested Ishwara.
0: ఓ యమ నాకును పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు.
1: ఓ యమ యు హావ్ కమ్ టు దట్ లెవెల్ యాస్ టు టేక్ మీ ఆల్సో. అండ్ హి కర్స్డ్ హిమ్.
0: చిరంజీవిగా ఉండమని చెప్పని మార్కండేయునికి వరం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హి బ్లెస్డ్ మార్కండేయ దట్ హి వుడ్ లివ్ ఫర్ లాంగ్.
0: ఏమనగా మార్కండేయుడు పట్టుపట్టి ఈశ్వరుని యొక్క ప్రాప్తంలో తాను లీనమైపోవటం చేతనే భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్.
0: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు కుక్
0: ఎలాంటి తిండో అలాంటి ఫలితం వస్తుంటది.
1: అండ్ యాజ్ ఇస్ ద యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God blesses you.
0: Yelanchi kadapadi samayamlo kani.
1: At any point of time,
0: is no doubt to.
1: There's no doubt about it.
0: Karuka ee satyanni meer gurtinchi hrudayanni pavitramaina margamlo pravesha pettandi.
1: Know this truth fundamentally and make your heart.
0: Ee ishwarudu.
1: My heart is Ishwara.
0: Na mind is Vishnu.
1: My mind is Vishnu.
0: Na vakye Brahma.
1: My walk is Brahma.
0: Ani ee mooditini poorthiga nammi.
1: Have full faith in the three.
0: Aa mooditini sadhiniyoga parichukuntu randi.
1: Make proper use of these three.
0: Meeku sadgati tappaka kalugutundi.
1: You will have good results positively.
0: Anni vidala daivamtone meer reenam avutaru.
1: And you will ultimately merge in God.
0: Kanuka
1: so
0: prati okati manavudu chesetundi manchi cheddala karmalu chetane ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
0: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
0: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
0: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్
0: ఈ విధంగా మీకు తెలియనటువంటి ఒక రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్
0: దైవతత్వం లోపల కట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
1: యూ డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యూ వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: కాలాయన మహాం
1: గాడ్ ఇస్
0: కాలకాలాయన మహాం కాలతప్పదమునాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. గాడ్ కంట్రోల్స్ టైమ్.
0: కనుక ఈ కాలాన్ని మనం పవిత్ర చేయడం కోసమని మంచి మాటలు మంచి మనస్సు మంచి హృదయము కలిగి ఉంటుంది.
1: వీ షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్స్ సీక్రెట్ వర్డ్స్ ప్రేమ ప్రధానమైన మైండ్ అండ్ గుడ్ హార్ట్ అండ్ లవ్ షుడ్ బి ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.

0: వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి
1: మార్నింగ్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 23rd April 1998 at Kodaikanal. In this discourse, Bhagavan takes us through the mysterious

తెరకు ఇవ్వల చీవి దేవుడవ్వలనుండు తెరకు ఇవ్వల చీవి దేవుడవ్వలనుండు.

0: all sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prachina Kalamunundi. Veda Prabhavam Cheta. Bharata Deshamu. Anni Deshamunaku. ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసమస్తా సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ భారతీయస్ హ్యావ్ బీన్ షేరింగ్ ది స్పిరిచువల్ వెల్త్ విత్ ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద వరల్డ్ విత్ ది కార్డినల్ ప్రిన్సిపల్ praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaigyanikanga entayo pragatini sadhinchadu.
0: Man has attained progress in science and technology.
1: Kani naitikanga dharmikanga dinidinamulaku మానవత్వం దిగజారిపోతున్నది.
0: బట్ డే బై డే ద మారల్ వాల్యూస్ అండ్ ద రైచస్ కాండక్ట్ ఆర్ డిక్లైనింగ్.
1: మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా, ఇవంతా కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
0: Man today is able to sustain his individuality in a mean way, because whatever he does, whatever he thinks over, whatever he speaks, is full of selfishness and self-interest.
1: Ee naati manavudu swartham chetilo keelubommaye jeevisthunnadu.
0: Man today is living as a puppet in the hands of selfishness.
1: Itti swartha saprayojanamu cheta manavatvamane kolpoyi కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
1: మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: జీవించదగినటువంటిది.
0: ఇట్ హాస్ టు బి లివ్డ్.
1: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం, ఇది మానవత్వానికి కళంకం.
0: సచ్ ఎ సీక్రెట్ లైఫ్, if it is not redeemed, if it is not liberated, it is a matter of shame and insult.
1: ee naati manavudu
0: man
1: oka vidhamainatundi niyamamunu poonaka tanu korinattuga jeevisthu tarchinattuga chestu anubhavinchina reethilo anubhavisthu unnadu.
0: Man today doesn't seem to follow any discipline, and he wants all those around, and he wants to think as per his whims and fancies.
1: Nasseyo niyamam vina denikainanu oka niyamam atyavasaram.
0: For anything, a discipline is essential.
1: Oka nadi pravahistundi,
0: a river is flowing.
1: Ee pravahinchetvanti nadiki konni gattu lekapothe idi gramamul paina padi aneka apakaramunu guri chestundi.
0: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
1: Ade nadiki rendu gattu kattinappudu idi janopakariya undi jeevithanni saathakam gaavistundi.
0: The same river

0: If it has got buns on either side, it's useful for irrigation.
1: Adiye rendu gattlu.
0: These are the two buns.
1: Ashtacharanamamto kudinatundi gattu ee rendu.
0: One bud is eight lettered one.
1: Shraddhavan labhate jnanam. Idi oka vaipuna gattu.
0: The bun of Shraddhavan labhate jnanam.
1: Samshayatma vinashyate. ఇది రెండవ గట్టు.
0: ద అదర్ బన్ ఈజ్ సంశయాత్మ వినశ్యతే.
1: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతే. ఈ అష్టాక్షరనామాన్ని సార్థకం చేసుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ బండ్ ఆఫ్ సంశయాత్మ వినశ్యతే.
1: సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ డౌట్ man cannot achieve anything. He cannot understand even a fraction.
1: Nissamsayamga
0: he should be doubtless.
1: Ye karyamulandaina kudunu thanu munden jeviyali.
0: He has to step forward, march ahead doubtlessly.
1: Idi ye mana jeevita pravahamunaku oka vaipuna gattu.
0: This is one bund across the river of life.
1: Shraddhavan labhate jnanam ee enimidhi aksharamula yokka gattu maroku vaipudi.
0: We have another band on the other edge. Shraddhavan labhate jnanam.
1: Ee rendu gattuku madhyalo manava jeevitam anedi pravahinchi anugraham ane sagaramlo leenam avutundi.
0: The river of human life flows in between the two bands and merges ultimately in the mighty ocean of divinity.
1: Kanipinche vrikshamunaku kanipinchani veerlaku neeru poyyali.
0: For the tree that is apparent needs water, the roots that are hidden.
1: కానీ కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మం జీవ.
0: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దోస్ దట్ యూ డు నాట్ సీ దోస్ విచ్ ఆర్ హిడెన్ విల్ మేక్ యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ టుడే.
1: వేర్లను భద్రం చేయకపోయినా వేర్లను కాపాడకుండినా వృక్షమే కూలిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ వాటర్ ఇఫ్ యూ డోంట్ సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద రూట్స్ ది ఎంటైర్ ట్రీ వుడ్ బి డ్యామేజ్.
1: జీవితమే ఒక ఫైర్ వుడ్ మాదిరి తయారవుతుంది.
0: ద లైఫ్ బాయిల్స్ డౌన్ టు దట్ ఆఫ్ firewood.
1: Neeru lenappudu ee chetti emaipothundi endipothundi.
0: Without water the tree becomes dry.
1: Endipoyina vrikshamulo ee vidhamainatundi phalamulu manam andukolemu.
0: The tree that becomes dry would never yield fruit.
1: Kanuka prati manavudu kudanu ee samshayam anetundi daa nirmoolam gaavinchi nissamshayamto bhagavantuni sevinchadaniki ponukovali.
0: Therefore man must determine to kill this doubt and lead a doubtless life.
1: ఏ కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండా విజయాన్ని సాధించలేడు.
0: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్ ఇఫ్ వీ ఎంటర్టైన్ దిస్ డౌట్.
1: ఓం నమో నారాయణాయ ఇది కాదు అష్టాక్షరనామం.
0: ఓం నమో నారాయణాయ
1: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
0: ఇస్ ఎయిట్ లెటర్డ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కానీ నిస్సంశయమైనటువంటిది నిజమైనటువంటి మార్గము.
0: ద ట్రూ పాత్ ఇస్ రియలీ డౌట్లెస్ వన్.
1: సంశయాత్మ వినశ్యతే ఈ ఎనిమిది అక్షరములే నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
0: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
1: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇఫ్ యూఆర్ రియలీ డౌట్లెస్ దేర్ నథింగ్ దట్ ఇస్ ఇంపాసిబుల్ టు యూ.
1: ఇంకా రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: The second one, Shraddhavan labhate jnanam.
1: ఈ నిస్సంశయమైనటువంటిది ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది.
0: This doubtless temperament and attitude constitute or comparable to the roots.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇది ఏ వృక్షం యొక్క ఫలములు.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం represents the tree.
1: పైన ఫలము కింద వేరు.
0: We find the fruit above and the root below.
1: Paina fruit kinda root.
0: Above the fruit, below the root.
1: Madhyalo aneka vidhamainatvanti yokka kommalu remmalu aakulu ivanni kuda cheri untayi.
0: In between the fruit and the root, we find the branches, the leaves and so on.
1: Manavudu chettunu naate deni kosamani.
0: Why man plants a tree?
1: Phala nimittame chettunu naadutunnadu.
0: He plants a tree expecting fruit.
1: Phalame lekundane chettune naatadu.
0: If he doesn't expect a fruit, he doesn't plant.
1: Kanuka manava jeevitam anetunte vrikshamulaku phalam emiti.
0: So for the tree of human life, what is the real fruit?
1: Adi e purna jnanamu.
0: The fruit of human life is total awareness, wisdom.
1: Paripurna vishwasame ee vrikshamulaku balamainatunte veru.
0: The total faith is the స్ట్రాంగ్ రూట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవ జీవితమును పెంచుకుని
0: హ్యూమన్ లైఫ్ గోస్ ఆన్.
1: ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని
0: వన్ షుడ్ ఎక్స్పాండ్ ద బ్రాడ్ ఫీలింగ్స్.
1: ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: వెన్ హిస్ మైండ్ అండ్ ద వర్డ్ ఆర్ బ్రాడ్ ఇనఫ్ దెన్ హీ విల్ ప్రోగ్రెస్.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఏన్షియంట్ సీకర్స్ ఎస్ పేరెంట్స్ అండ్ స్కాలర్స్ స్టార్టెడ్ టీచింగ్ సర్టెన్ మంత్రస్.
1: అన్నం బ్రహ్మ.
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: రసో విష్ణు.
0: వాటర్ ఈజ్ గాడ్.
1: అన్నం బ్రహ్మ.
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఈ అన్నం అనేటువంటిది ఈ దేహంలో ప్రవేశించి దేహంలో సర్వత్రా ప్రసరించి దేహంలో పుష్టిని సంతుష్టిని ఇచ్చేటువంటిది.
0: ఇట్స్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్ దట్ మెయింటైన్స్ అండ్ ది సస్టైన్స్ ద బాడీ విత్ ది ఎసెన్స్ సప్లైడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఈ పుష్టితో సంతుష్టితో ఉండినటువంటి యొక్క దేహమునందు దానిని కాపాడే నిమిత్తమై సద్వినియోగపరుచుకునే నిమిత్తమై మనస్సును సరైనదిగా ఇవ్వమని ప్రార్థించటమే.
0: ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ దిస్ బాడీ విచ్ ఇస్ fully strong and satisfied, it needs the mind that has got to be proper.
1: Siddho Devo Maheshwaraha. Ee Maheshwaru devaru.
0: Who is Maheshwara?
1: Anaga ee manasunu sarena margamlo praveshapetti ee manasu dwara vaakkunu praveshapetti ee vaakku cheta saarthakam pondatame.
0: Really the truth and the principle of the speech faculty is really fulfilled if it symbolizes, if it expresses the mind behind it.
1: Dehame Brahma.
0: Body is Brahma.
1: Kevalam oka manase Vishnu.
0: Mind is Vishnu.
1: Vakke Maheshwara.
0: The speech faculty is Maheshwara.
1: Ee moodinti oka tattvamunu puraskarinchukoni Brahma Vishnu Maheshwara anetuvanti oka పేర్లు సార్థకం చేసుకున్నారు.
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెంట్.
1: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది.
0: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి.
0: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
0: The very name Vishnu means that who is all pervasive.
1: కనుక మన మనసు సర్వత్రా ఉంటున్నది.
0: Mind is everywhere.
1: మనోమూలం విధం జగత్. జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనసు.
0: Mind spreads all over the universe.
1: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
0: Mind the Vishnu moves about all over.
1: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
0: So mind is Vishnu.
1: హేదో దేవో మహేశ్వరః. మహేశ్వరుడనగా ఎవరు?
0: దెన్ హూ ఇస్ మహేశ్వర?
1: వాక్కే
0: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరు.
0: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఇస్ మహేశ్వర.
1: కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు.
0: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
1: చరాచరమయ్యి
0: that which is cause for
1: jyotirmayi
0: light
1: vammayi
0: talk
1: nityanandamayi
0: eternal bliss
1: paratparamayi
0: super
1: mayamayi srimayi
0: the one of illusion and wealth.
1: kanukuni ee vaaku nundi ee ashta swarupamulu kudanu aavirbhavistunnayi.
0: by expression we will carry on with us all the eight forms of the divinity.
1: kanuka manavattam edo kinchitainatundiga bhavincharadu.
0: Let us not consider human life so low.
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితం.
0: The true life lies in understanding the divinity within the human life.
1: కేవలం చేతులు కాళ్ళతో కూడి ముఖంతో కూడి కన్నులతో కూడి చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
0: Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose.
1: Sarira madhyam khalu dharma sadakam. Dharmanni poshinchi, dharmanni pracharam chesi, dharmanni anubhavinche nimittamu dehanni icharu.
0: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
1: Ee dharmam anaga emiti?
0: What is dharma?
1: Adi e manasu yokka bhavamu, deham yokka sankalpamu, vaaku yokka swarupamu.
0: Dharma represents the Trinity that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore, human life is the combination of the mind, the body and expression.
1: భగవంతుడు సర్వదేహములు యందు కూడాను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు.
0: God manifests in every human life.
1: ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to understand this.
1: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: God is present everywhere.
1: అట్టి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము.
0: We build a small temple for God who is everywhere.
1: చిన్న జ్యోతిని వెలిగించటము.
0: We light a simple lamp.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము.
0: And we give హారతి with a camphor.
1: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము.
0: We make sacred offering with food and water.
1: ఈ విధమైనటువంటి ఒక సంకుచితమైన భావముల చేత మానవుడు జీవిస్తున్నాడు.
0: Man is carrying on his life with his narrow feelings.
1: బ్రహ్మాండమంతట ప్రభలుచుండెడి తనకు.
0: టు గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఆలయంబునమర్చ అలవియగున.
0: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ హిమ్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిత ద్వీపమునెవరు పెట్టగలరు?
0: God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him?
1: Ajaharadulakaina andani vaniki yerupu ganuguna nevaritaramu.
0: When he cannot be understood by deities like Brahma, who can understand his true form?
1: Sarvajalamulayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
0: When God moves about in everyone, what name can you give him?
1: Brahmandamantata bojjalonunnatti bachya bojjamu evaru pettagalaru.
0: When the whole universe is within his stomach, what food you offer to him?
1: Vasudha deliyuchunnadi pancha bhautikamanuchu.
0: We just call it the physical body.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
0: వీఆర్ బౌండ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
0: వాట్ ఎల్స్ ఇస్ టు బి కమ్యూనికేటెడ్ టు యు?
1: సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
0: ఓ మెంబర్స్ ఆఫ్ దిస్ నోబుల్ ఆగస్ట్ అసెంబ్లీ.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే.
0: God is present everywhere.
1: Sarva jeevulu endukudunu prakashinchedi bhagavantude.
0: God shines in all creatures beings.
1: Sarva jalamulu endu undetundidi bhagavantude.
0: God is present in all of the waters.
1: Itti bhagavantunaku kevalam alpamaina swalpamainatundi oka aaradhanalu jalpi kevalam manayokku manasunu kudunu alpanga bhavistunnam.
0: We do certain things that are so low and bring down the level of God.
1: Kanuka bhagavantunni vishalamainatundi oka ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ ద క్రియేటర్ యాజ్ బిగ్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్రియేషన్.
1: కేవలం భూమి మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ ఎర్త్.
1: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు.
0: నాట్ గెలాక్సీ.
1: కేవలం ఆకాశం మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ స్పేస్.
1: సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సిస్టమ్ వర్క్స్ ఆన్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఇలాంటి భగవంతుణ్ణి
0: సచ్ గాడ్
1: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
0: Is worship in a narrow, limited sense, does it not to humiliating God in general?
1: Dakshinamurti cheppadu.
0: Dakshinamurti said,
1: Vishwam tappala dushyamana nagare annadu. Ee vishwamanta kudanu inta vishalamaina vishwamu chinna addamlo kanipistundi.
0: This vast world can be seen in a small mirror.
1: Adhe vidhamgane
0: likewise
1: akanda brahmandamainatundi daiva swarupamu.
0: This infinite cosmic form of God,
1: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుండాలి.
0: ఇన్ఫినిట్ కాస్మిక్ గాడ్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ మిర్రర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
0: దేర్ఫోర్ ది ఇన్ఫినిట్ గాడ్ వాస్ గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
0: Therefore, God dwells in
1: our heart. హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
0: When God dwells in our heart, who can worship him?
1: నీవెవరు?
0: Who are you?
1: ఈ హృదయం ఎవది?
0: And what is your heart?
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు.
0: When you once you understand the truth, you as such do not exist.
1: ప్రపంచమంతయకును ద్వైతంతో
0: ఏర్పడినటువంటిది. The whole world is the result of dualism.
1: నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
0: Here we use two words, I and this.
1: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
0: This I is the seer.
1: ఇది అనేటువంటి దృశ్యము.
0: This is the scene.
1: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా.
0: The whole world is the combination of the seer and the seen.
1: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
0: In this big hall, many are seated.
1: అయితే ఇవంతా దృశ్యమే.
0: This is all the scene.
1: చూచేది ఎవరు?
0: Who is the seer?
1: నేనే.
0: I am the seer.
1: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
0: I the seer sees all the scene around.
1: కేవలం మరొక వ్యక్తులు మాత్రమే కాదు.
0: Not merely individuals.
1: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
0: I see my body.
1: దేహము ఇది. Body దృశ్యము.
0: Body this the scene.
1: కానీ చూచేటువంటి వారు నేను.
0: But the seer is the real eye.
1: ఈ కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహమునందే ఉంటున్నాయి.
0: The eyes, the ears, all limbs of the body.
1: కానీ చూచేది ఎవరు?
0: హూ ఇస్ ద సియర్ యాక్చువల్లీ?
1: అది ఏ సాక్షిభూతుడైనటువంటి ఒక ద్రష్ట.
0: సియర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
1: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
0: లెట్స్ నాట్ బి డిసీవ్డ్ బై
1: దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
0: లెట్స్ నాట్ డిలైట్
1: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
0: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
1: ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
0: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సీయర్ అండ్ నాట్ ద సీన్.
1: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
0: It is not the physical naked eye that helps you to see the seer.
1: ఈ చర్మ చిచ్చువులకు జ్ఞాన చిచ్చువుని మనం బోధించుకోవాలి.
0: We must develop the eye of wisdom.
1: బ్రతికినంత కాలము చర్మ చిచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
0: We are making an attempt to work for liberation, making use of this physical naked eye.
1: చర్మ చిచ్చువుల చేత చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
0: The physical naked eye will never give you the result at any time.
1: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
0: It is the wisdom eye that helps you.
1: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
0: What is this eye of wisdom?
1: అంతర్భూతమైనటువంటి ఒక దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: The eye of wisdom means the inner vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మానవత్వం లోపల
0: in the human life
1: అనేక విధములైనటువంటి ఒక స్వరూపాలు ఉంటున్నాయి.
0: There are many forms.
1: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
0: We find the jada inert,
1: చైతన్యం రెండు కూడా దైవ స్వరూపములే.
0: This inert matter and that which is of awareness or divine.
1: కానీ జడమును మనం అలక్ష్యం చేస్తున్నాం.
0: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇనర్ట్ పార్ట్.
1: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
1: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపములే.
0: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ఇన్సెక్ట్ ద స్మాల్ క్రియేచర్స్ ఆల్సో.
1: నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు.
0: టు టీచ్ దిస్ బ్రాడ్ ఐడియా ఆఫ్ స్పిరిచువాలిటీ వీ ఫైండ్ స్నేక్స్ అడార్నింగ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర.
1: ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడా అవి కూడాను ఇతరుల యొక్క నమస్కారం అందుకుంటుంటాయి.
0: స్నేక్స్ దట్ అడార్న్ ద నెక్ ఆఫ్ ఈశ్వర ఆల్సో రిసీవ్ వర్షిప్ ఫ్రమ్ ద డివోటీస్.
1: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
0: The moment snake gets away from Ishwara, will face the
1: ఈ
0: music.
1: ఈ పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
0: Who attached value to the snake?
1: దైవం యొక్క స్వరూపమే.
0: It's only the company of God.
1: వినాయకుడు ఉంటున్నాడు.
0: Here we have Vinayaka.
1: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
0: We find the mouse there.
1: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాము.
0: Food, sacred food is offered to mouse.
1: మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము.
0: And we worship the mouse there.
1: కానీ ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
0: The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed.
1: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడను ఒక విధమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తుంది.
0: Therefore, esteem and the respect are one when we are in the company of God.
1: కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహములో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
0: Just as the limbs are present in the body,
1: దైవం యొక్క దేహములోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
0: In the cosmic form of God, different forms do exist.
1: కానీ అన్ని రూపములు కూడాను దైవ స్వరూపమే.
0: All forms are divine.
1: సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
0: God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes.
1: కాబట్టి సహస్ర నేత్రములు అనగా ఏమిటి?
0: 1,000 eyes, what do they stand for?
1: అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూపం నేత్రములే.
0: ఇట్ మీన్స్ ఆల్ అవర్ ఐస్ ఆర్ హిస్.
1: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఆల్ అవర్ హెడ్స్ ఆర్ హిస్.
1: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
0: ఆల్ అవర్ ఫీట్ ఆర్ హిస్.
1: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
0: వెన్ వీ డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డైరెక్షన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్.
1: కానీ రాతి నాగల కంటరే రప్పిదు అనగా కర్ణంలో చెప్పాడు పురంధరదాసు.
0: పురందర్ సాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్,
1: రాతి నందిని చూస్తే
0: వెన్ వి
1: రొక్కుతాము.
0: వెన్ వి సీ నంది,
1: సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాం.
0: వెన్ వి సీ ద నంది, ద బుల్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్, వి ఆఫర్ అవర్ సాల్యూటేషన్. బట్ ది బుల్ అలైవ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్ ఈస్ బీటన్ థ్రాష్డ్.
1: సజీవమైన దాన్ని శిక్షిస్తున్నాము.
0: That which is alive,
1: నిత్యమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము.
0: Whereas lifeless stony bull is worshipped.
1: ఇది మానవుని యందు ఉన్నటువంటి పెద్ద అజ్ఞానం.
0: This is biggest of ignorance in man.
1: అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామములే.
0: All names are divine.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth first.
1: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
0: In fact, God pervades all over, right from ant to the mighty creatures.
1: ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
0: ఓ గాడ్, ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
1: నరేటివ్.
0: Is it possible to praise you, O God?
1: ఎవరు పొగడగలరు నిన్ను?
0: Who can praise
1: you? ఎవరు వర్ణించగలరు నిన్ను?
0: Who can describe you?
1: ఎవరు వర్ణించలేరు.
0: None can narrate you in full.
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller than that of an atom, so subtle.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: You are biggest of the big.
1: 84 లక్ష జీవముల.
0: Among 84 lakhs of
1: species, you
0: are always with them.
1: అణువురేణు త్రుడకాష్టము మొదలుగు అఖండపు పుడవైవలేదువట నిన్ను గనుగొన్నగలమా.
0: From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is
1: untruth. జగత్తులోనే లేదు.
0: There's nothing in this world
1: సత్యాన్వేషణ సత్యాన్వేషణ అనుకుంటున్నారు.
0: That's untruth. People say such.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సత్యాన్ని వెతకడం జరుగుతుంది.
0: If truth exists at one place, you can search for it.
1: సత్యాన్ని వెతికేది ఎందుకు?
0: When truth is everywhere, truth is everywhere.
1: ఇంటిలోనో దీపం వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా.
0: When you have light at home, why do you go to neighbor's house to light it?
1: నీ ఇంట్లోనే జ్యోతి వెలుగుతుండాలి.
0: Yes, there's light that illumines.
1: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్తున్నావు?
0: Then why do you go to the firehouse of the neighbor?
1: అభివృద్ధి పరచుకో.
0: Develop your own light.
1: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
0: Nothing is more than this.
1: అందరి యందు కూడాను దివ్య జ్యోతి అఖండ జ్యోతి.
0: It is that infinite light of love.
1: అద్వైత జ్యోతి.
0: That light of non-dualism.
1: అది మానవ జీవిత జ్యోతి.
0: That is the light of life present in us.
1: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
0: దిస్ లైట్ ఆఫ్ లైఫ్ విద్ ఇన్ అస్, బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ లైట్ ఎల్స్ వేర్ అవుట్ సైడ్.
1: జ్యోతి వెలుగుతుండగా
0: when the light is shining,
1: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
0: Why do you need another light?
1: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
0: To see the light burning, do you need another light to see that?
1: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగునికి ఆనందంగా ఉంటుంది.
0: And the light that shines, the very light itself,
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే
0: to see the shining moon,
1: ఒక టార్చ్ లైట్ అరికెన్ లాంటర్న్ పెట్రమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు.
0: టు సీ ద షైనింగ్ మూన్ యూ డోంట్ నీడ్ హరికెన్ ల్యాంప్ ఆర్ ఎ టార్చ్ లైట్.
1: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: ద మూన్ లైట్ విల్ హెల్ప్ యూ టు సీ ద మూన్ బిహైండ్.
1: అదే విధంగానే మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని విశ్వజ్యోతిని పరమాత్మ జ్యోతిని చూడవచ్చు.
0: త్రూ ది లైట్ ఆఫ్ లైఫ్ వీ కెన్ సీ ద లైట్ ఆఫ్ ద డివినిటీ. We can see the light of atmic principle.
1: దివ్య జ్యోతి మనం చూడాలంటే జీవన జ్యోతి ద్వారానే చూడాలి.
0: The light of divinity can be seen through the light of life.
1: జీవన జ్యోతి దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే.
0: The light of life is the reflection of the divine light.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Therefore God says you are all the sparks of the divinity.
1: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని, మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మెయిన్ డివినిటీ అండ్ రిఫ్లెక్షన్ ద హ్యుమానిటీ అండ్
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: ద ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
0: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ ది డివినిటీ.
1: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
0: సచ్చిదానందం మెన్షన్ ఆఫ్ శరణాగతి.
1: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
0: ఇన్ దిస్ వర్డ్ శరణాగతి దర్ ఆర్ త్రీ స్టెప్స్ ఆఫ్ సరెండర్.
1: శరణాగతి చేసేటువంటి వాడొకడు, చేయించుకునేటువంటి వాడొకడు, శరణాగతి మరొకటి, మూడుగా కనిపిస్తున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ హియర్: ద వన్ దట్ సరెండర్స్, ద వన్ టు హూమ్ హీ సరెండర్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సరెండర్.
1: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
0: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వీ
1: ఫైండ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటారు.
0: వీ సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 మైనస్ 1 ఈజ్ 2.
1: కానీ ఆధ్యాత్మికంలో ఇది 2 కాదు, 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1.
0: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1.
1: ఇది ఎట్లవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి.
0: వెల్, వీ ఆర్గ్యూ ఆన్ దిస్.
1: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
0: వీ హ్యావ్ ఎ మిర్రర్.
1: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
0: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
1: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
0: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
1: నీవు, ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
0: హియర్ ఆర్ ది త్రీ: యూ, ద రిఫ్లెక్షన్ అండ్ ద మిర్రర్.
1: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసేస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
0: నౌ ఆఫ్ ద త్రీ రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
1: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
0: అండ్ యూ ద ఆబ్జెక్ట్.
1: అది ఏకం సత్విప్రాబోధా వదంతి.
0: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
1: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ, బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
1: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
1: ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
0: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
1: మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
0: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: జీవుడు, దేవుడు ఒక్కటే.
0: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్.
1: అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
0: బట్ దేర్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్.
1: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
0: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ద వరల్డ్ వీ విజువలైజ్ మెనీ ఫార్మ్స్.
1: మిర్రర్ కూడాను మట్టే.
0: That mirror is made up of clay.
1: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
0: It's also the world.
1: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
0: The entire world is divine.
1: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When everything is essentially divine, there cannot be any
1: differences. దీన్ని పురస్కరించుకునే ప్రాచీనులైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. ఉన్నది ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
0: Basing on this, ancient seekers, parents and scholars said, the truth is one, narrated as many by scholars.
1: కొరకు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: We should never fragment the unity and diversity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా విశ్వసించడం చాలా అవసరం.
0: We should have full faith in the unity in diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఏదో ప్రేమ స్వరూపులంటే మీరు ఒక స్వరూపంగా ధరించినటువంటి వారు.
0: You have taken a form.
1: అందరి యందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: Love is uniform in all.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
0: if we base everything on love,
1: sarvamu ee prema yende avirbhavistayi.
0: You will understand that everything originates out of this love.
1: Prema lenetvanti oka tattvam marokati lene ledu.
0: There cannot be any person without this love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: Ee oka daivatvam anetvanti premane.
0: God is love.
1: Ee premaku oka aadi anchamle levu.
0: God, this love has neither the beginning nor the end.
1: అణువు కంటే అది సూక్ష్మంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
1: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము, ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.
0: యు కెనాట్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెగ్మెంట్ దిస్ లవ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ ఈస్ ఆల్
1: సర్వస్వరూపములు ప్రేమ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ద
1: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
0: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్.
1: సర్వ సాధనలు కూడాను ప్రేమ యొక్క సాధనలే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: సర్వ గమ్యం కూడా ప్రేమనే.
0: ద గోల్ ఈజ్ లవ్.
1: అనంతమైనటువంటి యొక్క జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్, ఇన్ఫినిట్ వరల్డ్, ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లవ్.
1: ఎట్టి సమయంలోనే కూడాను ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, ఆబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ అండ్ సో ఆన్.
1: వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాస్ లవ్.
1: దాన్ని కూడాను ప్రేమగా భావించు.
0: Consider the jealousy as love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there cannot be any hatred.
1: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
0: When do you hate?
1: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
0: Hatred exists when there are two persons.
1: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
0: When there are differences there is a scope for jealousy.
1: రెండు భావములు పెట్టుకో. రెండు మనుషులు ఉండవచ్చును కానీ ఒకే భావమే.
0: There may be two persons but there should be one feeling.
1: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
0: Though there are many bulbs the current is one.
1: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి.
0: The current of ఆత్మ is present in all of the beings as one principle.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అందరి ఎందుకు కూడా ఏకంగానే ఉంటుంది.
0: సో ట్రూత్ ఈజ్ వన్, దట్ వన్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకొని
0: we have to develop the spirit of oneness.
1: ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకొని
0: and we have to develop the spirit of love.
1: దివ్య స్వరూపులుగా రూపొందాలి.
0: And we have to transform ourselves as divine forms.
1: ఇది నిజమైన సాధన.
0: This is the true spiritual practice.
1: చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ
0: we should not worship small minor forms.
1: పేర్లను పెట్టుకొని
0: we should not confine to names.
1: ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకొని
0: we should not limit the form and the name.
1: దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము.
0: We are just narrowing down the really effulgent brilliant form.
1: భగవంతుడివి.
0: All forms are gods.
1: ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది.
0: విత్ దాట్ ఫీలింగ్ బిహైండ్ వన్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ దాట్ ఐడియా రియలైజ్డ్.
1: తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది.
0: యు ఫైండ్ ద బటర్ఫ్లై మేకింగ్ ఎ నెస్ట్.
1: నాట్ బటర్ఫ్లై, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది. ఆ లోపల
0: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్.
1: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
0: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్.
1: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
0: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
1: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు.
0: ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
1: చేసేటువంటి ఒక శబ్దములకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఇన్సెక్ట్ ద హమ్మింగ్ సౌండ్.
1: విని విని విని విని కదపడికి ఏమవుతుంది? భ్రమరం, కీటకం భ్రమరంగా మారిపోతుంది.
0: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
1: అదే విధంగానే
0: likewise
1: మానవాకారంతో ఉన్నటువంటి మీరు
0: we having taken the human form
1: దైవ భావమే మీ యందు అభివృద్ధి పరచుకున్నా
0: if we develop divine feeling day by day
1: మీరు కూడాను దైవ స్వరూపంగా మారిపోతారు.
0: we also transform ourselves
1: బ్రహ్మైవ భవతి
0: into the divine forms. The knower of Brahman becomes Brahman.
1: Becomes Brahma.
0: Becomes
1: Brahma స్వరూపాన్ని పొందుతారు.
0: And you assume Brahma
1: తత్వాన్ని పొందాలనుకున్నప్పుడు
0: in order to
1: become భావాన్ని చింతిస్తుండాలా.
0: And think, entertain Brahmic feelings.
1: Sarvada, sarvakaleshu, sarvatra Brahma chintanam.
0: Where? Everywhere, at every point of time, we should think of Brahman.
1: Anni samayamulandu kudanu.
0: Everywhere, at all
1: times. Anni sthanamulandu kudanu.
0: Everywhere.
1: Anni paristhithulandu kudanu.
0: Under all circumstances.
1: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇదే సరైన మార్గం.
0: వీ షుడ్ ట్రై టు వర్క్ అవుట్ స్ట్రగుల్ ఫార్ టు అటైన్ ద డివినిటీ.
1: మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో అరౌండ్ ద వరల్డ్.
1: డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనమును వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ టు విజువలైజ్ ది divinity. We don't need to spend money.
1: Deva swarupulu,
0: you are divine.
1: Aa vidhanga bhavinchukondi.
0: Consider yourself
1: kramakramena. Krishnudu evaru meere, Ramudu evaru meere, Ishwarudu evaru meere, Vishnu evaru meere, anta meere.
0: You are Krishna, you are Rama, you are Ishwara, you are divine.
1: కనుక ఇవి పెట్టిన పేర్లు కానీ పుట్టిన పేర్లు కాదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్, దీస్ ఆర్ నాట్.
1: ఈ పేర్లు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
0: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
1: దేహములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
0: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
1: కానీ దేవుడిచ్చింది ఏది?
0: వాట్ దట్ గాడ్ హాస్ గివెన్ యూ.
1: హృదయము.
0: గాడ్ హాస్ గివెన్ హృదయం.
1: అది మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు
1: ఎనీబడీ. ఇది మరొకరి స్వాధీనంలో లేదు.
0: ఇట్స్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీవన్.
1: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారముకు ఇచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములు.
0: The form of this body and the name given to the body are the gifts of our parents.
1: కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
0: బట్ హృదయ
1: అది
0: నాట్ బి గివెన్ బై ఎనీబడీ.
1: ఆవిర్భవించినటువంటిది
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ వన్.
1: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
0: హృదయ ఇస్ అవర్ ఎసెన్షియల్ ట్రూ నేచర్.
1: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ టు బి రిసీవ్డ్ నాట్ టు బి గివెన్.
1: ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: ఇన్ఫాక్ట్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు గివ్.
1: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి.
0: వైల్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ
1: ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
0: యూ ఆల్వేస్ గివ్ గివ్ నెవర్ రిసీవ్.
1: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయిపోతే రెండు హృదయాలుగా మారిపోతాయి.
0: ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అమౌంట్స్ డ్యుయలిజం.
1: ఓకే హృదయమే.
0: హార్ట్ ఈజ్ వన్.
1: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
1: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
0: Until we reach that state,
1: లక్ష్యం ఏకాత్మ భావం పెట్టుకోండి.
0: ది ఎయిమ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ వన్.
1: అనేకంగా సాధన చేయండి.
0: ఎస్ వీ కెన్ ప్రాక్టీస్ వేరీ పార్ట్స్.
1: తప్పు లేదు.
0: నో మిస్టేక్.
1: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
0: వీ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన చేస్తున్నారు. ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
0: వీ ఫాలో వరల్డ్లీ ప్రొసీజర్స్.
1: జపమాల తిప్పుతుంటారు.
0: వీ జస్ట్ రోల్ ద టాలిస్మన్.
1: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
0: టాలిస్మన్ మూవ్స్ ఆన్ ద మైండ్ ఆల్సో గోస్ ఆన్.
1: చెయ్యి మాల తిప్పుతుంటారు మనసు మార్కెట్ కి పోతుండాలి.
0: ఇట్ ఇస్ ది హ్యాండ్ దట్ రొటేట్స్ రివాల్వ్ ద టాలిస్మన్ వైల్ ద మైండ్ గోస్ టు మార్కెట్. వై దిస్
1: ధ్యానంలో కూర్చుంటారు.
0: యు సిట్ ఇన్ మెడిటేషన్.
1: మెదలకు మెదలకు కూర్చుంటారు ఇది ధ్యానం అని.
0: అండ్ యూ సిట్ దేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్.
1: ఒక చిన్న అణుమాత్రమైన ఒక ఈగి వాళ్ళకి టచ్ మీద దాన్ని కొట్టేసేస్తావు.
0: If a fly falls on your back, immediately you hit it.
1: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వాలటంలో ఏం నష్టమైంది?
0: After all, such a big body you have, what is that you lose when
1: a fly falls on the body? ఆ చిన్న దోమ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
0: And the little insect or mosquito that falls is the cause for your body attachment.
1: ఇంత చిన్న చీమ చిక్కినప్పటికీ నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
0: You are not able to bear the
1: thing. ఇంత అబలత్వంతో కూడినటువంటిది ఈ దేహము.
0: The body is so weak.
1: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహము.
0: The body is fully of narrow minded nature.
1: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
0: We should never follow this body.
1: ఏం జరిగినా జరగవచ్చు.
0: It may happen anything.
1: కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు.
0: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ ఆత్మ.
1: ఆత్మయే నా యొక్క దైవము.
0: మై ఆత్మ ఇస్ గాడ్.
1: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
0: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఆత్మ అండ్ ది వైన్ ఆర్ ఎన్షియంట్.
1: కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క గుడి ఎందు ఒక్కొక్క గుడి ఎందుకు ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు.
0: ఇన్ దిస్ బాడీ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వి హావ్ గాట్ ద ఆత్మ ద డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక దేహాత్మల రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
1: ఈ దేహంలో అనేక అంగములు ఉంటున్నాయి.
0: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
1: ఈ అంగములంతా ఏనికి దేహానికి అంగములు.
0: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
1: ఈ అంగములకు ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
1: సమాజమే కారణము.
0: ది సొసైటీ.
1: సమాజమునికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
1: కారణము
0: ద నేచర్.
1: ప్రకృతికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
1: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి.
0: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
1: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
0: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
1: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
0: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
0: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
1: ఓ దైవమా,
0: ఓ గాడ్,
1: ఈ తిన్నటువంటి అన్నము
0: ద ఫుడ్ పార్ట్
1: దేహంలో సర్వత్రా ప్రసారించి
0: గోస్ సర్క్యులేట్
1: దేహానికి తగినటువంటి శక్తిని అందించు.
0: ఇట్ గివ్స్ ఎనర్జీ.
1: ఈ శక్తి
0: వై?
1: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
0: వెన్ వీ ఫాలో
1: యొక్క సేవను ఆచరించే కోసమని.
0: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
1: దేహానికి శక్తినిచ్చి.
0: ఎస్ ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ ద
1: రీజన్. రసో విష్ణు.
0: వాటర్ ఇస్ విష్ణు.
1: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
0: హూ ఇస్?
1: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి.
0: మై
1: దేహాన్ని నేను కాపాడుకుని
0: ఐ ప్రొటెక్ట్ ది సేక్రెడ్ బాడీ.
1: సరైనటువంటి మార్గంలో ప్రసరింపజేసి
0: ఐ అలౌ ఇట్ టు గో ఇన్ ద రైట్
1: పాత్. సత్కర్మలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది.
0: గివ్ మీ ఎ గుడ్ మైండ్ సో యాజ్ టు డూ గుడ్ డీడ్స్.
1: ఇంకా తర్వాత వాక్.
0: దెన్ ది వర్డ్.
1: వాక్ ఏం చెప్తుండాలి?
0: టాక్ ఫ్యాకల్టీ, వాట్ డస్ ఇట్ సే?
1: అందమైన సేహాన్ని ఇచ్చావు.
0: యు హావ్ గివెన్ మీ గుడ్ బాడీ.
1: స్వచ్ఛమైన మనసునిచ్చావు.
0: గుడ్ ప్యూర్ మైండ్.
1: పవిత్రమైన వాక్ నాకు ప్రవేశపెట్టు.
0: ఓ గాడ్ గివ్ గ్రాంట్ మీ సో యాజ్ టు స్పీక్ ఆల్ దట్ ఈస్.
1: కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం.
0: దేర్ ఫోర్ బ్రహ్మ,
1: దేహమే బ్రహ్మ,
0: విష్ణు అండ్ ఈశ్వర. బాడీ ఇస్ బ్రహ్మ,
1: మైండ్ ఏ విష్ణు,
0: మైండ్ ఇస్ విష్ణు,
1: వాక్ ఏ ఈశ్వరుడు,
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ ఈశ్వర.
1: ఇద్దరి స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం.
0: ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ దిస్ ట్రినిటీ విత్ ఇన్ అవర్ బాడీ.
1: త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రం త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే
0: ద బాడీ విత్ ద త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇందులో ఒక్కొక్క దాని మనసు నందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ.
0: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్
1: బిల్లపత్రి ఉంటుంటారు త్రిదిరాకారంగా.
0: యు గాట్ ద బిల్ ఆ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
1: కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదండంగా ఉంటుండాలి.
0: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ, మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ. ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్.
1: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్డర్ను నీకు అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ దిస్ బిల్వా లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్
1: పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి.
1: శరణాగతి అనగా
0: సరెండర్ మెన్
1: అన్నింటి యొక్క ఏకత్వమే శరణాగతి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రూ సరెండర్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో
0: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్
1: రామ లక్ష్మణ సీత ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం చేరారు.
0: రామ లక్ష్మణ సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్.
1: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు.
0: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ టైర్డ్.
1: లక్ష్మణ మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి.
0: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్.
1: మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది.
0: వీ మే హావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్.
1: కాబట్టి ఒక పర్ణశాల నిర్మించు అన్నారు.
0: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే.
1: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు.
0: లక్ష్మణ సెడ్ వేర్.
1: నీకు ఇష్టం వచ్చిన చోటు నిర్ణయించున్నాడు.
0: రామ సెడ్ డిసైడ్ ఫర్ యువర్.
1: రామా నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ. వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్ రామ.
1: చాలా ఆశ్చర్యపడింది.
0: అండ్ సీత వాజ్ సర్ప్రైజ్.
1: ఏమన్నాడు మీ అన్నగారు?
0: వాట్ ఈస్ దట్?
1: నిన్ను తిట్టలేదు కొట్టలేదు కదా.
0: వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఎందుకు నీవింత బాధపడుతున్నావు?
0: హి హస్ నాట్ అక్యూజ్డ్ యు, హస్ నాట్ బీటెన్ యు, వై ఆర్ యు
1: సాడ్? అడిగింది సీత.
0: అండ్ సో ఆ సీత,
1: తల్లి ఇంతకంటే వేరొక దోషముందా?
0: మదర్ దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యూజేషన్.
1: నేను సర్వము అతనికి అర్పితం చేశాను.
0: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
1: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతమి రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రాములతో వచ్చాను?
0: లక్ష్మణ సేస్ ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్.
1: అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
0: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
1: అంటే మరొక దూషణం ఉంటుందా?
0: కెన్ దేర్ బి హయ్యర్ అక్యుజేషన్, డీపర్ అక్యుజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
1: పాపం చేశారు,
0: ఐ కమిటెడ్ సమ్ సిన్.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు అంగీకరించాడు.
0: కంపాషనేట్ రామా,
1: నువ్వు వేరుగా భావించు, ఇవి పలాన చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
0: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హార్ట్.
1: తర్వాత
0: లేట
1: సీతను పర్ణశాలలో పెట్టి రాములు లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
0: వైల్ సీత వాజ్ సిట్టింగ్ ఇన్ ద హార్ట్, రామ అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
1: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు,
0: లక్ష్మణ కన్సిడర్డ్ ద ఫీట్ ఆఫ్ రామ టు హూమ్ హీ సరెండర్.
1: ప్రదేశమునకు పోయేటప్పటికీ
0: వెన్ హీ వెంట్ టు ఎ ప్లేస్
1: లక్ష్మణుడి మనసు మారిపోయింది.
0: ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్.
1: అన్నా నేను ఇంక ఈ అడవిలో ఉండలేను.
0: బ్రదర్ ఐ కాంట్ బి హియర్ ఎనీ లాంగర్.
1: ఈ బాధను నేను సహించలేను.
0: ఐ కాంట్ బేర్ యువర్ హార్ష్ వర్డ్స్.
1: అయోధ్యకు వెళుతానన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్, లీవింగ్ యూ.
1: రాములు నవ్వుతూ,
0: రామ
1: తొందరపడకు తొందరపడకు అని చేపట్టుకుని కొంత దూరం పరిస్థితం రామన్నాడు.
0: రామశాలకు
1: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
0: రామ సెట్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హట్.
1: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
0: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
1: అప్పటికి లక్ష్మణ్ మనసు మారిపోయింది.
0: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
1: ఏమి లక్ష్మణ, ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాముడు.
0: రామ ఆస్ లక్ష్మణ, వెన్ ఆర్ యు లీవింగ్ ఫర్ అయోధ్య?
1: అయోధ్యతో నాకేం పని ఉంది?
0: లక్ష్మణ సేస్ వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ.
1: సర్వము అయోధ్య,
0: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడము నాకు కళ్ళలో కూడా భావం లేదు అన్నాడు.
0: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
1: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
0: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
1: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో ద రీజన్.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామా సేస్,
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: స్థానబలం కూడా ఉంటుండాలి. స్థానబలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
0: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
1: ఎందుకంటే ఆ స్థలం లోపల సుర్ప్రక సంచరించినటువంటి స్థలము.
0: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సుర్ప్రక లివ్.
1: మనం సంచరించాము.
0: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
1: సుర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సుర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: మరొక స్థానంలోకి వచ్చాం.
0: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ సుర్ప్రక ల్యాండ్.
1: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
0: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
1: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసి
0: నౌ హ్యావ్ సెయింట్లీ ఫీలింగ్
1: కనుకనే మన స్థానంలో కూడా పవిత్రమైన స్థానంలో ఉంటుండాలి.
0: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
1: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్ అండ్ ద క్రూయల్ పీపుల్. Run away from the bad company.
1: ఈ చెడ్డది ఎన్నివన్నగా మనకు వచ్చిందంటే దాని నుంచి బయట పోవాలి.
0: When once bad comes to you, it will never leave you anytime.
1: స్మరించు.
0: Think of good.
1: స్వర సాధు సమాగమం.
0: Join the good and noble.
1: కురు పుణ్యమహోరాత్రం.
0: Do good deeds day and night.
1: మనం చేయవలసినటువంటి సాధనలు.
0: These are the spiritual practices.
1: చెడ్డదాన్ని వదలాలి, మంచిదాన్ని సంబంధం చేసుకోవాలి.
0: We should give up the bad and join the good.
1: నిరంతరము మంచినే చేస్తూ జీవించాలి.
0: We should do good deeds continuously.
1: స్మర నిత్యం అనిత్యతాం. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
0: We should also make a constant inquiry of what is ephemeral, what is permanent.
1: ఈ ప్రకృతి అనిత్యమే.
0: This nature is temporary.
1: భవనములు అనిత్యమే.
0: Buildings are temporary.
1: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
0: All the scenario that you see with the eye are temporary.
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: The eternal truth is this ఆత్మ. దానిని
1: ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
0: Surrendering to Atma is important.
1: ఆత్మభావాన్ని మనం పెంచుకుని
0: develop atmic principles.
1: నిరంతరము ఆత్మ చింతనతోనే మన జీవితమును సార్థకంగా గావించుకోవాలి.
0: We can work for our liberation thinking of this primordial atmic principle constantly.
1: ఈ విధమైనటువంటి సాధనలు చేసినప్పుడు దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
0: When we once we undertake these spiritual practices, God will protect us, standing behind us, above us, below us, within us.

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanubandini manishyaloke.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకు కూడాను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action,

0: we have to understand the law of action.
1: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
0: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
1: కర్మాచరణకు ఐదు సూత్రములు.
0: There are five principles which govern the law of action.
1: మొదటిది శరీరము.
0: The first one is the physical body.
1: రెండవది కర్త.
0: The second one is the doer.
1: మూడవది వివిధ భాగములు అంగములు.
0: The third one is the sensory organs.
1: నాలుగవది వేరు వేరు పనులు.
0: The fourth one is different types of action.
1: ఐదవది అన్నింటి యందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
0: The fifth one is divinity, which is equally resident in all the people and permeates everything.
1: దివ్యత్వము చేతనే సమస్తము కూడాను జరుగుచున్నది.
0: Everything is happening by the will of divinity.
1: కానీ ఇట్టి దివ్యత్వమును గుర్తించుకొనలేక కేవలము అంగములను ఉపాంగములను ఆధారము చేసుకుని మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
0: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
1: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
0: మెన్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మనెత్తుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ అగెయిన్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్.
1: కారణమేమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
0: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
1: కనుకని ఫలాపేక్ష లేనిటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
0: Therefore one has to recognize that performing actions without expecting fruits is very important.
1: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
0: There are two types of action.
1: దీనినే ధర్మములు అని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
1: స్వధర్మ పరధర్మ అని.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
1: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి మత కుల వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
0: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫర్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ aspects.
1: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
0: People also consider performing స్వధర్మ is good for them.
1: కానీ ఇది శ్రేయస్థే ప్రేయస్థే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
0: While it is true, but the స్వధర్మ does not refer to the caste, community, the religion and the nationality.
1: స్వ అనగా ఆత్మ.
0: స్వ రెఫర్స్ టు ఆత్మ.
1: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
0: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈజ్ స్వధర్మ.
1: ఇది మారునది కానీ ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
0: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
1: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
0: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
1: ఇది సత్యనిత్యమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
1: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
0: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
1: ఆత్మకు సంబంధించినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
1: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
0: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
1: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
0: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
1: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
0: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని, పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత therefore has expounded that performing swadharma is beneficial and good and performing paradharma is beset with lot of dangers.
1: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ఫోర్
1: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
0: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
0: Therefore we have to believe that this is rather dangerous.
1: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: While performing actions we really do not understand the implications.
1: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
1: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాం.
0: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
1: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
1: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
1: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
0: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
1: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటివి.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
1: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
0: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
1: అహంకార మమకారములకు సంబంధము లేక
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
1: ఫలమును ఆశించక
0: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
0: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
1: ఇది కేవలము
0: believing this to be only
1: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
0: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
1: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడా రాజసిక కర్మలు.
0: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ belongingness and attachment, these are all rajasika karmas.
1: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
0: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
1: పృథ్వీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
0: Every man who is living on earth tends to perform rajasic karmas in large quantities and number.
1: వీటిని సాత్వికంగా మార్చుకునేటకు ప్రయత్నించాలి.
0: One has to make an effort to transform them into sattvic actions.
1: మూడవది తామసిక కర్మ.
0: The third one is tamasic action.
1: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
0: Actions which are performed with selfishness and selfish interest and performed to hurt people, to harm people and to give trouble people.
1: Pranahimsato kudinatuvantidi.
0: These are also associated with violence and harming people.
1: Bhutadaya rahitamainatuvantidi.
0: This is compassionless.
1: Idi sankuchitamainatuvanti yokka bhavamulato kudinatuvantidi.
0: These are also associated with narrow-mindedness.
1: Poorthi swarthamainatuvantidi.
0: Entirely and absolutely selfish they are.
1: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: These tamasic actions are very dangerous.
1: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
0: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
1: అనుకునే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద బ్యాడ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ యాక్షన్స్
1: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినారు.
0: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
1: ఒకటి దేవయజ్ఞము,
0: ఫస్ట్ వన్ ఈస్ దేవయజ్ఞ.
1: రెండవది పితృయజ్ఞము,
0: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
1: మూడవది భూతయజ్ఞము,
0: ద థర్డ్ వన్ ఈస్ భూతయజ్ఞ.
1: నాలుగవది మనుష్యయజ్ఞము,
0: ద ఫోర్త్ వన్ ఈస్ మనుష్యయజ్ఞ.
1: ఐదవది ఋషియజ్ఞము,
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఋషియజ్ఞ.
1: దీనినే బ్రహ్మయజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
1: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
1: మానవుడు నిత్య జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
0: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్, ఏ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
1: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణులు ప్రాణములు పోవుచున్నవి.
0: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్, గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ, ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
1: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
1: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
0: Without our own knowing, we are responsible for the death of
1: a number of beings.
0: In order to overcome the sinful implications of these actions, Deva Yajna is prescribed.
1: Intiye kaka,
0: not merely this.
1: Mana dehamunandu, anga angamunandu kudanu, rasaswarupulai devutalu nivasinchuchunnaru.
0: In our physical body, in each limb, gods are living in the form of rasa.
1: Anduvalane angirasulu ani veeriki peru.
0: That is why these gods have been given the name of angirasa.
1: Kanuka rasa swaroopulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayam sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
1: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
0: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
1: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kaayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
0: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is performed done by deva yajna.
1: Shariram adyam khalu dharma sadakam ani ee yokka dharma sadanaku ee shariram e mooladharamu.
0: For performing dharma, this body is a basic requirement and basic support.
1: Kanukani ee anga devatalainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu jhanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞమని చెప్తూ వచ్చారు.
0: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆఫరింగ్ వర్షిప్, రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
1: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
1: ఇంకా పితృయజ్ఞము,
0: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
1: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
1: కట్టెలు కొట్టున
0: చేసినప్పుడు, వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
1: కొమ్మలు విరుచునప్పుడు,
0: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
1: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
0: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
1: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
0: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
1: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
1: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
0: నాట్ మెయిర్లీ దాట్, ది పీపుల్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ ఈ అవర్ పేరెంట్స్.
1: మన రక్తము, మన ఆహారము, మన యొక్క మెదడు, మన యొక్క తెలివితేటలు, ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ దాట్ అవర్ ఫిజికల్ బాడీ, ద బ్లడ్, ద ఫుడ్ అండ్ ద హెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
1: హెడ్ అండ్ బ్లడ్,
0: ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్, దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
1: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మమును అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
0: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
1: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
1: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివి ఈ యొక్క శ్రాద్ధములు.
0: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
1: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
0: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
1: ee karana nimittamai pitru yagnam kudanu erpadutu vachindi.
0: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
1: Bhuta yagnamu,
0: the third one is bhuta yagna.
1: Manam snanam cheyunappudu,
0: while taking bath,
1: illu oorchunappudu,
0: while sweeping the floor,
1: battalu utukunappudu,
0: while washing the clothes,
1: ennio pranulu maraninchutunnavi,
0: a number of living beings lose their lives.
1: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
0: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
1: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
0: This particular yagna has its origin in the
1: Rishala ashramamlo sattvika swarupulainatunti jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu premistu vacharu.
0: In the ancient days, in the ashrams, the great rishis used to foster and develop and protect the cows and the deers, both for satisfying their own requirements.
1: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్య పిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్, పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
1: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
0: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
1: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు, కుక్కలు, పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్, ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
1: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
0: particular yajna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
1: Inka manava yajnamu.
0: The fourth one is manava yajna.
1: Manushya yajnam antaru.
0: This is also called as manushya yajna.
1: Manamu poyi ragalinche samayam nandu, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
0: వైల్ వాకింగ్, వైల్ కటింగ్ ద వెజిటబుల్స్, వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా, ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్స్.
1: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము, పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
0: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
1: గడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ బ్రహ్మ యజ్ఞ, ఇట్స్ ఆల్సో కాల్డ్ ఋషి యజ్ఞ.
1: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: It is difficult to get this birth as a human being. Human
1: durlabho manuha janmaha, ee yokka manushya janmam chaala durlabhamainatundi.
0: It is almost impossible or difficult to get the human birth.
1: Idi kevalamu janmantara sukrutam chetanu bhagavat krupa katakshamu chetanu erpadinatundide kaani manushya prayatnamato labhinchinatundi kaadu.
0: Human birth is obtained not entirely by the human efforts. It is on account of sometimes as a result of meritorious acts and also by the grace of God.
1: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
0: The great rishis of the yore prescribed various rules and regulations in order to help man to reach the goal of his human life itself.
1: ఈ ధర్మార్థ కామ మోక్షములనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడాను వారే నియమించారు.
0: They have also prescribed the four goals of life, dharma, artha, kama and moksha.
1: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టు నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
0: దీస్ ఐడియల్స్ హవ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ట్రూత్.
1: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
0: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హవ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
1: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక, నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
0: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
1: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
0: దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఓన్లీ ఫర్ మ్యాన్ అండ్ నాట్ అప్లికబుల్ టు ది బర్డ్స్, బీస్.
1: శాసనములు కూడా మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
0: The laws also have been prescribed only for man and not for birds and beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కాని పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
1: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కాని పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
1: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
0: ద సిన్, ద లా, ది స్క్రిప్చర్స్ అండ్ ది కర్స్, ఆల్ దీస్ ఆర్ మెంట్ ఓన్లీ ఫార్ మ్యాన్ అండ్ నాట్ ఫార్ ఎనిమల్స్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
0: Maharishis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
1: వారు ఇచ్చినటువంటి ఒక ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి, వారిని స్మరించి, వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
1: దీనితో పాటు,
0: along with this,
1: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ప్లౌయింగ్ ద ల్యాండ్ ఇన్ ఆర్డర్ టు కల్టివేట్
1: దుక్కి చేయుచున్నాడు.
0: ఈజ్ మేకింగ్ ది ల్యాండ్
1: పంటలు పండిస్తున్నాడు.
0: ఈజ్ కల్టివేటింగ్ ది క్రాప్
1: కలుపులు కోతలు తీస్తున్నాడు.
0: ఈజ్ రిమూవింగ్ ది వీడ్స్
1: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
0: Even while performing all this activity in associated with agriculture, a number of
1: దానిని పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
0: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రైజింగ్ ద క్రాప్స్.
1: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
0: నాట్ నోయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ హిస్ డే టు డే లివింగ్.
1: ఈ జగత్తునందు అహింసాతత్వమును బోధించి అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
1: అహింసాతత్వమును బోధించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
0: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
1: అనగా
0: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
1: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
0: వెన్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
1: మనం నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
1: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన ఎందు కూడా అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
0: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
1: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
0: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
1: హింసలనే చేస్తున్నాము.
0: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్
1: అయితే
0: బట్ దెన్
1: మనము తెలిసి మనము చేయకూడదు పాపము.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్స్.
1: తెలిసి ఒకరిని హింసించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఏ పర్సన్ నోయింగ్లీ.
1: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
0: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
1: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు పర్ఫార్మ్
1: తెలియక చేసేటివి పాపములు కాదు.
0: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
1: ఇవి పొరపాటు అని చెప్పవచ్చును.
0: దే ఆర్ నాట్ సిన్స్ దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
1: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
1: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
0: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
1: తప్పక అనుభవించే తీరవల్ల
0: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్.
1: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
0: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
1: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
0: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
1: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
1: ఇది కేవలం అజ్ఞానమే.
0: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతును అనిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
0: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ and that particular act. Whatever seeds you sow, the fruits will depend upon those seeds alone. If you sow one type of seed, how can you reap a different type of fruit?
1: Enniyainanu papa punyala manasu, enniyainanu papa karmala manasu, brantiche uhalanduna allipoku.
0: You don't go on imagining by a deluded mind, which is the result of committing a number of sins.
1: Enni chesina avi enni enchi enchi punyamainanu phalamaina tiyakunda brahma meekichi pampunu baruvumala karmalanniyu cherchina kantamala.
0: Whatever number of actions you have performed, not leaving even one, the appropriate results of all these things Brahma will give and adorn you with a garland of the fruits of actions.
1: Kanukane manamu trimurti aradhana chesi manamu chesinatundi trikalamulu yokka papamulu kudanu pariharam gavinchukune nimittamai prata sandhya madhyana sandhya sayam sandhya ani prata puja madhyana puja sayam puja anetuntivi erpadutu vachayi.
0: In order to overcome all the sins which you would have performed in different ways, the three types of sandhya, pratas sandhya, morning sandhya, and sandhya performed in the afternoon, sandhya performed in the evening, they have been prescribed. Similarly, the worship, morning worship, worship in the noon, and worship in the evening have been prescribed.
1: Suryudu, Tellavari, Brahma Swarupudu.
0: Sun God may be described as Brahma in the morning.
1: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
0: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ద నూన్.
1: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
0: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
1: కనుకనే త్రిసందర్య ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
0: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
1: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
0: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ and we are responsible for killing a number of things.
1: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కాని ఇంకే విధమైన వేదికలు కాని మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
0: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
0: ఒబేయింగ్ ద కమాండ్స్ ద లార్డ్
1: దేవతలను చింతించి
0: రిమెంబరింగ్ ద గాడ్స్
1: మన ఇంటి ఎందు ఉన్నటువంటి ఓ లేక బయట ఉన్నటువంటి ఎక్కువో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి
0: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్ ఎ లిటిల్ ఫుడ్ టు
1: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి
0: వీ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బిగర్
1: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి
0: వీ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది జగదీ తపము కన్న సత్యశీలం వేది దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది రుణము కంటెను నరుణకు రోగమేది ధరణి అపకీర్తి కంటెను మరణమేది సర్వదా కీర్తి కంటెను సంపదేది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
0: Can there be a greater, more sacred charity than offering food? Can there be a more sacred God than parents? Can there be truth which is greater than tapas? Compassion is the greatest form of dharma. And anger is greatest form of sin. And taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
1: Kanuka manava jeevitamu chala utkrishtamainatundi, shreshthamainatundi.
0: Man's life is very sacred.
1: Isti shreshthamainatundi yokka manava jeevitamunu pavitra margamulo pravesha pettatame mana yokka pradhana kartavyam.
0: Our important duty is to make our own such a sacred human life a worthy one.
1: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
0: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
1: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
0: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్.
1: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకునైనా జరుపుకోవచ్చును.
0: Only by performing the right action you can remove the sins which you have committed.
1: Kanukane kattavi karmalu nirvartinchadaniki taginatundi shakti samarthyamulu meeru sampadinchukovali.
0: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
1: Nitya jeevitamulo satyanandani manam anubhavinchali.
0: In daily life you should enjoy the truth and the bliss.
1: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu.
0: Whatever type of joy that you are enjoying today is only mean one.
1: Chalikamaina aanandamulu.
0: It is a temporary joy.
1: Anityamaina aanandamulu.
0: It is impermanent joy.
1: Asatyamaina aanandamulu.
0: It is untrue joy.
1: Ee aanandamula cheta manamu hrudayamu e maatram kudano parishuddham kaaneradu.
0: This kind of joy can never purify your heart.
1: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
0: What is the use of offering worship to Shiva without
1: chitta shuddhi leni acharam adiyela?
0: What is the use of doing acharas without the
1: pavitra shuddhi leni pakamela?
0: What is the use of cooking food with vessels which are not pure?
1: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu acharinchi prayojanam emti?
0: What is the use of performing different actions if your heart is not
1: asalu karmalu acharinchitame chitta shuddhi nimittamu?
0: In fact, performing actions itself is for
1: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu. Idi marinta ajnanamu.
0: It is rather ignorant to perform actions and pollute our own heart.
1: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
0: Today what is happening is we are uttering vedanta and we are preaching
1: kani aacharinchatam chaala kashtamu.
0: But practicing vedanta is
1: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
0: A person who works, he gets
1: kashtamunandhe manaku sukham unnadi kani sukhamunandu sukhamu ledu. Nasukar labhyate sukham.
0: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
1: Kanuka manamu nitya jeevitam lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudiki manaku telisinanta varaku kunu bhutadaya paschattapamulu mana hrudayamulo abhivruddhi parchukovali.
0: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
1: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ,
1: ఎంత వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి?
0: యూ మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హావ్ ది కెపాసిటీ.
1: కనుకనే ధనము కూడా నలుగురు శత్రువులు ఉంటున్నారు.
0: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
1: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
0: ఫర్ వెల్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: ఈ ధర్మమునకి ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
0: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
1: ఇంకా రెండో వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ who claims it by way of a tax or some such లెవి ఆర్ ఫీజ్.
1: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
0: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఏ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
1: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
0: స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ అవుట్ ఇట్ ఇస్ ది ఫైర్ విచ్ మే డిస్ట్రాయ్ ఇట్.
1: కనుకనే జీవితం ఉన్నంత లోపలనే మనం తగినటువంటి యొక్క తెలిసి దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వెన్ యూఆర్ హ్యావింగ్ లైఫ్, వెన్ యూఆర్ హ్యావింగ్ కెపాసిటీ, నోయింగ్లీ యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ చారిటీ అండ్ జస్టిఫై ది వెల్త్.
1: తెలిసి చెయ్యాలి కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తానికి వీలవుతుంది?
0: వెన్ యూఆర్ అలైవ్ నోయింగ్లీ విత్ ఫుల్ ఇంటెన్షన్ యూ హావ్ టు డూ ఇట్.
1: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు, నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చుంది.
0: మెనీ పీపుల్
1: ఇలాంటిది చేసేది, నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
0: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హ్యావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్.
1: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
1: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
0: యూ సీ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ అండ్ పుట్ యువర్ నెక్స్ట్ ఫుట్ అండ్ ఆల్సో నోయింగ్ ఫుల్లీ.
1: కనుకనే పరమ భక్తుడైన త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
0: త్యాగరాజు ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ ఓ మైండ్ యూ గోన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నోయింగ్.
1: నీవు తెలిసి భగవంతుని చింత చేయి మనసా.
0: ఓ మైండ్ ఆఫ్టర్ నోయింగ్ వెల్
1: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
0: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
1: అతను సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకుని ప్రయత్నించన్నాడు.
0: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
1: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు, కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికే తుస్సు బుస్సని బయలుదేరుతుంటాది.
0: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
1: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్ అండ్ ది
1: ఈ పూజారూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
0: సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
1: భగవంతుని చాలా ప్రాప్తిస్తూ ఉంటారు.
0: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
1: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన వారిపైన వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
0: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యు కమ్.
1: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
0: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగ, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
1: సతతం యోగిన నిరంతరము కూడాను శాంతితో ప్రేమతో సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
0: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
1: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
0: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
0: ద ఒబీడియన్స్ అండ్ ద హ్యూమిలిటీ ఎగ్జిబిటెడ్ ఆర్ ఓన్లీ
1: కొంచెం మరుగుపోయినా ఇంకా సాక్షాత్ దుర్వాసులో, విశిష్టులో, అంబరీషులో ఇంకే విధమైనటువంటి మార్గాల్లో అవలంబిస్తుంటారు.
0: బిఫోర్ గాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షోన్ యాజ్ అన్ ఎగ్జిబిషన్.
1: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
0: వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ సైట్ యూ బికమ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
1: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ యు మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూ.
1: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
0: బట్ షుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
1: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
0: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమోనిక్ హార్ట్స్.
1: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుండి మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: ఫార్ అపియరెన్స్ ఇఫ్ యూఆర్ హ్యూమన్ బీయింగ్స్ బై యాక్షన్స్ ఇఫ్ యూఆర్ డెమన్స్ హౌ కెన్ యూ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: ద హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎనీ స్మాల్.
1: అనేక సాధకులంతా కూడా భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
0: ఎ నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ సే దట్ దే ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటము?
0: When God is omnipresent, where is the need for searching?
1: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
0: Because he is not a devotee, he is making a
1: search. నిజమైన భక్తుడైతే వెతకనక్కరలేదు.
0: For a true devotee, there is no need for searching
1: at all. సర్వత పాణిపాదం తర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి, సర్వత్రా తానే ఉంటున్నాడు.
0: ఫర్ ఎ ట్రూ డివోటీ హీ ఫైండ్స్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
0: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్,
1: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్ ఎ ట్రూ డివోటీ.
1: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
0: హీ సర్చింగ్ టు ఫైండ్ అవుట్ వేర్.
1: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
0: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
1: ఈనాటి మన భక్తి అంతకుడును రివర్స్.
0: The type of devotion that we are having is in the
1: bhaktudu bhagavantuni vetukutunnadu anetidi poi bhagavantude bhaktulni vetukutunnadu inaadu.
0: Today instead of devotee searching for God, God is searching for devotee.
1: Kanuka manamu bhagavantudu manalanu vetakanevukunda maname bhagavantuni dakkinchukoni chikkinchukuneetundi upayanni manam teeskovali sadhinchali.
0: Today what we will have to just do is we have to just get the capacity to get the grace of God.
1: కనుకనే కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
0: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
1: మన హృదయము ఒక్కటే.
0: Our heart is only one.
1: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
0: Our heart is not a musical chair.
1: Okka thuri okkaru maroku thuri marokaru maroku thuri marokarni ee hrudayamlo cherchukodaniki prayatninchakoodadu.
0: We should not introduce one day one particular person into our heart.
1: Nijamainatundi bhaktudu undavalsinatundi lakshananni manam gurtinchukodaniki prayatninchali.
0: We have to make effort to find out what are the true qualities of a good devotee.
1: Kashtamulaku nashtamulaku dukkhamulaku vicharamulaku nindalaku nishturamulaku anni kaalamulu endukodanu oke samatvanni manam vahinchali.
0: One should have an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems and are all
1: the manni pogidite manamu 50 pound undetunte vaadu 100 pound ga manam perigipotham.
0: If anyone praises us, we increase almost 100%.
1: Evaraina dushiste leka vimarsiste manam kurungipotham.
0: If any person criticizes us, censures us, we shrink.
1: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
1: కృంగటము ఒక బలహీనత.
0: ఇట్ ఈస్ అ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
1: పొంగిపోవటం ఒక అహంకారత.
0: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ అ సెన్స్ ఈజ్ అ టైప్ ఆఫ్.
1: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
0: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my
1: korina dediyo korane koritivi korke chelludu daaka povakundu.
0: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
1: Adigina dediyo adagane adigitivi adigina jetu daaka vidivakundu.
0: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
1: Talachina dediyo talachane talachitivi talapu teeradu daaka povakundu.
0: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
1: Boru padaleka thanaina bhrama valayu.
0: Not being able to bear with us, he has to yield.
1: Vadalu teliyaka neevaina adugavalayu.
0: Not forgetting your own self, you should go on asking.
1: Antiye kaani tirigi povuta bhaktuni diksha kaadu annaru.
0: But then it is not a true quality of a good devotee to go away just like that.
1: Idi bhaktuni yokka lakshanalu.
0: These are the qualities of a devotee.
1: Itti lakshanalnu manam abhirudhi parchukoni mana endu cherinatundi avalakshanalnu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu taginatundi aadarshanni andinchalani nenu aashistu aashirvadistu na prasangani virimistunna.
0: We have to develop these qualities and foster these qualities. and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాము.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In women there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కానీ ఎట్టి విత్తనం నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధంగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనం మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: సో ద మదర్స్ వూమ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ వర్చ్యుస్ అండ్ గుడ్ కండక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ హు ఆర్ బోర్న్.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి
1: Earlier, Aryamayi was a very good woman.
0: ఆమె కేరళ దేశం లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence out of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రీ దేవి మీకు తెలిసినటువంటిది. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow, and after the finishing of the vow, she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo, she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి, అమ్మ కోకిల కూసింది, ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, "Mother, you can now partake of food."
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You were born in my womb. Have you become a person who tells
0: lies? భగవంతుడా, నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: చాలా విలపించింది.
1: She felt very sad and cried.
0: ఈ విలాపము చూచి కుమారుడు దుఃఖించి, నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షణ కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతియందే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother, the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: After the Rangoon War,
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మద్రాస్ చేరారు.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: కాని వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భుజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడి ఉండేటువంటిది.
1: One day when she did not get much food, she gave everything to her child and she fasted.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: For the sake of the well-being of her son, she put herself to a lot of difficulties.
0: తల్లి దినదినమునకూడును క్షీణించిపోతూ వచ్చింది.
1: The mother got emaciated day to day.
0: కుమారుడు చెప్పాడు.
1: Then the son said,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: Why you are not eating and you are giving to me the food alone?
0: సరికాదు సరికాదు అని
1: This is not correct.
0: ఎంతనో ప్రార్థించాడు.
1: He prayed to the mother.
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: So because you do not take the food, mother, I will go myself tomorrow and ask for alms.
0: కుమారుడు భిక్షవెత్తటము తల్లి కన్నా చూడలేదు.
1: The mother could not stand the child going and asking for food.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: నాయన నీవు పోనక్కర్లేదు, నేనే దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను.
1: Dear son, you need not go. I will go myself and try.
0: నీవు భిక్షవెత్తటం నేను సహించలేను, భరించలేను.
1: I just cannot see you going and asking for alms.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయింది.
1: She became very weak one day.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: He went to a big officer's house.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజ్ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: The officer was sitting on the veranda on an easy chair.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: And the son cried out, "Oh sir, we are hungry, we are hungry."
0: అప్పుడు ఈ ఆఫీసరు, నాయన కూర్చో ఇక్కడ, ఏం తెస్తారు ఒక ఆకులో, నీవు భుజించి పోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసర్ తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: అయ్యా అధికారి, మొదలు నా తల్లికి.
1: Oh, officer, first it is for my mother.
0: తరువాత నేను తింటాను.
1: And it's afterwards my
0: son. అని స్వరం రానటువంటి దీంతో దీనంగా చెప్తున్నాడు.
1: Even when the voice was very faint, he was
0: మొదలు అమ్మకు అమ్మకు అమ్మకు.
1: First it is for my mother.
0: అమ్మకు అమ్మకు అని చెప్తూ ప్రాణం విడిచాడు.
1: And saying so, he died.
0: అనగా అలాంటి కుమారుడు ఈనాడు ఎక్కడైనా కనిపిస్తారా?
1: Such type of sons, can we see them today?
0: తల్లి ఆకలి నిమిత్తమై కుమారుడు తన ప్రాణాన్ని కూడా అర్పితం చేశాడు.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: అలాంటి ప్రాచీనపు యొక్క సంస్కృతులు ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: అట్టి తల్లులు కాని అట్టి కుమారులు కాని ఈనాడు ఎక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమై చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము కుటుంబము దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందుకు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
0: ఆమె దగ్గర సదా రాజా తదా ప్రజా అని, యదా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: రంభా రంభా నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: రంభా, ఐఎమ్ వెరీ అఫ్రేడ్.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: ఓ షీ కాల్డ్ హిమ్ టు హర్ అండ్ దెన్ సెడ్, చైల్డ్,
0: వై ఆర్ యు అఫ్రేడ్? రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: వై ఆర్ యు అఫ్రేడ్ వెన్ గాడ్ ది ఆల్ ప్రొటెక్టెడ్ ఇస్ విత్ us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you are afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: ఇదే రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
1: Can we see such type of workers or servants today?
0: ఆనాడు అట్టి తల్లులు అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: ఇట్స్ బికాజ్ దేర్ వర్ సచ్ మదర్స్, సచ్ దోస్ హూ సర్వ్డ్ దట్ విమెన్ వర్ వెరీ వర్చ్యూస్ అండ్ దే ప్రాస్పర్డ్.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వర చంద్ర విద్యాసాగర్.
1: యు నో విద్యాసాగర్ విద్యాసాగర్.
0: ఆయన చాలా బీదవాడు.
1: హీ వాజ్ అ వెరీ పూర్ మ్యాన్.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: ద మదర్ ఆల్సో డి నాట్ హ్యావ్ మచ్ టు గివ్.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she used to get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and
0: ఆ తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village was
0: going to. తల్లి కూడా పాత చీర కట్టుకుని ఆమె కూడా తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: He saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటము నాకు చాలా కష్టంగా ఉంది.
1: మదర్, యు గోయింగ్ దిస్ టైప్ ఆఫ్ సారీ, ఐ డు నాట్ లైక్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్.
0: నీవు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: ప్లీజ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: ఐ షాల్ ఆఫర్ మై హోల్ లైఫ్ టు యూ
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు. మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: సో దట్ వెరీ ఈవినింగ్ హీ వెంట్ అండ్ బాట్ ఎ నైస్ సారీ.
0: మరి ఒక దినం సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: Amma nee abhishtamemo telipithe tappaga nenu dani nerveristanu naa shakti kolladi annadu.
1: Mother, if you tell me your desire I shall try to fulfill it to the best of my effort.
0: Nayana naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు. వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నా.
1: ద పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ గో లాంగ్ వే టు ఫెచ్ వాటర్. దేర్ ఇస్ ఇన్ వాటర్ ఇన్ దిస్ విలేజ్. ఐ కెనాట్ బేర్ టు సీ దెమ్ సఫరింగ్ సో.
0: కానీ మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటము, నీకు బోర్ వెల్ వేయటము నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గెట్ అ బోర్ వెల్ బోర్డ్ అండ్ అ వెల్ ఐ షుడ్ బి సో హ్యాపీ.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well dug.
0: Chakkani neeru vachi prajalakandarki dahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundadi.
1: And then the mother said, son, I am so happy.
0: Dahame pranamaina pettidi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: blessed. Appudu neeru ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: మరి ఒక దినము ఇది పాత చీర కుట్టుకుంటూ కూర్చొని ఉండినది తల్లి.
1: One day she was wearing an old sari stitched all over.
0: కుమారుడు ఆఫీస్ నుంచి వచ్చాడు 5 గంటలకు.
1: The son came at 8 o'clock from the office.
0: అమ్మా నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
1: Mother, don't you have any other?
0: Nayana, naaku marokati chinna korika untundadanna.
1: Son, I have a small desire.
0: Mana gramamloni chinna chinna pillalandaru kudanu chaduvukovatanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
1: I am unable to see that sight.
0: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: Chinna school kattinchadu.
1: A small school was built.
0: Aa school lokala pillalandaru chaala navutu aadutu paadutu aanandanga kaalam gadutu vacharu.
1: So the children in that village would sing and dance and were very happy.
0: Ee drishyane thalli kuda choochindi.
1: And the mother saw the sight.
0: Nayana, idi maroku upakaram. నాకు కాదు, మన గ్రామం కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: దిస్ హస్ బికమ్ ఎన్ ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోల్ నేషన్.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: సో షీ బికేమ్ వెరీ హ్యాపీ దట్ ద సన్ హడ్ అచీవ్డ్ సచ్ ఎ గ్రేట్ థింగ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: సో వెన్ దే వర్ స్పెండింగ్ టైమ్,
0: మరి ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: Amma, enduku ninna varaku chaala aanandanga undinave, ee naadu deen kaaranam emiti ani prashninchadu.
1: Mother, till yesterday you were so happy, why are you now down hearted?
0: Nayana, neeru andinchavu, school kattinchavu, kaani ee pillalu sareinatundi sthitilo leka anarogyavantulaipoyi chaala kashtapadutunnaru.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్డ్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
0: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: హీ బిల్ట్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాక్టర్ అండ్ వన్ నర్స్.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: అండ్ ద మదర్ వెన్ హీ డిడ్ దిస్ షీ డిడ్ కుడ్ నాట్ కంటైన్ హర్ జాయ్.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖములు కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఏ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: అంటే ఈ దేహమునకు తల్లి.
1: Grandmamma came upstairs. She was the mother to this body.
0: ఏ ఇనాడు పైకి వచ్చావమ్మ అన్నాను.
1: Why have you come up, mother? I said.
0: మీరు భోంచేయండి భోంచేయండి, తర్వాత నేను చెప్తాను అన్నది.
1: You eat. Then afterwards I will say, she said.
0: భోజనం అయిన తర్వాత,
1: after finishing my food,
0: స్వామి మన పల్లె చాలా కుగ్రామం.
1: Our village is a very very small one.
0: ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు.
1: There's absolutely no medical facilities
0: here. తల్లి చంటిపిడిని ఎత్తుకుని బుక్కపట్నం పరిగెత్తున్నారు.
1: And because of that many people go to బుక్కపట్నం.
0: వాడు నడచలేక కూర్చొని అనేక శ్రమలు పడుతున్నారు.
1: They cannot walk the distance though they sit and they suffer a lot.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then I said.
0: లేదు, ఈ గ్రామంలోనే ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said in this village I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినం పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్గర్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి మీరు ఏమి అనుకోకూడదు, నాకు రెండో కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: దెన్ షీ సెడ్ స్వామి డోంట్ థింక్ అదర్వైజ్ ఐ హావ్ గాట్ ఎ సెకండ్ డిజైర్.
0: మీకు కోరికలు వచ్చినాయా అని నేను మందలించాను.
1: Then I became a little strict and I asked, why you got another
0: son? Inni vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa korika matram enduku teerchakoddu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: Appudu aame cheppindi.
1: Then she said,
0: mana gramamlo ekkada chusina kaani neeru lekunda anta endi pothunnayi.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: Em kavalannanu?
1: What do you want, I said?
0: మన గ్రామంలో చిన్న బావిని త్రవ్వించండి.
1: In our village, please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well dug.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in our
0: గ్రామం. జనం అంతా కూడా ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను.
1: Then she came the third time and said, Swami, I'm very, very happy.
0: కాని మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక ఆదుపే లేదు.
1: For desires, there's absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to
0: study. వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
1: Then she said, enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: So that little school now has been transformed.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: It has become a big university. A small seed can become a big tree.
0: పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: Earlier this a small hospital.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna bore vello oka chinna baavino vesi neeru ippistunnatundi vaanni ee naadu mana jillaku anta kudunu pipes veyinchi chakkani neeru andincharu.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them water.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడాను చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do
0: this. భారతదేశం యొక్క పవిత్రత ఎవరు కూడాను సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పంలో మానవుని యందు కరిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the strength.
0: ఒకానొక సమయం లోపల సచిదేవి చైతన్య తీసుకుని పడి.
1: So one day Sachidevi took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు.
1: Where have we gone? I've gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్ పాలకుడు.
1: You are the one who redeemed
0: the world. పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You are a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహ వాంఛ లేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే,
1: in the spiritual life,
0: ఐహిక ఆముష్మికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్మికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ,
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: The only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునికు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
1: చైతన్య, give me the power to love you. That's enough for me.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడవు.
1: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్
0: ప్రేమనే మా ప్రాణము.
1: అండ్ లైఫ్
0: ప్రేమనే మా జీవితము.
1: లవ్ ఇస్ ప్రేమ.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్, అవర్ వెరీ
0: ప్రేమ యందే పుట్టి.
1: వి హావ్ బీన్
0: ప్రేమ యందే పెరిగి.
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
0: నన్నుంచును ప్రేమ మహిమ.
1: అండ్ వి హావ్ గాట్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించి చాలు.
1: గివ్ మీ ద లవ్ దట్ ఐ కెన్ లవ్ యు టోటలీ. దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: సచిదేవి వచ్చి, ఏమిటి నాయన, నీవు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవ నీడ ఉండాలి కదా, ఇవి ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని అన్నారు.
1: Oh, you've got to live, Sachidevi said. You've got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchitteyina kudanu gurtinchukolekapothunnavu.
1: Mother, though you have become so old, you are not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manam andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmammu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God.
0: ఈ జగత్తంతా కూడాను ప్రేమనే.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిన్న చిన్న కోరికలు కోరుకొని
1: do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బూన్ ఫ్రమ్ హిస్ మదర్ హి వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికని కూడా పెరుగుకుని
1: పోయేటువంటి
0: మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always
0: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also darkness.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు, తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: సో చైతన్య వెంట్ అబౌట్ సింగ్ ద భజన్స్ ఆఫ్ గాడ్ హావింగ్ ద కన్విక్షన్.
0: క్రమక్రమేణా వీధి భజన చేస్తూ పోతుండగా
1: when as he was singing along the streets
0: kontamandi toti pillalantaru kuda cheri
1: there were other children who joined
0: taalalu chitikalu teesukoni vachi vaadu kuda bhajan chestu vacharu.
1: They also brought these different type of instruments and started singing along
0: with him. Kani tallu kuda aa pillalni mandalincharu.
1: Then they also scolded the children.
0: Kani aa pillalu ee chaitanya margani ye matram vadaledu.
1: But chaitanya they did not give up. Chaitanya
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలో చెడ్డ వస్తుంటది.
1: Where there is good there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world without good no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొందియుండు.
1: Both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టమునందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling the good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావం చేతను తల్లి యొక్క సత్సంకల్పం చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the mother the son became a very great
0: being. కనుక ఈనాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They'll have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడాను మెలగాలి.
1: They've got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice, and goodness and virtue.
0: Yanta tyagam manaku chestumo,
1: the amount of sacrifice that we do,
0: yanta tejamu manayandu utti padutundi,
1: and within us will come the tremendous power.
0: Oka chinna vishayam meeku cheptunnanu.
1: A small thing I'm going to tell you.
0: Naaku eppudu kuda tejam untune untundadi.
1: I'm always having that strength within.
0: Kaani kontha mandi 15 dinamulu nunchi vachinatundi varu, Swami. మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: అండ్ సమ్ పీపుల్ సే స్వామి ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్
0: పల్లెల యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: I would have the welfare of people within
0: me always. కానీ హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్ వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities
0: ఒక నెలకు పూర్వము
1: a month ago
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో
1: in that paper
0: ఒక తల్లి
1: one mother
0: కుమారుడు ఉన్నాడు
1: and a son
0: ఏ విధంగా ఉన్నారు డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Amma naaku aakali aakali ani vachadu.
1: He came crying out, mother, I am hungry.
0: Nayana ippudu ekkadi chusina varshalu vastunnayi poyina nelle jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamu adhikanga kurustu vachayi
1: because there's too much of rain.
0: కనుక ఈమె బిచ్చాలి కుడుకు పోవడానికి వ్యవధి
1: లేదు.
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోతున్నాను.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
1: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
0: కానీ నా కుమారుడికి ఏ రీతిగా అన్నం పెట్టాలి
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి ఆ మందు తీసుకుంది నీళ్లలో కలిపింది చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది తాను తాగింది.
1: ఐ కెనాట్ గో బికాస్ ఇట్స్ రైనింగ్ సో బ్యాడ్ సో షీ గాట్ సమ్ పాయిజన్ విత్ ది అడ్మినిస్టర్ టు ది యానిమల్స్ షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు.
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్
0: పేపర్ వాడకు కూడా ఇలాంటి చెడ్డవే చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: So I saw this in the paper. The papers always
0: publish. ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
1: They did not think of publishing good
0: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి ఒక అదృష్టవంతులుగా ఉండేటువంటి వారి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు చెయ్యి కదలు.
1: To publish good things and neither do they.
0: అది వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of
0: challenges oka bhavamle veeliki moola kaaranamulu
1: because of their thoughts all the bad is due to them.
0: Naaku chaala kashtam vesindi.
1: I felt very sad.
0: Chi idi pavitramaina bharat deshamu
1: the pure bharat desha
0: ee tyaga bhoomi
1: this is full of
0: amrita vanshamu
1: and there's a wonderful
0: ilanti pavitramaina amrita bhoomi lopala
1: in this pure
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ
1: దేశంలో కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ
0: కుమారుకి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
0: ఆ భావం నాకు కలిగింది.
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తక్షణమే ఇంక అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము పంపటము
1: so that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలందరికి నీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
1: Our children also are like gold.
0: ఎంత కష్టమైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి
1: they went from morning
0: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
1: వారు. And with a lot of enthusiasm but come back.
0: ఇంటి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: పెద్ద పల్లి పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on my heart is full of
0: త్యాగం చేసిన చెల్లిన తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very less.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then I'm eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రము మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజము అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare.
0: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of
0: the people. ప్రజా క్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే
1: when I was walking earlier
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలుకి దెబ్బ తగిలిందేమో ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకెట్టి దెబ్బ తగలలేదు.
1: Maybe
0: నాకెట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: నేను మెల్లగా ఎందుకు నడుస్తున్నా అంటే అందరికీ ఎక్కువ దర్శనం ఇవ్వాలా ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone.
1: I do not have any pain in the legs.
0: ఎట్టి బాధలు లేవు.
1: I do not have any disability.
0: ఆనందంగా ఉంటున్నాను.
1: I am very happy.
0: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
1: From then on my blessing is increasing.
0: మన ప్రజా సేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I have.
0: నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా మారుతుంది.
1: You will also become very brilliant and divine.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere
0: else. దేవో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: మనసును లోపల మరచు.
1: Go and look within yourself.
0: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: Try to inculcate
0: the ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: The inside and you will find the blissful form within.
0: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానాన్ని క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాలు కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: It's not man who is separate.
0: ఈ రెండు కొడును బింబ ప్రతిబింబములి.
1: They are only the image and the reflection.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకటం.
1: We should not think them separate, they are one.
0: కాన దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
1: God is within us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషనే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the life.
0: దీని ఆలోచన చేసేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అనేటువంటిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God. Satya
0: Jnanam Anantam Brahma.
1: Truth, wisdom and this.
0: Satya Margamulo Manam Praveshiste Adi Brahma Tattvam.
1: If you go on the righteous path, that is the way to Brahma.
0: Brahma Tattvani Manam Telusukodaniki Ekkado Manam Praka Povadaniki Ekkada.
1: To know the principle of Brahma, we need not
0: go anywhere. Devam Naalone Unnadu. Ee Dehame Tane Yokka Illu Ani Manam Bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: Manaki ekkadaina aananda utti padutundi.
1: It's only then we get extreme.
0: Ekkadaina shakti manlo praveshistundi.
1: We get a tremendous strength.
0: Sarva shaktulaku maname adhipathulam ayipothamu.
1: We become the repositories of tremendous power.
0: Mana shakti shakti marokati ledu lokamlo.
1: The strength that we have within is not anywhere else.
0: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: సో ఫస్ట్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మేక్ అన్ ఎఫర్ట్.
0: ఇది అంత సులభంగా రాదు.
1: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటుంది.
1: ద డిజర్వ్డ్ ఇస్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
0: ఏ పనైనా చేయండి.
1: Do any work.
0: ఇదంతా దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటిది ఒకటుంటే కదా ఇది దైవ కార్యం ఎట్లవుతుంది?
1: How can you think that any work is without God?
0: అంతా దైవమే.
1: The whole thing is prepared. సర్వ
0: పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ఏ కర్మ చేసినా కానీ సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
1: Any action that you undertake, think that it is the offering to God.
0: ఈ విధమైన యొక్క సద్భావమును ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: Because the mothers fostered in those days such type of
0: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
1: That's why they got illustrious.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: Bharat is a country which is like a teacher to all the nations.
0: గత జీవుడగు పతిం బ్రతికించి యముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: Tara satya mahimache davagni challarche truti chandramati bharatiya gade.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvam agni gundana prakatinche sita bharata dharajata gade.
1: did not Sita jump into the fire, was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tatchvatalamuna bharata dati pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
1: So Bharat is a land wherein it gives a harvest.
0: Akila deshalakini upadhyayakade.
1: Great illustrious women are there, and it's a teacher
0: to
1: the whole world.
0: Today, ee Bharat deshamu upadhyaya sthanamlo untundi.
1: Bharat desha is a world teacher.
0: Kani mana pravartana valla sita dhara jatagade.
1: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche

0: స్థానంలో ఉంటుంది.
1: భారతదేశ ఇస్ అ వరల్డ్ టీచర్.
0: కానీ మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
1: సో వి ఆర్ ఫర్గెటింగ్ ద గ్రేట్ వర్క్స్ దట్ వి హావ్ గాట్ టు డు.
0: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
1: హౌ మెనీ పండిట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
1: హౌ మెనీ స్కాలర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కంట్రీ?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
1: దేర్ ఆర్ ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావడం చేత అంతా కూడా క్షీణించిపోతున్నారు.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిషెస్ ఇట్ ఇస్ దట్ ఇస్ మేకింగ్ ఎవ్రీథింగ్.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: Whether it's a son or her husband, the mother has got to take them to task.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: That is the illustrious example.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: That is the truth which leads to progress.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: Wherever an error is committed, one has to be reprimanded for it. You should not forgive it.
0: ఆ క్షమించడం కూడాను సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ గాట్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇట్లా అబద్ధం చెప్పొచ్చునా, మీరు ఇట్లా రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్?
0: ఆఫీస్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get to beat him.
0: హృదయానికి ఆనందమును కష్టం లేకుండా ఉండేటట్టుగా చెప్పినప్పుడు ఆ మృదుమధుర భాషలతో ఎంతైనా మార్పు చెప్పొచ్చు.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: కనుక భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎంతో ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: అట్టి ఆదర్శమే అన్ని దేశాలకు కూడాను ఉపాధ్యాయ స్థానం చేకూర్చింది.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను పెంచుకోండి.
1: You foster love.
0: సత్యాన్ని వచించండి.
1: You have truth in you.
0: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: It's not merely study and study and don't
0: చదువు.
1: What is this education?
0: చదువుంత మాత్రం నా చదువు.
1: If you read books, is that enough?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
1: Is education merely going to the college?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
1: If you just go to the college and get degrees, is it education?
0: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కనుకనే మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం
1: చేసుకోవాలి. With good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే,
1: ట్రై టు ఫాస్టర్ సచ్ క్వాలిటీస్,
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
1: వి హావ్ గాట్ టు రిజరెక్ట్ ది ఓల్డ్ ట్రెడిషన్స్,
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: వి విల్ హావ్ టు రిజరెక్ట్ దెం అగైన్,
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: వి విల్ బి ది పీపుల్ హూ బి కాల్డ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది అదర్స్.
0: యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో యు హావ్ గాట్ టు మేక్ దిస్ ఎఫర్ట్స్ అండ్ స్టార్ట్ రైట్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ వి ప్రాక్టీస్,
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: It should, God's name should be right within, coursing
0: in our veins. Adakapothe pranam lenatte.
1: If your pulse doesn't act,
0: naamam cheppakapothe adi kudunu pranam lenatte.
1: So if you do not chant the name of God, it's as if
0: naadu aadinanta maatramana bratikinattu anukuntara.
1: So as long as the pulse is there,
0: naadi aadutu untadi kaani bratuku maatram undadu.
1: So the pulse should be functioning, only then you're alive.
0: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
1: Then you'll feel the truth that your pulse is really functioning.
0: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
1: Those who have taken some kind of
0: కానీ ప్రపంచ జ్ఞానం లేదు వాడికి.
1: Anesthesia, the pulse is working, but they're not able to.
0: కాదు కాదు.
1: It's not that.
0: కనుకని ప్రతి ప్రాణం కొన్ను దైవనామే నాడిగా పెట్టుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ వన్ ద పల్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫంక్షనింగ్.
0: ఏది జరిగినా కానీ ఇది నా మంచికి, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఆ విధమైనటువంటి సద్భావాలు మనం పెంచుకున్నప్పుడే,
1: ఇఫ్ యు ఫస్ట్ సచ్ గుడ్ థాట్,
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: దట్ టర్న్స్ ఇంటు గుడ్ యాక్షన్.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: అండ్ దోస్ గుడ్ యాక్షన్స్ విల్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: రైచియస్ కండక్ట్స్ అండ్ ట్రూత్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ దెం, వి హావ్ గాట్ టు ప్రాక్టీస్ దెం,
0: అందించాలి,
1: వి హావ్ గాట్ టు ఆల్వేస్
0: ఆనందించాలి,
1: వి హావ్ గాట్ టు ఫీల్ హ్యాపీ.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వి హావ్ గాట్ టు గివ్ ఇట్ టు అదర్స్, షేర్ ఇట్ విత్ దెం.
2: భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధనం నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kanukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: అండ్ చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయివాడు వీరు నావాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటిగానే అని భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: వీరందరూ నావారే.
1: They are all my own.
0: మేము విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity.
0: మీ భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరిని చూసినా గానీ దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వాడికి నమస్కారం చేసుకోవాలి.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts, then God materializes himself to you.
0: సంతోషం.

మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెళదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల వేనితోడ

కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుల్కెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్ఛాశ్రవద్దయ వృష్టితోడ

0: மேனி தோட நீடு கண்டியதுட பிரத்யட்சமாயன் கண்டியதுட பிரத்யட்சமாயன்.
1: The shining moon above with all the light and the splendor and the four locks so closely intertwined and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinamu kudanu Isharattamana gurinchi aneka mandi aneka vidhamulaga kudanu telputu vacharu.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Isharudanaga కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకొని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: మెనీ ఫీల్ దట్ ఈశ్వర ఈజ్ ఎ ఫార్మ్ విత్ మాప్ ఆఫ్ హెయిర్ ఇంటర్లాక్డ్ డెకరేటెడ్ విత్ స్నేక్స్ ఆల్ రౌండ్ హిస్ బాడీ.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుల యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: దో ఇన్ రియాలిటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ టు సాటిస్ఫై ద నోషన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డివోటీ. God comes down in the form of his choice and taste.
0: Bharatiya yokka balahinata ee rakanga untunnadu. Taamu talanchinatvanti deva swaroopalu kulanu devata vigrahamulu kulanu kevalamu oka vidhamainatvanti bichchagaanduga bhavistu vastunnaru.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: Nijamuga vicharinchi chuchina Bharata desamulo evvaru kudanu bichchagaandle leru undutaku veelu ledu.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: Prati vyaktini kudanu varikante chinna varani varikante takku vaadani varu beg cheyataniki vacharani aneka rangula manasulo balahinatalu erpadutuntayi.
1: It is only the mental weakness that considers other person inferior to him and that he is so poor. And the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను ఈ దేశంలో అందరు కూడా భిక్షగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: Because of this temperamental weakness, many people are considered as beggars. That is approaching people for begging. This has been the feeling among many of the foreigners.
0: Idi chaala porapaatu.
1: This is a mistaken view.
0: Bharata desamu ati beeda desamu kaadu.
1: Bharat is not a very poor country.
0: Bharata desamulo undinatunti vaaru andaru kudanu saamaanyanga tarahinulai povatam cheta beg chestuntarani bhavistuntaru.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాండ్లు కనిపిస్తున్నారని భావిస్తాను.
1: బికాస్ ఆఫ్ దిస్ psychological weakness, people are considered as beggars everywhere.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a big mistake.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండుగా తయారు చేస్తున్నామే కాని బిచ్చగాండు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ అప్రోచెస్ యూ ఫర్ మనీ ఆర్ ఆస్క్స్ ఫర్ ఫుడ్, వీ కన్సిడర్ దట్ పర్సన్ యాజ్ ఎ బెగర్.
0: కానీ యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాండు కూడా లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: మనమే మనమే బిచ్చములు పెడుతూ వారిని బిచ్చగాండుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగ్గర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడా బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈజ్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వీ ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాండంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారిగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణ భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి బిచ్చాన్ని వీరు అందుకోవటము ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: వి గో ఆన్ బెగ్గింగ్ గాడ్, వి గో ఆన్ ఆస్కింగ్ హిమ్ టు గివ్ దట్ అండ్ దిస్ అండ్ కన్సిడర్ హిమ్ ఆల్సో ఎ బెగర్.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ బెగర్.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: గాడ్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ది హోల్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: అంతేకాని కానీ మే మానవులకు బిచ్చగాడిగా భావించుకుని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ ఎ హ్యాబిట్ నాట్ టు కన్సిడర్ ఎనీవన్ ఎ బెగర్ అండ్ కమ్ ఆస్క్ హిమ్ టు కమ్ క్లోజ్ టు యూ సో దట్ యూ కెన్ ఆఫర్ హిమ్ సంథింగ్ దట్ హీ నీడ్స్.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: లవ్ ఆల్ దోస్ దట్ సఫర్ దట్ ఆర్ ఇన్ పెయిన్.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడి హెల్ప్లెస్, నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody, you'll
0: find the
1: manifestation of God within you. All
0: the people around are your brothers, they are not your
1: beggars. Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ యు సర్వ్ అదర్స్, దట్ యు ఫీడ్ అదర్స్, దట్ అదర్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు యూ.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: వి ఆల్సో హ్యావ్ బిజినెస్ మెన్.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people, on the other hand, also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీ బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the depth has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందాన్ని పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ వితౌట్ ఫుడ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ హిమ్ ఫుడ్, బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ హ్యాబిట్ of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మ మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్ట నింపండి చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: యు కెన్ సర్వ్ హిమ్ ఫుడ్, సేషియేట్ హిస్ హంగర్, బట్ నెవర్ హ్యూమిలియేట్ హిమ్, నెవర్ ఇన్సల్ట్ హిమ్.
0: ఇట్టి బిచ్చగాళ్ళుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: ద గ్లోరీ ఆఫ్ ది భారత్ ఈజ్ లాస్ట్ యాజ్ వీ ఎంటర్టైన్ బెగింగ్ అండ్ బెగర్స్.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time, Bharat has never been
0: poor. ఇలాంటి దేశమే గనిపోతే ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వారంతా
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు?
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కానీ బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: Tanantaka tanu bhavinchukoni nenu bidavanni kada naa vale untuntaru ee pakkana vaaru kudanu ani polchukovatam jarugutu undali.
1: This feeling is born out of comparison. We consider others as poor and we want to help them.
0: Evaraina bhavati bichhandehi ani vaste variki buddhi cheppali meeru.
1: If anyone approaches you begging, ask them to go.
0: నీవు బిచ్చం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యు ఆర్ నాట్ ఎ బెగర్, యు ఆర్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ మీ. దట్స్ వాట్ వి షుడ్ సే.
0: నీకు ఈ సమయంలో చేతి లోపల కొంచెము అన్నం లేకుండా నన్ను అయి వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you're a pauper and I'm a millionaire.
0: Kanuka భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: శాస్త్ర పురాణంలంతా కూడా బోధించి నిన్న దినం ఆడవారు చెప్పారు. ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: ప్రతి దాని కూడాను మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటాయి.
1: దట్ విల్ బి ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ వెన్ యూ థింక్ ఆఫ్ ది హెరిటేజ్ లెగసీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది.
1: వెన్ యువర్ కంట్రీ ఈజ్ సో గ్రేట్ యూ కెనాట్ బిహేవ్ ఇన్ ఎ మీన్ లో చీప్ వే.
0: పరమ పావనమైన భారతావని యందు
1: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్
0: శాస్త్రం అన్నది మనకు చక్కదనం.
1: And this tolerance for
0: barrenness is beauty.
1: And in fact, there is a kind of taste choice for morality.
0: Madhura bhavam bedi mana desam andanna matru bhavam kante manyamendi.
1: The nectarine feeling, there cannot be greater than this other than the feeling towards a mother.
0: Na talli, na Bharatadesham.
1: This Bharat is my mother.
0: Na talli bedadaithe nenu kuda bedavanne kada mari.
1: If my mother is poor, I am also poor.
0: Kaadu kaadu, naa thalli chaala goppadi.
1: No, my mother is rich.
0: Madhura bhavam bedi mana desam andanna maatru bhavam kante maanyamendi.
1: What is the sweetest feeling in this world? It is the feeling towards mother.
0: Kanuka naa desamu naaku maatru desamu.
1: This country is my motherland.
0: Kanuka aa maatru devuni manam chaala gauravanga kaapaadukoni gauravanga aame perunu manam penchali.
1: Therefore, we should treat this country with all the dignity and the honor, uphold its greatness.
0: Sakala shastra purana samadhananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desam.
1: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all other sacred texts.
0: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidulettavutundi.
1: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land Bharat can never be viewed as so simple and ordinary.
0: భారతదేశం అందున్నటువంటి నీతి నిజాయితీలు,
1: the morality and the integrity in this country,
0: ఇంకే దేశం నందు కూడా నువ్వు కాలరావు,
1: are not noticed anywhere in the world.
0: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
1: There's no other country greater than Bharat.
0: భారతదేశమన్న బంగారం అనకుండా వెండి బంగారుకై వెతకనేలా.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: దేశమే మనకు గొప్ప భారతదేశము బంగారు దేశము.
1: In fact, the very country, motherland, Bharat itself
0: is gold.
1: Why do you need to buy the other metals like silver and other metals? Wherever you go, you find gold.
0: We are
1: humiliating this golden land. The educated people today should decide to make this country a golden country.
0: The
1: educated people also are not able to understand the greatness of the country.
0: Wherever
1: they go, they find many
0: beggars.
1: In fact, we are responsible for this habit of
0: begging.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage
0: beggars.
1: You can ask him, what is it you want? You want clothes? Yes, you can give him one pair.
0: If you want
1: food, serve him food.
0: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారందరికీ ఇంటికి పిలిచి వారందరికీ బిచ్చం పెట్టి వారందరినీ సంతోషపెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: In fact, men of honor and in position also have lost their name and fame. And this is also part of the poverty mental, that's what we find. Bribing the other person, accepting the bribe, corruption are very bad. Nobody should get into this sort of corruption. In fact, we have to caution the government also. In fact, the government is not meant to entertain beggars. And in fact, we should not give money to beggars. They should not receive and we should never give.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: You
1: go to any temple, you find the priest with a plate
0: in his hand.
1: And he expects some dakshina, some money, and we receive prasadam from him. Let us not
0: accept.
1: We don't want that kind of
0: thing.
1: You cannot be bhiksha, the beggar. In fact, we should never accept such kind of bhiksha or begging. If you come across beggars, you educated people should not encourage them. You are the son of Bharat. And in fact, you are not beggars of Bharat. Bharat is rich. It has been protecting all countries. You are not justified in begging, being the son of Bharat. And you should not carry money in your pocket. And in fact, if those people that want, just finish the matter
0: there.
1: And in fact, it lies on the giver.
0: కాసును కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ అప్ ది ఆనర్ ఆఫ్ ది మదర్.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: సచ్ సన్స్ ఆఫ్ భారత్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ టుడే.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: ఇఫ్ యూ గో టు దేవాలయం యూ ఫైండ్ విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు, ధనం కూడా ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
0: బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: People may approach you for several things, but be convinced that you should never oblige them.
0: Kanuka manam prapancham lopala puttinamu.
1: We are born in this world.
0: Endukosam manam puttamu, deni kosam puttamu? Pichametadanika, picham pettadanika kaadu kaadu.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: Nee talli yokka keethi nilabettadaniki vachavu.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ యూ డోంట్ కీప్ అప్ ది నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ యువర్ మదర్, వాట్స్ ది మీనింగ్ ఆఫ్ యువర్ వెరీ లైఫ్?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మెయింటైన్ ద నేమ్.
0: మా పిల్లలు రామాయణం పాడుతుంటుంటారు.
1: ఆర్ స్టూడెంట్స్ ఆల్సో సింగ్ దట్ సాంగ్.
0: అమ్మా ఎందుకు కంటిదారులు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: హర్ సన్స్ దిస్ వే క్వశ్చన్ సీత.
0: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: అండ్ ద చిల్డ్రన్ సే దట్ మదర్ ఆర్ యూ క్రైయింగ్ ఫీలింగ్ సాడ్ దట్ వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సమ్వన్ ఎల్స్?
0: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గ్రేటర్.
0: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: వెన్ యూ హ్యావ్ సన్స్ ఆఫ్ దిస్ టైప్ నెవర్ కన్సిడర్ అస్ చీప్ ఆర్ బెగర్స్.
0: కనుక కంటిదారులు కార్చకూడదు అన్నారు.
1: యూ డోంట్ నీడ్ టు షెడ్ ఇట్ హియర్.
0: నీవు కంటిదారులు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: ఓ మదర్ ఇఫ్ యూ షెట్ టియర్స్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారులు కార్చనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: అమ్మా నీవేమాత్రం కంటిదారులు కార్చకూడదు.
1: ద సన్స్ టోల్డ్ సీత,
0: మేమున్నాము.
1: వీఆర్ హియర్, డోంట్ కై.
0: ప్రాణాలైనా వడ్డి మిమ్మల్ని కాపాడుతాము.
1: వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: అంతేకాని కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: ఓ మదర్ నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాజ్ దేర్ ప్రేయర్.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఫీల్స్ దట్ వీఆర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఏ.
0: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: దో పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్, వై డూ దే హ్యావ్ దట్ మీన్ చీప్ మెంటాలిటీ?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: నెవర్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ యూ డూ నాట్ హ్యావ్.
0: మీకు తెలుసు, ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: వాంటెడ్ 5 రూపీస్.
0: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
1: అండ్ హి సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్,
0: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హి సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండవ చెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
0: మ్యాన్. ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గరంత లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్, హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు? నీవు ఒక త్యాగానికి పొందుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough current in your pipe.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పేచ్యం చెప్తున్నారు కానీ ప్రేమతో వారికి ఒక అందించడం అనేటువంటిది లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికి ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భవతీ భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా రా నా వరుండాలి కూర్చో అని ఇంట్లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాల.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: అంతే కాని నీకు గొప్పగా ఉన్నదని ఇంకొకరికి లేదని నీవు వారికి వడ్డించడానికి ప్రయత్నం చేయవద్దు.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: కనుక ఈ రకమైనటువంటి ఒక చిల్లర బుద్ధులు మనము కొంతవరకు మానుకోవాలి.
1: So, we should abandon this cheap mentality.
0: త్యాగము అనేటువంటి భావము మనలో నుంచి బయలుదేరాలి.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలుంటి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్
0: నిజమైనటువంటి మానవుడు.
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. తీసుకుని
0: వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ ఇస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది బిచ్చగాళ్లను
0: తయారు చేయటము ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ, చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MA-లు BA-లు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్ద వారైనా,
1: యూ మే బి గ్రేట్ పీపుల్ విత్ డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్
0: గ్రాడ్యుయేట్, సంపద నుండి సద్దాన పరుడైనా పుణ్యకీర్తిని కన్నా పుణ్యులైనా,
1: యూ మే బి రిచ్ అండ్ ఫ్లూయెంట్ విత్ ఆల్ ద నేమ్ అండ్ ఫేమ్ ఫర్
0: చారిటీ, ఆరోగ్యము అనవర్తం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: యూ మే బి వెరీ హెల్దీ విత్ ఆల్ ద పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ స్ట్రెంగ్,
0: సత్రము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విప్రులైనా,
1: యూ మే బి స్కాలర్స్ రిసైటింగ్ ద వేదిక్ టెక్స్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ సీచ్ వేద,
0: సాధారు భక్తులకు ఏనాటికైనా,
1: నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: ఇలాంటి వాళ్ళు ఇంక చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఈస్ ద టీచింగ్,
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి ఎందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ద
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్.
0: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యువర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంసుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: కనుకనే అన్ని చరిత్రలు ఎందుకు కూడాను రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు నువ్వు, రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అని, వివేకానంద చరిత్ర ఎందుకు కూడాను, అన్ని చెట్టువాడు ఇలాంటి బెగ్గరగా తయారు కావటమే.
1: ఇన్ ది బయోగ్రఫీస్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, యూ ఆల్సో ఫైండ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. People maintaining the name and the fame of the family.
0: Kanuka pernu mam chudala.
1: So it is the name, reputation.
0: Nenu Bharatamata putrulanu.
1: And the son of Bharat.
0: Nenu Bharata putrulanu.
1: And the son of Bharat.
0: Aa Bharata putrulainaatundi pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: నాకు లేకపోయినా పర్వాలేదు, వారికి కొంచెం పెట్టాలి.
1: ఐ మే నాట్ బి హ్యావింగ్ బట్ ఐఎమ్ ప్రిపేర్ టు
0: సర్వ్. ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ షుడ్ బి దేర్.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
0: భరతునికే రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: అండ్ హీ వాజ్ కరోనేటెడ్.
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటీస్డ్ ఎనీబడీ.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: అండ్ లక్ష్మణ బై ద సైడ్ వాజ్ ఫ్యూరియస్.
0: తల్లి మనల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: ఇట్ ఇస్ లక్ష్మణ హూ సెడ్ ద మదర్ హ్యాస్ డ్రివెన్ అస్ టు ద ఫారెస్ట్ అండ్ ద సన్ హ్యాస్ కమ్ హియర్ నాట్ టు డినై దిస్ షెల్టర్ ఇన్ ద ఫారెస్ట్.
0: లక్ష్మణ, నీకు రాజ్యంపై ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సెడ్ లక్ష్మణ యు వాంట్ టు బి ది కింగ్, యు వాంట్ టు బి ది రూలర్, బెటర్ యు గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
0: త్యాగమయుడు
1: భరత్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: శీలమయుడు,
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటీస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
0: Kanuka Bharatudante chaala goppa gunam kalagavadu.
1: Bharat is highly virtuous.
0: Alanti goppa gunam kalagavadu kanuke Ramulu Bharatuni aashistu vachadu.
1: That's the reason why Bharat was very much liked by Ramachandra.
0: Bharatudu aranyaniki poyina takshaname,
1: the moment he went to the forest,
0: nayana Bharata amma nannu baagunnara annadu.
1: The first question that Rama put was this: how are the parents?
0: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
0: కైక బాగుందా?
1: ఇన్ ఫ్యాక్ట్ హి ఆస్క్డ్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ కైక.
0: కైక అనే పేరు చెప్పేటప్పటికే భరతునికి లేని కోపం వచ్చింది.
1: ద మూమెంట్ కైకాస్ నేమ్ వాజ్ మెన్షన్డ్,
0: ఆ దుర్మార్గురాల వల్లనే నీవు ఈ అరణ్య పాలైపోతావు.
1: బికాస్ ఆఫ్ దట్ వికెడ్ ఉమెన్ యు ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఆమె పేరే నా వద్ద చెప్పకూడదు.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ నెవర్ మెన్షన్ హర్ నేమ్.
0: అప్పుడు దగ్గర పిలిచి రాములు, భర్త నీ తల్లి చాలా గొప్పది.
1: రామ కేమ్ క్లోజ్ టు భర్త అండ్ సెడ్ యువర్
0: రాముని యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింప చేసినటువంటి నీ తల్లియే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ దట్ హాస్ బీన్ వైడ్ స్ప్రెడ్ టుడే.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తూరనాడద్దు.
1: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
0: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
1: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
0: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
1: And he went to meet Kaika.
0: Kaika daggariki poi paadalapai namaskaram chesi,
1: and he fell at her feet.
0: Talli, nee valna nenu kshemanga unnanu.
1: He said, because mother, because of you I am very fine here.
0: Bharatuniki pattabhishekam katti atani rajyam elinchu.
1: Better Bharat be coronated. Let
0: neethi vakyamanta bodhinchu.
1: Teach him all conduct and code.
0: Nen tarvata 14 samvatsaram ayin tarvata nenu vachi naa bharatuni chusukuntanu.
1: After 14 years I will come back and take care of Bharat.
0: కానీ పితృవాక్య పరిపాలన జరపాలి.
1: బట్ ఐ మస్ట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: మాతృపితృవాక్యములు మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రభుత్వం ఏ రకమైనటువంటి యొక్క నిబంధనలు సాధించిందో,
1: వన్ షుడ్ ఫాలో ది రెగ్యులేషన్స్.
0: ఆ నిబంధనలు మనం చక్కగా చాటుకొని నెరవేర్చాలి.
1: వి షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: శిస్సావహించినప్పుడే మనం ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వారం అవుతాం.
1: వెన్ దిస్ ఈజ్ ఫాలోడ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్వ్స్ ఫిట్టింగ్ సిటిజన్స్.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృల మాత్రమే కాకుండా,
1: వాట్ రామా సెడ్ నాట్ మియర్లీ ద పేరెంట్స్ ఓన్లీ,
0: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో,
0: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాము.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యాన్ని తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: ఈ నీతి వాక్యములన్నీ కూడాను వారు చెప్తుంటే లక్ష్మణుడు కూడాను మనసులో చేరిపోయింది.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
0: Anna, naaku chaala manasu kudirindi.
1: And Lakshmana said, now my mind has settled.
0: Kaani Bharatunni, ee rajyanni, ee sainyanni chusinappudike naaku mandipoyindi naa gunde.
1: I am so angry because I saw Bharat here and the army around him.
0: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు గాని అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్, యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్, యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్.
0: కనుకనే దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హి కాల్డ్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్,
0: కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్.
0: భరత,
1: భరత,
0: నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యూఆర్ డూయింగ్ ఆర్ సర్టెన్లీ,
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I'll be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడా పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people, why do you feel
0: రాజు కావాలనుకోవటం నీ స్వార్థం?
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling.
0: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
1: And in fact, let your love transcend your relationship.
0: ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే

0: And let your love transcend your relationship.
1: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
0: When once you sacrifice, you can certainly enjoy life.
1: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను,
0: వశిష్ఠ అండ్ విశ్వామిత్ర హూ ఫాలోడ్ దేమ్,
1: వారు కూడా ఈ వాక్యమునంతా విని చాలా కంటిదారులు కార్చారు.
0: They heard the teachings of Rama and started shedding tears.
1: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
0: This is your position, Ramachandra.
1: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
0: And these are all
1: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి నేనునే మాత్రం చూస్తున్నావు.
0: Though people did so many things against your interest, yet you could pardon them.
1: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
0: We are very happy noticing your intelligence.
1: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
0: At least you should step in this Ramarajya once.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said,
1: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
0: రైట్ నౌ ఇట్ ఇస్ భరతరాజ్య అండ్ నాట్ రామరాజ్య.
1: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
0: బికాస్ ఆఫ్ భరతరాజ్య దిస్ ఇస్ భారతదేశ భారత్.
1: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
0: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ద భారత్, దెన్ వై డు యూ సఫర్?
1: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
0: సేక్రెడ్ ల్యాండ్ యాజ్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: నుండి కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
0: ద భారత్ హస్ ప్రోగ్రెస్డ్ వాన్స్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
0: నో అదర్ కంట్రీ గాట్ దిస్ గ్రేట్ నేమ్.
1: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేశం.
0: ఈజ్ ఎ నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
1: కన్న తల్లి గాని,
0: మదర్
1: తండ్రి కాని,
0: ఫాదర్
1: కన్న కుమారుడు కాని,
0: ఆర్ సన్
1: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
0: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
1: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
1: దానధర్మము చేయవచ్చును.
0: You may be man of charity.
1: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
0: You may distribute your money.
1: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
0: That's not great. Nothing great.
1: ప్రేమతో మాట్లాడాలి.
0: Talk lovingly.
1: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
0: See that you remove suffering of the people.
1: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
0: love everybody.
1: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
0: Consider everyone as yourself.
1: ఇది నిజమైనటువంటి ధర్మము.
0: This is the righteous conduct.
1: Dharma anaga kevalam dana dharmalu cheyatamu idi kaadu dharmamu.
0: Dharma does not mean acts of charity.
1: Hrudayamu dharmam cheyali.
0: We have to do this dharma wholeheartedly.
1: Hrudayamu tyagam cheyali.
0: We should sacrifice.
1: Swarthamu tyagam cheyali.
0: We have to sacrifice. Parathamu
1: preminchali.
0: We should love the other.
1: Padmandini preminchali.
0: We should love everybody.
1: Padmandini daggara chesukovali.
0: And we should join the society.
1: Varu parayi varani bhavinchakoodadu.
0: We should not consider anybody separate from you.
1: Evaru durumachinappudu nanna ra ra ani daggara pichi varini ento preminchali.
0: You should mingle with love. Talk to people lovingly.
1: Ee prema okkati untunte endannaina manam saakavachanu.
0: With this love, you can certainly win any number of people.
1: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమనే.
0: What we have to learn, what we have to develop today is love.
1: దైవ ప్రేమ,
0: love for God.
1: బీదలు బాధ లేకుండా చూసుకోవాలి.
0: And see that we alleviate the suffering of the people.
1: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
0: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
1: Intilo thalliye baadha padutunte ivu parulani enta preminchi prayojanam emti?
0: When mother at home is suffering, what is the fun of loving everybody?
1: Kaliga motta motta ni kanna tandrini tallini preminchu.
0: First love your mother, love your father.
1: Tarvati pedallandarini preminchu.
0: And then you can love the whole society.
1: మొట్టమొదట రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
0: This is the first and foremost teaching of Rama to Bharata.
1: భరత, ట్యాక్స్ ఎట్లా వేస్తున్నావు పిల్లలకు?
0: భరత్, హౌ ఇస్ టాక్సేషన్ దేర్?
1: అన్నా, నేను చాలా పొరపడ్డాను.
0: ఈ సార్ బ్రదర్, ఐఎమ్ మిస్టేక్.
1: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ డూ వాట్ ఆల్ యూ వాంటెడ్ మీ టు డూ.
1: కావలసినంత ధనం ఉండి కూడాను,
0: though there's lot of
1: kajana nindipothundadi gaani daanu teesi pedalla lopala ye maatramaina premanu sampadinchukolelekapoyanu.
0: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
1: Appudu pakkana unnatundi lakshmana kopam vachindi.
0: Then lakshmana by the side was very angry.
1: Idi tandri chesinatundi mosam ivanta.

0: And this is a cheating of the father.
1: దశరథుడు అన్ని విధాల కూడాను రాముని సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
0: దిస్ ఈస్ ఆల్ ది చీటింగ్, దిస్ ఈస్ ఆల్ ది డిసీట్ ఆఫ్ ద ఫాదర్.
1: అప్పుడు రాములు భర్తుని కూడాను లక్ష్మణ్ కూడాను నిందించాడు.
0: అండ్ ద లక్ష్మణ ఆల్సో బ్లేమ్
1: లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: నీవెవరి కుమారుడు?
0: హూ సన్ ఆర్ యూ?
1: దశరథుని కుమారుడు.
0: యూఆర్ ది సన్ ఆఫ్ దశరథ.
1: తల్లి ఎవరు?
0: ఊజమాద.
1: నీవు సుమిత్ర.
0: సుమిత్ర యజమాన.
1: సుమిత్ర కుమారుడివే. నీవు సుమిత్రకి ఇచ్చినటువంటిది ఎందుకోసం ఇచ్చాడు భగవంతుడు?
0: అండ్ వై ఇస్ ఇట్ దట్ దే బోర్న్ యాజ్ యువర్ బ్రదర్స్?
1: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును, భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
0: ద మెయిన్ ఐడియా ఈస్ దట్ బ్రదర్ షుడ్ స్టాండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ అనదర్ బ్రదర్ లైక్ లక్ష్మణ హూ స్టుడ్ బై ది సైడ్ ఆఫ్ రామ, ద శత్రుఘ్న హూ స్టుడ్ బై ది సైడ్ ఆఫ్ భరత.
1: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
0: భరత శత్రుఘ్న ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
1: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై సైడ్.
1: రాముని దగ్గర లక్ష్మణ్ని పెట్టాడు.
0: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
1: రాముని యొక్క సేవలంతా చేసి
0: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
1: రాజ్యాన్ని కాపాడాలి,
0: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్,
1: చిరంజీవిగా నిలపాలి,
0: దట్ ఇట్ షుడ్ బి ఇమ్మోర్టల్
1: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
0: And that was the feeling of Lakshmana.
1: Shatrughnudu Bharatuniki bodhisthu vachadu.
0: And Shatrughna taught in different ways to Bharat.
1: Anna, meeru ye maatram kodunu thalli paina prem pettukoni naa thallini nindinchakoddu.
0: Never blame your mother because of the things that have happened.
1: Idi kevalam peddalu chesinatundi parapaadato jarigipoyindi.
0: And these are the mistakes of the elders.
1: Nee velin tarvata ee paadukulanu pooja chestu paadukale neeku Ramachandrudiga bhavinchukoni neevu thallini preminchu.
0: You love your mother keeping the sandals on the throne.
1: Ramayanamlo ekkada chusina kodanu Sumitra ane pere raavatam ledu.
0: And in fact Ramayana we don't find the name of Sumitra.
1: Aa Sumitra ane tundi perulo ane untundi adi enta mitrutvam.
0: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
1: Kanuka aa Sumitra ane tundi amine ee rajyananta kodanu chaala premaga choopinchi biddal cheta premaga penchinchi vaaru chaala gauravanni chesadu.
0: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
1: Kausalya kante
0: more than Kausalya
1: Sumitra ne goppa tyagavantaralu.
0: Sumitra is the one of sacrifice.
1: Sumitra kunnatvanti gunamulu
0: the qualities of Sumitra
1: Kausalya kani Kaikeyi kani evariki levu
0: are not noticed in Kausalya and Kaikeyi.
1: Pokana oka samayam lopala
0: at one time
1: Ramulu inka aranyaniki velutunnadu
0: and Rama was proceeding to the forest.
1: Kausalya ki namaskarinchi
0: he paid respect to his
1: prayanu kavali
0: and he was to start.
1: Appati lopala
0: at that moment
1: Sumitra ramulu yokka chitrananta rastundali.
0: At that time Sumitra was painting.
1: Ame chaala goppa painter.
0: She is a great painter.
1: Ame yokka charitra chaala goppa vichitramainatundi.
0: And history is very interesting.
1: Repati dinamu ramulu rajyanni erutadu ani ee vidhanga rastu konchu ramulu yokka mukhamu chaala prakashanga vachitattuga chesindi.
0: Expecting the Rama to be coronated next morning, out of her love for Rama, she started painting the picture of Ramachandra, which was so brilliant and effulgent.
1: Ramulu Sumitra roomuku vellaadu.
0: Rama visited Sumitra.
1: Talli mimmalni vadali petti polekapothunnanu.
0: Mother, I am not able to leave your company.
1: Adaviki povadam naaku ishtame.
0: In fact, I would like to go to
1: Tandri Adu sirsavahinchadam naaku ishtame.
0: I like to follow the command of my father.
1: Kani Kausalyanaina vadaltanu gaani ninnu nenu vadalleni talli.
0: I am prepared to leave the company of Kausalya and not your company.
1: Ani cheppi Sumitra
0: namaskar.
1: Tirigi tirigi namaskaram chesi
0: he paid his respects.
1: Talli nee yokka prema naaku panchali.
0: And he said, mother,
1: naaku adi okkati chaalu.
0: See that you love me, that is enough.
1: Ani cheppi
0: so saying
1: tanu Ayodhyani vadalladu.
0: And he left Ayodhya.
1: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
0: The nature of Sumitra is full of friendship, which is
1: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
0: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
1: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
0: The great noble feelings of Sumitra
1: Kausalya kudanu ledu
0: are not noticed in Kausalya.
1: Sita kudanu ledu,
0: not even in Sita.
1: Kani ee Sumitra chaala goppa gunavantaralu.
0: Sumitra is a virtuous one
1: ani aamenu chaala varninchaaru.
0: And they went on extolling her greatness.
1: Ee vidhanga అందరికీ గొప్పతనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడా ఎవరిని చిన్న భావంతో చూడకండి.
0: From tomorrow, never consider anybody low and cheap.
1: గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి.
0: హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: అందరూ నా వంటి వారే వీరు కూడాను.
0: కన్సిడర్ ఎవ్రీబడి ఈక్వల్ టు యూ.
1: సోదరా, మనం భోంచేస్తాం రండి అని పక్కనున్న వాడిని కూడా పిలిచి మనం గట్టిగా భోంచేసేయాలి.
0: యూ కెన్ జస్ట్ గో అండ్ డైన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ యువర్ అనదర్ బ్రదర్.
1: ఎవరిని కూడాను బీదవారిగా కానీ లేక బిచ్చగాని కానీ అని మనం చూడకూడదు.
0: నెవర్ కన్సిడర్ ఎనీబడి ఏ బెగర్ ఆర్ పూర్ ఆర్ లో ఆర్ మీ.
1: అందరూ కూడా రిచ్ మాన్లే.
0: ఆల్ ఆర్ రిచ్ ఎనఫ్.
1: కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీల్లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ బెగర్స్.
1: నీ భావం బీదగా మారిపోతున్నాయి కానీ
0: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్.
1: కానీ వారిలో బీదతనం అనేది ఎప్పుడు లేదు.
0: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
1: భారతదేశంలో.
0: ఇన్ భారత్,
1: భారతదేశంలో,
0: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్,
1: ఈ గొప్పవారి కంటే మించిన వారు ఎవరూ లేరు.
0: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
1: విశాలమైన హృదయులు వారు.
0: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
1: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
0: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
1: పూర్వము జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
0: అండ్ సీత టోల్ జనక మహారాజా,
1: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
0: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
1: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
0: సెండ్ మీ దేర్ యాజ్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
1: అని దిన్నము ప్రార్థించేది.
0: షీ ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
1: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
0: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగరం.
1: నీ నిబంధనంతా కూడా మానివేసేసేది.
0: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
1: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసే.
0: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీత కుడ్ లిఫ్ట్ అప్
1: శ్రీరామచంద్రుడు. దీన్ని కాదు, దీనింత పదింతలైన భారం కూడా నువ్వు ఎత్తగలడు.
0: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ హెవియర్ థింగ్స్.
1: పవిత్రమైనటువంటిది.
0: అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హైలీ సేక్రెడ్.
1: అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
0: హిస్ లవ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్.
1: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
0: అండ్ సీ దట్ ఐ మ్యారీ రామ.
1: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
1: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోతల వంటి వారే.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
1: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలా పండు వలుస్తూ
0: as they are taking away the peeling of the orange
1: sumitra vadu balustu okokotana idi ramudu idi lakshmanudu idi bharatudu idi shatrughnudu idi sita ananni dani perlu petti pujincheetvatidi.
0: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit one after another piece, repeating the names of rama lakshmana bharata shatrughna.
1: ilanti pavitramaina kodandu naaku chikkaru kada ani chaala aanandinchindi.
0: And she was very happy because of the company around.
1: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
0: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్ మదర్.
1: ఈ కుమారుడు కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు.
0: దే ఆల్సో టేకిన్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
1: ఒక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ భరత్ వాస్ కరోనేటెడ్
1: కొంత పని లోపల చేరిపోయి
0: హావింగ్ గాన్ టు ది ప్లేస్
1: కొంచెం అలసిపోయి
0: బికాస్ టైర్డ్
1: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
0: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
1: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్ళాడు.
0: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ హ్యాపెన్ టు గో టు గెట్ ఇన్ టు ద రూమ్ ఆఫ్ రామ.
1: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
0: దేర్ మదర్ సీత వాజ్ దేర్.
1: సీత ఉన్నటువంటి చూచి
0: హావింగ్ నోటీస్
1: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
0: అండ్ హి సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
1: అలసిపోవటం వల్ల
0: because of tired
1: నలుగురు రూములు కూడా సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
0: as all the rooms are the same pattern, by mistake I stepped into Rama's.
1: లక్ష్మణి భార్య
0: అండ్ దెన్ ది వైఫ్
1: లేచి వచ్చి
0: got up and said,
1: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు?
0: sir, why do you feel sad?
1: మీది మాదే మాది మీది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్
1: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు ద సేమ్ ఆల్ బిలాంగ్ టు అస్
1: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ స్టూడ్ బై ద సేమ్ వర్డ్
1: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు
0: సో ఆల్సో దేర్ కౌంటర్ పార్ట్స్
1: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు
0: దిస్ ఇస్ ద రీజన్ వై రామరాజ్య హెస్ బికమ్ సో గ్రేట్
1: కనుక మీరు ఈ భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి
0: I have been born here in this country. Be true Bharatiya.
1: Bharatiyu.
0: Bharatiyas.
1: Ee Bharatiyaga undali.
0: Bharatiyil tiya sweetness. You should be sweet.
1: Meera Bharatiyuga meeru bayyadi.
0: Consider yourself so sweet.
1: Ee okka vishayamlandu kuda nu evarni chilleriga bhavinchukovadu.
0: Never consider anybody low in.
1: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni vaaru mana intiki vastaru emo ani kaachukonundi vaariki ikkada pettaru.
0: And you also serve those people that need your service.
1: ఈ త్యాగ భావం మీలో ఉండినప్పుడే
0: when this spirit of sacrifice
1: is in you, భోగ భావం మీలో చేరుతుంది.
0: You can suddenly enjoy the bhoga in this life.
1: విద్యార్థులారా,
0: students,
1: పవిత్రమైన ఈ భారతదేశమందు
0: in the sacred land of Bharat,
1: ఈనాడు
0: today,
1: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
0: being a festival day, sacred day,
1: ఈ దసరా పెట్టెలు
0: this Dasara,
1: దసరా అంటే దాశమి
0: దసరా దిస్ బీయింగ్ ద 10th డే దశమి
1: 9 దినములు చాలా బాగా చేసి
0: హావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 డేస్
1: ఇలాంటి 9 దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
0: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్
1: అందరూ కలిసిమెలిసి
0: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్
1: కలిసిమెలిసి మెలగాలి
0: మూవ్ టుగెదర్
1: కలిసిమెలిసి మెలుగుదాం కలిసిమెలిసి తిరుగుదాం కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం
0: Let us move together. Let us live together. Grow in intelligence.
1: కనుకని మీరందరూ కలిసిమెలిసి మెలగాలి.
0: We should move together.
1: మీ తెలివిని పోషించుకోవాలి.
0: We should also
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
0: We should make our parents happy.
1: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
0: We should worship our mother.
1: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది నిత్య కళ్యాణం పచ్చని తోరణం
0: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్ ఎ గ్రేట్ సెలబ్రేషన్ ఫెస్టివిటీ అరౌండ్
1: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి
0: వాట్ ఆల్ యూ హావ్ లెర్న్ టుడే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టుమారో
1: అందరి ముఖము ఎందు కూడా నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి
0: దేర్ షుడ్ బి స్మైలింగ్ ఫేస్ ఆన్ ఎవ్రీబడీ
1: ఎవరి ముఖం కూడా క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోండి
0: నోబడీ షుడ్ హావ్ ఎ క్యాస్ట్ ఆయిల్ ఫేస్
1: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును
0: అవర్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ క్యాస్ట్ ఆయిల్ ఫేస్ ఎనీ టైం
1: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి
0: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
1: Sarupal.
0: Serve all.

0: Even some of the greatest aspirants had one time or the other drooped down in agony and distress, unable to face the vagaries of the worldly life. In this discourse, delivered at Kodaikanal on 18th April 1998, Bhagawan Baba dispels that ignorance which causes this grief. In his inimitable style, he expounds the law of karma.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వం వెలుగుచుండు. విశ్వ విభుల మైత్రీ

0: మాట తెలుపుచున్న మాట.
1: గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. సిమిలర్లీ ది యూనివర్స్ షైన్స్ అండ్ డెవలప్స్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ భగవాన్ డిక్లేర్స్ టు అస్.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వి ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్ మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్ హీ వాంట్స్ ఆల్ దట్ దో హీ ఈజ్ నాట్ డిజర్వింగ్.
0: కారణం తాను నెగిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: The reason is, he is in the position of negativity.
0: విశ్వమంతకుడును పాజిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: The whole world is on the positive side.
0: కనుకనే నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: By doing bad, you'll never get good.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: Having done good, you'll never be put to harm.
0: Sudamunu naati mega phalammu karuna.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittram naatadumo aa mokkane ye mokkaga unduno aa vrutchame tagainatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamulu abhivruddhi parchukoni tana sankalpamulaku tagatanti phalitam labhinchaledani aneka vidhamuluga kudanu tanu nirashaku guri avutuntadu.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలముల నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా తృంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమీ కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Mel me bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani.
1: But.
0: Kaladu. Kaladu. Mi yokka kantamandu.
1: Yes, there is. There is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do sacred
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకొనలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poet,
0: మేధావులు కూడాను,
1: intellectual,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తన అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడెంట్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేడ్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టు
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: O Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖములకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: It is the darkness that makes the light valuable.
0: మానవుని యందు ఉన్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties, we should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండ్య దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the Perindu needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant seeker and a spiritual.
0: అతని బోధనలన్నిటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్
1: చాలా
0: యువకుడు.
1: minister is an youngster.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Youngsters in those days had devotion.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: He sat there in full devotion and sincerity.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: Even soldiers were there.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: And in fact, all expenses are to meet this.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటుండాలి.
1: There is Shiva's temple by the side.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: This Shiva's temple is totally
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: Shiva temple was renovated.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: This message has reached the Pandya king.
0: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: ఆ పాండ్య రాజుని పిలిపించాడు ఈ యొక్క మంత్రిని.
1: The minister was summoned by Pandya king.
0: మంత్రి వెళ్ళాడు.
1: Minister went.
0: ఆనందంగా వెళ్ళాడు.
1: He went.
0: ఏ విచారమూ లేదు.
1: No worry.
0: ఎందుకు విచారము?
1: Why should he worry?
0: తప్పు చేసిన వానికి విచారం ఉంటుంది, కానీ భగవత్ని స్మరించుకు కాలము పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: The one who commits a mistake will be full of worry. The one who thinks of God non-stop, he needs no worry.
0: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: The king said, O minister, you are wasting all this money. In fact, I wanted you to buy a horse.
0: ఇది వినియోగమునకు నేను ఏమాత్రం కూడా దుఃఖించటం లేదు, కోపపడటం లేదు.
1: I am not worried for the misuse of the money.
0: కానీ నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There, this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: The minister went on praying, O compassionate God, the Lord of mercy, now you recognize me.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: In fact, I wasted time so long.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: In fact, I didn't find time to think of you.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: You have gifted me the time now.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: I'll end up my life singing your glory all along.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: while composing these words on
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: People have taken it as Veda, the standard text.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూర్.
0: తిరువళ్ళూర్ కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామం స్మరిస్తూ వచ్చాడు.
1: Based on this, he went on chanting the glory of God unceasingly.
0: అతనే మాణిక్యవాచక.
1: And he is Manikyavachaka.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: He was shining, befitting his name Manikya, the precious gem.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: People face difficulties, no doubt.
0: కనుక ఈ కష్టములు మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: Difficulties will give you at the end good only.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాప్తమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: utter truth.
0: Satyam vada dharmam chara. Ee rendittini nee paristura.
1: Observe these two principles. Speak truth, follow
0: righteousness.
1: It will never take you to
0: failure.
1: Success will be after these twin principles.
0: Kanuka satyam nasti paro dharmaha.
1: There is no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందేను కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము కాలము ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము జపాన్ సత్యము జర్మనీ సత్యము ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యు ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యు ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఈ నాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is
0: not the country.
1: None can protect the country.
0: Satyani dharmani ni rachisti aa satya dharmamle desamunu rachistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi
1: what we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu
1: and when we organize ourselves righteously
0: utti padutundi.
1: Natural divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే
1: when there is divine love
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: There cannot be dharma without love. There cannot be love without dharma either.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: Divine feelings can't be obtained out of force. They are out of source.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: They should emanate out of our heart.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయమునందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you, below
0: you. కనుక మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వచ్చి చేస్తుంటాడు.
1: You may do good or bad, may not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: Never commit a mistake in knowing fully well.
0: ఈనాటి మానవుడు
1: man today
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్స్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించుకోలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్ యు లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదములు సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu pondabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati soota palambu ganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambu ganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu cheskunnatvanti manchi cheddare mana badalaku moola karanam.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: Charani evaro nannu baadhistarani manam bhavistunnam adi chaala porapaatu.
1: We feel that we are hurt, put to harm by someone else.
0: Manchi cheddalaku rendintiki maname moola kaaranam.
1: For good and bad we are responsible.
0: Karukane idini manayeva manushyanam kaaranam bandhamochevoni.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావం యొక్క స్వరూపమే మన బంధములకు మూలము బంధ కారణములకు మూలము
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్
0: కనుక మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో డోంట్ ఫాలో దాట్
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్యతత్వం
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్
0: ఆ చైతన్యం మన ఎందే ఉంటుండాలి
1: That awareness is within us.
0: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ మనం తెలుసుకోలేకపోతుంటాం
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్ వాట్ ఈస్ దిస్ బాడీ
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్
1: ఆల్ దిస్ బాడీ ఈస్ మియర్లీ మెటీరియలైజేషన్
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఇస్ సెడ్ ఓం భూర్ భువః సువః
0: భూర్
1: భూర్
0: ఏకము మెటీరియలైజేషన్ బాడీ
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్
0: కాబట్టి మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్ మూడు కూడా మన ఎందే ఉంటున్నాయి
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్ వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says the constant integration.
0: ఈ ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
1: This బ్రహ్మ ప్రజ్ఞానం. మనందరికీ
0: బ్రహ్మ స్వరూపులే.
1: So all are embodiments of Brahma.
0: వేదమును విభజించి
1: we divide and
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాస who has propagated principles of
0: Veda. వాత్సల్యమును వీడలేక
1: he could not give up attachment
0: to సర్వసంగ పరిత్యాగై వెళుతున్నటువంటి వ్యాసుని సుకుణ్ణి
1: that as Sukha was passing by as a renunciant
0: kumara kumara nilchu nilchu okka thuri na maata vinu unnadu
1: he went on asking my dear son stand still for a moment
0: kaani ye maatramu lekka cheyaledu
1: but son didn't bother
0: katta kadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu
1: he thought that he should teach truth to father he stood there
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు
1: నాయన
0: నీవు నా కుమారుడవు
1: సన్ యు ఆర్ హియర్
0: నా మాట నీవు వినకూడదా
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు నీవు తండ్రి కాదు
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్
0: నీవు బ్రహ్మవే నేను బ్రహ్మనే
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulaina yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు
1: ది సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్
0: రూపనామం ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: It may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: వద్దన ఒక సాధకులు అడిగారు.
1: సీకర్
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్
0: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్ ఇజంట్ ఇట్
0: దానికి నేను జవాబు చెప్పాను
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని రూపనామం ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: ఇట్ మే బి సెపరేట్
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే
1: బట్ ద డివైన్ పవర్ ఇస్ యూనిఫామ్
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి

0: నేను జవాబు చెప్పాను.
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: యుతకర్ణను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna ganyulau sabhyularam.
1: O sacred one.
0: Sadhu sadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, O members of this noble, august, sacred assembly? Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చు.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మన బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వి హావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యు హావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్ దేర్?
0: ఎందు కరెంట్ ఒకటే.
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్.
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మానిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒకటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రి మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ది ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్, డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంగ్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: Enta patralaina kuda na Ganges nilipothundi.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: Mana yokka patranu container nu penchukovali.
1: Let expand our containers.
0: Danni penchukunnappude ee yokka bhagavat prema gaani bhagavat shakti gaani manlo amitanga aavirbhavistundi.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: Ee naadu bhagavantuni pondadaniki shlokamulu cheta prayojanam ledu.
1: To attain God is not the shloka verse.
0: Neeku sadhana cheta prayojanam ledu.
1: Or any kind of king.
0: Neeku grandapadanam cheta prayojanam లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: If we don't do it wholeheartedly, all will be in vain.
0: హృదయవాసి భగవంతుడు.
1: God dwells in our heart.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్తు.
1: God is present in the entire universe.
0: జగత్తంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of own one God.
0: ఏకం సత్య ప్రాభవదావదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.

0: మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
1: కేవలం సంకుచితమైన భావము.
0: ఇట్స్ ఎ నారో మైండెడ్
1: కంట్రాక్షన్ లవ్.
0: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
1: కానీ అనేకత్వం ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్స్ ఎక్స్పాన్షన్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: వీ హావ్ టు అటైన్ ద డివినిటీ.
1: జీ stars are many,
0: stars are many,
1: but sky is one,
0: but sky is one,
1: nations are many,
0: nations are
1: but
0: many,
1: but earth is one,
0: but earth is one,
1: cows are many,
0: cows are many,
1: milk is one,
0: milk is one,
1: gold is one,
0: gold is one,
1: but jewels are many,
0: jewels are many.
1: Chusara aa vidhamainatundi yokka ekatvamlo manam divyatvanni pondali.
0: We can attain divinity by following this path of unity, oneness.
1: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: Then we'll have peace in this human life.
1: ఇదాటి మానవుడు
0: man today
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of spiritual endeavors,
1: స్మరణ చేసినప్పటికీ,
0: in spite of practices,
1: కానీ శాంతి లేకపోతుండాలి.
0: He is devoid of.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
0: He has got so many social, political, worldly obstacles on the way.
1: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
1: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
0: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
1: దేన్ని మనం లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
1: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
1: పుట్టుట ఒక చింత.
0: బర్త్ ఇస్ వరీ.
1: భూమి నుండి చింత.
0: లైఫ్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతే చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: జరుపు చింత.
0: కష్టములన్నీ
1: చింత.
0: డిఫికల్ట్.
1: కష్టములు ఒక చింత.
0: లాస్.
1: సంతసం ఒక చింత. వింత చింత.
0: ఈవెన్
1: అన్ని చింతలే ఈ జగత్.
0: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
1: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
0: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
1: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గానీ క్వాలిటీ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను.
0: ఐఎమ్ ట్రెడింగ్ అలాంగ్ ద రైట్
1: పాత్. పవిత్రమైన దివ్యమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్
1: డివైన్ పాత్. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: ఐ డోంట్ హార్మ్
1: ఎనీబడీ. ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ.
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
0: Truth is God.
1: దానిని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: view. నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: Follow your conscience.
1: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
0: Don't follow the
1: mind. మైండ్ ని ఫాలో చేయొద్దు.
0: Don't follow the mind.
1: Mind is like a mad monkey.
0: Mind is
1: like a water bubble.
0: Body is like water
1: bubble. Follow the body and mind.
0: Don't follow the body and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
0: Your conscience is
1: divine. నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయతో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్ డివైన్. Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: పర్మనెంట్ టెంపుల్ కాదు ఇది.
0: It's not the ordinary
1: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంత దైవం వస్తుందాది నీ వెంట.
0: Body is a moving temple. Wherever you go it follows
1: ఇది
0: you.
1: పవిత్రమైన టెంపుల్.
0: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
1: దివ్యమైన టెంపుల్.
0: ఎ డివైన్.
1: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
0: న్యూ.
1: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
0: Why should we disgusted of this temple?
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
0: Experience the sacredness of this temple.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: Why the body is given?
1: దేహముని ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why it is given?
1: సందులు గొందులు తిరుగుటక.
0: Is it to go around the roads and by lanes?
1: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా?
0: The body is given to see God wholeheartedly, opening your eyes.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: బాడీ ఇస్ గిఫ్ట్.
1: దైవం యొక్క గిఫ్ట్.
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధిని మనుష్యలోకి.
0: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకములో కర్మను మనం ఆశ్రయించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు, దీని సత్సంగము.
0: గుడ్ యాక్షన్స్, గుడ్ కంపెనీ.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ కంపెనీ?
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
0: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్. నో,
1: సత్ బీయింగ్, బీయింగ్, బీయింగ్ ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
0: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్. దాని
1: సంగత్వాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ బీ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్,
1: అవేర్నెస్,
0: చిత్ అవేర్నెస్,
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లెస్. సత్ ఇస్ చేంజ్లెస్.
1: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
0: This being sat is pure, unsullied, sweet, precious gem.
1: అది చక్కెర వంటిది.
0: It is like a sugar.
1: ఎప్పటికి ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
0: You mix this sugar, that is the being, either in water or tea or coffee.
1: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
0: Because it is eternal.
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
0: Hold the sugar of sat on one hand.
1: చైతన్యము, అది అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
0: హోల్డ్ ది అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
1: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్ ఇస్ వాటర్.
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయలే.
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
1: షుగరు కాదు, వాటరు కాదు.
0: Then it is neither sugar nor water.
1: Sirap, moodo peru vachestundi.
0: It gets third name, sirap.
1: Sattu chittu rendu cheyatudiki aanandam anetundi manlo aavirbhavistundi.
0: With the combination of the being and awareness, there comes bliss, ananda.
1: Ee rendittini cheyatundi oka vidhananni manam gurtinchali.
0: We should find out the procedure to join these two.
1: Andar endu sattu unnadi.
0: There is being sat in everybody.
1: Aa satte mana yokka divyamainatundi aatmatattvam.
0: That sat being is atmic principle.
1: Aa chitte mana dehatattvam.
0: Chit stands for body principle.
1: ఏకత్వమే మానవత్వము.
0: The combination of the two is
1: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
0: This human life is not simply human as such.
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉండాలి.
0: This అర్ధనారీశ్వర, హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
1: అదే లక్ష్యము.
0: That to attain that is main.
1: అదే అక్షరము.
0: దట్ ఈస్ అక్షర.
1: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
0: బాడీస్ పెరిషబుల్.
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
0: ఆత్మ
1: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద ఎక్స్టోల్డ్
1: నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీటెడ్, అన్సలీడ్, ఎటర్నల్ ట్రూత్.
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
1: బాడీ. రెండూ చేరినటువంటిది అక్షరం.
0: The combination of these two is akshara.
1: అర్ధనారీశ్వరం.
0: This is androgynous nature.
1: దేహం ప్రకృతి.
0: Body is nature.
1: ఈ ప్రకృతి ఏ పార్వతి.
0: And this nature, ప్రకృతి is పార్వతి.
1: ఆత్మ ఇది ఏ శివుడు.
0: ఆత్మ ఈ శివ.
1: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The combination of శివ and పార్వతి is human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
0: This is the principle of అర్ధనారీశ్వరం.
1: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
0: In human life there are lots.
1: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
0: It's very easy to know the divinity.
1: తెలియదు కానీ మన మనసునందున్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, దుర్భా ఇవన్నీ తీసిపారవే.
0: యూ డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్, మానిపులేషన్, వికెట్ థాట్స్
1: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్, నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్.
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల,
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపించమంటే,
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
1: సత్కర్మల యందు, సద్భావముల యందు, సద్వాక్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేహములకు వర్డ్స్.
1: పంచ ప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుండే.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్, యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
0: యు మే సే భగవాన్ సేస్ లవ్, లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ ది వెరీ నేమ్.
1: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ
1: అదే కంపాషన్
0: దయా ఇస్ కంపాషన్
1: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్
0: వీ సే మ్యాన్ కైండ్
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ అనేటువంటిది మానవత్వమే కాదు
0: ఇఫ్ దేర్ ఇస్ నో మ్యాన్ కైండ్ In, they, when there's no kindness, there cannot be one mankind. So, man should always have this kindness.
1: Kindness is hrudayamuku sarinatuvanti gurtu.
0: That kindness is a true sign of our heart.
1: Kindness nu manam bhanga paristhima manam paapam chesina varam avutam.
0: When once we give up, betray this kindness, we will commit
1: a sin.
0: No one should harm anybody.
1: Deenini puraskarinchukoniye.
0: Basing on this.
1: Ashtadasha puraneshu vyasasya vachana dvayam. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది
0: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టు సెంటెన్సెస్
1: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు
0: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్
1: కానీ ఇది కాదు దీని అర్థము
0: ఇస్ నాట్ ద మీనింగ్
1: పర ఉపకార ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి
0: పరోపకార పర ఉపకార
1: పర ఆత్మతత్వము
0: పర ఆత్మ
1: ఉప సమీపత్వము
0: ఉప ప్రకృతి
1: చేరడానికి ప్రయత్నించి
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ
1: ఎవరికో దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ
1: అది పరోపకారం కాదు
0: ఇట్ కెనాట్ బి పరోపకార
1: పర ఉప సమీపంలో పోవాలి
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్
1: పాపాయ పరపీడనం పరపీడనం
0: పరపీడనం
1: పరపీడనం
0: పరపీడనం
1: పర అనగా ఏమిటి
0: వాట్ ఈస్ పర
1: ఏకత్వము
0: యూనిటీ
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం
0: To view that oneness as multiplicity is pida the sin.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: To view that principle of unity of ఆత్మ as దైవత్వాన్ని
1: భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: Consider one God as many is a sin.
1: కనుక ఇదే పాపము అన్నారు.
0: This is the sin.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that. అది
1: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుక నీ help ever hurt never అన్నారు.
0: Help ever hurt never.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతకుడు పవిత్రమైనటువంటి రూపొందుతుంది
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి
1: భగవంతుడే
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే
0: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: కాబట్టి ఏకం సత్
0: Truth is one.
1: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
0: Speakers declare in a varied way.
1: Undi ee cup lo water undi.
0: Here there's water in this cup.
1: English vaadu ostadu idi water antadu.
0: Englishman calls it
1: water. Hindi vaadu ostadu thanni antadu, paani antadu.
0: And Hindi person calls
1: it paani. Tamil vaadu ostadu thanni antaru.
0: Tamilian calls it paani.
1: Sanskrit vaadu vaari antadu.
0: Sanskrit person calls
1: it water. Telugu vaadu ostadu neeru antadu.
0: Telugu man calls it neeru.
1: Ee perlantha kuda oka padarthamuku pettinatuntuve kaani aa bhashala yokka marpe
0: All the names relate to the same sub matter here, basically on the language. Divine love is in everybody. It will never change. And nobody can diminish it. It cannot be obtained out of force. It comes out of source. Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ
1: ఏకత్వమే
0: ఇట్ ఈస్ వన్ అండ్ వన్ అలోన్
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ
0: ద నోబ్లెస్ థింగ్ ఈస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం
1: ఏ కర్మలు వదలనక్కర్లేదు
0: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్
1: డ్యూటీస్ ఏ సాధనలు వదలనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
1: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో
0: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్
1: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే
0: వాట్ ఎవర్ యు మే డు ఇట్ ఆఫర్ టు గాడ్
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
1: అంతా దైవమే
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్
1: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు
0: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబవ్ యూ బిలో యూ
1: ఉన్నది ఒక్కటే,
0: ఓన్లీ వన్ థింగ్,
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ,
1: కానీ మనకు చిక్కదు.
0: యూ కాంట్ క్యాచ్,
1: చిక్కకపోయినంత మాత్రం నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: పట్టకుండా పోయినంత మాత్రం నా,
0: as you cannot catch it,
1: chudakapoyinanta matramana
0: as you can't see,
1: enta veritanamu,
0: can you deny the presence of air?
1: Adi lekapothe manave lemu.
0: Can we live without it?
1: Kabatti unnadi panchabhutamanta bhagavat swarupame.
0: All five elements are divine.
1: Kabatti ye bhutamanu kudunu manam vyattham cheyakoddu.
0: We should not waste any one of these elements.
1: Ee bhavam cheta prati manavulu kudunu tana nitya jeevithamlo sadhana salpukuntupothe దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టు.
0: పుట్ ది కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
1: మైండ్ అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: నీవు దైవం వైపుని తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు, బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్స్ ద వరల్డ్.
1: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
1: డై. సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: But there is one without birth and death.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: He has no beginning nor end. తాను
1: చావక పుట్టక చంపబడక.
0: He doesn't die nor born.
1: సర్వమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
0: And he is truth.
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
0: He has no birth nor death.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
1: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి రీడీమ్డ్. ఈ ప్రపంచానికి
1: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
0: మెనీ సఫర్డ్.
1: వారేది?
0: వేర్ ఆర్ దే?
1: కారే రాజు రాజ్యమును కలిగరే, గర్వమును తిండి పొందరే, వారేది?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నౌ?
1: నిరత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టూడ్ బై
1: ద లోకమున నలరాజు తన వెంట భూమిని గనుచుచున్నా?
0: అండ్ డు యూ ఫైండ్ ద నల కింగ్?
1: జనది సేతువు గట్టే
0: Bill, bridge is built.
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో.
0: సో మెనీ లెఫ్ట్.
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా, ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ? ద వన్ ఆఫ్ ధర్మ.
1: ఎవరు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడీ విల్ టేక్
1: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
1: వచ్చే సమయం ఇంత బట్టైన కట్టుకుని రాడు.
0: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయేటప్పుడు
1: అడ్రస్ అనే ఇచ్చిపోడు.
0: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
1: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
0: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
1: నేమ్ తేవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ
1: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
0: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: అదే పర ఉపకార అనగా ఏమి? దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనూ మనం బోధించుకోవచ్చు.
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: గమ్యం ఒక్కటే,
0: బట్ గోల్ ఇస్ వన్.
1: ధన్యం ఒక్కటే,
0: గోల్ ఇస్ వన్.
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము.
0: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: యు జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
1: ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: ద ఫుట్బాల్ ఇస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
1: ఎంతవరకు దీనికి తప్పది?
0: How long does it last?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
1: ఈ ఆరు మంది దుర్మార్గంలోకి తట్టుంటారు, సన్మార్గంలోకి తట్టుంటారు.
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
1: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
0: There is a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
0: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: హూ ఆర్ ది సిక్స్?
1: కామ క్రోధ లోభ మోహ మన ఆశ్చర్యములు.
0: ద లస్ట్ గ్రీడ్
1: ఎవర్. ఆరు మంది ఒకవైపున.
0: ఆల్ ద
1: సిక్స్ ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
0: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద
1: సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్. ఆరు మంది ఒకవైపున కొడుతుంటారు.
0: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
1: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
1: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: ద టూ పోల్.
1: ఈ రెండు స్తంభాలకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్.
1: హిమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
0: To be happy in this world, we should have secular knowledge.
1: అవే మనకు లిమిట్.
0: The spiritual knowledge for the other world.
1: మనం దైవనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
0: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: When it is not between these two points of the goal, it is a waste.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
0: Then what happens? You will be born again
1: and die. మధ్యలో పోయింది పునర్జన్మ నవిజ్యతే.
0: When once you hit at the goal, you will not be born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బర్త్,
1: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
0: When there's no birth, where's
1: death? అన్నారు.
0: This is called liberation.
1: మనకు విత్తనంగా ఉండదు అది.
0: It will never be a seed again.
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
0: We should know this principle behind this.
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమమయులే.
0: You are all embodiments of love.
1: ఆనంద పిపాసులి.
0: You aspire bliss.
1: ఆత్మస్వరూపులి.
0: Embodiments of
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating. I am not man. I am God.
1: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగముల ముగ్గేడు గంప.
0: Afflicted by diseases.
1: జాతకం తెల్లము బొందు దుంప.
0: It perinates like a life.
1: భవసాగరమేగలేని కంప.
0: It's full of bones.
1: అమూల మంపు దలంప.
0: And it's full of bones.
1: నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Don't think, oh mind, the body is permanent.
1: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: There lies the awareness of our true form.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: You are not perishable.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: You are immortal ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic principle,
1: విశ్వసించు.
0: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఉపాధి ఉపాధి.
0: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ మైండ్ ఇన్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఉపాధులే.
0: బాడీ మైండ్ ఇంటెలెక్ట్ సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. నెగటివ్
1: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుండాలి.
0: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
1: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
0: డెవలప్ పాజిటివ్ థాట్స్.
1: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
0: దెన్ యుల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
1: ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాస్త్రమైనటువంటి వాటి మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.
1: హరి.

0: నువ్వు జగించునే కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి
1: అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ కస్తూరి యాజ్ ఎ మెన్యూర్
0: మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్నా
1: ఇఫ్ యూ వాటర్ ఇట్ విత్ దిస్ సెంటెడ్ వాటర్
0: నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ
1: will ever the onion give it up its own smell.
0: Vidyarthula,
1: students,
0: manavattam manavalannannu divyattam uddeepimpavalannannu motta modata sharira manasika aadhyatmika balamannu abhivruddhi gavinchukovali.
1: For the human value to grow and to attain the divinity, there should be development at the physical level, the mental level, and the spiritual.
0: Manushya janma kevalamu bhautikamaina laukikamaina prakrutamainatunti yokka jeevitamunu anubhavinche nimittamai vachinatundi kaadu.
1: The human life is not given to spend time in this world in a worldly way, in a physical way, in an ephemeral way.
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తూనే ఉన్నవి.
1: Your experiences are equally experienced by all birds and bees around.
0: ఇంకా మానవత్వములో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
1: Then what is this speciality in the human life?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The life of a human is the rarest of all.
0: Deni endu durlabham.
1: In what sense?
0: Neevu bhujincheetundi aaharam pashuvulu bhujistunnayi.
1: The food you partake is equally partaken.
0: Neevu koreetundi vaibhavamulu pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: All the comfort and happiness that you desire is equally liked by animals.
0: Neevu koreetundi oka bandhu priti pashupakshi mrugadulu kuda nu korutunnayi.
1: The love and attachment towards your relations is equally there among
0: them. Enduku meeku ee chaduvulu?
1: What for this education?
0: Ee chaduvula valla labhinchetundi okka vijnanam emti, prajnanam emti, sugnanam emti?
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: Idi kevalamu potta kooti kosam.
1: It's only to help us to carry out a living.
0: Idi kaadu manavatvaniki moola lakshanam.
1: That's not the quality of mankind.
0: Idi kaadu divyamainatundi manavuni okka lakshyamu.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: కర్మానుబంధేని మనుష్యలోకే. ఈ మానవుడు ధర్మకర్మలతో సంబంధం కలిగి ఉంటున్నాడు.
1: Human life is bound by these two principles, the dharma and karma, righteousness and action.
0: Kevalam karmale aacharinchatam ante pachipachi mrugadulu kuda nu karmalu aacharistune unnai.
1: If it's merely one of action, we find that animals and birds
0: karakiranadi avayavam dwara aacharinchetundi karmalu karmalu kaadu.
1: It's not the action that we do with the physical body.
0: Manasikanga బుద్ధిపూర్వకంగా విచక్షణ జ్ఞానము పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి.
1: We have to discriminate, exercise a sense of discretion, make use of our intellect and then act.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశు కర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: When we start any action for that matter, we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: Endukaraga
1: the reason.
0: Manavattam kevalamu brahmattam to kudinatvanti.
1: The human life has got the divinity within.
0: Anantamainatvantidi.
1: It's infinite.
0: Aprameyamainatvantidi.
1: It doesn't, he has no comparison.
0: Atti divyamaina bhavyamainatvanti manavattvani. పశుపక్షి మృగాదులతో పోల్చుకోవటము ఇది మానవత్వమునికి ఒక హీనతగా కలుగుతుంది.
1: టు కంపేర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ డివైన్ నోవెల్ విత్ దట్ ఆఫ్ ది అదర్ క్రీచర్స్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: కర్మానుబంధిని మనుష్యలోకి,
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: ఎట్టి కర్మలు,
1: వాట్ సార్ట్ ఆఫ్,
0: ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కర్మలు,
1: వేర్ ఫ్రమ్ వి గెట్ దెమ్.
0: సర్వత్రా నిండినటువంటిది బ్రహ్మతత్వమే.
1: It is divine, that's all pervasive.
0: ఈ బ్రహ్మతత్వం నుండి శబ్దము అనేటువంటి ఆకాశం ఆవిర్భవించింది.
1: Out of the divinity came first the sound of space.
0: ఈ ఆకాశము నుండి గాలి వచ్చినది.
1: Out of the space we have the air.
0: ఈ గాలి నుండి అగ్ని ప్రారంభమైనది.
1: Then that led to fire.
0: అగ్ని నుండి నీరు ఉద్భవించినది.
1: Thereafter water.
0: నీరు నుండి భూమి వచ్చింది.
1: అండ్ దెన్ ఫైనలీ వీ హ్యావ్ ద ఎర్త్.
0: భూమి నుండి పంటలు పండాయి.
1: వీ హ్యావ్ ద క్రాప్స్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఈ పంటల నుండి పదార్థం ఏర్పడింది.
1: వీ హ్యావ్ ఆల్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దీస్ క్రాప్స్.
0: ఈ పదార్థం నుండి మానవత్వం ఆవిర్భవించింది.
1: అండ్ ద మ్యాన్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ది ఫుడ్.
0: కనుక మానవుడు అన్నం ద్వారా వచ్చినటువంటి వాడు.
1: దేర్ఫోర్ హ్యూమన్ బర్త్, ద హ్యూమన్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫుడ్ పార్ట్.
0: అన్నము పైరు నుండి ఆవిర్భవించినటువంటిది.
1: అండ్ వి గెట్ ది ఫుడ్ అవుట్ ఆఫ్ ద ఫోర్ ఫీల్డ్స్.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: దే గ్రో ఆన్ ఎర్త్.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: అండ్ ఎర్త్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: ద ఫైర్ ఒరిజిన్
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: అండ్ ద ఎయిర్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది స్పేస్.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనది.
1: అండ్ ద స్పేస్ కేమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ ద డివైన్.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరి అయిన సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: దట్స్ హౌ వి ఫైండ్ ద ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ దీస్ త్రీ. అన్నం, ఫుడ్, ఆనంద, ద బ్లిస్, బ్రహ్మన్ ద డివైన్.
0: అన్నముతో ప్రారంభమైన మానవ జీవితము ఆనందంతో అంత్యం కావాలి.
1: ద హ్యూమన్ లైఫ్ దట్ స్టార్ట్స్ అట్ ద పాయింట్ ఆఫ్ ఫుడ్ షుడ్ ఎండ్ అప్ ఇన్ బ్లిస్.
0: ఆనందమే బ్రహ్మతత్వము.
1: దట్ వెరీ బ్లిస్ ఇస్ గాడ్.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమ సుఖదం,
1: సుప్రీం బ్లెస్.
0: కేవలం జ్ఞానమూర్తి,
1: ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: దట్ ఇన్ఫినిట్ బ్లెస్ వేర్ ఫ్రమ్ యూ గెట్
0: ఇట్? ఎట్టి ఈ బ్రహ్మానందం?
1: వేర్ ఇస్ ఇట్?
0: పరమ సుఖదం,
1: అబ్సల్యూట్ టోటల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
0: ఆ సుఖం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you get it?
0: Kevalam jnanamurti.
1: It's merely the one of wisdom.
0: Jnanam anedaninchi ee aanandam aavirbhavinchi ee aanandam dwarane manavattam ee jagatlo jeevinchadaniki aadharam yerpadindi.
1: Therefore it's the wisdom that confers bliss and that enables us to carry on life's sojourn on earth.
0: Kaani ee naati manavudu aanandam ante emito తాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే డజంట్ అండర్స్టాండ్
0: సుఖం అంటే ఏమిటో అది కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా క్షణికమైనటువంటి ఆనందమే.
1: ఈవెన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వి హావ్ ఇస్ ఆల్సో మోమెంటరీ.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా భావించవచ్చును, స్వామి చెప్పిన విషయంలే చెప్తుంటాడు అని.
1: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు?
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు?
1: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డు యూ వాష్ ఇట్ ట్రైస్ అ డే?
0: తిన్న కడిపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డు యూ ఈట్ ట్రైస్ ఎవరీ?
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంక తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: యూ డోంట్ నో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ హావ్ కన్స్యూమ్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ మెనీ మోర్ బ్యాగ్స్ యూ ఆర్
0: గోయింగ్ టు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూరిక మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగా నేల ఈ పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం?
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కన్స్యూమ్?
0: కానీ ఇంకా ఈ జ్ఞానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుక నేను చెప్పిన విషయాలే మీకు చెప్పి దాని జీర్ణం గావించి జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్ లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore, things must be repeatedly told, retold, and emphasized so that will be assimilated, digested, and that will translate into action.
0: కనుకనే సెకండ్ వారు కూడాను

0: ఎంతకాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైన విషయముతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ వి జస్ట్ స్పెండ్
0: వేస్ట్ ఆఫ్ టైమ్
1: హౌ మెనీ థింగ్స్ దట్ వి హియర్,
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము,
1: హౌ మెనీ డిగ్రీస్ దట్ వి
0: హియర్, ఎన్ని గ్రంథములో చదువుతున్నాము,
1: వి రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము,
1: వి నో మెనీ,
0: ఏమి ప్రయోజనం,
1: వాట్స్ ది యూజ్,
0: ఎంతవరకు నీవు ఆచరణలో పెట్టావు,
1: టు వాట్ ఎక్స్టెంట్ డు యు ప్రాక్టీస్, నథింగ్.
0: కించిత్తైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు,
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ ఇన్ ఆర్డర్ టు ఈట్ ఇట్ అండ్ ది హ్యాండ్ మస్ట్ బి గివెన్ సమ్.
0: నీవు చదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్డ్ అండ్ ద డిగ్రీ దట్ యు రిసీవ్డ్
0: What
1: is the use of education that's not put into practice?
0: కాలం వ్యర్థము,
1: ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్,
0: తిండికి చేటు భూమికి బరువు,
1: ఇట్స్ జస్ట్ బర్డెన్ టు ది ఎంటైర్ ఎర్త్ అండ్ వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: అది కాదు మనం చేయవలసినటువంటి,
1: ఇట్స్ నాట్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: వి షుడ్ నో ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ సొసైటీ.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ది నీడెడ్ కెపాసిటీస్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ హియర్ టు కరెక్ట్ ది
0: చెల్లదగినటువంటి సమస్యలను తీర్చుటకు విద్యార్థులే తగిన సమర్థులు.
1: స్టూడెంట్స్ ఆర్ రైట్ పీపుల్ టు కరెక్ట్ ది ప్రాబ్లమ్.
0: సమర్థులయ్యేటువంటి యొక్క విద్యార్థులు ఈనాడు అసమర్థులైపోతున్నారు.
1: సచ్ ఎలిజిబుల్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్,
0: ఎవరి స్వార్థం వారిది,
1: ఈచ్ వన్ ఇస్ సెల్ఫిష్,
0: ఎవరి స్వప్రయోజనం వారిది,
1: అండ్ విత్ ఆల్ సెల్ఫిష్
0: పశువుల వలె వారు జీవించుకుంటూ ఈ యొక్క స్వప్రయోజనాని కోసం జీవితాన్ని గడుపుతున్నాం.
1: వి లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్ అవుట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో దట్ విల్ సెట్ ఎ
0: ఆదర్శాన్ని.
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్?
0: మానవ ఆదర్శాన్ని.
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: నిన్న చెప్పాను మానవుడి నుంచి ఎందుకు పుట్టాడు, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని.
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: మరణించినటువంటి యొక్క చెవుల పిల్లికైనా కూడా వెల ఉంటుందని.
1: ఈవెన్ ఎ డెడ్ ర్యాబిట్ హ్యాస్ గాట్ సమ్ వాల్యూ.
0: కానీ మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు.
1: బట్ ది హ్యూమన్ బాడీ హ్యాస్ నో వాల్యూ.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ది స్లిప్పర్స్ టు బి కవర్డ్.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: బట్ నాట్ ద డెడ్ బాడీ.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ది హ్యూమన్ వాల్యూ?
0: కాదు కాదు.
1: నో.
0: ఎక్కడి నుంచి వచ్చావు?
1: వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్?
0: నీ స్వస్థరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. నో యూర్
0: సెల్ఫ్. నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: యూ షుడ్ రీచ్ యువర్ డెస్టినీ.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: దట్ ఈస్ ది థింగ్ దట్ వీఆర్ సపోజ్ టు నో.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్ the inherent divinity.
0: Avirbhavinchadame kaadu ekkada chusina daivame untundadi.
1: In fact God is everywhere.
0: Prapanchamanta daivame.
1: The whole world is divine.
0: Prapanchamanta aanandame.
1: The whole world is bliss.
0: Dukkham anedi ledu.
1: There is no misery whatsoever.
0: Alanti paristhithilo meeru enduku dukkhanni anubhavistunnaru?
1: Then why are you miserable?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: వై ఆర్ యూ గ్రీఫ్ స్ట్రికెన్?
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు?
1: వై డు యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీన్ డిజైర్?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ది మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గడుచింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ nor liberation or attachment either.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: What for is the body given?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore sacred life must be spent in good activity, entertaining good thoughts and sacred feelings and sentiments.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: In the court of Janaka, there's one of sacrifice of wisdom, Gargi.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయి ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఇస్ వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
0: ఆస్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము ఏది సత్యము.
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: క్షేత్రము అసత్యము క్షేత్రజ్ఞుడు సత్యము.
1: The body is temporary, but the indweller is permanent.
0: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి?
1: What is the path to know the indweller?
0: అనేటువంటి విషయం లోపల 21 దినము ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: For 21 days the deliberations went on.
0: కట్టకడపటికి యాజ్ఞవల్కుడు లేచాడు.
1: Ultimately యాజ్ఞవల్క got up.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికి జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క said, I'll give answer to any question put
0: to me. జ్ఞానిని అన్నాడు.
1: He said, I'm the one of wisdom.
0: తక్షణమే గార్గి లేచింది.
1: Immediately గార్గి got up.
0: జ్ఞానమునకు అర్థం ఏమిటి అన్నాడు.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam jnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kaatyayini, maitreyi, idre neeku bhari anukuntanu, nannu kuda neevu bhariga chesukokuddu?
1: You have only two wives, Kaatyayini and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒక తమ్ముడు, ఒక తండ్రి, ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు?
1: ద వన్ హూ హాస్ గాట్ ఆల్ అబ్జర్వెన్సెస్ దట్ వన్ ఇస్ ద ఫాదర్ ఇన్ లా, వన్ ఇస్ మదర్ ఇన్ లా, ద వైఫ్. ఏకాత్మ
0: భావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని.
1: దేర్ఫోర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఈజ్ ద
0: వన్. దీంతో సభంతా కూడా స్తంభించిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ అసెంబ్లీ వాస్ టేకెన్ బై షాక్.
0: అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసంను గోప్యంగా అనుభవిస్తున్నావు.
1: ఓ యాజ్ఞవల్క, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్.
0: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ బై వర్డ్స్ అండ్
0: టాక్. నీ గుట్టు దాని రట్టు అంతే ఉంది.
1: One is open secret, other one is just the secret.
0: ఇక మానవత్వంలో ఉండేటువంటి పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: పండిత సమదర్శనః.
1: Is only a scholar pandita who should have equanimity.
0: ఆ సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచర నమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో భజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరికీ.
1: గార్గి హస్ పుట్ దీస్ క్వశ్చన్స్ ఎవ్రీబడి వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
0: గార్గి కూడాను బ్రహ్మచారియే.
1: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైవేద్యశృంగార ఊరింగ ఆగరవ శృంగార సముద్రకి తెరయే శృంగార నారికి గుణవే శృంగార సముద్రకి అలనే శృంగార చంద్రమనే గగనకి చంద్రమని శృంగార అన్నది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌసెస్ ఆర్
0: రెసిడెన్సెస్. అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ After 21 days.
0: కర్మయోగి జ్ఞానయోగి రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజునకు పట్టము ఇవ్వాలి.
1: జనక ద ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
0: ఈ ఎవరు అర్హుడు?
1: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
0: అని విచారణ చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
1: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
0: రాజయోగి, యోగములో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: అతనికి వైదేహి అని పేరు.
1: దేర్ఫోర్ హీస్ ఆల్సో కాల్డ్ వైదేహి.
0: దేహము దేశాన్ని పాలించేటువంటి వాడు. దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానం లేదు.
1: వైదేహి మీన్స్ హి హస్ నో బాడీ అటాచ్డ్.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే నాకు పట్టము అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: హీ సెడ్ గార్గియే ఇస్ ద ప్రాపర్ వన్ టు అవార్డ్ మీ దిస్ డిగ్రీ.
0: ఇచ్చారా ఇంత గొప్ప సభలోపల ఎటువంటి మహాజ్ఞానవంతకుడును ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
1: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి వాస్ ద
0: డిజర్వింగ్ వన్.
1: All everything is body.
0: జ్ఞానం అందరికీ ఒక్కటే, దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడీ, ద డెస్టినీ ద గోల్ ఈజ్ వన్.
0: ఆడ మగ అనేటువంటి భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్స్
0: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదం లేదు.
1: దేర్ నథింగ్ యంగ్ అండ్ ఓల్డ్.
0: ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏది లేదు.
1: There's no difference on grounds of age or community.
0: భేదం అసలే లేదు.
1: There's nothing left caste or the state.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one thing that is
0: ఏకం సత్విప్రా బహుదా వదంతి, ఏకాత్మ భావమే నిజమైన జ్ఞానము.
1: The truth is the only one. The feeling of oneness is the true sign of
0: wisdom. సులభంగా లభించేటువంటిది కాదు.
1: It's not that easy.
0: కానీ మనం ప్రయత్నము అందరికీ ఒక్కటే, దైవము అందరికీ ఒక్కటే, గమ్యము అందరికీ ఒక్కటే.
1: God is one to everybody. The destiny, the goal is one.
0: ఆడ మగ అనేటువంటి భేదము లేదు.

0: The feeling of oneness is the true sign of wisdom. It's not that easy to
1: find.
0: Yet we must make every effort. As we start walking, you can reach the destination. By repeating again and again, you can
1: sing.
0: By chewing and eating again and again, even knee would be sweet. By just grinding, even the sandal could be reduced off.
1: ఒక డైమండ్ ని కూడా నువ్వు కటింగ్స్ చేస్తూ వచ్చినప్పుడే దానికి విలువ పెరిగిపోతూ వస్తుంది.
0: Even when the diamond is cut, it shines more brilliantly.
1: తింటూ ఉంటే వేప ఆకు కూడా తీయగా మారిపోతుంది.
0: As we go on eating, even the neem leaves would turn sweet.
1: పాడుతూ ఉంటే కూడా పాటలు కూడా మనకు వచ్చేస్తాయి.
0: As you practice singing more and more, you can sing.
1: పుట్టినప్పుడే మనం పాటలతో మనం ప్రారంభం కాలేదు.
0: We have not born singing at the beginning.
1: అన్ని కూడా శ్రేయోహి జ్ఞానం అభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానకర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. Walking, talking, reading, writing, eating, and any practice.
0: Everything we get out of practice, walking, talking, writing, reading. So even for this we should practice.
1: Motorcycle tokkalante enta practice chestunnaru.
0: You ride the motorcycle, don't you?
1: Enni dabbalu tintunnaru.
0: You also sometimes sustain injury.
1: Enta mandiki mokalu gayam ayipothundi adi.
0: Many people
1: enni thoolu kinda padipothunnaru.
0: Many time they fall.
1: Ee vidhamaina ayinappudikini varu maarutunnara?
0: Do they give up riding the
1: motorcycle? Kaani ee duradrishtavasathi emito? ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింత ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
0: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఈ వన్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
1: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
0: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
1: కాదు
0: నో,
1: దీనినే మనం సాధించాలి.
0: ఇస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
1: ఎందుకోసం? విజయం అనే యొక్క గమ్యము.
0: బికాస్ దిస్ ఇస్
1: విజయం అనే యొక్క జన్మము.
0: దిస్ ఇస్
1: విజయం అనే యొక్క లక్ష్యము.
0: దిస్ అవర్ ఎయిమ్.
1: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించిన
0: మానవత్వం
1: వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
0: వి షుడ్ గెట్ ఏ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
1: కష్టము కలిగిన వేళ
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
1: ఎంతో బాధపడతాడు.
0: వి ఫీల్ వెరీ సాడ్.
1: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వీ రియలీ ఎంజాయ్.
1: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
0: దెన్ వై షుడ్ యు ఫీల్ సాడ్ దెన్?
1: కష్టమే లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
0: వితౌట్ దట్ డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
1: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోజు కాపాడవు నీ మనుచు కరుణాపై అల్లెదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యు బ్లేమ్ మీ లేటర్.
1: పాపం బహుపరు చేసి
0: యూ కమిట్ ఎ సిన్
1: ఫలమాపద కలిగిన రోజు
0: అండ్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్
1: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు.
0: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ
1: కాసిన కడుచేదు కాయాలు తినలేక
0: అండ్ అట్ ద టైమ్ యూ కాంట్ గెట్ ద ఫ్రూట్స్
1: నా పైన దోషి వాదింతురు.
0: యూ బ్లేమ్ మీ లేటర్.
1: ఇది ఆ మానవత్వము.
0: ఇస్ దట్ హ్యూమన్ లైఫ్?
1: వేసుకునేది విషమిత్తనాలు.
0: యూ సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్
1: మంచి మధురమైనటువంటి ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాదిస్తుంది.
0: యాజ్ యూ కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి.
0: It is just against the law of nature.
1: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది.
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ఫ్రూట్.
1: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనములు నాటుకో.
0: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఫ్రూట్స్ సో గుడ్ సీడ్స్ ఇన్ ద బిగినింగ్.
1: లేదు,
0: నో.
1: ప్రారంభంలో ఆనందం ఈ యొక్క సంసారము.
0: యూ ఎట్ ద బిగినింగ్ ద ఫ్యామిలీ లైఫ్ ఇస్ బ్లిస్ఫుల్.
1: ఏమిటి ఈ ఆనందము?
0: వాట్ ఇస్ దాట్?
1: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను.
0: స్వామి టోల్డ్
1: ఇదంతా క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది.
0: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మినిట్ టు మినిట్.
1: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది.
0: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై డే.
1: గోడ కట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి ఎందు.
0: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ డే.
1: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు.
0: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రైజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్.
1: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టమున.
0: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద వన్ హూ డిగ్స్ ద వెల్ డీప్ ఎనఫ్ హీ గోస్ టు ద
1: బావితో వేటుంటాడు బావితో పాటుగా కింది కింది కింది

0: The one who digs the well, he goes to the bottom.
1: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు.
0: There is the one who constructs the wall, he will come up more and more.
1: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధీని మనుష్యలోకే.
0: So either to come up in life or to ruin one's own self, it is the action that is the cause.
1: ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు.
0: Some support.
1: ఏం చేసేది?
0: What is to be done?
1: ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు.
0: Some blame the elders in the family for their plight.
1: ఇది పక్క స్టంట్.
0: It's a pakka stunt.
1: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు?
0: Really, if he doesn't like, what is that anyone can do?
1: ఎంత బలవంతమైన విషం తాపితే నువ్వు తాగుతావా?
0: Out of force, can anyone make you drink poison?
1: చాలా తన దోషమే తన యొక్క ఇది.
0: Is only your mistake.
1: తన సంతోషమే స్వర్గము.
0: Your happiness is the
1: heaven.
0: Your misery is hell. Your misery is hell. Your happiness is heaven.
1: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము.
0: యువర్ ఓన్ మిజరీ, యువర్ ఓన్ అన్హాపీనెస్.
1: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం.
0: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం.
0: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఎ కంట్రోల్.
1: సత్సంకల్పాన్ని మనం చేయాలి.
0: వీ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్
1: లైఫ్. ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్
1: ఎక్కడ చూసినా కూడాను,
0: ఎవ్రీవేర్,
1: అన్ని దేశములు ఎందుకు ఈ విధమైన అశాంతి చెలరేగిపోతుండాలి.
0: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే,
0: ఇన్ ఆర్డర్ టు
1: ప్రశాంతిని పెంపొందించాలంటుంటే,
0: డెవలప్ పీస్,
1: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని మీరు చాటించాలి.
0: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్.
1: వీధి వీధి,
0: ఎవ్రీ స్ట్రీట్,
1: ఇంచి ఇంచి,
0: ఇంచ్ బై ఇంచ్
1: భగవత్ యొక్క చింతన మనం చేయాలి.
0: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ గాడ్.
1: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
1: ఇప్పుడు మీరు చూడండి,
0: వాచ్,
1: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడా గాలిలో చేరిపోతుంది.
0: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ద వైబ్రేషన్
1: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము,
0: యు మే డౌట్, ద రీజన్ ఈస్
1: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్లైన్ లో మాట్లాడుతున్నారు.
0: Someone is speaking there in Delhi.
1: Delhi lopala radio lo maatladutunnaru.
0: He is just speaking there at the radio station.
1: Delhi lo maatladedi prashanthanimlo ikkada vachi vinalante idi ekka nunchi vachindi.
0: What all that is broadcast over there in Delhi, you hear even here in prashanthanim.
1: Ee gaali yokka vidyut shakti tarangamlo chethe cheri vachindi.
0: That's all the sound vibrations present in the space that make you hear.
1: Antakudunu ee yokka tarangamlo chethane gaali yokka tarangam shakti chethane cheri vastunnayi.
0: So everything comes out of the vibrations that spread everywhere.
1: Kankane manam pavitramainatundi peru cheppukuntunte idantha gaali lo cheri potundi.
0: When we chant the sacred name of God,
1: aa pavitramainatundi gaali కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ది సీక్రెట్ ఎయిర్ ఇన్ ద డివైన్ వైబ్రేషన్.
1: మనం పీల్చుకున్నప్పుడు మనలో కూడా పవిత్ర భావాలే వస్తుంటాయి.
0: దెన్ వన్స్ వీ బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్,
1: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ వీ పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హావ్ టు ఇన్హేల్.
1: ఆ గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ హావ్ బ్యాడ్ థాట్స్.
1: ఎట్టి మంటనో,
0: యాజ్ ఈస్ ది ఫ్లేమ్,
1: అట్టి పొగ.
0: So is the smoke.
1: Yetti pogano,
0: as is the smoke.
1: Atti meghamu.
0: So is the cloud.
1: Yetti meghamu,
0: as is the cloud.
1: Atti varshamu.
0: So is the rain.
1: Yetti varshamu,
0: as is the rain.
1: Atti panta.
0: So is the crop.
1: Yetti pantanu,
0: as is the food.
1: Atti vanta.
0: And so
1: aipoyi. Karukane mana vanta koddi mana yokka buddhilu pothunnayi. Anduvalle food to head to God. మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ భగవాన్ రిఫర్స్ టు దీస్ త్రీ, ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: మంచి ఫుడ్ కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ ఫుడ్.
1: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
0: ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
1: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ది ఫుడ్.
1: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
0: డోంట్ ఈట్ ఎనీవేర్ యూ లైక్.
1: సాత్వికమైన ఆహారం అంటారు.
0: We speak of sattvic
1: food. పాలు, పెరుగు, పండు ఇవన్నీ సాత్వికం అంటారు.
0: We say the milk,
1: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
0: And if you just beyond the limits, it becomes tamasic.
1: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే between 5 and 6 ఈ దీని మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
0: In order to have pious thoughts, have bath between 5 to 6.
1: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అంటారు.
0: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఇస్ డివైన్ బాత్.
1: తరువాత to 7 ee madhyalo pani chesinatundi manava snanam unnaru.
0: And if anyone takes bath between 6 to 7 it's human bath.
1: Third, 8 to between 8 and 9 madhyalo pani chesindi rakshasa snanam unnaru.
0: If anyone takes a bath between 8 to 9 it is a demon bath.
1: కనుకనే బ్రహ్మముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
0: Therefore in auspicious hours of the early hours of the morning we develop pious thoughts.
1: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
0: We should not eat food which is very cool.
1: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
0: We should not eat yesterday's leftover balanced food.
1: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
0: There should be oil, enough of oil.
1: Oil లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
0: We should not eat that food without oil.
1: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడాను ఆయిల్ ఎక్కువేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
0: But doctors say if you consume more of oil,
1: డాక్టర్కి వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
0: But if the very doctor takes care, take the oil,
1: బాడీలో కొంతవరకు ఉండాలి.
0: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
1: ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకుని ఆ విధమైనటువంటి శక్తులంతా ఉండాలి.
0: Everything should be present in certain measure.
1: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
0: Therefore we should not consume there should be oil to the extent needed.
1: ఇంతే కాకుండా
0: not only that
1: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
0: what is that pious
1: మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది.
0: ఇప్పుడు ది ప్రిపరేషన్
1: చాలా మంది పెండింటి లోపల జరిగేటువంటి వాడు బాగా భోజనం చేస్తుంటారు.
0: Many people eat a lot in your wedding.
1: Inka koncham arigipoyi koncham digalanu tinal anukunnappudu vaatapijindam antaru. Ee maatalu cheppe lopala tepi vachestundi gaali vachestundi dani valla koncham akkada stalam.
0: In order to eat more and more they start speaking so that some air would be left for some more accommodation.
1: Aaharamu bhojananiki poyi kucchuneku munduga enta light ga manam poyi kucchuntamo anta light ga leyyali adi saatvika.
0: What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning.
1: Poi gucchuni samadu parigetti poi kucchuntamu leche samayalo leyilemu idi sattvikam kaadu tamaskam.
0: While sitting at the dining table you are in a hurry to go to get up, you find it difficult
1: tinavachu aneetuvanti doubt undinappude manam leyyali.
0: You should get up at a time when you can still afford to eat.
1: Aa vidhamainaatundi sattvika aaharam lopala pavitramainaatundi deentopala konni కూరగాయలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ వెజిటబుల్స్
1: ఆకుకూరలు చాలా మంచిది.
0: గ్రీన్ లీవ్స్ వెరీ గుడ్.
1: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
0: We have got many varieties of vegetables.
1: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద వెజిటబుల్స్.
1: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదో నేను చెప్పకూడదు.
0: ఇఫ్ భగవాన్ టెల్స్ us openly we may or may not eat at all.
1: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది
0: దేర్ ఇస్ ప్రెసెంట్ ఏ వెరీ స్మాల్ చిల్లీ.
1: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు చక్కని కారం అయిపోతుంది.
0: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
1: ఈనాడు ఈ పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
0: And today because of the menu a small chili is so large today.
1: Merepkay anta tinna kudu kinchittaina kudu okka kaalam raadu.
0: Even if you eat the whole lot of it is not hot at all.
1: Inte kaadu ivanni ekkada perugutunnayi.
0: Where do they grow?
1: Mana rogalakanta moola kaaranam ide. Ee prabhutvam kudunu kannulu musukoni edi gurtinchadam veelledu.
0: It's only the way how we grow vegetables that respond to
1: Bengaluru daggara pothe mana kooragaranta chustamu.
0: Then Bangalore you find
1: cauliflower inta peddaga untuntadi.
0: You find a gigantic size cauliflower.
1: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటారు.
0: అండ్ ఇస్ ది పంకిన్ ఆల్సో బిగ్ యాస్ దట్.
1: కానీ ఏ ఎట్ల పెరుగుతున్నాయి ఇవన్నీ?
0: బట్ హౌ డు దే గ్రో?
1: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ ది
1: ఆ వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
0: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
1: వాళ్ళు కూడా ఎట్ట తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: Bhagavan doesn't understand how we eat all that stuff.
1: కూడ తెలుసును ఈ విధమైనటువంటి జలం ఉపయోగపెడుతున్నారని.
0: Government also knows pretty well how drainage water is used.
1: వాళ్ళు దున్నపోతేనే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
0: After all they are also
1: రోగాలకు మూల కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం.
0: For the heart attack and the cancer the vegetables are responsible.
1: దాని పైన అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
0: We also apply the pesticides.
1: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
0: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్ యూ
1: టౌన్ వాండ్ అనేంత కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని ఉడికిస్తారు.
0: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్
1: పల్లె ప్రజలకు ఏమాత్రమూ తెలియదు.
0: ద విలేజెస్ డోంట్ నో
1: అట్టే కోసి పంపిస్తారు.
0: దే డైరెక్ట్లీ టేక్ దెమ్ హోమ్.
1: పురుగును చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
0: అండ్ దేర్ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ద పెస్ట్,
1: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి.
0: బట్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటలీ పర్వర్టెడ్.
1: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడో అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
0: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
1: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
0: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటలీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్
1: ఆహారం కూడా అత్యవసరం చాలా.
0: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్. ఇంకా
1: పాలు
0: అండ్ ద మిల్క్.
1: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
0: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
1: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
0: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
1: నీరు పోయటం మంచిదే.
0: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
1: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
0: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
1: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: ఇస్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
1: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
0: బట్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
1: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
0: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ మిల్క్ అబౌట్ వాటర్.
1: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
0: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్.
1: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి, ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్.
1: ఎందుకోసమనగా ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయాలి, యుద్ధం చేయాలి.
0: సో వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ థాట్స్.
1: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
0: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ థాట్స్ వీ నీడ్ మెంటల్ స్ట్రెంగ్.
1: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ పవర్.
1: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహాలు కూడా అందిస్తుంది.
0: విత్ ఆల్ ది మెంటల్ స్ట్రెంగ్త్ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ యాంగ్జైటీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారము చాలా చెడ్డవి.
0: ది నాన్ వెజిటేరియన్ డైట్ ఈస్ వెరీ బ్యాడ్.
1: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకు వస్తాయి.
0: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ది అనిమల్స్
1: అనిమల్ మ్యాన్.
0: That's animal and
1: man. Poi animal ni tinna tinte vaadu kuda animal ayipothadu.
0: If the man eats animal food, he also becomes animal.
1: Ee vidhanga inte kaakunda smoking kudanu oka pedda durmargam ani cheppali.
0: Smoking also is very bad habit.
1: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే
0: వాట్ హ్యాపన్స్,
1: కొన్ని విధములైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
0: లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
1: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్. ది బ్లడ్ ఈస్ ప్యూరిఫైడ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్.
1: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్.
0: ఫర్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్స్.
1: అందువల్ల హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
0: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దేర్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషలీ యూజ్.
1: ఈ విధంగా ఉండటం చేత దీంట్లో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి చాలా దేహం అంతా.
0: దేర్ ఆర్ సో మెనీ పైప్స్ విత్ ఇన్ ద బాడీ.
1: ఈ పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
0: And they become very thick and hard.
1: ఈ గట్టిగైపోయేటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అంతా కూడా సరఫరా చక్కగా జరగడానికి వీలు కాదు.
0: When there the pipes become thick, it's not possible for the blood circulation.
1: Palpitation తగ్గిపోతుంది.
0: That leads to the palpitation problem.
1: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
0: అండ్ స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
1: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూచింటారు చాలా. నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డి నాట్ సీ.
1: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
0: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్ స్మోక్ ఇస్ పాయిజన్.
1: పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూడదు?
0: వై గవర్నమెంట్ ఇస్ పర్మిట్.
1: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
0: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ 1 crore per day
1: పర్ డే
0: పర్ డే 1 crore.
1: ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ లాస్ వారు చూడటం లేదు.
0: ద గవర్నమెంట్ ఇస్ మై
1: ప్రాణాలే లాస్ అయిపోతున్నాయి.
0: అండ్ లైఫ్ ఆర్ లాస్ట్.
1: అంతేకాదు ఎక్కడ మీరు గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
1: ఒక చిన్న ఉదాహరణ మీరు
0: స్మాల్ ఎగ్జాంపుల్
1: మీరు తాకండి. ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అనే గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేసి
0: యూ డోంట్ స్మోక్
1: తెల్లటి బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
0: బట్ ఇఫ్ యూ కీప్ వన్ వైట్ క్లాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద
1: స్మోకర్ ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత అమాలిన్యం తీయదు?
0: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ?
1: యాసిడ్ ఉంటుండాలి.
0: దట్స్ యాసిడ్ దేర్.
1: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
0: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
1: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
0: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
1: శారీర మనస్సు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్.
1: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
0: సో దట్ దే విల్ హావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
0: దెన్ ఎట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దేర్ విల్ బి నో డౌట్స్ దేర్.
1: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
1: ఈ ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతుంది.
0: అండ్ ది ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
1: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలు అంతా వస్తున్నాయి.
0: అండ్ ఇస్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇస్ ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుక మనం ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
0: దేర్ఫోర్ వి ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్.
1: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజంట్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
1: మీరు నమ్ముతారో నమ్మరో కానీ
0: యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
0: భగవాన్ ఇన్ 2 months టైం విల్ బి 71.
1: ఒక్క మాత్రమైనా నేను తీసుకోలేదు.
0: హీ హాజ్ నాట్ టేకెన్ ఈవెన్ ఎ సింగిల్ టాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
1: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ హిస్ హెల్త్.
1: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
0: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ.
1: అంటే శారీరకంగా ఈతో పాటు నేను, నేతో పాటు మీరే.
0: బట్ హౌఎవర్ హీ ఇస్ ఇన్ అవర్ మిడ్.
1: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
0: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: మితాహారం.
0: That's limited food.
1: ఆహారం విహారము.
0: And food and habits.
1: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
0: Among students there are bad habits.
1: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
0: We should totally wipe them out.
1: నేను మానవుడను, నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
0: One should say with all the emphasis and says that I'm a human being.
1: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవ వచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
0: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. Ten times you should say that.
1: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
0: All these thoughts come because of the food and habits.
1: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
0: So in spiritual path you should reach heights.
1: అప్పుడు ఈ జగత్తులో వ్యాపించినటువంటి ఈ దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
0: Then only the fear will be completely be taken away.
1: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి. దేవతలే, దేవతలే, దేవతలే.
0: You are all divine. Everyone is divine.
1: కరకని బ్రహ్మ ఎక్కడున్నానంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మన్.
0: If anyone says where is Brahma, you say I am Brahman.
1: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
1: అభ్యాసం కూడా చేయాలి.
0: యూ షుడ్ కల్టివేట్ ఇట్.
1: అందుకోసం నే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించి.
0: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యూ దట్ యు ఆర్ బ్రహ్మన్. ఐ యామ్ బ్రహ్మన్.
1: నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐఎమ్ బ్రహ్మన్, సర్టన్లీ యూ విల్ బి బ్రహ్మన్.

0: undertaking all meritorious acts with the spirit of sacrifice on earth in our life sojourn, we have to develop love. We have to put under check all the demonic qualities and develop the divine qualities and lead our daily life.
1: విశాలమైన ఈ విషయం నందు మానవుని యొక్క మనసు సంకుచితంగా ఉండటం ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.
0: In this vast universe, for the man to have a narrow mind is a matter of shame.
1: విశ్వస్వరూపుడు దైవం.
0: God is cosmic.
1: అలాంటి దైవము ప్రతి వ్యక్తి అందు కూడాను ఉండటం చేతనే ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను అత్యంత విశాలమైనటువంటిదిగా ఉండాలి.
0: As God is present in everyone, our heart also must be wide enough, broad-minded.
1: ఈనాడు మానవుడు దైవమును విస్మరించి భౌతికము లౌకికమునే విశ్వసించి కాలమును గడుపుతు చేతనే అతని యొక్క మనస్సు సంకుచితంగా మారిపోతుండాలి.
0: Today, the mind has become so narrow. The reason is, we have forgotten God and spending all the time indulging in the ephemeral, transient worldly activity.
1: విశాలత్వమైనటువంటి విష్ణుత్వాన్ని చింతించినంత తన యొక్క మనసు కూడాను విశాలంగా మారుతుంది.
0: If we really think of the cosmic divinity, we'll also develop broad-mindedness.
1: కనుక మొట్టమొదట మానవుడు తన హృదయాన్ని విశాలముగా ఆవించుకోవాలి.
0: Therefore, we have to widen our hearts to begin with.
1: పవిత్రమైనటువంటి ఆదర్శములను ఈనాడు మానవుడు సమాజంలో చాటక సంకుచితమైనటువంటి యొక్క అల్పమైనటువంటి యొక్క ఆదర్శాలను అందిస్తున్నాడు సమాజంలో.
0: Man today is not sharing and propagating the sacred ideals. On the other hand, he is publicizing and propagating mean and narrow ideas in society.
1: మానవుని యొక్క ప్రతి ఆదర్శం కూడాను అత్యంత అద్భుతమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను విశాలమైనటువంటిది గాను ఉండాలి.
0: Every ideal of man must be wonderful, excellent and broad.
1: కనుకనే life into infinite is equal to God.
0: Therefore, life into infinity is equal to God.
1: Body into infinity is a virata swarupam annaru.
0: Body into infinity is the cosmic form.
1: Mind into infinity ide bhugarbhasthiti anaga ratnakara sambandhamainatundi yokka goppa vyaktitvam anetundi.
0: Mind into infinity is the manhood, the nature of man. Into mind. Mind multiplied by infinity is equal to man's nature, manness.
1: Kanukane manavudu tana yokka anantamainatundi yokka shaktini thanu gurtinchukolekapothunnadu.
0: So man is not able to understand his infinite nature.
1: నిరంతరం కూడాను తాను అనంతుడైగా భావించుకుంటూ తన జీవితం గడుపుతూ పోయినప్పుడు తన జీవితం కూడాను అనంతమైనటువంటి ఆదర్శాన్ని సమాజమునకు అందిస్తుంది.
0: ఇఫ్ రియలీ ఫీల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇన్ఫినిటీ, హీ విల్ ఆల్సో డెవలప్ దట్ ఇన్ఫినిట్ వ్యూ అండ్ ఇన్ఫినిట్ ఐడియాస్.
1: ఈ యొక్క అనంతమైనటువంటి శక్తి అన్నింటి యందు ఉంటున్నది.
0: దిస్ ఇన్ఫినిట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: దీనికి మూడు రకములైనటువంటి యొక్క ఉపమానములు.
0: This has three examples.
1: ఒకటి పారమార్థికము,
0: one spiritual,
1: రెండోది వ్యావహారికము,
0: second worldly,
1: మూడోది ప్రాతిభాషికము.
0: That's superimposition.
1: ఈ పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడు ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: These three states of ideas, the spiritual, worldly and superimposition, are not separate anyway.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే.
0: The divinity is one and the same in all the three.
1: Jalamu lekunda alalu aadavu.
0: Without water, you don't expect waves there.
1: Alalu lekunda nurugu puttadu.
0: Without waves, there will be no foam either.
1: Ee nurugu alalu aadarjam chestundi.
0: Therefore, foam will be present collecting over the waves. As the waves as the basis.
1: Ee waves anta kudanu jalamunu aadharam chestundi.
0: Waves depend on the water.
1: Kalukari jalamu, alalu, ee nurugu, moodinti endu undinatvanti jalamu okkate.
0: Therefore, the water by and large, the waves and the foam contain the very same.
1: Dinine trikuta swarupamu annaru bhagavantuniki.
0: This is called trikuta swarupa, an attribute of God.
1: Anaga moodinti endu unnatvanti ekattamu daivatvame.
0: It is the same divinity present in all the three.
1: Ee paramarthikame వ్యవహారికమునందు కూడా ఉండాలి.
0: ద స్పిరిచువల్ మస్ట్ బి క్యారీడ్ ఆన్.
1: కానీ ఈనాటి మానవుడు వ్యవహారికమునకు పారమార్థికమునకు ఎట్టి సంబంధము లేదని భావిస్తాడు.
0: అండ్ టుడే మోడర్న్ మ్యాన్ ఫీల్స్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద వరల్డ్లీ వే అండ్ ద స్పిరిచువల్ వే.
1: ఆధ్యాత్మికమునకు లౌకికమునకు ఎట్టి సంబంధము లేదు అంటారు.
0: దే సే దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ ద స్పిరిచువల్ లైఫ్. It's a mistake.
1: ఆధ్యాత్మికం యొక్క ఆదర్శము ఆధారము లేకుండా ఈ లౌకికము పారమార్థికము ఏమాత్రము ఉండడానికి వీలు కాదు.
0: Without the spiritual foundation, the basis, there cannot be the worldly sojourn.
1: కనుకని ఈ వ్యవహారికమునందు కూడాను పారమార్థికము అంతర్భూతమై ఉంటున్నది.
0: Therefore, the spiritual content is present latent in this worldly way.
1: కాన పారమార్థికము వ్యవహారికము ప్రాతిభాషికము ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించుతూ వచ్చింది వేదం.
0: Therefore, Veda proves that all these three states, the worldly and the spiritual and the superimposition, I have got the same ingredient.
1: తరతరముల నుండి భారతదేశము అన్ని దేశములకును ఆధ్యాత్మిక సంపత్తి చేత సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందిస్తూ వస్తున్నది.
0: Over generations, it is Bharat that ensured the safety and peace to the entire world based on the spiritual content.
1: కనుకనే నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విశాలమైనటువంటి యొక్క దీనిని భారతదేశం చాటుతూ వచ్చింది.
0: Then and now, it is Bharat that propagates the principle that the whole world should be happy.
1: ఈ యొక్క ఆదర్శాన్ని సుస్థిరం చేసే నిమిత్తమై ఆనాటి రాజులు ఆనాటి ఋషులు ఆనాటి మునులు ఆనాటి పతివ్రతమా తల్లులు వీరందరూ కూడా దీనికి ఎంతనో త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ఎస్టాబ్లిష్ సచ్ సెక్యూరిటీ, టు ఎస్టాబ్లిష్ సచ్ అన్ ఐడియల్, ద ఏన్షియంట్ టైమ్స్ ద రిషీస్ సెయింట్స్ అండ్ సీయర్స్ వర్క్డ్ అండ్ కింగ్స్.
1: కనుక ఇలాంటి ఆదర్శవంతమైన యొక్క దీన్ని ఆనాడు అందరూ కూడా ఏకమై అభివృద్ధికి తగినటువంటి తోడ్పాటు చేసేటువంటి వారు.
0: ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ ఎండ్ టు ఎస్టాబ్లిష్ ఐడియల్.
1: ఈనాడు ఏ ఒక్క విషయంలో ప్రవేశించినప్పటికీ ఎవరికి వారే యమునా తీరే.
0: టుడే ఎవ్రీవన్ ఈజ్ అపార్ట్, ఎవ్రీవన్ ఈజ్ డిఫరెంట్.
1: ఐకమత్యం అనేటువంటిదే కనిపించదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ యూనిటీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిది హృదయంలో లేకపోయినప్పుడు, యూనిటీ అనేటువంటిది లేనప్పుడు అక్కడ ఎనిమిటీ ప్రారంభమవుతుంది.
0: When once there is no unity in our heart, there you find enmity.
1: కనుకని ఈ ఎనిమిటీ ని హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: We should see that enmity will not enter into our hearts.
1: Unity or divinity? ఈనాడు యూనిటీ లేదు, డివినిటీ లేదు, ఎనిమిటీ లేదు, అంత ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ఒక మతంగా భావిస్తూ వస్తున్నారు.
0: Today, there is no unity. There is no divinity. Everything is artificial, associated in society, community.
1: ee community anetundi dinto jeevitham anta kudunu chaala vyartham gaavistunnaru.
0: The life is completely wasted thinking all the time of the community.
1: Prachina kaalam nundi bharata desham nundu ilanti susiktulanta kudunu prachara prabodhalu salipi rishulu munulu rajulu kudunu ee vidhanga aadhyatmika shaktini kaapaadutu vacharu.
0: The spiritual power is preserved, maintained and kept up by propagating the
1: ఆధ్యాత్మికమే నశిస్తే యావత్ ప్రపంచమే నశించిపోతుంది.
0: ఇఫ్ ది స్పిరిచువల్ పవర్ ఆఫ్ భారత్ ఈజ్ లాస్ట్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్డ్.
1: కనుకనే అన్ని దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఒక ఫండమెంటల్ దీనిగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఫర్ ది హోల్ వరల్డ్ ఇట్ ఇస్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఎట్టి మానవుడైన కూడాను కట్టగడబటికి ఈ యొక్క స్పిరిచువల్ అనగా పారమార్థికమునందు ప్రవేశించే తీరాలి.
0: ఎనీ మ్యాన్ డజంట్ మ్యాటర్ టు విచ్ అవర్ రేస్ ఆర్ కంట్రీ బిలాంగ్స్ టు మస్ట్ నెసెసర్లీ బి స్పిరిచువల్.
1: ఏ మానవునికైనా దాహం అనేటువంటిది లేకుండా ఉండదు.
0: Anyone will feel thirsty at one point of time or other.
1: అనగా ఈనాటి కోరికలే మానవుని యొక్క దాహములు.
0: The desires are the real thirst today.
1: ఈ దాహము తీరాలంటే కేవలం కోరికలు పరిశుద్ధమైన తర్వాత అతని దాహం తీరదు.
0: To quench the thirst of the desire, mere fulfillment of the desires is not enough.
1: ఈ మానవుని యొక్క ఆత్మికమైనటువంటిది కానీ పారమార్థికమైనటువంటి దాహం కానీ తీరాలనుకుంటే దీనికి దైవచింతనే అత్యవసరం.
0: టు క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ పారమార్థిక జలమే ఈ యొక్క దాహం చల్లారుస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ థాట్ దట్ విల్ పాసిఫై ది క్వెంచ్ ఆఫ్ థర్స్ట్.
1: ఈనాడు సమాజం లోపల పారమార్థికము లేదు.
0: Today there is no spirituality.
1: నైతికము లేదు.
0: There is no morality.
1: ధార్మికము లేదు.
0: There is no righteousness.
1: కానీ పదవులు ధనము ఇవి రెండే వారి యొక్క లక్ష్యము.
0: But people keep in view these two, properties and positions.
1: Money
0: and position.
1: ఈ ధనమును ఏ విధంగా వారు ఉపయోగించుకుంటారు?
0: In what way should we make use of this money?
1: ధనమును సంపాదించవచ్చును.
0: We can earn money.
1: కానీ దానిని సద్వినియోగం కూడా చేయాలి.
0: But we have to make proper use of this money.
1: ఆ సద్వినియోగం చేయలేకపోతే చేతనే సమాజంలో అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు ఆరంభమవుతున్నాయి.
0: As we don't make proper use of this money, it leads to all agitation, disturbances in society.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించి పవిత్రమైనటువంటి కర్మల్లో పాల్గొనాలి.
0: Therefore, every person should recognize the innate divinity and entertain sacred acts.
1: ఇంత విశాలమైనటువంటి ఒక మానవత్వం అనేటువంటిది ఉండినప్పటికీ ఈనాడు దేనికి విలువ తగ్గిపోయింది?
0: In this vast world, what is it that has lost its value?
1: ఒక బెండకాయ బీరకాయ దగ్గర పోయినప్పుడు కూడా విలువ ఎక్కువైంది.
0: The cost, the prices of the vegetables have gone high.
1: ఇంత ఫైర్వుడ్ కూడాను విలువ ఎక్కువైపోయింది.
0: The price of the firewood is high now.
1: అన్నింటి యందు కూడాను విలువ అధికమైపోయింది.
0: Prices are soaring today.
1: ఒక్కదాని యందు మాత్రమే విలువ చాలా తగ్గిపోయింది.
0: In one respect, prices have fallen down.
1: అది ఎక్కడంటే మానవుని యందు మాత్రమే విలువ తగ్గిపోయింది.
0: Man has lost its value. The value is gone.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ మానవతా విలువలు తన యందు లేకపోవడం చేతనే ఆ యొక్క విలువ తగ్గిపోయింది.
0: Because of the absence of human values, the humanity lost its value.
1: ఈ జగత్తులో పశుపక్షి మృగాదులు మొదలుకొని క్రిమికీటకాది మొదలుకొని ప్రతి జడ పదార్థములు కూడాను మొదలుకొని తమ తమ కర్తవ్యములు తాను నిర్వర్తిస్తూ తమ యొక్క విలువను తాను కాపాడుతూ వస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ బర్డ్స్ ఎనిమల్స్ ఇన్సెక్ట్స్ ఇనర్ట్ మ్యాటర్ ఫాలో దేర్ ఎక్స్పెక్టెడ్ కోడ్ అండ్ ఫాలో దేర్.
1: కానీ ఈనాడు తమ విలువను తాను పాడు చేసుకోవటం ఒక్క మానవుడు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ ఇస్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: తన విలువ ఏమిటో తనకు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: He is not understanding his own value.
1: Human value ante emiti ani prashnistaru.
0: They ask what are human values.
1: Vaadu puttukotone ee yokka vilavu kodanu athu puttindi.
0: This value is born along with his birth.
1: Alanti danni marchipoyinadu. Kutramainatunte oka shadow nu pattukunnadu.
0: He has forgotten his true human value and is following the shadow which is artificial.
1: Kanukane ee naati manavata vilavulu abhiruddhi chesukunna tarvatane tana vilavu kodanu goppariga marutundi.
0: Therefore, he should improve, increase the human values so as to live up to his expected standard of living.
1: Kevalamu srishti anaga emiti?
0: What is creation?
1: Ee sirechaku oka vidhamainatundi oka prakrutiye ee srishti.
0: This creation is the manifestation of God's will.
1: Deenine prakruti annaru.
0: This is called prakriti, the nature.
1: Ee prakruti yokka divyatvanni rakshinche nimittamai manavudu anetundi vaadu udbhavinchadu.
0: Man is born to protect the divinity in this nature.
1: Tana sharira manasika aadhyatmika shaktulu nannintiki kudanu ee viluvulaku panchi tadwara tanu tarinchalani manavattamlo tanu praveshinchadu.
0: He is born as a human to work for redemption at all levels, the physical, mental and spiritual levels. So every man should protect and uphold his own values. Love is very essential for mankind. So this kindness is very important for
1: karuna.
0: Man. Compassion. Without this kindness, he cannot be a man.
1: Prema lekapothe veedu manavude kaadu.
0: Without love, you cannot call him human.
1: Satyam lekapothe veedu swaroopude kaadu.
0: Without truth, he has no form.
1: Dharmame lekapothe veedu pranamee ledu.
0: When he doesn't take to action, he has no life.
1: Ee brahmacharyam ante emiti?
0: What do we mean by this celibacy, brahmacharyam?
1: Vivaham aadakunda undatam aa brahmacharyam.
0: Not to remain unmarried
1: kaadu,
0: only.
1: Kaadu. Nirantaramu brahmalo charinchetuvanti manase brahmacharyam ani.
0: Brahmacharya or celibacy is the state of mind that thinks of God continuously all the time.
1: Nirantaramu sarvata sarvakala sarvavattalendu kodanu brahmamulo cherinchali ee manulu.
0: The mind that dwells, that thinks of God all the time, at all points, in all periods, under all circumstances.
1: Brahmamulo cherinchinatunte vaadu brahmacharyudu.
0: The one who moves about, cherinchuta and moves about in Brahman is brahmacharya in celibate.
1: Kevalam paramarthika satyam.
0: This is spiritual truth.
1: Aithe vyavaharika satyam nandu kudanu deenini manam anusarinchali.
0: However, we have to follow from the worldly point.
1: Mana nadatalu sakramentativa undali.
0: Our conduct behavior should be proper.
1: Mana yokka manners chala pavitramentativa undali.
0: Our manners should be sacred.
1: Mana yokka matalu kudanu chala viluvainativa undali.
0: We should use valuable words.
1: Ee vidhamainatundi yokka sadgunamunu poshinchukunnappude itanu కేవలం వ్యావహారికమైనటువంటి యొక్క బ్రహ్మచారి కూడా కాగలడు.
0: When he develops such merits, such virtues, he can also be a brahmachari from the worldly viewpoint.
1: భగవంతుడు ఒక్కడే తండ్రి.
0: God is only father.
1: ఈ జగత్తునందు ఉండినటువంటి యొక్క స్త్రీ పురుషులు అందరూ కూడాను అతని బిడ్డలే.
0: All men and women are his children.
1: కనుక అందరూ కూడాను అక్క చెల్లెండ్రు.
0: All are brothers and sisters.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావం ఉండినప్పుడే ఇది ఒక వ్యావహారికమైనటువంటి సత్యంగా రూపొందుతుంది.
0: Such sacred truth, when once it is cognized, it is the worldly truth.
1: ఇది ఇంకా ప్రాతిభాషికమైనటువంటి సత్యం ఎట్టుంటుంది?
0: What is ప్రాతిభాషిక?
1: ఈ పారమార్థికమనందు వ్యావహారికమనందు ఈ ప్రాతిభాషికమనందు ఉంటున్నటువంటి యొక్క చల్లదనము తీయదనము ఇవంతా కూడా మూడింటి యందు ఒకటిగానే ఉంటుంటుంది.
0: In all these three levels, you find it is so cool, it's the taste being same alike in all these three levels.
1: Kanukane manavudu paramarthikamunandu kani vyavaharikamunandu kani pratibhashikamunandu kani tana yokka gunamunu matramu daivatvanga marchukodani prayatninchali.
0: Whether it is spiritual or from the worldly viewpoint or the mistaken identity, he should never forget the innate divinity within.
1: Bhagavantudu antaryami.
0: God is indweller.
1: అంతర్యామి అనగా ఏమిటి?
0: What do you mean by indweller?
1: మన హృదయంలో నిండినటువంటి వాడు అంతర్యామి.
0: God is present in our heart.
1: ఇంకా అంతర్భావం అంటారు.
0: We say inner feeling.
1: అంతరాత్మ అంటారు.
0: We say the inner voice.
1: దీనికి ఏమిటి అంతరాత్మకు పేరు?
0: What is this అంతరాత్మ?
1: ఇక్కడ కూడాను బాహ్యమైనటువంటి మనసుకు బుద్ధికి చిత్తముకు అహంకారములకు మూడు నాలుగింటి యొక్క ఏకత్వమే ఈ అంతరాత్మ యొక్క ప్రవేశం.
0: Therefore, this inner antaratma is the combination of the mind, the intellect, the emotion.
1: Antakaranamu annar, antakaranam.
0: This is called the inner sense, antakarana.
1: Karanam anaga panimuttu.
0: Karana means instrument.
1: Manasu, buddhi, chittamu, ahankaramu. Ee naligintu yokka ekatvame antakarana annaru.
0: Antakarana, the inner senses are the mind, the intellect and the eyeness.
1: Kanuka manasu nandu, chittamu nandu, buddhi yandu, అహం నందు కూడాను దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైన మానవత్వం.
0: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ది సేమ్ డివినిటీ ఇన్ ఆల్ ది స్టేట్స్ అట్ ది మెంటల్ రెల్మ్.
1: ఈనాటి మానవుడు దయా దాక్షిణ్యం అంటే ఏమిటో అర్థమే కాదు.
0: మ్యాన్ డజంట్ అండర్స్టాండ్ వాట్ కంపాషన్ వాట్ మెర్సీ ఇస్.
1: ఎదుటి వ్యక్తిని ఎంతైనా బాధ పెట్టడానికి సిద్ధమవుతాడు కానీ ఆ బాధను చూచి ఏ జాలి కూడాను లేకుండా ఉంటుంటుంది ఈ కఠిన హృదయులకు.
0: He is ready to put any person to suffering and hurt him, but he doesn't work out to relieve him.
1: కనుకనే బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూచి హృదయం కరగాలి.
0: When you see a man in suffering, your heart should melt.
1: అది ఏ నిజమైనటువంటి కరుణ.
0: That is the true compassion.
1: అప్పుడే వాడు మానవుడు ఒక పేరుగా నిలిచిపోతుంది.
0: Then only they deserve the man having been belonged to mankind.
1: అదే మ్యాన్ కైండ్ అన్నారు.
0: That is called mankind.
1: లేకపోతే మ్యాన్ కైండ్ ఎట్ అవుతుంది?
0: Or else how do you call yourself mankind?
1: కనుకనే మన యొక్క హృదయం కూడాను సర్వత్రా సర్వవేళలు ఎందుకు దయ అనేటువంటిది నిండి ఉండాలి.
0: Therefore, our heart should be filled with this kindness all the time.
1: కనుక అనాది కాలం నుండి కూడాను ఈ భారతదేశంలో ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సూక్తులను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది.
0: Since ancient times, it is this Bharat that propagated the principles of truth.
1: అయితే ఇక్కడ వచ్చిన దోషం ఏమిటి?
0: Where does the mistake lie?
1: ప్రచార ప్రబోధనలు మాత్రమే సల్పుతూ వచ్చారు కానీ ఆచారం నిలుపులేకపోతున్నారు.
0: It only taught, limited itself to teaching, but it has not practiced what it taught.
1: కనుకనే ఆచరణలో వచ్చినప్పుడే దీని యొక్క ఆనందం మనకు ఆవిర్భవిస్తుంది.
0: The true bliss lies in practicing what is taught.
1: ఏ మానవుడు కూడాను ఆచారం అనేటువంటి దాంతో ప్రవేశపెట్టడం లేదు.
0: No one is practicing what is said.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తాను చదివినటువంటి గ్రంథముల యొక్క విషయం కానీ లేక విన్నటువంటి యొక్క పవిత్రమైన విషయములు కానీ తాను అనుభవించినటువంటి పవిత్రమైన విషయాలు కానీ ఆచరణలో పెట్టి దానిని 10 మందికి కూడాను పంచడానికి పూనుకోవాలి.
0: Therefore every person should practice all that he reads from books, all that he listens to, all the experience that he passed through and share.
1: ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టాలి.
0: At least he should practice one or two.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: విదేశం లోపల ఒక పడవ నడుపుతుండేటువంటి వ్యక్తి తాను ఆ యొక్క స్టీరింగ్ ముందర కూర్చున్నాడు తండ్రి.
0: There in a foreign country there is a boatman and the father was sitting near the rudder.
1: చిన్న కుమారుడు ఉంటే వాడితో చెప్పాడు, నాయన నీవు ఇక్కడ కూర్చొని ఉంటుండు, నేను బిర్యానీ పోయి వస్తానన్నాడు.
0: This boatman told his son, you be waiting here, I'll go and return.
1: ఆ అబ్బాయి పూర్వం నుంచి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆ భాషలో ఉండేటువంటి రామాయణాన్ని చదువుకుంటూ వచ్చేటువంటి వాడు.
0: That boy started reading Ramayana, written in his own
1: language. ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి ఒక మాట రత్నం వంటిది, పితృవాక్య పరిపాలన.
0: The precious gem in Ramayana is to follow the command of father.
1: ఈ సత్యాన్ని ఆ పిల్లవాడు గుర్తుంచుకున్నాడు.
0: This truth he could get and grasp.
1: ఈ యొక్క స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు.
0: He sat there near the steering.
1: ఏదో కర్మవశాత్తు ఆ యొక్క పడవ లోపల నిప్పు ప్రారంభమైంది.
0: Unfortunately, there is sudden fire accident there.
1: ఆ పడవలో ఉండేటువంటి వారంతా లైఫ్ బోట్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, పోతున్నారు.
0: All started jumping out of the ship.
1: ఎంత ముందో వచ్చి ఆ పిల్లవాడిని బ్రతిమలాడుకున్నారు, నాయన నీవు కూడా ప్రాణం రక్షించుకోమని చెప్పాను.
0: Many came and pleaded with this boy, protect yourself.
1: నా ప్రాణమైనా వదిలిస్తాను కానీ నా తండ్రి ఆజ్ఞ నేను మరవను.
0: He said, I am ready to die even, but I shall not give up the command of my father.
1: నా తండ్రి ఇక్కడ కూర్చోమని చెప్పాడు.
0: My father wanted me to sit here.
1: కాబట్టి దాన్ని నేను అనుసరిస్తున్నాను అన్నాడు.
0: I am following what my father said.
1: అట్టనే ఉంటుంది, ఆ సీటు పైనే కాలిపోయాడు.
0: He remained there in his seat and died there, got himself burnt. He is Kasabianka.
1: అతని ఆ పిల్లవాడి యొక్క సార్థకమైనటువంటి పేరు నిలిచిపోయింది.
0: Really, he proved worthy of his name.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఏదో అంతో ఇంతో నేను ఆచరణలో పెట్టినప్పుడు కదా ఈ మానవత్వం కొంతవరకు విలువకి పెరుగుతుంది.
0: Unless you practice one or two, you cannot grow in human quality.
1: ఏది ఇది మంచిదని తెలిసినప్పుడు వాడు ఏమాత్రం ఆచరణలో పెట్టరు.
0: Though he knows that it is good, he doesn't practice what
1: 10 మందికి చెప్తారు ఇది చాలా మంచిది అని.
0: But you will tell many that it's very good.
1: కాని మంచిదని చెప్పినప్పుడు తాను ఎందుకు ఆచరించకూడదు?
0: When once you declare it is good, why don't you follow?
1: కనుకని ఇది కేవలం ఒక విధమైన చెప్పడం కూడాను ఒక కృత్రిమైనటువంటి ఒక మాటలే.
0: What we say also becomes artificial.
1: హృదయంలో లేనప్పుడు మాటల్లో ఎందుకు వస్తుంది?
0: When it is not there in the heart, how can you spell out?
1: హృదయంలో లేనటువంటి మాటల్లో తెప్పించుకోవటము ఇది కేవలము ఒక అసత్యమైనటువంటిది.
0: So what is not present in the heart you speak out,
1: మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: Against the human behavior.
1: కనుక చెప్పినటువంటిది చెయ్యాలి, చేసినటువంటిది చెప్పాలి, తలచినటువంటిది చేయాలి.
0: So what he says he should act, what he acts he should say, what he thinks he should act and say.
1: ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి లేకపోవడం చేతనే ఈనాటి ప్రజలు ఎందుకు ఎంత ఆధ్యాత్మిక సంస్థలు అభివృద్ధి అవుతున్నప్పటికీ అశాంతి అనేటువంటిది ఏమాత్రం పోవటం లేదు.
0: బికాస్ ఆఫ్ ద డిస్హార్మనీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ మెనీ ఇన్ నంబర్
1: శాంతి ఎక్కడ నుంచి వస్తుంది మనకు?
0: How do you get peace? Where from?
1: శాంతి తన యందు ఉన్నది కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: Peace is within you. You cannot get it from outside.
1: నీవు సక్రమమైన మార్గాన్ని నడిచినప్పుడు ఆ శాంతి నీ యందు కనిపిస్తుంది.
0: When you follow the correct path, you will find the peace within you.
1: నీవు సత్యమైన మార్గాన్ని నీవు అవలంబించినప్పుడే నీ యొక్క శాంతి నీకు లభిస్తుంది.
0: When you tread along the path of truth, you will find the peace over there.
1: నీవు నిజమైన భగవంతుని యొక్క విశ్వాసమే నీ యందు ఉంటే ఆ peace నీ యందే ప్రతిబింబిస్తుంది.
0: If you have got very staunch faith in God, you will have
1: కానీ ఫెయిత్ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ ఈ అశాంతి ఉంటున్నదండి. దీనికి కారణమేమిటి? ఆ శాంతి అనేటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం లేదు.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ ఫెయిత్ బట్ వీఆర్ రెస్ట్లెస్. ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: ఒక్కరు కూడా మానవతా విలువలు ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులుగా పలుకుతున్నారు.
0: ఎవ్రీవన్ రిపీట్స్ లైక్ ఎ ప్యారెట్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైట్నెస్.
1: ఒక్కడైనా కూడా ఆచరణలో పెడుతున్నాడా?
0: Is there anyone who is practicing one?
1: ఒక్కడైనా ఆచరణలో పెడుతున్నారు?
0: Is he practicing at least one?
1: ఇంకా ఇలాంటి వాళ్ళు ప్రబోధ ప్రచారం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in propagating and teaching public?
1: దీని వల్ల కేవలం సాయి అపకీర్తి ఇచ్చిన వారు అవుతారు.
0: They bring bad name to Sai.
1: ఏ ఒక్కటైనా ఆచరణలో పెడితే అదే స్వామికి సంబంధించిన ఆనందం.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ దట్ విల్ మేక్ స్వామి హ్యాపీ.
1: ఏం కష్టమైనటువంటి కాదు.
0: ఇస్ నాట్ దట్ డిఫికల్ట్.
1: సత్యం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం ఎంత సులభం.
0: టు టెల్ టు స్పీక్ ట్రూత్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇట్ సో సింపుల్.
1: నా చేతిలో హ్యాండ్కర్చీఫ్ ఉంటుందని చెప్పడంలో సులభంగా చెప్పొచ్చు.
0: ఇట్స్ ఈజీ టు సే దట్ ఐ హ్యావ్ హ్యాండ్కర్చీఫ్.
1: ఈ హ్యాండ్కర్చీఫ్ చేతిలో చూపుతూ కూడాను నా చేతిలో పుష్పమాల ఉంటుందని అంటే ఇది ఎంత అసత్యం అవుతుంది?
0: Having handkerchief on hand to say that there is garland here, it is so difficult.
1: Satyam cheppalante chaala sulabham.
0: To speak truth, it's very easy.
1: Asatyam cheppalante chaala kashtam.
0: To tell a lie, it's very difficult.
1: Kanukune inta sulabhamainatundi margaanni manavudu innadu marchipothunnadu.
0: Man has forgotten such an easy path.
1: Kashtamainatundi daanine kashtapadi shraminchi daanne thaanu anusaristhunnadu.
0: He struggles hard to follow the difficult, tough path.
1: Ee naati manavattam lopala inta daivattam untundi kudanu ఇంత విశాలత్వం ఉంటుండి కూడాను ఇంత సంకుచితమైన మార్గంలో జీవించటము చాలా ఆశ్చర్యం.
0: దో దెర్ ఇస్ వాస్ట్నెస్, దో దెర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్, హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ నారో మైండెడ్ వే. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్.
1: హృదయం అంటే కేవలం ఈ యొక్క పంచభౌతిక దేహం ఉన్నటువంటి ఈ గుండెకాయ మాత్రమే కాదు.
0: ది హార్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ ఫిజికల్ హార్ట్.
1: హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది.
0: This hridaya is present all over.
1: Anine sahasra shisha purusha sahasraksha sahasrapat anni chetru vedala chetru veladi kannulu veladi sirasulu undeyukuntante emtidi aa vishwame.
0: This universe, the spiritual heart, the hridaya is present everywhere with thousands of feet, thousands of hands.
1: Dekhamnu into infinite chesesinappudu idane virata swarupudu aipothadu.
0: So body multiplied by infinity is cosmic form.
1: ఇంకా మైండ్ ను దాన్నే ఇన్ఫినిట్ గా చేసేసినప్పుడు ఇంటూ ఇన్ఫినిట్ చేసినప్పుడు అదే ఒక విధమైనటువంటి యొక్క భగవత్స్వరూపంగా మారి ఈ గుండెకాయ మాత్రమే కాదు.
0: ది హార్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ ఫిజికల్ హార్ట్.
1: హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది.
0: దిస్ హృదయ ఈజ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: దానినే సహ

0: అదే ఒక విధమైనటువంటి యొక్క భగవత్స్వరూపంగా మారిపోతుంది.
1: మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ
0: అతనే హిరణ్య గర్భుడు ఉన్నాడు.
1: హీఈస్ కాల్డ్ హిరణ్య గర్భ.
0: కనుక హిరణ్య గర్భుడు విశ్వ విరాట స్వరూపుడు. ఇంకా ఆత్మ ఇంటూ ఆత్మ ఈజ్ ఈక్వల్ బ్రహ్మ అని.
1: దేర్ఫోర్ ఆత్మ ద సోల్ మల్టిప్లైడ్ బై సోల్
0: బ్రహ్మ అనగా ఏంటి? బృహత్ సంబంధమైనటువంటిది బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ దట్ విచ్ ఇస్ కాస్మిక్, దట్ విచ్ ఎక్స్పాండ్స్.
0: ఎంతవరకు ఇంకా ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అవుతుంది.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ లిమిట్లెస్లీ.
0: కనుకనే మనము ఎక్స్పాండ్ లవ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ లవ్.
0: ఎక్స్పాండ్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
1: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్.
0: కనుకనే మనం ఎక్స్పాన్షన్ లవ్ పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ లవ్.
0: ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది మనలో ఉంటుండాలి.
1: బికాస్ ద డివినిటీ ఇస్ విత్ ఇన్
0: అస్. ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించిపోతుంటాది.
1: ఇట్ షుడ్ ఎక్స్పాండ్.
0: కనుక మన చర్యలు ఎందుకు నువ్వు వ్యాపించిపోయేటువంటి యొక్క దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డెవలప్ ఎవర్ ఎక్స్పాండింగ్ డివైన్ ఫీలింగ్స్.
0: కానీ ఈనాటి మానవులకు ఇట్టి విశాలం ఇంకా పెరిగేటువంటి భావాలు లేవు. అంత సంకుచితం సంకుచితం సంకుచితం.
1: టుడే వీఆర్ నేరో మైండెడ్, వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్.
0: ఈ నేరో మైండ్ పెట్టుకుని మీ విశాలత్వాన్ని మనం విచారం చేస్తే ఏ విధంగా అర్థమవుతుంది?
1: విత్ దిస్ నేరో మైండ్ హౌ డు యూ థింక్ ఆఫ్ ఇన్ఫినిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ వాస్ట్నెస్.
0: కనుక మన యొక్క దివ్యత్వం అంతకుడును ఇన్ఫినిటీ అనంతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: సో దిస్ డివినిటీ ఇస్ ఇన్ఫినిటీ.
0: అందుకోసమనే భగవంతుణ్ణి అనంత రూపాయ నమః.
1: Therefore, God has infinite forms.
0: అనంతమైనటువంటి యొక్క జగత్తునందు అనంత స్వరూపుడై ఉంటున్నాడు.
1: God has so many forms, infinite forms.
0: జడ చైతన్యములు ఎందు కూడాను తానే ఉంటున్నాడు.
1: He is present in the inert matter also.
0: కానీ సర్వత్రా ఉండటం చేతనే అతను సర్వవ్యాపకుడైపోయినాడు.
1: As he is present everywhere, he is all pervasive.
0: ఈ సర్వవ్యాపక తత్వమునికే బ్రహ్మ అని పేరు.
1: That which is all pervasive is called Brahma.
0: అది కనిపించకపోవచ్చును.
1: You may not find, see it.
0: కనిపించవచ్చును.
1: You may see.
0: కానీ అది మీ మీ అదృష్టం పైన ఉంటుంటారు.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫార్చ్యూన్.
0: మీ మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటారు.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్.
0: నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్, యుల్ సర్టన్లీ సీ గాడ్.
0: భగవంతుడు ఎక్కడి నుంచినో దిగి రావటం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ గాడ్ డిసెండింగ్ ఫ్రమ్
0: సంవేర్. ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్లిపోవటం అనేటువంటిది లేదు.
1: హీ డజంట్ లీవ్.
0: భగవంతునికి రాకపోకలు లేనటువంటి స్థితి భగవంతుడి.
1: డివినిటీ ఇస్ దట్ విచ్ కమ్స్ నాట్ గోస్.
0: తాను రాడు, తాను ఎక్కడికి పోడు.
1: హీ డజంట్ కమ్, హీ డజంట్ గో ఎనీవేర్.
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఎవ్రీవేర్.
0: అయితే
1: హౌఎవర్
0: కొంతమందికి ఆ దివ్యత్వం నుంచినే ఆవిర్భవించినటువంటి శక్తి వల్ల ఆ దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ హీ విల్ బి నేచురలీ క్యారీడ్ అవే బై ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: సూర్యుని వల్ల అనేక మేఘములు ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ సన్ యు ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ ఫార్మింగ్.
0: ఈ క్లౌడ్స్ కంతా కూడా మూల కారణం ఎవరు? సూర్యుడే.
1: Sun is the cause for all these clouds.
0: కాని సన్ నుండి ఆవిర్భవించినటువంటి ఈ మేఘములు సన్ నే మరుగు చేస్తాయి.
1: క్లౌడ్స్ విచ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద సన్ ది విల్ కవర్ ద సన్.
0: ఇంత మాత్రం చేత నన్ను మరుగు చేసిందని సూర్యుడు దీన్ని ఏమైనా కోపిస్తారా?
1: Do you think the sun will be angry with the clouds?
0: కొంతసేపు ఓపిక పట్టుకుంటే ఆ క్లౌడ్స్ కదిలిపోతాయి.
1: Be patient for some time, clouds will pass.
0: అది patience.
1: That is patience.
0: ఆ ఓపికను మనం పట్టుకుంటే ఈ క్లౌడ్స్ కలిగి కదిలిపోతాయి, సూర్యుడు యథారీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ పేషెన్స్ క్లౌడ్స్ విల్ పాస్ ఆఫ్, యూ విల్ సీ ద సన్.
0: ప్రతి ఒక్కటి కూడాను దైవం నుండినే పుట్టున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ డివైన్.
0: పుట్టటము పెరగటము లీనం కావటం అంతా మూడింటికి దైవమే మూల కారణము.
1: ద బర్త్ అండ్ ద గ్రోత్ అండ్ డెత్ ఆర్ ఆల్ ఇన్ ద డివైన్ ఓన్లీ.
0: కనుకనే ప్రతి పదార్థమునందు కూడాను దైవం యొక్క సంబంధం ఏర్పడి ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాటర్ మెటీరియల్ హ్యాస్ గాట్ ద డివినిటీ విత్ ఇన్.
0: కనుక ప్రతి విషయంలో కూడాను దైవత్వాన్ని మనం చింతించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్.
0: దైవం కోరేటువంటిది రెండే రెండు.
1: గాడ్ వాంట్స్ ఓన్లీ టూ,
0: సత్యం ధర్మం.
1: వన్ ఇస్ ట్రూత్, అదర్ ఇస్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి అంతే కూడాను ఇంకెంతైనా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ విత్ ఇన్ దీస్ టూ.
0: కరుణ, కరుణ
1: కంపాషన్,
0: ఇంకా తర్వాత దయా దాక్షిణ్యము, ఇవన్నీ కూడా అందులోనే చేరి ఉంటుంది.
1: కంపాషన్, ద కైండ్నెస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దీస్ టూ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ముఖ్యమైనటువంటి ఇది రెండే.
1: ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ టూ.
0: మిగిలినవన్నీ కూడా ఇందులో భాగములే, ఇందులో అంగములే.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ దీస్ టూ.
0: కనుక మనం దయతో ఉండాలి. దయ అనగా దీనికి ప్రేమకు పర్యాయ పదమే దయ.
1: దిస్ కంపాషన్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని కూడా నువ్వు దయ అంటారు.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంపాషన్.
0: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉన్నప్పుడు ఏ విధమైన ద్వేషము

0: ప్రారంభించదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: అసలు మానవుని హింసింపజేస్తుండేటువంటిది ఈ మూడే.
1: యాక్చువల్లీ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్
0: బికాస్ క్రోధ లోభమే.
1: వన్ ఇస్ కామ డిజైర్, సెకండ్ క్రోధ ద యాంగర్, లోభ ద గ్రీడ్.
0: అనేటువంటిది మనం చేసేటువంటి కర్మ మార్గాన్ని అంతా భస్మం చేస్తా ఉంది.
1: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ బర్న్స్ ఆల్ అవర్ యాక్షన్.
0: ఇంకా లోభము అనేటువంటిది మన యొక్క భక్తిని అంతా కూడా నశింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ ద గ్రీడ్ దట్ రూయిన్స్ ఆల్ అవర్ డివోషన్.
0: ఇంకా జ్ఞానం అనేటువంటి దానిని క్రోధము పూర్తి నశింపజేస్తుంది.
1: ద విజ్డమ్ ఇస్ టోటలీ కిల్డ్ బికాజ్ ఆఫ్ యాంగర్.
0: ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే కర్మోపాసన జ్ఞానం పూర్తిని మంట కలిపేస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ, ద డిజైర్, ద యాంగర్ అండ్ ద గ్రీడ్, ఆల్ పార్ట్స్, ద యాక్షన్ అండ్ ద విజ్డమ్ ఆర్ టోటలీ రూటెడ్ అవుట్.
0: ఇవే మూల కారణం.
1: వీ డోంట్ హ్యావ్ గుడ్ థాట్స్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఎందుకంటే ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే మనకు కర్మలు మంచి కర్మలు చేయలేకపోతున్నాము.
1: Because of these three factors, the desire, the anger, the
0: greed,
1: we are not able to do good
0: actions.
1: We don't follow correct path in devotion. And we are not able to uphold, acquire wisdom.
0: Why
1: should we entertain these three evil
0: qualities? Why
1: should we develop those that are traitors, that would betray us
0: ultimately?
1: So man should give up these three in the first instance. Man naturally has certain
0: ambitions,
1: but they should be under certain limits.
0: మితిమీరి పోకూడదు.
1: They should not be beyond the limit.
0: కనుక మనము ఈ యొక్క దుర్గుణాన్ని కొంతవరకు దూరం చేసుకోవడానికి దైవచింతన విచారం ఎక్కువ చేయాలి.
1: We should dispense with all evil qualities by thinking
0: of God.
1: In this vast world, we should have a broad mind.
0: ఎంత సముద్రం అంతటి హృదయంగా ఉంటుండాలి మనలో.
1: It should be of the vast expanse of an ocean.
0: ఈ విశ్వానికంత సముద్రమే ఒక పెద్ద హృదయము.
1: And for the entire universe is the ocean that is the heart.
0: కనుకనే అందరి యందు కూడా ఉన్నటువంటిది అదే మానస సరోవరం.
1: That is the same, the ocean present in our mind. It should be so vast and broad.
0: హృదయం విశాలం లేకపోతే వాడు మానవుడే కాదు.
1: వితౌట్ దట్ వాస్ట్నెస్ ఆర్ బ్రాడ్ మైండెడ్నెస్ హీ ఇస్ నో హ్యూమన్.
0: భావాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు నారో మైండెడ్నెస్.
0: అందరి ఒకవేళ దోషములు కలగవచ్చును, కొంచెం తప్పులు జరగవచ్చును.
1: దేర్ మే బి సర్టన్ మిస్టేక్స్.
0: కానీ దాన్ని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను ప్రధానమైనటువంటిది జీవితంలో ఉంచుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక
1: సో
0: మానవుడు అనేటువంటి వాడు విశాల హృదయుడు కావాలి.
1: మ్యాన్ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: మానవుని యందు ఉద్భవించేటువంటి ఒక సంకల్పం కూడాను గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఒక సంకల్పంగా ఉంటుంది.
1: ఆల్ ద థాట్స్ హీ ఎంటర్టైన్స్ షుడ్ బి లాస్టి. ఆ
0: సంకల్పాలను మనం ఏమాత్రం అభివృద్ధి చేసుకోకూడదు.
1: హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మీన్ ఐడియాస్.
0: అనంతమైనటువంటి ఒక ఆదర్శాన్ని తీసుకోవాలి.
1: హీ షుడ్ సెట్ ఎన్ ఇన్ఫినిట్ ఐడల్.
0: ఇట్టి ఆదర్శాలు ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా నువ్వు ఆదర్శం నిలిచే ఉంటుంటాయి.
1: ది ఐడియల్స్ విల్ రిమైన్ ఈవెన్ ఆఫ్టర్ ద పర్సన్ డైస్.
0: కనుకనే మంచి ఆదర్శానికి దానిని చిరంజీవి అన్నారు.
1: So the one who has got these good ideals is called Chiranjeevi, immortal.
0: అది ఎప్పటికి నశించేటువంటిది కాదు.
1: It's immortal.
0: దేహం నశించినా కూడాను ఆ యొక్క గుణం నశించేటువంటిది కాదు.
1: The body will collapse, but the ideals will remain permanent.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి గుణమును మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should develop such sacred qualities.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరూ ఎందుకూడను ప్రేమ ఉన్నది.
1: There is love in everyone.
0: కానీ ఆ ప్రేమను కొంత పరిమితమైనటువంటి దీంతో మీరు పెట్టుకుంటున్నారు.
1: బట్ యు హావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్.
0: కాదు కాదు.
1: నో.
0: విశాలం విశాలం విశాలం చేయాలి.
1: యు షుడ్ ఎక్స్పాండ్ ఇట్.
0: ఆ ప్రేమను ఎంత విశాలం చేసుకుంటావో, ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉంచుకుంటావో, అంత నీ యొక్క జీవితము ఆదర్శంగా ఉంటుంది.
1: ద మోర్ యు ఎక్స్పాండ్, ద మోర్ యు మెయింటైన్ ఇట్ సీక్రెట్, యువర్ లైఫ్ ఆల్సో విల్ గ్రో మోర్ అండ్ మోర్.
0: దైవ ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రేమ.
1: లవ్ ఫర్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రపంచకంలో ఏదో శారీరకంగా వచ్చినటువంటి దాంట్లో శారీరక ప్రేమలు ఉంటుంటాయి.
1: నాచురలీ దేర్ విల్ బి లవ్ అమంగ్ బ్లడ్ రిలేషన్స్. తండ్రి,
0: సిస్టరు, బ్రదరు ఇలాంటి వాటితో కూడా ఈ శరీరంతో ఉద్భవించినటువంటివి.
1: నాచురలీ హావ్ గాట్ లవ్ టువర్డ్స్ యువర్ బ్లడ్ రిలేషన్స్, ద మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్.
0: మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతుంటాయి.
1: దేర్ ఆల్ ద పాసింగ్ క్లౌడ్స్ దట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్ షుడ్ పాస్ ఆఫ్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ ఓన్లీ.
0: కానీ దైవం నుంచి వచ్చినటువంటిది అదే పర్మనెంట్. ఇది
1: బట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్ ఈస్ పర్మనెంట్.
0: ఆ ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకుంటామో అంత ఆనందం మనలో అభివృద్ధి అవుతుంది.
1: This love which is God's gift, if you develop more, you'll be more blissful.
0: ప్రేమను అభివృద్ధి గావించుకోవటం వల్ల మనకు లభించేది ఏమిటి? అదే ఆనందము.
1: What is that you get by increasing your love? It is the bliss
0: Premani
1: that you get.
0: Premani yenta abhiruddhi chestavo aanandam kuda anta abhiruddhi avutundi.
1: The more you develop the love,
0: naturally
1: you will be more and more blissful.
0: Mee aanandam kuda anta sankuchitanga untadi.
1: If you narrow it, if you limit it, naturally that bliss also will come down.
0: Kanaka nirantaramu manam aanandanni anubhavinchalanukunte premani penchukovali.
1: In order to be blissful all the time, we have to increase and develop love.
0: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
1: God is the embodiment of love and full of love.
0: ప్రేమ ప్రేమతో సంధింపని మమగును.
1: It is the stipulation that there be connection, love to love only.
0: కామ ప్రేమను గట్టిగా కలిగియున్న.
1: Therefore, if you strengthen this love,
0: అద్వితీయము సాధింప అర్హుడగును. అద్వితీయము సాధింప అర్హుడగును.
1: You deserve that state of non-dualism.
0: అదే అద్వితీయము.
1: That is non-dual state.
0: ఆ ప్రేమను నీవు వదిలిపెట్టుంటే నీవు అద్వైత సిద్ధాంతంలో నీవు ప్రవేశించావు.
1: Then once you develop the principle of love,
0: ఏకాంత భావాన్ని నీవు విశ్వసించిన వాడవుతావు.
1: You will have that full faith in that point of one point,
0: సర్వతత్వం ఉండేటువంటిది అదొక్కటే.
1: It is the same divine principles which is spread all over.
0: దానిని మనం సాధించాలి.
1: That we should achieve it in our lifetime.
0: ఈ లోక సంబంధమైనటువంటి విద్యలంతా నేర్చుకోవచ్చును.
1: The world education you can acquire.
0: ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక లోకంలో ఉపయోగించుకునేటువంటివి.
1: They are just useful in our world.
0: ఇది వ్యావహారిక విద్యలు.
1: It is just worldly knowledge.
0: కానీ అదే పారమార్థిక విద్య.
1: But that is the spiritual knowledge.
0: ఆ పారమార్థిక విద్య లోపల ఈ ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం.
1: In the spiritual knowledge, this love is life.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: So develop love.
0: మనలో ఉండేటువంటి ఒక దయా ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడే మనము మానవాతీతమైనటువంటి ఒక పురుషోత్తములుగా మనం మారుతాం.
1: When once we develop this compassion and love, you will transcend the limitation of humanity and you will be one with the divinity.
0: Shiva Shankara Namami Shankara Shiva Shankara Shambho. శివశంకర నమామి శంకర శివ

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదము చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హీ సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam aneetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్,
1: సర్వచింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyathyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సమత్వమునకును సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటిది.
0: లవ్ ఇస్ సో పవర్ఫుల్ దట్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ లవ్ ఇన్ వేద.
1: వేదము నిరంతరం కూడాను ఆశించినదే కాని అనుభవించినది కాదు.
0: వేద ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ but doesn't show path to experience.
1: లోకములో అనేక మంది వేద పండితులు ఉంటున్నారు.
0: There are thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్ల వేస్తున్నారు.
0: They repeat Veda.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: From dawn to dusk they go on chanting Veda.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: It is only expression but not practice.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్. ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టు ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: కర్చీఫ్.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిణరాకాలం త్రినొత్యంత త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచ త్రియాయుధం
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: Those that have direct evidence or experience cannot say it out openly.
1: ఒక మూగవాడు షడ్ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served. But he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతములో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దాన్ని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యూ కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యూ కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు, కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్ డైరెక్ట్.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్
1: చాంటింగ్ వేద. ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: Shankara was prepared to undertake all effort.
1: వీటిని ఎదుర్కొంటూ పోయాడు.
0: And started proving, demonstrating.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: His preceptor గౌడపాద also encouraged him.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర్ వాస్ క్వైట్ యంగ్, హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెని స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగో పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వై గట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి, కానీ అన్నింటి ఎందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy sugar is one and the same.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: If you just cut off the ear of the fox and eat, it is sweet.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: Cut off the tail, yet it is sweet.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: The entire form is nectarine sweet.
1: అదే విధంగానే
0: likewise
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. ఈ భక్తుల యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: It's only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: a rich man,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: with a dualistic mind,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: has intense love for Krishna,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: He determined to worship the idol of Lord Krishna every day and partake prasad or sacrificial food thereafter.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: The time naturally
1: కష్ట
0: changes.
1: సుఖములు కావడి కుండలు.
0: The difficulties and the happiness they come.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలతో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: And he also got specially made cow of gold.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే హి డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ ఎన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted, the position of the rich man is not that good. He could not carry out his daily living. He couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to dispose them of money.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక పర్పస్.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటుంది.
0: He said its price is 20
1: కాసులు. 60,000 రూపాయస్.
0: 60,000 రూపాయస్.
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: వెయిడ్. ఇది 60,000 రూపాయస్.
0: Its price 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వెయిట్.
1: ఇది 60,000 రూపీస్.
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్.
1: ఇది కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గోరూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total
1: weight. బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీ ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: హిస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి మొదలు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమయటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేయర్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు. కానీ మొట్టమొదటి దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యూ ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎక్సెసివ్. దీనివల్ల
1: నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determines that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi neevu nashtam raasina vaata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnadu.
0: The deity fell so that who can escape from the from destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డను పిలిచాడు.
0: He called his children. అమ్మాకు
1: టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: He said, bring coffee or tea for me now.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: They brought tea and coffee.
1: దాన్ని ముట్టాడు.
0: He touched.
1: బంగారైపోయింది.
0: It also became gold.
1: ఆకలి పెరిగిపోతుంది అది.
0: And more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: But whatever he touched,
1: it turned ఏం చేసేదని బిడ్డను ముట్టాడు. అంటే కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూగా
1: తయారైపోయింది.
0: Ultimately, what is to be done? He touched his son, who also turned into gold.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunaine vinlekapoyanu.
0: I was so foolish, though deity told me. I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదే నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ డు యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదములకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా శుభము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you, have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Asani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada evidi kavallo taane anugrahistundi.
0: Where and when, how you adugaku receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: Adugukola di adi aduguna badunani adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: Adugani shabarini adarinchane.
0: Without asking, shabari was redeemed.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస
0: ఓ మైండ్ డోంట్ ఆస్క్ వితౌట్ మియర్ ఆస్కింగ్ జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్ కుడ్ రిడీమ్
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు
0: దశరథ ప్రేయర్ ఫర్
1: వెన్ నాయనా నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని
0: He wanted the son to be present with the end
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు
0: బట్ హీ డిడ్ వాంట్ టు డూ ఒబ్లైజ్
1: అడుగని జటాయుకు మోక్షం నందించాడు
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మే జటాయు డ్రింక్ ద వాటర్
1: ఆదరించండి
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్
1: లేదు కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట
0: రామ వాజ్ ఇన్ ద ఫాల్
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే
1: ఆ విధంగా తలుచుకోవటము ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే
1: ఒక రేగి పండు చెట్ట కింద నీ కూర్చుంది
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ
1: అయ్యో అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది
0: షీ హస్ గాట్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామా థింకింగ్ దట్ రామా మైట్ కమ్ అలాంగ్ దట్ పాత్ అకంపనీడ్ బై సీతా అండ్ లక్ష్మణ ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం
0: షీ స్టార్టెడ్ కలెక్టింగ్ ఆల్ స్వీట్ బెర్రీస్ ఫ్రూట్స్ అండ్ కీపింగ్ దెమ్
1: అసైడ్ యద్ భావం తద్ భవతి
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద రివార్డ్ ఎక్స్పీరియన్స్
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి
0: బేసింగ్ ఆన్ దేర్ సీక్రెట్ థాట్స్ The divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.
1: కర్మ

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: As is the
0: object, so will be the reflection.
1: What is
0: the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్. In fact, object is one. This is unity.
1: Bimbamu, pratibimbamu.
0: The object and the reflection.
1: Adam kani, Adam le ekpo thi edi le.
0: The object and the reflection exist because of the mirror.
1: Adi ye prakriti yokka vichitramunaku, paramatmani yokka chitramunaku, ee vidhamainatuvanti vyathyasamu.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు,
0: వందనాల
1: విత్తమ్ములు, సన్మిత్రమ్ములు, మునిజన వన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రమ్ములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు, నీ ప్రతిబింబము, అద్దము. ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడాను, మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ వాల్యూ? హీ విల్ సే 2.
1: వానికి కూడాను ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్స్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ హాస్పిటల్.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: నిన్న చెప్పాను కదా, మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే,
0: గోల్డ్ ఇస్ వన్,
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే, ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి,
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి,
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, రామ అని చెప్పండి, హరి అని చెప్పండి, హర అని చెప్పండి, అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ నా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఒక్కడే ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై.
0: శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: ఇది చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్,
0: నీవు నా తండ్రివి,
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism. దీనిని పరిష్కరించుకునే
0: వేదము తత్వం అసి.
1: Basing on this Veda said తత్వం
0: అసి. అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: శంకరుల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హి సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హి ఇస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంత కూడా రాజు.
1: హీ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: రాజనకే రాజ మహారాజ, రాజ రాజనకే రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుందది.
1: This soul is present to everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డూ నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవం కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ అండ్ ది సిటీ టు ఎన్ ఇగ్నోర్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్ విత్ హిమ్.
0: ఒక్కడి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, nee illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam house. Sanyasam naaku ishtam lekapoyinappudu nee nee sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be renunciate.
0: Anta samayam lopala maatramu ninnu choodalanetundi oka pichi. Vidyahinunu madakulu vidyavantunu varaku kudanu ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్.

0: డోంట్ వాంట్ యు టు బి యు
1: హావ్ చోసన్ టు బి అంటే సమయం లోపల మాత్రము నిన్ను చూడాలనేటువంటి ఒక పిచ్చి ఆశ నాకున్నది
0: ఐ వాంట్ ఎ డిజైర్ టు సీ యు యాస్ ది ఎండ్ అప్రోచెస్
1: కనుక నా అంత సమయంలో నీవు నా దగ్గర ఉండాలని ఆశించింది
0: దేర్ఫోర్ యు షుడ్ బి బై మై బెడ్ సైడ్ వెన్ ది ఎండ్ కమ్స్
1: మహా పవిత్రమైన హృదయుడు కనుక ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు
0: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్
1: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది
0: The one with purity of heart, whatever he says is bound to be true.
1: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
0: Whatever he says is truth only. ఇది పుష్పం
1: కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
0: If he says not a flower, it will not be a flower.
1: ఆ సత్యాన్ని గుర్తించాలి.
0: One should know the truth.
1: అది ఏ భగవద్గీత లోపల కూడాను.
0: That in Gita.
1: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది యుద్ధము.
0: ఇది war starts on the dark night అమావాస్య.
1: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్ళాడు.
0: On చతుర్దశి fourth day.
1: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు
0: దే వర్ జస్ట్ డిస్కసింగ్ ద వార్
1: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు
0: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హి విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ of the devotee
1: appude aa ichinatundi danini dakkinchukodaniki arhudu ayyutadu
0: then only the devotee deserves what is given
1: తిరిగినా అర్జునా చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నాడు
0: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్
1: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు
0: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
1: అర్జున
0: అర్జున
1: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు
0: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్
1: అవును స్వామి పీకాక్ అన్నాడు
0: హి సెడ్ yes swami it's peacock
1: పిచ్చివాడ అది నెమలి కాదు
0: అది
1: గరుడపంతుడు
0: ఇట్స్ ఎ బర్డ్
1: గరుడ అన్నాడు
0: ఇట్స్ గరుడ హి సెడ్
1: అవును స్వామి గరుడే అన్నాడు
0: ఎస్ స్వామి ఇట్ ఇస్ గరుడ
1: ఏమిట్రా నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు నీవు ఎంత యుద్ధం చేయగలవు
0: హి సెడ్ యు ఎండోర్స్ వాట్ ఆల్ ఐ సే యు హావ్ నో డిస్క్రిమినేషన్ యు డోంట్ ఎంక్వైర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్
1: అర్జునుడు
0: కృష్ణ
1: నేనది నెమలి కాదంటే నీవు నెమలిగా మార్చవచ్చు
0: If I say it is not peacock, you will make a peacock there.
1: నీవు గరుడ కాదు అంటే నేను త్రిగరుడగా మార్చొచ్చు నీవు.
0: If I say it is not a bird, you will
1: కాబట్టి అది నెమల గరుడ అనేటువంటి విచారం నాకు అక్కర్లేదు.
0: So I am not bothered as peacock or garuda.
1: నీ వాక్యమే నాకు కావాలి.
0: I want what you say, your command.
1: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
0: Whatever you say is truth.
1: అప్పుడే చెప్పాడు కృష్ణుడు. మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం యే వైశసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మన భవ మత్ భక్తో ఇప్పుడు నీవు నా భక్తుడవు
0: నౌ యు ఆర్ మై డివోటీ
1: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే
1: కనుక నీవు ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు
0: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్ దెన్ హి స్టార్టెడ్
1: విశ్వాసం లేనటువంటి వానికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో
1: ఫెయిత్ లోపల 84 అర్జునుడికి 86 కృష్ణుడికి
0: దే వర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్
1: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతని గురించి చెప్పలేదు
0: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత
1: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది
0: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ఆపర్చునిటీ
1: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో
0: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్ ఆన్ స్పిరిచువల్ మ్యాటర్
1: పడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు
0: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్
1: మీరందరూ ఎవరు
0: అర్జున హూ ఆర్ దే
1: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు
0: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్
1: కాదు వారు నీ బంధువులు కాదు
0: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్
1: నీవు వారికి ప్రత్యేకంగా లేవు
0: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్
1: నీవు నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు
0: యూ ఐ అండ్ ఆల్ ఆఫ్ దెం ఆర్ వన్ ఓన్లీ
1: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి
0: దెన్ అర్జున టర్న్ మ్యాడ్
1: అది ఎట్టవుతుంది అంతా ఒకటి ఎట్టవుతుంది అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్
1: పిచ్చివాడా దీనికి ఒక విధం ఉంటుండాలి
0: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్
1: ఇది నాకు తెలుసు నీకు తెలియదు
0: ఐ నో అండ్ యూ డూ నాట్ నో
1: నీవు మరుపులో ఉన్నావు నేను ఎరుకులో ఉన్నాను
0: ఐ ఎమ్ ఇన్ అవేర్నెస్ యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్
1: తారక మంత్రము ఎరుపు మనే పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్నా
0: దేర్ఫోర్ వన్ షుడ్ నో దట్ ఎటర్నల్
1: తెలుసుకున్నవాడు నేను తెలియని వాడు నీవు
0: ఐ నో అండ్ యూ డూ నాట్ నో
1: కనుక నీవు నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు
0: యు ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్
1: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు
0: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్
1: అని తెలుసును కానీ మర్చిపోయినావు
0: యు నో బట్ యు హావ్ ఫర్గాటన్
1: స్వామి
0: స్వామి
1: నీవు ఉన్నావు నేను ఉన్నావు వారు ఉన్నారంటున్నావు నీకు మాత్రం తెలుసు నాకెందుకు

0: స్వామి యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్ దేర్ దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్
1: ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది
0: బికాజ్ కృష్ణ సెడ్ బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్
1: నేను దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు
0: God knows all that omniscient, omnipresent.
1: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
0: So I am always in total awareness.
1: నీవు మర్చిపోయినావు అన్నాడు.
0: You have forgotten.
1: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Krishna gave very good example.
1: అర్జున నీవు ఒకనొక అంటే పేర్లు వేరు వేరు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
0: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
1: ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
0: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
1: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
0: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
1: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
0: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
1: వెళ్ళినావు.
0: యూ హావ్ గాన్ దేర్.
1: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది ఒక సూట్ గుడ్డ కొన్నావు.
0: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
1: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
0: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
1: తీసుకుని వచ్చావు.
0: యూ బ్రాట్ ఇట్.
1: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఏదో పడేసేసింది.
0: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
1: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
0: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
1: తర్వాత
0: లేటర్
1: అది మర్చిపోయినారు. 10 సంవత్సరం జరిగిపోయింది.
0: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
1: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
0: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
1: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
0: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
1: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
0: అండ్ దెన్ రామ గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
1: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
0: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్.
1: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
0: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
1: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
0: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
1: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
0: బ్రాట్ ఇట్ ది ఈవినింగ్.
1: రెండవ రోజు బర్త్డే రాములది.
0: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
1: ధరించాడు.
0: హీ హాస్ పుట్ ఆన్ ద షర్ట్.
1: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
0: హీ బెంట్ టు హ్యాండ్ ఓవర్ ది
1: వంగేటప్పటికి షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
0: అండ్ దేర్ ద షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
1: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చిరిగిపోయిందా అని కౌసల్య అనింది.
0: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
1: అప్పుడు కూడా రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామ అండ్ దోస్.
1: అమ్మ కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గానీ గుడ్డ ఓల్డ్ స్టాక్ అని నిన్నాడు.
0: రామ సెడ్ స్టిచింగ్ ఇస్ బ్రాండ్ న్యూ, బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
1: న్యూ
0: స్టిచింగ్ ఇస్ న్యూ,
1: కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్.
0: బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
1: ఇది సత్యమా కాదా?
0: ఇస్ ఇట్ నాట్ ట్రూ ఆర్ నాట్?
1: అదే రీతిగానే
0: లైక్ వైజ్
1: నీవు మర్చిపోయినావు, నేను ఎరుకులో ఉంటున్నాను.
0: యూ హావ్ ఫర్గాటెన్, ఐ నో.
1: కాబట్టి ఇది నీకు నాకు ఉండినటువంటి వ్యత్యాసం. ఇది నాది ఎరుక, నీకు మరుపు.
0: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
1: ఇంతే కాకుండా
0: నాకు
1: ఆ యుద్ధ భూమి లోపల
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
1: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
0: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
1: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
0: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
1: స్వామి
0: స్వామి,
1: అభిమన్యుడు చిన్నవాడు కదా,
0: అభిమన్యుడు
1: అతని పోవడానికి కారణం ఏమిటి?
0: వై షుడ్ హి డై?
1: నేను ఇంత పెద్దవాడు అయిపోయి నేను పోకూడదా?
0: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
1: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
1: పోకం మానదు, దేహమే విధమున పోషించి రక్షించిన.
0: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
1: manavu pani vruddulu maharanyamunandaginan.
0: That old age and the problems will come. You may hide yourself in a forest, but they are bound to follow.
1: ఇవన్నీ కూడా జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
0: They follow you life after life.
1: ఒక రాయి ఉంటుందది.
0: It is a boulder.
1: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు. బాగా 20 ఏట్లు కొట్టాడు.
0: An young man picked up a hammer and hammered it 25 times.
1: కాని రాయి పగలలేదు.
0: But it didn't break.
1: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
0: An old man was called.
1: అతను 2 ఏట్లు కొట్టాడు, 2 ఒప్పులు అయిపోయింది.
0: With 2 strokes, this boulder broke into 2 pieces.
1: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
0: The old man was so proud of his strength. Look here, young man, you could not do it. Well, I could just break it in 2 strokes.
1: Krishna cheppadu.
0: Then he said, Krishna said,
1: Ruddhuda,
0: old man,
1: inta maatramuneke neevu garvani abhiruddhi pachukovaddu.
0: Don't pride yourself for this reason.
1: Neevu 2 ఏట్లు kada pagilindedi.
0: It didn't break because of the 2 strokes.
1: Mundu 20 ఏట్లు kottadu yuvakudu, aa 20 plus 2 22 ఏట్లు gundu pagilindi.
0: Earlier it was hammered 20 times.
1: 22 times.
0: 20 times then, 2 times now, 22.
1: కనుక మనం ఏం చేస్తున్నామో అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
0: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
1: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
0: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
1: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
0: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
1: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
0: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
1: హెవెన్. రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
0: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
1: ట్రీ గా ఉంది.
0: In the past it was a tree.
1: Future lo tree ga undi.
0: In future it is a tree.
1: Present lo seed ga undi.
0: In the present it is a seed.
1: Seed lo maatrame nu chustunnavu.
0: You think see the seed.
1: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
0: But both the trees have originated germinated of the same seed.
1: Bijam mam sarvabhuta naam annadu Krishna.
0: Krishna said I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate. Ee
1: vidhamaina advaitanni kanakrameena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
0: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
0: హౌఎవర్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నీడెడ్ టు అండర్స్టాండ్ నాన్
1: డ్యూయలిజం. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
0: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
1: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
0: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
1: Shiva Shankar, Namami Shankar, Shiva Shankar.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటి కంచు వాపోవలదంచు రేపు మాపటి కం

జగ తనవు నిత్యముగాదు సంసారమది భ్రాంతి తనువు నిత్యముగాదు సంసారమది భ్రాంతి అని

అలర్హమంచు ఏచ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు ఏచ్చు ప్రకృతి జనని

0: లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తినైను, హింసించినటువంటి వ్యక్తినైను, చల్లని ఛాయను తీయని ఫలములను అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్ వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధలు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములను కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత

0: ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్ దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారములు చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు. డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
2: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ. దేర్ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
2: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
2: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
1: Mountains are not covering themselves with any
2: yellow adikamagan unnavi ani ye hill station ko vellatam ledu.
1: They are not
2: ye air condition lo veskotam ledu.
1: When they are faced with severe heat, they are not resorting to any other hill station to get a comfortable cool.
2: Varaki ye vidhamga bharinchali anetunte oka branch cheta thane godugulu pattatam ledu.
1: They are not trying to hold any umbrella to them to save themselves from rain.
2: కేవలము ఈ చలి ఎండ వానలు దేహమునకు మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేటువంటి పర్వతములు మానవునకు అనేక విధములుగా ప్రబోధన సరుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
1: Mountains are the second teacher. As they are teaching a lesson that man should have equal mindedness, man should not care much for the physical comforts and physical aspects of the life.
0: Repu mapatikanchu vapovavaladanchu vihagamul santushti vidyagarupu.
2: Pachulu appatikappudu aakali vesinappudu edo oka pradeshamunaku velli tana pottalu nimpukoni aanandamuga సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నావు, కానీ రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాతల నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
1: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్. యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
2: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హి హస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపే నికానున్నదు.
2: రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
1: వేర్ ఇస్ ది గ్యారంటీ that would be living for one more day tomorrow? You have such kind of
2: ee vidhamainaatu neeti pudugavanti ee jeevithamunku repu maapu ani aneka vidhamuluga kudanu mana praakulaadi ee jeevithamunu kaalamunu vyaktham gaavinchukuntunnam.
1: Human life which will be compared to a water bubble, where is the guarantee that you would have it tomorrow on the day after? Why should you suffer from anxiety for tomorrow on the day after?
2: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చున్నాయి.
1: The birds are teaching a lesson to man that this is not proper for man to worry himself and feel anxious about tomorrow on the day after.
0: తను నిత్యము కాదు సంసారమది భ్రాంతి అని దేహమును వీడి చనిడువారు.
2: మన కంటెదుట ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళుతున్నారు, ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
2: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూషన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ద ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
2: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు.
2: ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడా కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
2: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
2: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
2: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్ అగెయిన్.
2: క్షీణించిన చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగెయిన్ వాక్సెస్.
2: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నది.
1: ద వరల్డ్ ఈజ్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగెయిన్.
2: గురువు గురువు గురువు, ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యు సే మాస్టర్ అండ్ మాస్టర్, హూ ఈజ్ ద రియల్ మాస్టర్?
2: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ ఎ ట్రూ గురు అండ్ ఎ ట్రూ మాస్టర్ యాజ్ ఇట్ ఈస్ టీచింగ్ ఆల్ దీస్ సటిల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ టు అస్?
2: ఈ విశ్వమే మనకు గురువు.
1: దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ అవర్ గురు మాస్టర్.
2: విశ్వమే కార్యము.
1: ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్
2: విశ్వమే కారణము.
1: అండ్ గాడ్ ఈజ్ ద కాజ్.
2: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
2: హరిమయము విశ్వమంతయు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్
2: హరి విశ్వం అయిండు.
1: అండ్ ఇన్ హరి యూ కెన్ ఫైండ్ ద వరల్డ్.
2: సంశయము పని లేదు.
1: డూ నాట్ ఎంటర్టైన్.
2: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీలను పరికించినచు.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
2: ప్రపంచమంతా ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానసు విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
2: కనుకని ఈశావాస్యమిదం జగత్తు, అంతైకుడును భగవత్స్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
2: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
2: అన్నిటికీ. ఇదే ఆది.
1: This is the beginning of all the things.
2: Periginanta varaku perigi vikasinchinanta varaku nu vikasinchi.
1: It grows as long as it wants, blossoms when it wants.
2: Taru paripurna prakashamu nonduchunnadi.
1: And it gets fulfillment when it wants.
2: Kanuka kanulaku kanipinchi chevulaku vinipinchi tanuvunu kaliginchi manasunu maripinchi manuvatanu vikasimpa cheseetundi ee jagat.
1: This world can be seen by the eyes, it can be experienced by the mind, it can be enjoyed by the heart. Such is the nature of the world.
2: Itti pavitramaina jagattuku trigunamule aadharamulu.
1: These three qualities are the basis of such a world.
2: Trigunamul yokka vikarame.
1: It is the modulation of these three qualities.
2: Prakruti yokka srishti sthiti layamulaku moola karanamu.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్ ది సస్టెనెన్స్
2: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్
2: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
2: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
2: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో విశేష వికారములతో ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
2: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
2: ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
2: దీనిని పురస్కరించుకొనియే

0: ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರು ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಅನ್ನಾರು. ಯವರಿ ಗುರು? ಹೂ ಇಸ್ ದಿಸ್ ಗುರು? ಹಿ ಈಸ್ ಡಿಸ್ಕ್ರೈಬ್ಡ್ ಆಸ್ ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು ಅಂಡ್ ಮಹೇಶ್ವರ. ಗುರು ಬ್ರಹ್ಮ, ಈ ಬ್ರಹ್ಮ ಯಾವರು? ವೆನ್ ಯು ಸೇ ಗುರು ಇಸ್ ಬ್ರಹ್ಮ, ಹೂ ಇಸ್ ದಿಸ್ ಬ್ರಹ್ಮ? ಈ ಸೃಷ್ಟಿ ಅಂತ ಇಕೊಂಡು ಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಮೇ.
1: ದಿಸ್ ನೇಚರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಇಸ್ ದಿ ವೆರಿ ಫಾರ್ಮ್ ಆಫ್ ಬ್ರಹ್ಮ.
0: ಈ ಸೃಷ್ಟಿಗೆ ಕಾರಣ ಕೂಡ ಪರಬ್ರಹ್ಮನೇ.
1: ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿಸ್ ನೇಚರ್ ಅಂಡ್ ಕ್ರಿಯೇಷನ್ ಆಲ್ಸೋ ಇಸ್ ಬ್ರಹ್ಮ.
0: కనుకనే సృష్టి స్థితి లేమని కూడాను ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఈజ్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇదియే పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ యూ సీ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ఏమని
0: చెప్తుంది?
1: What does Shruti say?
0: Satya Jnanam Anantam Brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is Brahma.
0: Satyam Paramatma Swarupamu.
1: Truth is the very form of Brahma.
0: Prema Paramatma Swarupamu.
1: Love is the form of Paramatma.
0: Shanti Paramatma Swarupamu.
1: Peace also is the form of Paramatma.
0: Ee Satya, Prema, Shanti Swarupamainati Manavudukudunu Paramatma Swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakrutiye manaku prathama guru.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హెస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరి ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్రే ఉపనిషత్ దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఈజ్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu vishnu swaroopudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada brahmaku vishnuku bhedam ledu.
1: There is no difference between brahma and vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame maaruga untunnavi kaani swaroopa swabhavam rendu okkati.
1: The form and nature are the same, but there is only a difference in the name.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఈజ్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిజ్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ అర్త్.
0: కనుక ఏ ప్రదేశంలో వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యూ కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏ తావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamutu Kudina 20 yokka Brahma Vishnu Maheshwaru Prakuti yokka Akara Swarupule.
1: Brahma Vishnu Maheshwara, who are associated with the three qualities of Satva, Raja and Tamo, are verily nature itself.
0: Itti Manavunaku Udattata Udarata Pradharamaitunti yokka Jeeva Nalamulu.
1: For men who are basically God Himself should have these two qualities, Udattata and Udarata.
0: Satyam Vada Dharmam Chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడాను సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాజ్ హి నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాస్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ డెల్యూడెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడందరూ కూడాను కేవలము ప్రాకృతమైన యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడా కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము, క్రియాద్వైతము, పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము,
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Prati leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane deeniki prati aneetvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu neseyatunte vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deenini erpachinatunte vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: కనుకనే భావాద్వైతం అనగా అన్నింటి ఎందుకుండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: భావాద్వైత రెఫర్స్ టు రికగ్నైజింగ్ ద బేసిక్ యూనిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద థింగ్ దట్ యు సీ.
0: ప్రతి దారము వస్త్రము మూడు ఒక్కటే, ఇదే భావాద్వైతం.
1: భావాద్వైత మీన్స్ రికగ్నైజింగ్ కాటన్ థ్రెడ్స్ క్లోత్ యాజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఇంకా క్రియాద్వైతం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై క్రియాద్వైత?
0: మనం ఎన్ని రకములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ వీ అండర్టేక్,
0: నేను చేస్తున్నాను, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీఈస్ ద డూయర్, హీఈస్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ, ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ అచీవ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్, దట్ బికమ్స్ క్రియాద్వైత.
0: కనుకనే భావమును భగవంతుని పైన ఉంచి కర్మలు ఎన్ని ఆచరించినప్పటికీ ఇది అద్వైత రూపకంగానే దుగ్గోచరిస్తుంది.
1: ఇఫ్ యువర్ ఫీలింగ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ గాడ్, వాట్ ఎవర్ వర్క్ యూ డూ, దెన్ ఇట్ బికమ్స్ అద్వైత క్రియాద్వైత.
0: ఇంకా పదార్థాద్వైతము.
1: ద నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ పదార్థాద్వైత.
0: ఈ పదార్థాద్వైతం అనేటువంటిది ఈనాడు మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ అద్వైత పదార్థద్వైత ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ టుడే.
0: వ్యక్తి కూడాను ప్రతి ప్రాణి కూడాను పంచభూతములతో కూడినటువంటి వాడే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఎవరీ పర్సన్ ఈజ్ ఎసెన్షియల్లీ
0: శబ్దము ఆకాశ స్వరూపము.
1: Sound is
0: గాలి మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
1: ద విండ్ ఈజ్ అవర్ ఇన్హేలింగ్ అండ్
0: ఎగ్జేలింగ్, మన యొక్క టెంపరేచర్.
1: అండ్ ఫైర్ ఇట్ గివ్స్ ది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ.
0: మన చెమటలు, మన యొక్క మూత్రము, ఇవన్నీ కూడా జలస్వరూపము.
1: వాటర్ బికమ్స్ స్వెట్ అండ్ వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్.
0: మన దేహం అంతా కూడా మృణ్మయ స్వరూపమే.
1: అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్
0: పంచభూతములు, పరమాత్మ స్వరూపం కదా.
1: ఆర్ నాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్
0: ఎన్విరాన్మెంట్? మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడా ఒక్కటే, ఇది అద్వైతం.
1: యాజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, వు షుడ్ సే ఎవ్రీ మ్యాన్ ఈజ్
0: ఈ దేహమునందు ఏది ఉన్నదో మీ దేహమునందు కూడా అదే ఉన్నది.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: మీ దేహమునందు ఏది ఉన్నదో ఈ దేహమునందు కూడా అదే ఉంటుంది.
1: వాట్ ఎవర్ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ మై బాడీ.
0: ఉపనామములు వేరు కానీ పదార్థములు ఒక్కటే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
0: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతైకుండా కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: Therefore, the entire world is basically full of
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: There is no second entity at all. There is only Brahma.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈ ఉపనిషత్తులకు కానీ, ఈ బ్రహ్మసూత్రములకు కానీ, ఈ వేదములకు కానీ సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: As there are no people who can view the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: Prema swarupulara sarvulakudunu premamayamainatundi oka tattvanni manam anubhavinchali, andinchali.
1: Embodiments of divine love, we should experience and offer love, which is our very basic nature.
0: Ee naadu prabodhinchetundi vyaktulu kudunu itharulaku prabodhinchetundi vishayamunu tamaku kudunu anvayisthayanetundi satyanni marchipothunnaru.
1: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable to
0: Brahma. కేవలం మాత్రమే మనం ప్రబోధిస్తున్నామని భావిస్తున్నారు.
1: దే ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ టీచింగ్.
0: కనుకనే వారి యొక్క ప్రబోధనకు కూడా విలువ లేకపోతున్నాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశం నందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఈస్ ద రీజన్ వై ద ఎథియిజం ఈస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈస్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ వాట్ ఆర్ యువర్ థాట్స్.
0: త్రికరణ శుద్ధి ఏ మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రికరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మన ఎందు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటిగా రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ ద డివినిటీ విచ్ ఇస్ సో సీక్రెట్,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ ఇట్స్ ప్రాపర్ పర్స్పెక్టివ్.
0: ప్రపంచమంతా కూడా నువ్వు పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రమూ కనిపించదు.
1: దెర్ ఈజ్ నథింగ్ విచ్ ఈజ్ వాంటింగ్ ఇన్ ద వరల్డ్.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అదియు పూర్ణము. ఇదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణము ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణము నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, వాట్ రిమైన్స్ ఆల్సో
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడా నువ్వు శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ,
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body but not the activity of
0: ఆత్మ. అనగా ఇదే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఎ పర్టికులర్ ట్రూత్.
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు, ఇంద్రియమునందు, అంతఃకరణయందు, వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే, ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుండాలి.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటి కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్.
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హ్యావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్, దీస్ త్రీ టుగెదర్, దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం,
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము,
1: మైండ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయం,
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ బేస్డ్ అపాన్ రస లిక్విడ్స్.
0: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును, మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్,
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు, ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హాస్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీర సహా అన్నారు, మన అంగమ లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగమునందు కూడాను రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధములు సాధన చేయనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: విభ్రాకృతమైన జీవితం నందు,
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్,
0: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏమిటి? వాటి సృష్టికి అంతా కూడాను ఉపాదాన కారణము, నిమిత్త కారణము తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాదాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటినీ కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
0: ఇతనికి మరొక పేరు కూడాను విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ద లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ డికేస్.
0: ఎన్ని క్షీణించినా, ఎన్ని మార్పులు చెందినప్పటికీ భగవంతుని యందు క్షీణదశ లేదు, మార్పు కలగదు.
1: When while all these objects undergo change and get destroyed, there is no such thing in God.
0: Bhagavantuni yokka prema tattvamu akhandamainatundiga untuntadi.
1: The principle of love in
0: intikini karana bhootudu kavatam chetane itaniki hetuhu annaru.
1: As he is the cause for the entire creation, he has been described
0: itaniki maroka peru kodanu vicharudu ani.

0: అఖండమైనటువంటిదిగా ఉంటుంటాడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: అది తరిగేది కానీ పెరిగేది కానీ కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్ నార్ డస్ ఇట్ గ్రో.
0: క్షణము లోపల తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్ ద
0: రావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణము లోపలే పుట్టుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్ దట్ లవ్ if it is born in a moment and if it
0: ee vaadamaina premalani kuda nu chanamulo purtundadi chanamulo marnistunnai.
1: Today our love appears and disappears just like that.
0: Bhagavantuni prema attidi kaadu, daniki puttuka ledu chaavu ledu.
1: For God's love there is neither birth nor death.
0: Premane atani yokka swaroopamu.
1: His very form itself is love.
0: Premane atani swabhavamu.
1: His nature is love.
0: Daniki origedi kaani tarigedi kaani periyedi kaani ledu.
1: There is nothing which diminishes, which increases, which decreases, so far as the God
0: chaavu puttuka kaligina deha hrudini. Ee chaavu puttuka rendu undinatundi yokka dehuni yokka hrudayamunandu
1: in
0: nitya nirmala jyoti ayi negadustundi.
1: In human body which he undergoes birth and death, there in his heart it
0: adiyes prema tattvam. అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ హిజ్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుకనే ఓం విచ్చరాయన మహా అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర.
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిజ్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరికొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: సమ్ ఆఫ్ యూ విల్ బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
0: ఇది డిస్టెంట్ వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దర్ ఇస్ నో డిఫరెన్స్.
0: శుద్ధమైన అర్థం వంటిది.
1: The entire nature is a pure mirror.
0: ఆ అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చెడ్డలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
1: Your own good deeds and bad deeds make you feel that you are close to the love of the Lord.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: God's love is unchanging. It is all
0: ప్రేమ నిర్గుణము నిరంజనము సనాతనము నికేతనము నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: God's love is always constant, pure and never diminishing and never selfish.
0: ఈనాటి ప్రేమలన్నీ దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతుండాలి.
1: ద లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ డిమినిషెస్.
0: ప్రేమ స్వరూపులారా దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ sorrow and joy are not natural.
0: కేవలం కల్పితములు మాత్రమే.
1: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
0: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలం గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
1: పెనెన్స్ ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఈస్ హిజ్ నేచర్.
0: కారణం ఏమిటి, స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
0: బెల్లమునకు తీపి స్వభావం.
1: Sweetness is the
0: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
0: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు కనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
1: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్ వీ కెన్ ఓవర్కమ్ సారో.
0: ఈ సుఖ దుఃఖములు రెండు కొన్ని మనస్సు యొక్క వికారములే.
1: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
1: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
0: నిజముగా మనం ఆనంద స్వరూపులమే.
1: వీఆర్ బేసికలీ ది వెరీ
0: అమృత స్వరూపులమే.
1: ఇమ్మార్టాలిటీ
0: అనంత స్వరూపులమే.
1: ఇన్ఫినిటీ
0: అమరత్వములమే.

0: సత్యాన్ని మనం భావించాలి. ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
1: When can we be steady in our
0: ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ అండ్ ఎంజాయ్ గాడ్స్ లవ్ స్టెడీలీ వీ కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టడీ ఇన్ అస్.
0: నాది నా వారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనంలో మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
1: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్నెస్.
0: ఎవరికి? కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
1: We should not feel that we should serve only a few people.
0: Andari chemaanni korali.
1: We should wish the welfare of all.
0: Andari aanandanni manam aashinchali.
1: We should aspire for the bliss of all.
0: Andari abhirudhini manam abhirishinchali.
1: We should wish the good for all.
0: Itti pavitramaina bhavam chetane prachinulu.
1: The ancients were full of such
0: sacredness. They
1: have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
0: Vedamanandu kodanu itti samatvani kodanu nirupistu vachindi.
1: The Veda also teaches
0: sahana bhavantu sahana bhavantu sahavidyam karavavahi. Ivanta emtidi kalasi melasi perugudam kalasi melasi tirugudam kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us live together, let us grow together, let us develop the intelligence which we have acquired.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది వేదం.
1: వేద హాస్ డిక్లేర్డ్ లెట్ అస్ లివ్ వితౌట్ ఎనీ మిస్ అండర్స్టాండింగ్ అని.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది వేదం. కానీ ఈనాడు మాది మీది అనేటువంటి ఒక భేదభావములకు చోటు ఇవ్వటం చేతని కలతలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ ఆర్ అలౌడ్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ దేర్ హావ్ బీన్ క్వారల్స్ దీస్ డేస్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దివ్యమైన భావాన్ని మీ యొక్క హృదయమునందు నింపుకోవడానికి తగిన కృషి చేయండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ డెవలప్.
0: ద్వేషము, అసూయ, రాగములు ఇలాంటి మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్స్.
0: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
1: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ హార్ట్.
0: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
1: Once upon a time, Dharmaja questioned Krishna.
0: Krishna, nirantaramu kudanu ninnu dushinchetunti yokka dushanlu nenu vinalekapoyetunti vaadu.
1: Krishna, I was not able to hear whenever any person criticized you.
0: Shishupala dantavakradulu maha paapulu.
1: This Shishupala and Dantavakra are great sinners.
0: Divyamurti ayinatunti yokka paramaatmani inni vidhamuga nindistu vacharu.
1: They were criticizing in abusive terms.
0: Kani atti varu enaatikaina kodunu ee paapa phalam anubhavinchak tappadani bhavinchanu.
1: I always felt such sinners will face their get the reward.
0: Kani ee mahasabha lopala,
1: but in this great assembly,
0: nenu kana kanuto chustu undagane,
1: even when I am watching,
0: divyamainatundi oka jeevana jyotulu meelo aikyamaipoyinayi.
1: The flame entered from their dead bodies.
0: ఇలాంటి పాపలు కూడాను మీలో ఐక్యత ఉంటుందాదా అని ప్రశ్నించాడు.
1: He questioned, do such sinners also get a place in you?
0: ధర్మజునికి ఒక చక్కని పేరు.
1: ధర్మజు has a good name.
0: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
1: One of the titles is a sweet tongued one.
0: రాజభూషణ అని రెండో ఒక టైటిల్.
1: Another one is రాజభూషణ.
0: రాజభూషణ, మధుర భాషణ, ఇది కేవలం నీ భ్రాంతి తప్ప అన్యము కాదు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్ ధర్మజ, రాజభూషణ, మధుర భాషణ, దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూటెడ్ థింకింగ్.
0: దూషణ, భూషణ, తిరస్కార పురస్కారములు దేహములకు మాత్రమే కాని ఆత్మకు లేవు.
1: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఫిజికల్ బాడీ, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఆత్మ, హి సెడ్.
0: దేహమే నేననేటువంటి యొక్క మమకారం చేతనే నీ ఈ బాధకు గురి కావలసి వచ్చింది.
1: యూ విల్ బి పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ suffering when you identify yourself with the physical body.
0: Ee deha bhrantini nee abhruti gaavinchukotam chetane aatma bhranti neeku addu tagilindi.
1: When you develop delusion about your own physical body, then you will not be able to understand aatma properly.
0: Ee dukhamunaku kaani, ee aanandamunaku kaani, ee krodhamunaku kaani, ee raagamunaku kaani nee manase kaaranam.
1: For the sorrow or joy, for the attachment or hatred, it is only your mind.
0: Manasunu manchiga maralchuko.
1: You try to change your mind.
0: Ante kaani yetti varikaina kuda naalo sthanam untundali.
1: There is place ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మీ.
0: ఎచ్చట పుట్టి నచ్చటకి నేగుటనైతే ఓ ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి తిరిగి పోక తప్పదు.
1: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ దే హవ్ కమ్.
0: మట్టి నుంచి పుట్టినటువంటి కుండ,
1: ద పార్ట్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్
0: పగిలి ముక్కలై చూరుచూరై తిరిగి మట్టిలోనే చేరిపోతుండాలి.
1: When it is broken for a period of time, it gets and merges
0: into the mind. అది రీతిగా వచ్చినటువంటిది మృణ్మయమునికి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
1: ద ఫిజికల్ బాడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద నేచర్, ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ నేచర్. ఆత్మ హ్యాస్ కమ్ ఫ్రమ్ పరమాత్మ అండ్ ఇట్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ పరమాత్మ హింసెల్ఫ్.
0: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: జ్యోతిర్మయమైనటువంటిది,
1: ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: అక్కడ బల్బు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ అ బల్బ్,
0: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించాలి.
1: బట్ ది లైట్,
0: ఈ వెలుతురుకు ఏమి రూపము?
1: ఫర్ దిస్ లైట్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
0: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
1: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
0: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
0: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
1: We only imagine according to our own qualities the form of Atma as such and such.
0: Divyatma swarupulara Bhagavat tattvam nandukari Bhagavat vakyamu nandukari ento vishalamaina anantamainatunti yokka arthamulu kaligi untuntai.
1: Embodiments of divine Atma, the words of the Lord and the feelings of the Lord are very very broad.
0: Ikkada oka chinna udaharanam.
1: Here is a very small example.
0: Varnamulanta kuda nu Bhagavantu srishtinchadu ani anukuntuntam.
1: We say that all these castes are created by God.
0: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పుతూ వచ్చాయి.
1: If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature and one's action.
0: ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
1: There are three colors for the sun. One is
0: ఈ తెలుపు, ఎరుపు, నలుపు.
1: బ్లాక్, వైట్ అండ్ రెడ్.
0: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
1: వైఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
0: రాత్రి చీకటి, అది నలుపు.
1: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
0: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది సూర్యకిరణములు.
1: వెన్ ది డే ఈజ్ అబౌట్ టు బ్రేక్ there will be this red rays of the sun.
0: ఈ యొక్క ఎరుపు రంగు బలిచిపోతు రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
1: When this redness matures itself, it becomes white.
0: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
1: From where did this red
0: నలుపు నుంచి వచ్చింది?
1: From darkness it came.
0: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
1: From where did this whiteness emerge?
0: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
1: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్పులు కూడాను శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
1: Therefore, in at the stage of birth, everyone is a శూద్రా.
0: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
1: When we slowly free ourselves from ignorance, we will be full of రజోగుణ.
0: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
1: This Rajoguna itself gets transformed into Sattvika Guna.
0: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu, erupu adine chatriyudu annaru.
1: A Kshatriya is one who is full of excitement, who is full of
0: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
1: Brahmana is really one who is full of sacred thoughts.
0: Murkattam chetanu ajnanam chetanu kumulipoyinatunti vaadu shuddhudu annaru.
1: The one who is full of ignorance, who is
0: andaru murkhulu kaadu, andaru veerulu kaadu, andaru saatvikulu kaadu.
1: All people are not ignorant or stupid. All people are
0: andaru endukunu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
1: On the basis of qualities found in man and also their actions,
0: andaru bhagavat swarupule.
1: Everyone basically is embodiment of God.
0: Prati okka vyakti kudunu bhagavat aakarule.
1: Everyone is a very form of God.
0: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
1: There are four sons for a mother.
0: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగాను వేదాధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
1: the eldest son has learned Veda.
0: ఉన్నత స్థాయిలో పండితుడు అని పేరు పొందుతాడు.
1: And he gets a title that is a great scholar.
0: రెండవ వాడు,
1: the second one,
0: యుద్ధములో చేరి
1: He is a good fighter. He
0: గొప్పవాడుగా రూపొందుతాడు.
1: He becomes
0: యుద్ధవీరుడుగా ఉంటాడు.
1: He is a great hero, war hero.
0: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
1: He is, we may describe as a soldier.
0: మూడవ వాడు,
1: the third one,
0: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
1: he enters into business.
0: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
1: He gets a good name, a very great name.
0: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
1: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
0: నాలుగో వాడు
1: ప్రొడ్యూస్ కర్షకుడు, ఈజ్ ఎ కల్టివేటర్.
0: మూడో వాడు వ్యాపారి,
1: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
0: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
1: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
0: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
0: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు, భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
1: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్ డిఫరెంట్,
0: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా నువ్వు ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా నువ్వు పాటించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
0: కనుకనే జాతి భేదములేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వ సమత్వము చాటు తరులు చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
1: If we saw such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చరించాలి.
1: Every human heart must resound with the name of the Lord.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyinchudo yanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: Sai namame hai smariyinchudo yanchu. కుసుమముల్ ఊపుచు పలుకుచుండు
0: ద ఫ్లవర్స్
1: కుసుమముల్ వాసనలు కురియుచుండు
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ ద జాయ్ రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంచు తుమ్మెదల్ జుమ్మని దొరచుచుండు
0: ద బీస్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యూ ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్ Repeat that name in your own heart.
1: Akashamanundi adiye shabdambu vachu.
0: The sound emanating from the ether, the sky, also do the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also
1: do the same thing. Sai, sai.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu namam pattiyandu.
0: It is resounding itself in Parthi.
1: Pikkatillu chundu Parthi endu.
0: It is resounding in the
1: yakkada chusina okaru koorchu Sairam Sairam Sairam Sairam Sairam. Ee hrudayam anetuvanti enta pavitramainatuvanti reetiga roopanduthuntadi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okari peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti yokka paramatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushullanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilavane ile lekunde neeti kechata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kaladu.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotu isthunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neete mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravammu neeti pai nilichunu.
0: The honor of the caste and religion
1: neetileka yunna jati chedunu.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinuvu vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manuja jatike truptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Seela naitika viluvalu sidhili poye.
0: Character and integrity have lost their
1: idiye inaati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనము ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోత్రమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వీ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ సో
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen,
1: how can you love him? Mottamodati nee tallidannu nee preminchu.
0: Therefore in the very first instance
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధములైన ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యు బర్త్.
1: ఇట్టి వారికి మానవుడు
0: యు మ్యాన్ కెనాట్ షో
1: గ్రాటిట్యూడ్. దైవ భక్తి, దైవ భక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యు సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: ఇది కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదటి నీవు పూజించు.
0: యు వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: అదే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: పరోక్షమైనటువంటి దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేరు.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true.
1: సజీవులను పూజించు,
0: worship people with life.
1: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
0: Have full faith that God dwells in every living being.
1: ఇదే సాయి ప్రబోధ.
0: This is the teaching of సాయి.
1: నిజముగా ఈ సమత్వాన్ని మీరు అభివృద్ధి గావించుకుంటే భారతదేశం యొక్క సంస్కృతి ఇంతకంటే మరొకటి లేదు.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: ఎవరిని మనం ద్వేషించరాదు.
0: Do not hate anyone.
1: కనుకనే వ్యాసులు,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: నాట్ మెర్లీ దాట్, ఇట్ ఈస్ సెడ్ దాట్ వ్యాస హింసెల్ఫ్ ఈజ్ నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఎ షేప్ ఆఫ్ లెటర్ అండ్ రైట్ ఎవ్రీథింగ్.
1: ఇతను అరంజ్యోతి యొక్క ముని మనవడు.
0: హీఈస్
1: అరంజ్యోతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్.
0: హీఈస్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్
1: అరంజ్యోతి.
0: అరంజ్యోతి
1: ఇలాంటి మహర్షి ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి వేదాలను, అనేక రూపంలో ఉండేటువంటి వేదాలను మానవుడు ఇంత అనుభవించడానికి సాధ్యం కాదని గుర్తించి దానిని విభజించుకుంటూ వచ్చాడు.
0: హీ రికగ్నైజ్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫినిట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దట్. దేర్ ఫోర్ హీ డివైడెడ్ ది వేదాస్ ఇన్ టు డిఫరెంట్ వేద్.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: హీ వాజ్ బోర్న్ ఆన్ ది ఫుల్ మూన్ డే ఆఫ్ ది మంత్.
1: కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణం.
0: దట్ ఈస్ ది రీజన్ వై టుడే ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వ్యాస పూర్ణిమ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: వ్యాస ఈజ్ వన్ హూ హ్యాస్ డిక్లర్డ్ ద డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: 18 పురాణములు కూడా రాసి
0: He wrote 18 Puranas.
1: ఈ 18 పురాణములు కూడాను అందరూ పఠించడం సాధ్యం కాదని గుర్తించి
0: He recognized that everyone may not be able to read these
1: 18 పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమని రెండు వాక్యంలో దాని యొక్క సారాంశాన్ని ముగించాడు.
0: He summed up the essence of all these 18 Puranas in
1: help ever, hurt never. అందరికీ సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణాస్ ఆర్ help ever and hurt never.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి.
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సీక్రెట్ థింగ్స్ టు ది వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికి అంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు గనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru anaga andhakaramunu nirmulamu gavinchinatunti vaadu.
0: Guru master stands for one who destroys the darkness of ignorance.
1: Kanukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master
1: ee andhakaramane ajnanam nirmulamu gavinchetunti shakti samarthyam athaniki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinatunti vishayalanta kuda loka sambandhamainatunti vishayalanu bodhinchetunti vaaru vaaru upadhyayulu kavachunu లేక అధ్యాపకుడు కావచ్చును.
0: ది అదర్ టీచర్స్ హూ టీచ్
1: వీరందరూ ఎవరు గురువులు కానే కాదు.
0: they cannot be called gurus. They may be called
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు.
0: Everyone who teaches cannot be called a guru.
1: గురు గురుహు వారికందరికి గురువు అయినటువంటి వాడు భగవంతుడు.
0: God is the master of all these masters, the teacher of all these
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడిని గురువుగా భావించాలి.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: ఈ గురు పూర్ణిమ అని చెప్పింది కేవలం గురువులకు పూజలు చేయటము, పండ్లు ఇవ్వటము, దక్షిణలు ఇవ్వటం, ఇది కాదు గురు పూజ.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving Dakshina and
1: Dakshina Loka Guruvulu. Dakshina Loka Guruvulu. Dakshina Lokesha Guru.
0: Dakshina or offerings may be given to these worldly teachers.
1: Ee naati guruvulanta kodanu kevulo mantram chetulo dabbu. Idi baada guruvulu bodha guruvule kaani kevalam nijamainatuvanti guru Bhagavantu okkade.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukune Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara. Bhagavantude Guru annaru. Aa Bhagavantude evaru? Prakruti manaku Bhagavat swaroopamu.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kalukune manaku ee nature, ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore, the world, this nature itself, is the best teacher.
1: Kanuka vishwam lopala prati pachi prati vruchamu prati sila anni kodu manaku aneka rakamla entundi upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many lessons.
1: Adavulanta kodunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kodunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kodunu kevalamu mrunmayamu.
0: Earth is earth.
1: దేహమంతా కేవలం మాంసమయము.
0: The physical body is full of.
1: ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially.
1: దీనికంటే ప్రత్యేకమైనది ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore, this world is the greatest teacher.
1: ఈ విశ్వము యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వీ మే గో టు బెడ్ అర్లీ,
1: కానీ
0: అనదర్ డే వీ మే గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్
1: ఈ సూర్యోదయ సూర్యాస్తములు ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈస్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకనే ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మంలో అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈస్ మెంట్ మోర్.
1: పశువులు కూడా తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: ఎనిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: Beasts are also observing the rules.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుందాది.
0: They have a reason and a season.
1: ఏ సీజను ఏ రీజన్ లేకుండా ప్రతిపించేటువంటి వాడు మానవుడే.
0: It is only the man who does not have any season and any reason.
1: కనుక అట్టి మానవునికి ఈనాడు సుబోధాలు అత్యవసరము.
0: Therefore, it is all these teachings are meant.
1: అట్టి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధాలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character are
1: necessary. నీతి ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆ నియమమే ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations spirituality.
1: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనము ఈ ప్రేమను పొందాలనుకుంటే,
0: యు వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సర్వులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: టుడే యు హవ్ టు రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: Karma anubandini manushya loke.
0: It is given for action, for doing, for undertaking action.
1: Kanukane karya kalap samudayamanni kudunu ee kayamutune kudi untunnayi.
0: All the activity is associated with the physical body.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
0: హీ ఈజ్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, the world will be happy, the country will be prosperous.
1: Evari kosamo neevu yochinchavaddu.
0: Do not think that you are doing it for
1: someone. Nee kartavyanni neevu acharinchu, inkoru tana kartavyanni thana achin, appudu okariki oru cheppanakkaledu.
0: If each one goes on discharging his duties, there is no need for one teaching another to do one's work.
1: Ye yokka jadamainatundi machine kudanu paricheyakapothe tuppu pattipothundi.
0: Even a lifeless machine gets rusted if it does not work for some time.
1: Manishi pai cheyakapothe vaadu tuppu pattada.
0: Would not man rust if he does not work?
1: Kalukulu pani cheyinatundi okka manavudu manavude kaadu.
0: A man who does not work cannot be called a human being.
1: Kalukulu edo okka pani chestu pothundam antante kaadu, samaja sevalo palgonali.
0: He should not be some work or the other. One should undertake the service of the society.
1: Ee samaja sevane sarveshuni yokka seva.
0: Service to the society, service to the Lord.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యూ వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరికి సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరికో కూర్చోవడానికి వీలు లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చెయ్యాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హెస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంత ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎంది జీవితం సార్థకం అవుతుంది.
0: యు సాక్రిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతనే ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్ ది
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: కింకరత్వమే సంకరత్వాన్ని పోషిస్తుంది.
0: ఇట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వీస్.
1: నేను గొప్పవాడు గొప్పవాడు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ గివెన్ ఇన్ హ్యూమన్ హార్ట్ ఫర్ ఈగో.
1: ఈనాడు ధనం చేత బలవంతుడు కాదు.
0: ఎ వెల్తీ పర్సన్ షుడ్
1: నాట్ విద్య చేత బలవంతుడు కాదు.
0: ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్
1: జనం చేత భగవంతుడు బలవంతుడు కాదు.
0: ఎ పర్సన్ హు హస్
1: నిజమైన బలం ఏమిటి? మొరాలిటీ అండ్ ప్యూరిటీ ఆర్ ది ఓన్లీ స్ట్రెంగ్త్. మొరాలిటీ అండ్ ప్యూరిటీ,
0: మొరాలిటీ అండ్ ప్యూరిటీ ఆర్ ది ఓన్లీ
1: మానవుని యొక్క నిజమైన బలము.
0: దిస్ ఈజ్ ట్రూ స్ట్రెంగ్త్ ఫర్ ఎవ్రీ హ్యూమన్.
1: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్?
1: గుండు పోయొచ్చు, బండ పోయొచ్చు.
0: యూ మే క్యారీ ఎ బిగ్ స్టోన్ ఆర్ ఎ బౌల్
1: కాదు. మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైనటువంటి బలం అది.
0: వీ షుడ్ హావ్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ హెల్ప్ అస్ టు
1: బేర్. సత్శీలవంతులు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two, who should undertake service activity.
1: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed.
1: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైనవి కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ప్రారంభమవుతాం.
0: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
1: అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. You should not become a master in the beginning.
1: అప్పుడే నిజమైనటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరిన వారం అవుతాం.
0: Then only would have properly
1: అప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం పోషించిన వారం అవుతాం.
0: Would have developed humanity and proper lines.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా సేవలో పాల్గొనాలి.
0: Everyone should undertake service.
1: ఇతరులకు మనం ఏమి చెప్తున్నామో అలాని మనం చేసి చూపించాలి.
0: We should practice what we are teaching.
1: దాన్ని నేను చేస్తున్నాను.
0: I am doing that.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాను.
0: That is why I have every right.
1: అందరినీ ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
0: I tell everyone should love everyone.
1: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా పని చేస్తుంటాను.
0: From the break of the day till night I go
1: on working. నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
0: How happy I always be. Do you know?
1: Happiness is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
0: I am always happy. That is my form.
1: ఏ ఒక్క దానికి యోచించను.
0: ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్.
1: కారణం ఏమిటి?
0: వై వాట్ ఇస్
1: ఆశలు లేవు. అది నిజమైన ఆనందానికి కారణం.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: పెంచుకుని పెంచుకుని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ డిజైర్స్, యువర్ జాయ్ గెట్ డిమినిష్.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరిని ఒకరి ఒకరిని ప్రేమించాలి.
0: Embodiments of divine love. Each one should love.
1: ప్రేమించడమంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఓన్లీ లవ్.
1: అని చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
0: డూ నాట్ టేక్ ది రాంగ్ పాత్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
0: రికగ్నైజింగ్ దట్ ఆత్మ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్.
1: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: యూ నీడ్ నాట్ డూ ఎనీ అదర్ సాధన.
1: ఆ ప్రేమని ఉన్నత స్థాయికి కొనిపోతుంది.
0: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: డూ నాట్ హర్ట్ అదర్.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
1: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
1: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
0: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ది బోట్ విచ్ కెన్ టేక్ యు అక్రాస్ ది ఓషన్.
1: తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రమూ ప్రయోజనం లేదు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్స్.
1: కాలం చాలా భగవత్స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపంగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: స్మరింపుము రామనామము.
1: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద బటర్, స్వీటర్ దాన్ ద నెక్టర్. ఇట్ ఈస్ వెరీ అంబ్రోషియా టు రిపీట్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ రామ్, చాంట్ హిస్ నేమ్ రిపీటెడ్లీ.
0: వేదముల యొక్క సారము అనంతమైనది, అప్రమాణమైనది, అగమ్యమైనది.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఇన్ఫినిట్, ఇన్కంపేరబుల్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఈ రామాయణమునందు ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి.
1: ద ఫోర్ వేదస్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ టు కన్వే ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ద ఫోర్ వేదస్.
0: ఋగ్వేదమే మంత్రస్వరూపము.
1: ఋగ్వేద ద కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
0: నిరంతరము మంత్రస్వరూపమై జగత్తునంతకును పాలిస్తూ వచ్చాడు.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటల్ రూల్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ మంత్ర.
0: ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదృష్టమని భావించి లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: Rama, who reigned the whole world basing on mantra every moment, is followed by Lakshmana, who considered Rama as the very breath and the basis of his life.
0: Ellappudu Ramuni yokka aduzadallo sancharichadu.
1: Lakshmana always moved along the footsteps of Rama.
0: Ramuni yokka vakyamule palistu vachadu.
1: He obeyed the command of Rama.
0: రాముల యొక్క నర్తనని అనుసరిస్తూ వచ్చాడు.
1: హి ఫాలోడ్ ద కాండక్ట్ అండ్ ద వెరీ ప్రొసీజర్ లేడ్ బై రామ.
0: కనుకనే మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు.
1: సో వెన్ రామ సింబలైజెస్ వెరీ మంత్ర, ది వెరీ ఎసెన్స్, లక్ష్మణ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ మంత్ర.
0: నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామమునే నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకుని పాలిస్తూ వచ్చాడు.
1: అబ్జర్వింగ్ సైలెన్స్ భరత సింబలైజింగ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ, ఫాలోడ్ రామచంద్ర రిపీటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: రామనామమే ఆధారమని ధరించి సర్వులకు ప్రపంచమును బోధించి తాను ఆచరించి ఆనందిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: ఇట్ వాజ్ లక్ష్మణ హూ ప్రాక్టీస్డ్ అండ్ పబ్లిసైజ్డ్ ప్రాపగేటెడ్ ది ఇంపార్టెన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామనామ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అగదత్తను సగుణోపాసకుడు.
1: లక్ష్మణ ఫాలోడ్ ద ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ.
0: భరతుడు నిర్గుణోపాసకుడు.
1: భరత అడాప్టెడ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
0: కదలక మెదలక 14 సంవత్సరములు కూడాను ఒక స్థానంలో నిలిచి నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
1: భరత రూల్డ్ ద కింగ్డమ్ స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ దాట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
0: కనుక భరతుడు నిర్గుణోపాసకుడు.
1: హెన్స్ భరత ఫాలోడ్ ద నిర్గుణ ద అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
0: రామ లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయుడను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ ద లైఫ్ అండ్ ద టీచింగ్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ది త్రీ బ్రదర్స్ రామ లక్ష్మణ అండ్ భరత.
0: శత్రుఘ్నుడు అనగా తన ఇంద్రియమును స్వాధీనం చేసుకుని వాటిని పరిపాలిస్తూ వాటిని సక్రమైన మార్గంలో నడుపుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: Shatrughna is the one who has total control over the senses and could direct the senses along the right path.
0: అందువలననే విభీషణుడు ఈ యొక్క దీనిలో చాలా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: Bhishana wanted to know the depth in full at one time.
0: Rama Lakshmana Bharata Shatrughnula yokka margamulanu prapanchaniki prabodhistu idi edi emaina bhagavatu yokka aakaramulanu chalinchi lokamunaku chaatutu vacharu Vasishtha Vishwamitrulu.
1: The two sages Vasishtha and Vishwamitra announced to the entire world that Rama Lakshmana Bharata Shatrughna represent the essence of the four Vedas and in the teaching.
0: Kalapatiki Vasishtha varu Vishwamitra varu Ramayanam rastu Dasaratha Maharaja yokka punya phalamu chetane atani grahamunandu Rama Lakshmana Bharata Shatrughnulu Veda roopamulai nilichi aa inti lopala sancharistu vacharu.
1: It was declared in the composition of Ramayana, as announced by Vasishtha and Vishwamitra, that the four Vedas have assumed the human form and moved about as children at the residence of King Dasharatha.
0: Vishwamitruni evarina prashninchinappudu Swami ee vedamulu ekkadi nunchi vachayi ekkada sancharistu unnayi ee vedamulu yokka pramanam emiti ani prashninchinappudu nayana ee dwaparayugamanandu ఈ యొక్క తేతాయుగం నందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషులు యొక్క సూక్తముగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నురాజులు దశరథ మహారాజింటి లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
1: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied thus, it is in Tretayuga. The Vedas are the property of sages and saints. Now they have taken the human form and moving as children in the palace of the King Dasharatha.
0: Kanuka Vedamulu Nirguna Swarupamulu Kadu.
1: Hence, Vedas do not stand by this attributeless
0: Sakara Swarupamulu Saguna Upasakulu.
1: Therefore, they represent the formful aspect with attributes as well.
0: Ee Sakara Swarupamulu Emiti లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
1: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied.

0: చెప్పండి ఏమిటి, వాట్ ఈస్ దిస్ ఫామ్ దెన్?
1: కేవలము ఋగ్వేదమే రాముడు.
0: దిస్ ఋగ్వేద ఇస్ సింబలైజ్డ్ బై రామా హింసెల్ఫ్.
1: యజుర్వేదములు ఇవన్నీ కూడాను సామవేదములు అని లక్ష్మణుడు అని.
0: ది యజుర్వేద అండ్ సమవేద ఆర్ రిప్రజెంటెడ్ బై లక్ష్మణ.
1: నిరంతరమును స్మరణ తప్పకుండా చింతిస్తూ వచ్చినటువంటి వాడు భరతుడు.
0: భరత ఆల్వేస్ ఇండల్జ్డ్ హింసెల్ఫ్ ఇన్ ది థాట్ ఆఫ్ రామ.
1: ఈ ముగ్గురు యొక్క బ్రదముల యొక్క ఆచరణలో పెట్టి లోకమును ఇంద్రియములతో చేత జయమును గావించి కాపాడుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద త్రీ బ్రదర్స్ అండ్ ప్రాక్టీస్ ఇన్ హిస్ ఓన్ లైఫ్ హ్యావింగ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక వేదములు నిర్గుణములు నిరోపాసకులు అని చెప్పడానికి వీలు కాదు.
0: Therefore you cannot say that Vedas stand for the formless and attributeless.
1: మొదలు త్రేతాయుగము లోపల ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపములుగా అవతరించినాయి.
0: In the age of Treta, Treta Yuga, you find four Vedas have taken human form.
1: ఈ నలుగురు యొక్క ఆచరణలే ఈ యొక్క త్రేతాయుగమునందు అనుభూతిగా నిలిచి వేదశాస్త్ర ఇతిహాస పురాణములను సరిహాలను సృష్టించుతూ వచ్చినాయి.
0: Therefore the lives they led in Treta Yuga, representing the four Vedas, have represented what they stand for.
1: శత్రుఘ్నుడు సామవేదమును కంఠస్థం చేశాడు.
0: శత్రుఘ్న got it by heart, the entire Samaveda.
1: నిరంతరం కూడాను గొంతు ఆర్చకుండా శృతి తప్పకుండా రాగతాళముల చేత లోకమునకు ఈ యొక్క శత్రుఘ్నత్వము అనేటువంటి దాన్ని చాటుతూ పోయాడు.
0: The song of eternal truth, the Veda, has been chanted and rendered throughout his life in exact tune and the rhythm and the beat by Shatrughna himself.
1: Bharatudu thanu pratyekanga oka aashramanu kalpinchukoni rama naamamuni aadharanga cheesukoni paadavulu pramananga pettukoni tadwara tana yokka jeevithamunu saarthakam gevinchukunnadu.
0: Bharata has constructed a hermitage all for himself, singing the glory of Ramachandra, keeping his sandals at the position of the throne. He spent all his life.
1: Ramulu Rigvedamu. Ee Rigvedam mantra swarupamu.
0: Rigveda is full of mantra.
1: Ee mantramune aadharanga chesukoni Lakshmanudu Rama sevalu chesukuntu vachadu.
0: Basing on this mantra, Lakshmana served Rama.
1: Talli tandri sarvam kudanu Ramulane bhavinchadu.
0: He considered Rama as his father and mother.
1: తన కాలంనంతా కూడాను రామనామం చేతనే సార్థకం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ స్పెంట్ ఆల్ ది టైమ్ సింగింగ్ ద గ్లోరీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ.
1: కాలమునే తారక నామంగా భావించుకున్నాడు.
0: హీ కన్సిడర్డ్ వెరీ కాల ద టైమ్ యాజ్ తారక నామ ద వన్ దట్ లిబరేట్స్.
1: ఈ విధంగా కేవలము రామాయణం అనగా సామాన్యమైనటువంటి యొక్క వారి కథలు కాదు.
0: రామాయణ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టోరీ.
1: ఇది కేవలము వేద ప్రమాణములు.
0: దే రిప్రజెంట్ వేద దెమ్సెల్వ్స్.
1: ప్రత్యక్ష గోచరములు.
0: దే ఆర్ క్వైట్ అపరెంట్.
1: సాక్షాత్ అవతారములు.
0: దే స్టాండ్ యాజ్ ఎ విట్నెస్ అండ్ ఇన్కార్నేషన్.
1: నిర్గుణాకారములు కావు.
0: దే ఆర్ నాట్ ఫార్మ్లెస్.
1: సగుణ నిర్గుణోపాసకులైనటువంటి యొక్క రామలక్ష్మణ శ్రీ భరత శత్రుఘ్నులను ఇన్ని విధములుగా లోకములకు చాటుతూ వచ్చారు.
0: దేర్ ఫార్ ద ఫార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ విత్ ఆల్ ద ట్రిబ్యూట్స్ ఇస్ వెరీ వెల్ డెమాన్స్ట్రేటెడ్ బై దీస్ ఫోర్.
1: అవి నేడు కూడాను యజ్ఞ స్వరూపం లోపల అందరు కూడాను యజ్ఞ యాగాదులు జరుపుతున్నారు.
0: అండ్ టుడే యూ ఫైండ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ.
1: ఏ మంత్రం చెప్పినప్పుడు అది ఋగ్వేదం యొక్క మంత్రమే.
0: వాట్ ఎవర్ మంత్ర దట్ మే బి సెడ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఋగ్వేద.
1: ఆ మంత్రమును కేవలము రామలక్ష్మణుడి స్మరించి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను శిరసావహించి వేద పారాయణ గావిస్తూ విజయాన్ని సాధించారు.
0: Ramalakshmana, while following the command of Vishwamitra, always chanted this mantra, and then they were successful and they led their lives.
1: ఈ జ్ఞానం అనేటువంటి యొక్క రాముడు ఎవరిని వరించాడు?
0: This Rama who symbolized the wisdom, whom has he attracted?
1: ఆమెను సీత.
0: She is Sita.
1: ఈ యజుర్వేదం యొక్క తత్వమును సామవేదం యొక్క సారమును సర్వమునకు సారమైనటువంటి యొక్క

0: ఈ వేదగానమును ఆయన వరించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మెలడీ ఆఫ్ ది ఎంటైర్ వేద, ద యజుర్వేద అండ్ సమవేద, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ కన్వే టు హర్.
0: సీత తన ఆధారమైనటువంటి ఒక జ్ఞానశాస్త్రము.
1: ఇన్ ఫ్యాక్ట్ సీత రిప్రజెంట్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన, ది విజ్డమ్.
0: ఆ బ్రహ్మజ్ఞానం పోగొట్టుకోవటం చేతనే రామలక్ష్మణులు సర్వత్రా సంచరిస్తూ దానిని వెతుక్కుంటూ వెళ్లారు.
1: బికాస్ సీత రిప్రజెంటింగ్ బ్రహ్మజ్ఞాన ఇస్ అవే ఫ్రమ్ ది టూ రామ లక్ష్మణ, ది హ్యాడ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద ఫాగ్.
0: భగవత్ నామం స్మరించేటువంటి వారికి నిరంతరము రాక్షసులు వెంటాడుతూనే ఉంటాయి.
1: In fact, those that repeat God's name will have so many obstacles and problems, difficulties.
0: కొన్ని నిమిషములు రామ రామ అనేటప్పటికి ఆ రాక్షసి వచ్చి ఆ రామనామాన్ని మరిపింపజేస్తుంది.
1: At once, the devil or the demon appears, makes you forget the holy name.
0: ఈ అనుభూతిని విశ్వామిత్రుడు అనుభవించి రామలక్ష్మణులను తనకు సాక్ష్యంగా తీసుకుని పోయి వీరిని దూరం గావించమని ప్రార్థించాడు.
1: విశ్వామిత్ర has taken this experience. And he wanted the very manifestation of the divine.
0: Kanukane ee ramayanam anetundi oka kathaga manam bhavinchukovadu.
1: You should not consider ramayana as a simple ordinary story.
0: Tretayugam yokka pratyaksha swaroopamainatundi yokka jeevithamule.
1: In fact it's the very life embodied in a form there in that treta.
0: Tretayugam anta kudanu ee ramayana kadha ende ramayana mantram nande rigveda yagam nande kalamnu పవిత్రము గావించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ త్రేతాయుగ ఈజ్ శాంక్టిఫైడ్ ప్యూరిఫైడ్ బై ది స్టోరీ ఆఫ్ ది ఫోర్ ఎసెన్స్ ఆఫ్ ది వేదాస్ యాజ్ రిప్రజెంటెడ్ బై రామ.
0: మంత్రదృష్టులైనటువంటి వారిని పూర్తి రాక్షసులుగా మార్చాలని రాక్షసులు దేవతలు వీరికి ఒకరికొకరికి వాదోపవాదములు జరిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ దెమ్ దేర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ది రాక్షసస్ అండ్ దేవత.
0: కనుక రాక్షసులు మొట్టమొదటి ప్రారంభం కావటము ఎక్కడ ప్రారంభమైనారు?
1: రాక్షసస్ వాట్స్ దేర్ ఆరిజిన్?
0: త్రేతాయుగమునందు ఈ రామతత్వాన్ని మరిపింపజేయడానికి వచ్చినటువంటి రాక్షసులను.
1: ద రాక్షసస్ డెమన్స్ ఆర్ దోస్ హూ మేక్ పీపుల్ ఫర్
0: వీరితో పోరాడి ఆ రాక్షసత్వమును తరివేసి దైవత్వమును సృష్టింపజేసి లోకమునకు శాంతిని నడిపించడానికి వచ్చినటువంటి వారే.
1: Therefore the demonic propensities, the evil tendencies have to be given up so as to cultivate and foster the divine qualities. That is the main aspect.
0: Kevalam vedam shastramulu vanninchadaniki matrame kaadu.
1: The Vedas are not merely meant to be extolled or praised.
0: Aa mantramunu smaristu raavatam cheta tana loparam unnatundi rakshatvanni baita laagi baita paravestu vacharu.
1: The chanting of Vedic mantra will help to dispel the demonic quality.
0: Kanuka rajasatvani anachukotti devatvani abhivruddhi varchi lokamulaku shanti kalpinpa cheyataniki ee ramalakshmana bharata chaitranyam anetundi nalugu vedamulu kodanu kankanam gattukunnayi.
1: Therefore ramalakshmana bharata chaitranya representing the four vedas will help to dispel the demonic quality, to develop the divine quality and to establish peace in the world.
0: Kanukane krutayuga dhyanamu త్రేతాయుగ యజ్ఞము ద్వాపరయుగ అర్చన కలియుగం నామస్మరణ అని.
1: అండ్ హెన్స్ ద డిఫరెంట్ వేస్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ లిబరేషన్ ఇన్ ద ఫోర్ ఏజెస్, ద వన్ ద మెడిటేషన్, ది అదర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞయాగాస్, దేర్ ఆఫ్టర్ ద చాంటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించి నాలుగు వేదములు కూడాను ఆకారంతో ధరించి సాకారముగా భావించి లోకమునకు శాంతి కల్పించారు.
1: లైక్ దిస్ ఫోర్ వేదస్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్, మూవ్డ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎస్టాబ్లిషింగ్ పీస్.
0: ఇవి కేవలం మంత్ర స్వరూపములు కాదు.
1: దే ఆర్ నాట్ మియర్లీ మంత్ర అలోన్.
0: ఆకార స్వరూపములే.
1: దే ఆర్ వెరీ ఫార్మ్ దెమ్సెల్వ్స్.
0: అట్టి ఆకారములు దైవ స్వరూపంగా భావించి
1: దట్ ఫార్మ్ ఈస్ వెరీలీ డివైన్.
0: ఆ త్రేతాయుగమునందు ఈ యొక్క విధమైనటువంటి యొక్క మంత్రతత్వములను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ ది ఎసెన్స్ అండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేదాస్ హావ్ బీన్ స్ప్రెడ్ ఇన్ త్రేతా ఏజ్.
0: కానీ ఈనాటి మానవులు వాటిని ఏదో మంత్రాకారంగా భావించుకుని వారి కేవలం ఆకారం లేనటువంటి ఒక నిరాకారులుగా విశ్వసించి
1: బట్ ద మోడర్న్ మ్యాన్ కన్సిడర్స్ ఇట్ యాజ్ మియర్ మంత్ర వితౌట్ ఎనీ ఫార్మ్.
0: యుగములు మారే కొలది కూడాను తమ యొక్క ప్రవర్తనలు మారుతూ వచ్చాయి.
1: As ages have been changing, there is a kind of difference in the conduct of the behavior.
0: Kani mantra smaraname kani aakara swarupamlo aanandaniki variki jataga raavatam ledu.
1: Today there is only chanting, but they don't think of the form.
0: Atti saakara swarupanni dharinchinappude manavulaku ee lokam anetvanti saakshatkaristundi.
1: When there is this formful aspect of the divinity, you can enjoy and experience the manifestation of the divine.
0: Mantramulaku okoka aakaram untundi.
1: Each mantra has a definite form.
0: Okoka mantramulaku oka vidhamainatundi oka antaratham untundi.
1: Each mantra has got inner significance.
0: Kanuka dinini aakaramga bhavinchi saakaramga viswasinchi nirakaramainatundi rakshasulanu vaadi dooram cheyadaniki taginatundi oka patuttvam kaliginatundi.
1: Therefore, it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
0: Vedaha vedam purusham mahantam adityavarnam tamasaparastatannaru. Devatarandaru kudanu veerini darshinchi vedaha vedam purusham mahantam adityavarnam tamasaparastat. Ee vidhamainatundi roopalanu dharinchi ee yokka devatarnu kaapaadutu rakshasulanu tarimi pestu vachayi.
1: Therefore, the Vedic mantra could help them to transcend the darkness and to visualize that radiance and the brilliance of light beyond, and work could work for liberation.
0: Adiye dwapara yugam lopala yogulandaru kodunu dani smarinchi,
1: and this has been thought over, meditated upon in dwapara
0: chittinchukoni dani chittinchukoni,
1: and they could pictureize the whole
0: dani sakara swarupamlo visvesinchi.
1: They had full faith in the form.
0: యజ్ఞయాగాధికతంలో ఎందు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు.
1: అండ్ దే మేడ్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ.
0: అందువల్లనే ద్వాపర యుగము కూడాను ఈ యొక్క దేవతా చిత్రములను ఆరాధన చేసుకుంటూనే శాంతిని పొందుతూ వచ్చారు.
1: Therefore, in Dwapara age, there is worship of the divine with a form, and there is idolatry.
0: ఎక్కడ మంత్రమో అక్కడ ఆకారము.
1: Where there is mantra, there is a form.
0: అక్కడే తంత్రము.
1: And there is the procedure, tantra.
0: Atti yantra tantramulo cheta lokamulanu vaadu aaradhana chesukuntu shantini anubhavistu vacharu.
1: Mantra is the essence. There is a tantra, the procedure, and yantra, the paraphernalia associated with it, with the observance of yajnani yaga.
0: Kani dwapara yugam ayin tarvata kali yuga prarambham ayindi.
1: After dwapara age, kali started.
0: Ee kali yugam nandu మంత్ర స్వరూపాన్ని మర్చిపోవటం చేతనే వీరు కలియుగమును కలహయుగంగా భావిస్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర హ్యాస్ బీన్ ఫర్గాటన్, అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కలహయుగ, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
0: ఇది కలియుగం కాదు, కలహయుగము.
1: దిస్ ఇస్ నాట్ కలియుగ, దిస్ ఇస్ కలహయుగ.
0: ఒక్క గృహంలో పుట్టినటువంటి అన్నదమ్ములకే కలహము.
1: There is in fight among brothers.
0: Oka bhumini aacharinchetvanti vaadu kalaham chetaneve dveshamulu.
1: In fact, there is utter hatred and conflict.
0: Oka bhojamlo bhujinchetvanti varike kalahamu.
1: They dine at the same table, but yet there are differences.
0: Kanukane idi kaliyugam kaadu kalahayugam annaru.
1: And therefore, this is not kaliyuga, it is kalahayuga.
0: Ee kaliyugam nandu saakshatkarimpa chesukovataniki tagina shakti samarthyam lekapovatam chetane namasmaranam cheyamannaru.
1: Since people do not have adequate energies and capacities to experience the manifestation, the people of the Kali age have been asked to sing the glory of God.
0: Hare Nama Kevalam Kalam Nasti Eva Nasti Eva Gatir Nidha.
1: Therefore it is said in this age of Kali there is nothing else that would work for redemption other than Namasmarana.
0: Namasmarana, ye Namasmarana?
1: What singing?
0: Ramane Namasmarana.
1: And you should think, chant Rama's name.
0: Anaga Rama namam anetvantidi sarvatra pramana purukamainatvantidi.
1: Rama's name is beyond all measure.
0: Idi dwapara yugamu takali yugamu anni kudunu ekamainatvanti oka tattvamuni Rama namam.
1: Rama nama unifies all the three ages.
0: Treta yugamunandu ee Rama namam smarinchi aalati rakshasulandaru kudunu hatamari poyi devadannu aviruddhi paristhu vacharu.
1: In Treta age, it was Ramanama that has annihilated all the demons, and devatas were encouraged.
0: Kanuka Rama anetvanti rendu aksharamulu inde ee oka pavitramainatvanti oka tattvamu imichukuntu vachadu.
1: Therefore, the entire sanctity is present within these two letters, Rama.
0: Kani Ramayanamu konni vela శాస్త్రంలో కొన్ని వేల గీతలను రాసి కట్టగలపడుకు దీని యొక్క సారమును ఏ విధంగా ఉపయోగించాలని జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: Having composed so many infinite number, the entire epic Ramayana, they wanted to convey in a most simple way.
0: Goppa Maharshi,
1: a great sage,
0: ee anni rakamulaina vedamulanu saramulanu shlokamulanu chintinchadaniki sadhyam kaaka.
1: As it was not possible for him to go through all the Vedas,
0: Ramayana nandu konni vela shlokamulu untunnayi,
1: and the thousands of shlokas in Ramayana,
0: ee vela shlokamulanu vallinchadam evaru saramu kaadu.
1: It is impossible for anyone to repeat in verbatim all shlokas.
0: Kanukane rishulu హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ ప్రతినిధ.
1: దేర్ఫోర్ సేజెస్ అండ్ సేజ్ డిక్లేర్డ్ దేర్ ఇస్ నో అదర్ రెఫ్యూజ్ దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్
0: రామనామం తప్ప మరొకటి లేదు అన్నారు.
1: దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ రామనామ.
0: కళాతురికి ఈ విశ్వామిత్ర విష్ణు వారి శిష్యులందరూ స్వామి దీన్ని ఏ రీతిగా మేము స్మరించాలి అని చెప్పారు.
1: Vasishtha Vishwamitra, all their associates asked how to repeat his name.
0: అనేక పర్యాయములు చెప్పాను, కొంతమంది పిల్లలు కూడా ఇప్పుడు చెప్పారు.
1: భగవాన్ సెట్ టు అస్ రిపీటెడ్లీ, నౌ డెమాన్స్ట్రేట్ బై స్టూడెంట్స్ ఆల్సో.
0: ఇవి రెండే రెండు పదములు.
1: దట్ జస్ట్ ఓన్లీ టూ లెటర్స్.
0: అవి ఏ రామ అనే నామములు.
1: ద టూ లెటర్స్ ఆర్ రామ.
0: ఈ రెండు నామములు కూడాను రెండు స్మరణ లోపల చాలిస్తే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ రిపీట్ ఇన్ ఫుల్ అవేర్నెస్.
0: హరే నామ హరే నామ హరే నామ కేవలం.
1: జస్ట్ ఇనఫ్ ఇఫ్ యూ రిపీట్ రామాస్ నేమ్, గాడ్స్ నేమ్.
0: రామనామములు స్మరించినటువంటి వారికి రోగములు కాని రాగములు కాని ఏవి కూడాను అంటవు అని చెప్పారు.
1: ఇఫ్ యూ రిపీట్ రామాస్ నేమ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రోగ అఫ్లిక్షన్స్ నార్ రాగ అది అటాచ్మెంట్.
0: ఇది వైష్ణవ నామము సేవ నామములకు రెండింటికి సంబంధించినటువంటివి.
1: It is related to the Vaishnava school of philosophy and also Saivism.
0: Vaishnava namam lopala
1: in Vaishnava culture
0: Ramayana manitram dantu Rama namam pradhananga teeskunnaru.
1: They consider this Rama's name most important.
0: Om namo narayanaya ane.
1: It is said Om namo narayanaya.
0: Astachara namam.
1: That is the name.
0: Astachara namam.
1: It is eight lettered one.
0: Kalukane Saiva namam lopala నమశివాయా పంచాక్షర నామము.
1: ఇన్ సైవిజం ద ఫైవ్ లెటర్డ్ వన్ నమశివాయ.
0: కనుకనే ఈ వైష్ణవ నామమును సేవనామమును రెండింటిని కూడా వేరు చేయకుండా రెండింటి యొక్క ఏకత్వమును భావించి వాడు రామనామమును స్మరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రామనామ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ద వైష్ణవ కల్చర్ అండ్ ఆల్సో సైవిజం.
0: నమో నారాయణాయ.
1: ఓం నమో నారాయణాయ.
0: ఈ ఎనిమిది అక్షరముల లోపల రా అనేటువంటి తీసేస్తే నమో నాయ అంటారు నారాయణ.
1: ఇఫ్ యూ రిమూవ్ దిస్ లెటర్ రా ఫ్రమ్ నారాయణాయ,
0: రా లేకపోతే అది ప్రాణం లేనటువంటి మంత్రము అని.
1: వెన్ వన్స్ రా ఈజ్ రిమూవ్ ఫ్రమ్ దిస్ నారాయణ
0: నారాయణ
1: ఇస్ దట్ నాయనాయ
0: నాయనాయ రాకారం పోయింది.
1: ద రా ఇస్ గాన్.
0: ఇంకా శైవనామంలో నమశివాయ.
1: అండ్ ఇన్ శైవనామ నమశివాయ.
0: ఇందులోపల పంచాక్షరం లోపల నిజమైనటువంటి అక్షరము ఏది పోయింది?
1: ఇన్ దిస్ ఫైవ్ లెటర్డ్ వన్ వాట్ ఈస్ గాన్?
0: నమశివాయ.
1: నమశివాయ
0: మకారం పోయింది.
1: మా లెటర్ ఇస్ లాస్ట్.
0: నశివాయ ఇది అమంగళము అని చెప్పారు.
1: నశివాయ రిమైన్స్ ఇన్ఆస్పిషియస్.
0: కనుకనే వైష్ణవ నామంలో ఉన్న రామమును సేవనామంలో ఉన్నటువంటి మకారమును రెండింటినీ చేర్చి రామ అని చెప్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ the letter ra from Vaishnava's name and ma from Namasivaya, these two make Ramanama.
0: Kanuka idi tretayugamu nunchi kudanu adeti varaku kudanu Ramanamam anetundi danni pradhanamainatundi mangala karyanga bhavistu vacharu.
1: Therefore Ramana's name is most auspicious right from the times of Treta Age.
0: Ee Rama anetundi namamu sevulaku vaishnavulaku prana samanamainatundi mantramu.
1: Rama's name is equally important, very life, both to Vaishnavites and Saivites.
0: ఈ రెండు ఉంటుంది నానాస్వరూపమైనటువంటి ఒక సీత లేకపోతే.
1: With this, without Sita, the very embodiment of Jnana.
0: కనుకనే ఈ రామనామంను స్మరించుకుంటూ వచ్చినప్పుడు ఈ రాక్షసులుగా బయలుదేరినటువంటి రావణ కుంభకర్ణ విభీషణాదులు చాలా వరకు దీనికి అభ్యంతరం గావిస్తూ వచ్చారు.
1: The system which is absolutely essential because so many of the demons have been putting the sages to troubles in those days.
0: సీతను ఆహ్వానించినప్పుడు ఈ యొక్క శక్తియే శూన్యమైపోతుందని వారు భావించి,
1: when Sita was abducted, there would be no energy remaining with them.
0: బోధించడం చేత ఈ రాక్షసుల యొక్క బోధను ప్రపంచంలో మానవులు విని ఆ యొక్క రాక్షస బోధన చేతనే ఈ సీతమ్మను కోల్పోయినారు.
1: And because of the demonic quality, they lost this jnana, Sita, the wisdom.
0: జ్ఞానమునే కోల్పోయిన తర్వాత నామం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When once the jnana, the wisdom is gone,
0: రసము లేని చెరుకు పిప్ప వలె అయిపోతుంది.
1: It is just something like the one without the essence.
0: కనుకనే ఇటువంటి దీనిని స్మరించి ప్రయోజనం ఏమిటి?
1: What is used in simply chanting without this wisdom?
0: ఈ రసమును తీసుకుని రావాలి.
1: Therefore, it must be brought anyway.
0: ఇది రామరసము.
1: And this is the essence of Ramanama.
0: ఈ రసమును మనము దీంట్లో చేర్చాలని చెప్పని సీతమ్మ కోసమై అనేక పర్యాయములు ప్రయత్నాలు చేశారు.
1: In order to join this Ramarasa, the essence of Rama, with wisdom of Sita, they were in search of Sita.
0: ఈ సారమును గుర్తించినటువంటి వాడు, ఈ సారమును గోల్చినటువంటి వాడు, ఈ సారమును అనుభవించినటువంటి వాడు హనుమంతుడు.
1: ఇట్ వాజ్ హనుమాన్ who has experienced, who has swallowed the essence of the nectarine Rama's name.
0: Anduvallane,
1: therefore,
0: Dwapara Yugamanandu,
1: in Dwapara Age,
0: Rama Nama na mitai idigo randi bhaktulara.
1: It is also said, here is Rama's name, O devotees, come and share it.
0: Ee yokka yugamanandu ee naadu teepu chaala ishtamu.
1: In this age, people like sweets.
0: Kanukane deeniki oka mitai kinda pettaru.
1: Therefore, it is a sweet.
0: రామనామం మన మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఓ డివోటీస్ కమ్ హియర్, హియర్
0: లోకమందరూ ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోకండి.
1: అండ్ డోంట్ గో బై దిస్ వరల్డ్లీ స్వీట్స్ అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్స్.
0: కనుక ఈ రామనామం మిఠాయి తీసుకోండి అన్నారు.
1: పార్టేక్ దిస్ స్వీట్ ఆఫ్ రామనామ.
0: దీనిని ఒక పప్పు పైన వల్లించి,
1: అండ్ ఇట్ జస్ట్ గ్రైండెడ్,
0: దాని తరమైనటువంటి ఒక రసమును పీల్చి,
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ టేకెన్ అవుట్,
0: ఆ రసమును ఒక మిఠాయిగా భావించి,
1: అండ్ ది ఎసెన్స్ ఇస్ కన్సిడర్డ్ ఎ స్వీట్,
0: దానిని ఒక మిఠాయి కింద పంపించారు.
1: అండ్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎస్ స్వీట్స్ టు ఎవ్రీబడి.
0: కనుకనే ఈ రామనామం అనేటువంటిది మానవులకు చాలా మిఠాయి వంటిది.
1: సో రామనామ ఇస్ వెరీ స్వీట్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ఈనాడు అట్టి మిఠాయికి బదులు,
1: ఇన్స్టెడ్ ఆఫ్ సచ్ స్వీట్స్,
0: ఆ మిఠాయిని వాడు గ్రోలక దాని రసమును వారు అనుభవించగా,
1: దే డోంట్ టేక్ దో స్వీట్స్, దే డోంట్ ఎక్స్పీరియన్స్ ది
0: లోక సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి యొక్క అర్థమును భావించుకుని,
1: దే గో బై ది వరల్డ్లీ సెన్స్,
0: ఆ మధురమైనటువంటి దీనిని వీరు గ్రోతున్నారు కనుక,
1: దే ఈట్ ఓన్లీ ది ఫిజికల్ వరల్డ్లీ స్వీట్స్,
0: కనుకనే వీరికంతా ఈ మిఠాయి అనేటువంటిది ఒక డయాబెటిక్స్ పేషెంట్ మాదిరి తయారైంది.
1: దిస్ వరల్డ్లీ స్వీట్స్ విల్ మేక్ యూ డయాబెటిక్.
0: కనుక ఈ డయాబెటిక్ ఉండేటువంటి వాళ్లకు ఇన్సులిన్ ఇవ్వాలి.
1: Therefore, the diabetic patient should be administered insulin injection.
0: ఎందుకంటే వీరు కల్పించుకున్నటువంటిది ఈ మిఠాయి.
1: Because this sweet is the making of their own.
0: దీన్ని పోగొట్టుకునే నిమిత్తమై,
1: in order to get rid of it,
0: ఈ మందులు తీసుకోవడానికి ప్రారంభించారు.
1: People started taking medicines.
0: ఎవరు పెండికి పోయినా, ఎవరి మహూర్తాలకు పోయినా, ఎవరి సుమంగళమైనటువంటి కార్యాలకు పోయినా,
1: If you attend any banquet or wedding or any
0: hospitality, sweet chestuntaru,
1: and they bring baskets of sweets,
0: maakoddu antuntaru.
1: People go on saying, we don't want.
0: Endukosam oddantunnaru.
1: Why do they say no?
0: Deep ishtamaleka kaadu.
1: Not that they don't like,
0: vaaru lopalne,
1: because in them
0: ఈ యొక్క deep అనేటువంటి రోగము చాలా చేరిపోయింది, భౌతికమైన రోగం.
1: There's lot of sweet within, that is the disease.
0: కనుక దీనిని పోగొట్టుకునే నిమిత్తము ఈ రామనామం అనేటువంటిది రోగం నివారణ చేసే కోసం వచ్చింది, కానీ కేవలం రోగం కనిపించే కోసం వచ్చింది కాదు.
1: సో దిస్ స్వీట్ రామనామ ఈజ్ ఎ క్యూర్, బట్ ఇట్ విల్ నెవర్ కాజ్ ద డిసీజ్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి యొక్క గానమును మనం ఏనాడో మనం మర్చిపోయినాము.
1: దిస్ విస్డమ్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఫర్గాటెన్ లాంగ్ బ్యాక్.
0: పాత కాలంలో,
1: in olden days,
0: గొర్రెలు కాచేటువంటి వ్యక్తుల మొదలు,
1: అండ్ ఆల్ ద
0: పశువులు కాచేటువంటి వ్యక్తుల మొదలు, ఏకాంతంగా సంచరించేటువంటి సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారు,
1: ఇన్ ఓల్డెన్ డేస్ దోస్ హూ రేర్ ద కౌస్ అరౌండ్ దే టేక్ కేర్ ఆఫ్ దే డూ దేర్ జాబ్ సింగింగ్ రామాస్ నేమ్.
0: కనుక ఆనాడు ఇన్ని రోగం ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నాట్ సో మెనీ డిజీజెస్.
0: ఎవరు పోయినప్పటికీ నీకు డయాబెటిక్స్ ఉంది, నీకు ఈ రోగం ఉంది, నీవు ఏమి తిన్నా ప్రయోజనం లేదు అన్నారు.
1: బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, యూఆర్ డయాబెటిక్, డోంట్ ఈట్ స్వీట్స్, దట్స్ వాట్ దే సే నౌ.
0: అట్టి వారికి ఇటు దైవనామం అనేటువంటిది ఒక విధమైన రోగం వంటిది చేరిపోయింది.
1: అండ్ దెర్ఫోర్ దోస్ పీపుల్ హు డు నాట్ రిలిష్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గాడ్,
0: ఏనాడు భౌతికమైన లౌకికమైన ఈ భావములను ఏనాడు విసర్జిస్తామో ఆనాడే మనకు ఈ భౌతిక రోగం నివారణ అవుతుంది.
1: దట్ డే వెన్ యూ గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్, దట్ విల్ బి ఎ టోటల్ క్యూర్.
0: కనుక రామలక్షణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను ఈ రోగ నివారణ గావించే నిమిత్తమై లోకానికి ఎన్నియో రకమైనటువంటి మార్గములను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ప్రొపగేటెడ్ ఆల్ ద ఫోర్ వేదాస్ విచ్ ఆర్ క్యూరేటివ్ టు ఆల్ అఫ్లిక్షన్స్.
0: ఈ మూడు రోగములకు ముఖ్యమైనటువంటి వారు కుంభకర్ణ.
1: కుంభకర్ణ,
0: ఈ కుంభకర్ణుడు ఎప్పుడూ తిండిలోనే ఉండేటువంటి వాడు.
1: కుంభకర్ణ ఇస్ ఎ గ్లటన్.
0: ఈ తిండి అనేటువంటిది ఈ లౌకికమైన తిండిని తాను భుజిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్ అవైలబుల్ అరౌండ్.
0: కనుకనే రావణ కుంభకర్ణ విభీషణాదులు,
1: దేర్ఫోర్ వీ సే రావణ కుంభకర్ణ విభీషణ.
0: వీరి ముగ్గురిని కూడా రామాయణం రాస్తున్న సమయ లోపల
1: యాజ్ దీస్ త్రీ రోల్స్ ఆర్ డెల్ట్
0: దీని యొక్క సారమును గుర్తించాలని
1: టు నో ది ఇన్నర్ సిటీ
0: దేవతలు ప్రత్యక్షమైపోయి
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ బాడీ
0: వారి పేర్లు చదువుతూ వచ్చారు.
1: అండ్ దేర్ నేమ్స్ వర్ రెడ్ అవుట్.
0: రావణ రాభణ అని పెట్టుకుంటూ
1: రాభణ
0: బకారం అక్కడ ఎక్కువ పెట్టారు.
1: దేర్ ఇస్ భా లెటర్ మోర్
0: రెండో వచనము.
1: ద సెకండ్ లెటర్
0: కుంభకర్ణ అక్కడ బకారం పెట్టారు.
1: అండ్ కుంభకర్ణ భా లెటర్
0: ఇక్కడ విభీషణ కంటే విభీషణ
1: విభీషణ
0: విభీషణ అనేటువంటి అక్కడ కూడా బకారం పెట్టారు.
1: దేర్ ఆల్సో హ్యావ్ దిస్ లెటర్ భా.
0: ఈ రెండింటి కూడా రాక్షసత్వం చేరి ఉన్నదని
1: and that there is this demonic ingredient here
0: aratanchi ravana,
1: therefore they have changed it and they start calling it ravana.
0: vibhishana
1: vibhishana
0: kumbhakarna
1: kumbhakarna
0: kumbhakarna vibhishana ravana
1: kumbhakarna vibhishana ravana
0: ravana anetundi athaki okaram matram vachindi
1: and therefore va the letter va is there in ravana.
0: endukaniga ravana nijamga rakshasudu kadu.
1: In fact ravana is not a demon in full.
0: ravana aithe puttinappudu munchi kuda enni yagnyagadu kathavulu gavinchadu.
1: He performed number of yagnyas and yagas right from the beginning.
0: kaani atti ravanaku enni vidhamainatundi oka shantino bodhinchi
1: and all lessons of peace are taught to him.
0: మండోదరి కూడా తనకు ఎన్నయో బోధించి
1: మండోదర్ ఆల్సో అడ్వైస్
0: భర్త దుర్మార్గుడై పీడు వడైవేడ భర్త దుర్మార్గుడై కీడు వడైవేడ
1: వెన్ ద హస్బెండ్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ పాత్
0: మంత్రి అట్టుల మేల్కీళ్లు వడవ చేసి
1: అండ్ ద వైఫ్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్
0: పతికి హితమును గనపగా పడతలేవరు.
1: అండ్ వేర్ డు యు ఫైండ్ ఎ వుమన్ హూ వుడ్ అడ్వైస్ ద హస్బెండ్
0: నామస్మరణ చేయాలి అని చెప్పారు.
1: దేర్ఫోర్ షీ షుడ్ బి ఏబుల్ టు అడ్వైస్ హర్ హస్బెండ్ హూ ఇస్ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుక ఆ విభీషణుడు అనేటువంటి వాడికి బకారం వచ్చేసింది.
1: అండ్ ఇన్ విభీషణ ఐ గాట్ దిస్ లెటర్ భా.
0: కారణం ఏమిటి?
1: వై
0: నిరంతరం కూడా రామనామం స్మరిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ చాంటెడ్ రామాస్ నేమ్.
0: ఈ రామనామం చేతనే ఆ బకారం పోయింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ రామనామ
0: విభీషణ బకారం వచ్చేసేసింది.
1: అండ్ దెన్ బాజ్ అపియర్డ్ దేర్.
0: కనుకనే ఆ యొక్క తత్వము బకారంలో ఎంతనో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దర్స్ లాట్ ఆఫ్ మీనింగ్ హియర్.
0: భస్మం గావించేటువంటిది బటం.
1: దిస్ భా రిప్రజెంట్ భస్మ ద యాష్.
0: కనుకనే మానవును తన జీవితమును భస్మం గావించేటువంటిదే బకారం.
1: దర్ఫోర్ దాట్ విచ్ బ్రింగ్స్ డౌన్ టు యాషస్ ఈస్ దిస్ భా.
0: రావణ అని పెట్టారు.
1: సో ఈస్ కాల్డ్ రావణ.
0: కనుకనే ఈ యొక్క రావణతోను చాలా గొప్ప సార్థకమైన నామంగా పెట్టుకున్నారు.
1: దర్ఫోర్ ఇట్స్ ఎగ్జాక్ట్ నేమ్ బికాస్ దట్ ఇట్ బర్న్స్ డౌన్ టు యాషస్.
0: అతను నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి వాడు.
1: హీ పర్ఫార్మ్ యజ్ఞాసన్ యాగస్.
0: కానీ కామక్రోధములు రెండు కూడా మర్చిపోయినవి.
1: బట్ హిస్ ది టూ ది కామన్ క్రోధ ద డిజైర్ అండ్ యాంగర్
0: వాటిని బోధించే నిమిత్తమై అతనికి తనకు ఒక బాలినే నియమించాడు.
1: దే వర్ పాసిఫైడ్ అండ్ సైలెన్స్డ్ బై ది అడ్వైజ్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్ మండోదరి.
0: ఆ మండోదరి ఎన్నియో బోధించింది.
1: మండోదరి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీవే.
0: భర్త దుర్మార్గుడై కీడు వడైవేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమ పడతలేపడు నరయవరన్న మండోదరి ఎట్టిపోయి.
1: Is there any woman who advises her husband when he is proceeding his life along the wrong path? Advise him in the correct way.
0: భార్య అనగా
1: కేవలం
0: భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించే కాదు.
1: A wife should not be a wife just from the physical point of view.
0: పత్ని పరమార్గం పట్టినప్పుడు ఆ పత్ని సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవతత్వ చింతను గావించే నిమిత్తమై సతిని అందించారు.
1: And in fact it is the duty of the wife to correct the husband and set him right.
0: కనుక ఈనాడు భార్య అనగా కేవలము ఏదో పనికత్తె అనే వారు భావిస్తున్నారు.
1: Today a woman, the wife is considered as a servant maid.
0: కాదు కాదు.
1: No.
0: ఆమె పతికి హితమును గనపగా పడతలేవరు.
1: In fact, she is meant to direct to advise.
0: పతికి హితమును కావించే నిమిత్తమై సతి వచ్చింది.
1: In fact, the wife is there to direct in the correct husband.
0: ఇట్టి తత్వాన్ని బోధించుకునే నిమిత్తమే సీతను అక్కడ అందించారు.
1: To demonstrate this principle, you find Sita over there.
0: సీత కూడాను రాములకు ఎన్నో బోధనలు చేసింది.
1: సీత ఆల్సో టాట్ మెనీ థింగ్స్ టు రామ.
0: రాములు కూడాను ఎన్నో పెడమార్గం కొట్టు పట్టడానికి ప్రయత్నించాడు.
1: And in fact, there are many possibilities for Rama.
0: అప్పుడు రావణు ఎన్నో విధములను బోధించి సీతమ్మ వారు ఈ రామును సరిమార్గంలో పెట్టారు.
1: And then because of the timely advice of Sita, he could be on the right way.
0: ఇప్పుడు ఇన్ని విధములైనటువంటి పాపం చేసినటువంటి వారు అందరూ కాదు, ఏదో కొంతమంది మాత్రమే ఉంటున్నారు.
1: In fact, all have not committed sins, only few.
0: కాబట్టి మగవారిని అందరినీ చంపటం మంచిది కాదు.
1: It's not proper on your part to kill everybody.
0: ఇది ఎవరు తప్పు చేశారో వారిని మాత్రమే సర్దిద్దడం చాలా న్యాయం అని చెప్పని సీత చాలా బోధిస్తూ వచ్చింది.
1: సీత టోల్డ్ రామచంద్ర దట్ హీస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్, నాట్ ఎవ్రీబడి.
0: కనుక స్త్రీలు చాలా గొప్పవారు.
1: Women are really great.
0: స్త్రీలు పురుషులకు సరైన మార్గమును బోధించేటువంటి లైట్ వంటి వారు.
1: And women are like the light of man.
0: అటువంటి స్త్రీలను కొంచెం రక్షించడానికై పతులను కూడా రక్షించాలి అని చెప్పి.
1: And therefore such women have got to be safeguarded and protected.
0: కనుక సీతా తత్వము కేవలము పవిత్రమైనటువంటి జ్ఞానతత్వంగా తీసుకున్నారు.
1: Therefore Sita symbolizes జ్ఞానతత్వ, the wisdom.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: రావణ దగ్గర ఉన్నటువంటి యొక్క స్త్రీలు,
1: ది విమెన్ ఇన్ ది రావణస్ కోర్ట్,
0: స్వామి ఎందుకు ఈ పురుషుల్ని మాత్రమే చంపటము,
1: వై డు యూ వాంట్ టు కిల్ స్వామి, దట్ వాట్ దే ఆర్,
0: వారిలో ఎంతమంది గొప్పవారు లేరు,
1: దర్ మెనీ గ్రేట్ పీపుల్ అమంగ్ దెం,
0: గొప్ప రాక్షసుడైనటువంటి ఒక భీష్ముడు కానీ రావణాసుడు కానీ గొప్ప గొప్పవారు కాదా,
1: డోంట్ యూ ఫైండ్ మెనీ గ్రేట్ అండ్ నోబుల్ పీపుల్ అమంగ్ ది డెమన్స్, వై డు యూ వాంట్ టు కిల్ ఎవ్రీబడి.
0: స్త్రీలలో ఎంతో గొప్పవారు ఉన్నారు.
1: అమంగ్ విమెన్ దర్ మెనీ గ్రేట్,
0: వారి యొక్క ప్రోద్బలం చేతనే,
1: బికాస్ ఆఫ్ దర్ ఎంకరేజింగ్ వర్డ్స్,
0: వారి యొక్క దివ్యశక్తుల చేతనే,
1: బికాస్ ఆఫ్ దర్ ఎనర్జెటిక్
0: ప్యాషన్, పురుషులు కూడా అభివృద్ధి అయిపోయి లోకాన్ని రక్షిస్తూ వచ్చేస్తున్నారు.
1: మెన్ ఆల్సో కుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్.
0: ఒకనొక సమయంలో రావణుడికి కోపం వచ్చింది.
1: వన్ టైం రావణ వాజ్ యాంగ్రీ.
0: ఈ రావణ కోపం వచ్చేసేసి ఎందుకోసం ఈ పురుషులను చంపటం,
1: అండ్ జస్ట్ ఆస్క్ వై డు యూ వాంట్ టు కిల్ ఎవ్రీబడి.
0: అప్పుడు వారికంతా ఈ విధమైనటువంటి ఒక బోధన చేసే నిమిత్తము సీతను ప్రశ్నించాడు.
1: అండ్ టు టీచ్ హి హస్ పుట్ ఎ క్వశ్చన్ టు సీత.
0: పురుషుల్లో అందరూ కూడా పురుషులు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ ఆల్ మెన్ గుడ్,
0: కేవలం బలం కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ మ్యాన్
0: కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్,
0: వారు దుర్గుణములు అనేకంగా ఉంటున్నాయి.
1: And that so many will lapse.
0: ఆ గుణములను సవరించాలి.
1: And in fact all his features should be corrected.
0: అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు.
1: So saying he has put a question.
0: అయ్యా పశువులంతా ఉన్నాయి.
1: There are so many cows here.
0: పురుషులందరూ కూడా మంచివారు కాదు.
1: All men are not good.
0: స్త్రీలందరూ మంచివారు కాదు.
1: You can't say all women
0: are. వీరిలో వారిలో ఇరువురు మంచి ఇరువురు చెడ్డ ఉంటుంటారు.
1: In both there are good and bad.
0: పశువులు ఎంత గొప్పవి.
1: Cows, how great they are.
0: ఎద్దులు అవంతా భూమిని దున్ని పంటలు పండించి అన్ని విధాల జగదోద్ధారణ చేస్తుండగా వారిని మాత్రం చెడ్డవని ఎందుకు చెప్పగలరు.
1: And why do you say that these bulls that you make use of them, how do you say that they are bad? Because they are useful in farming.
0: గోవులు చాలా గొప్పవి అని అంటున్నారు.
1: And you say cows are great.
0: కాదు కాదు.
1: No.
0: అవి కూడా మంచి ఉన్నాయి, ఇవి కూడా మంచి ఉంటున్నాయి.
1: They are good in both.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: Then he said,
0: ఈ పశువులు మాత్రమే మగ పశువులను చంపటము, ఆడగోవులను చంపకుండా ఉండటము అది చాలా న్యాయం అన్నాడు.
1: And he said, not to kill the cow and you're also just killing the bulls. Well, there's some justification.
0: అప్పుడు భగవంతు యొక్క సృష్టి లోపల ఉన్న భేదాన్ని చూపించాడు.
1: And the difference in God's creation was clearly shown.
0: లోకము లోపల
1: in this world.
0: గోవులు అన్ని కూడా మంచివి.
1: All cows are good.
0: కానీ బుల్స్ అంతా కూడా చాలా చెడ్డవి అని చెప్పినాడు.
1: And it said bulls are very bad.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: Then he said,
0: లోకంలో ఏవి అందంగా ఉంటున్నాయో యోచన చేసుకోమన్నాడు.
1: Just think what are those that are very beautiful.
0: గోవులు చాలా సింపుల్ గా ఉంటాయి.
1: The cows are very simple.
0: కానీ బుల్స్ చాలా అందంగా ఉంటాయి.
1: The bulls are very beautiful.
0: వాటి గోపురము, వాటి కొమ్ములు అవి చూసేటప్పటికే చాలా అందంగా వస్తుంటుంటాయి.
1: Their form, their strength, the horns, they are very beautiful.
0: బజారులో ఆడించడానికి గంగరెద్దులు కట్టుకొని వచ్చేటువంటి వాడు ఆ కొమ్ములు ప్రత్యేకంగా పెట్టేస్తారు.
1: And the bulls are made to dance in front of the doorsteps along the streets.
0: ఆ రాముడు ఎంత అందంగా ఉన్నాడు.
1: And how beautiful Rama is.
0: ఆ గోవు ఎంత ఇదిగా ఉంటుండాలి, సింపుల్ గా ఉంటుండాలి.
1: Whereas the cow is so simple.
0: కాబట్టి ఎద్దులు చాలా మంచివి అని అన్నాడు.
1: So bulls are very good.
0: ఇంతే కాకుండా
1: అటోందేస్
0: లోకములో ఎన్నో రకములైనటువంటి యొక్క జీవరాశులు ఉంటున్నాయి.
1: In this world there are many beings.
0: ఇవన్నీ కూడా మంచి చెడ్డలు పోషించేటువంటివే, కానీ లోకంలో అవి ఉపయోగపడేటువంటి ఒక పని నిమిత్తమై వచ్చినటువంటివి కాదు.
1: All beings have got a definite purpose behind. You cannot consider that they will all be in vain and useless.
0: కనుక మంచి చెడ్డలు రెండింటిలోనూ ఉన్నాయి, కానీ ఒకదాని అందు మాత్రమే లేదు.
1: Good and bad are present in both.
0: ఈ రకమైనటువంటి ఒక తత్వము రావణ మండోదరి ఎంత గొప్పవారు.
1: Ravana and Mandodari, they are very great.
0: వాడు ఎంతనో బోధించారు.
1: And Mandodari taught in different ways.
0: కనుక ఈ విధంగా లోకంలో చూస్తుంటే ఎన్నో మంచి చెడ్డలు ఉంటున్నాయి.
1: In this world, you find there's a mixture of good and bad.
0: ముఖ్యంగా
1: most importantly,
0: మనం పాటించవలసినటువంటి విద్యార్థులు.
1: The students should observe such an important thing.
0: విద్యార్థులు తమ గుణములను, ప్రవర్తనను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Students should have good conduct and character.
0: వాళ్ళు ఆ స్థితి ఎందు నుంచే వాళ్ళు ఉత్తములుగా మారుతారు.
1: Right from this age, you can certainly become good people.
0: కనుక విద్యార్థులు చాలా గొప్ప గుణములు సాధించుకోవాలి.
1: Students should have good character, virtues.
0: ఆ గుడ్ క్యారెక్టర్ వాళ్ళు సంపాదించుకున్నప్పుడే దేశం అంతా కూడా సుమంగళత్వంగా మారిపోతుంది.
1: When once the students are good, virtuous, men of character,
0: ఈ సుమంగళత్వం సాధించుకునే నిమిత్తమే సీతను కాపాడుకుంటూ వచ్చారు.
1: And therefore it is for this purpose the wisdom Sita is well protected by Rama and Lakshmana.
0: రామాయణం లోపల రాముడు తన యొక్క అంకితమును గావించి సీతను రక్షించడం కోసం పాటుపడ్డాడు.
1: In fact Rama struggled hard to protect Sita.
0: ఎక్కడికి పోయినప్పటికీ గుణమే ప్రధానము అన్నారు.
1: Wherever you go, character is important.
0: గుణం కలిగినటువంటి వారు ఎక్కడ ఉండినా వారు గొప్పవారే.
1: The men of character, wherever they live, they are great.
0: కనుక గుణంలో ఉంటున్నది కానీ మంచి చెడ్డలు ప్రవర్తనలో కాదు.
1: So good and bad are based on your character.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మన గుణమును చక్కగా పోషించుకోవాలి.
1: సో వి షుడ్ ఫాస్టర్ ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: గుణగణములు ఉండినటువంటి వాడే పురుషుడు అన్నారు.
1: ద వన్ విత్ గుణగణ, ద వర్చ్యూస్ ఇన్ క్యారెక్టర్ ఈజ్ పురుష, ద మ్యాన్.
0: కనుక ప్రతి రామాయణం ఎందుకు కానీ మనం పూజించుకునేటువంటి రాముని ఎందుకు కానీ గుణంనే ప్రధానంగా తీసుకున్నారు.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ రామా ఇన్ పర్టికులర్ హూమ్ వి వర్షిప్ హాస్ గాట్ సో మెనీ వర్చ్యూస్.
0: మనము చదువుకున్నామని చదువును మాత్రమే గొప్పగా భావించుకోరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి గుణము హీనుని గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఏ మీన్ పర్సన్ వుడ్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ మీన్ హ్యాబిట్స్.
0: ఎన్ని చదువులు చదివి ఏ నీతిని ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ మీన్.
0: తరచి చదువు చదువు తర్కవాదము గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈ పూర్ణవాదన పోకూడదు. మనం
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ ఆర్గ్యూ.
0: పూర్ణ గుణముకు మనం ప్రయత్నించాలి.
1: వీ షుడ్ హావ్ ది టోటల్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
0: మన దృష్టిని మన చెవులను సక్రమంలో పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ అవర్ విజన్ అండ్ అవర్ ఆడిషన్ ఇన్ పర్ఫెక్ట్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క పంచ ప్రాణములు ఎందుకూడను
1: ఇన్ ఆల్ ది లైఫ్ బ్రెత్స్
0: కన్నులు
1: అండ్
0: చెవులు నాలుక ఈ మూడింటిని మాత్రం కంట్రోల్ చేసుకుంటే వారే గొప్పవారు అయిపోతారు.
1: ఇఫ్ వీ కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్ కరెక్ట్ దెమ్ అండ్ పర్ఫెక్ట్ ఇట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: మంచి చూపు,
1: గుడ్ లుక్స్,
0: మంచి వినికిడి,
1: గుడ్ హియరింగ్,
0: మంచి యొక్క పలుకులు
1: అండ్ గుడ్ వర్డ్స్.
0: పలుకులు మంచివిగా ఉంటుండాలి.
1: అండ్ స్పీక్ సాఫ్ట్లీ,
0: సాఫ్ట్లీ ఉండాలి,
1: స్వీట్
0: గా ఉండాలి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అవి మూడు కూడా మనం రక్షించుకుంటే మనకంటే ఇంకా దైవం వేరే లేదు.
1: When once you protect and safeguard thought, word
0: ee moodu gunamunu unchukunnattu vaadu sakshat daiva swarupude
1: and will be the divine himself.
0: Karuka vidyarthulara, vidyarthiniulara,
1: boys and girls,
0: meeru talapulu manchiga pettukondi.
1: Have good thoughts.
0: Mee drushti manchidi teeskondi.
1: Have always good looks.
0: Mee yokka nalukuna manchiga, chevulu manchiga pettukondi.
1: And hear good.
0: ఇది ఏ మీరు చదివిన చదువులకు మూల కారణాలు.
1: అండ్ దిస్ ఇస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లెర్నింగ్.
0: ఇది ఏ మూలాధారంలో.
1: దిస్ ఇస్ ది మెయిన్ బేసిస్.
0: వీటిని సరైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడే రామాయణం అంతా కూడా మనం ఎంతైనా కూడా మనం మార్చవచ్చు.
1: వెన్ వన్స్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ యూ కెన్ గ్యాదర్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ మూడింటిని రక్షించుకునే నిమిత్తమే వేదశాస్త్ర ఇతిహాస పురాణంలో అంతా వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దీస్ త్రీ ఆల్ ది ఎపిక్స్ ఆర్ మెంట్.
0: ఈ నాలుగు వేదములు కూడాను మనిషిని ఉద్ధారం చేసే కోసమే వచ్చినాయి.
1: ద ఫోర్ వేదాస్ విల్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: కనుక విద్యార్థులారా, వేదాన్ని అలక్ష్యం చేయకండి.
1: స్టూడెంట్స్ నెవర్ నెగ్లెక్ట్ వేద.
0: ఏది తెలిసినప్పటికీ ఆ వేదం తెలిసినటువంటి కొంచెం మనసులో పెట్టుకుని ఉండండి.
1: యు మే నో లిటిల్ బట్ ప్రిజర్వ్ ఇట్.
0: మన పవిత్రమైనటువంటి భారతీయ వేదము అందరినీ ఉద్ధారం చేసే కోసం వచ్చింది కానీ చర్చ కోసం కాదు అని చెప్పి చెప్పారు.
1: ద వేదిక్ కల్చర్ విల్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ అండ్ ద లిబరేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అది మన వేదమును బోధించేటువంటి యొక్క పురాణమైనటువంటి పాత్ర.
1: అండ్ దిస్ వేదిక్ ప్రొసీజర్ పాత్ ఈస్ ది ఏన్షియంట్ వన్.
0: అప్పుడే మానవము మానవుడిగా భావించుకోవచ్చు.
1: Then only you can be true human being.
0: ఈ మూడు కూడా సల్లేనప్పుడు మానవుడు రాక్షసుడిగానే మారుతాడు.
1: When the hearing and our looks and thoughts are not in perfect unison, we will be demons.

0: ఎవరి పేరు రామా అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు మంచి గుణములు అనేటువంటి కొన్ని ఉంటాయి.
1: Whosoever that has the name Rama should have good qualities.
0: ఆ యొక్క గుణములను మాత్రం మీరు చూసుకోండి.
1: And we should look at these noble qualities.
0: ఈ పెట్టిన పేరుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకండి.
1: Don't attach importance to the name only.
0: ఆ నామం యొక్క గుణము తనందు ఉందా?
1: Whether these noble qualities are there or not. దాన్ని
0: పాటించి, దాన్ని వరించి, దాన్ని శ్రమించి మీ హృదయంలో భద్రం చేసుకోండి.
1: Therefore we should observe, put it into practice, all these noble qualities and virtues befitting the name of Rama, and then demonstrate, lead our lives.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 30th March 2004 in Prashanti Nilayam during the Ramanavami celebrations. Bhagavan named three important principles, namely right vision, right hearing and right speech, as the very essence of the Ramayana. He said that we must strive to uphold these at all times. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ఇంప్లికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: In order to propagate this truth in this vast world, it is taught by way of morality.
0: Dharmamune reeti annaru.
1: Dharma righteousness is the procedural aspect.
0: Dharmamune khyati annaru.
1: Tyaga sacrifice is khyati reputation.
0: Neeti, reeti, khyati. Ee moodinti oka ekatvamune manava jati.
1: Manava jati, human race, is the combination of the trinity, niti morality, riti the manner, khyati the reputation.
0: Kani duradrishtavashattu ee naadu bhautika lokamulandu ee niti riti khyati ee moodu kudunu kanipinchatam ledu.
1: Unfortunately, in the world today there is neither morality nor any procedural conduct nor a good name either.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెన్యువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: He repeated, recited the Vedic chanting.
0: జగత్తునందు కల పెద్దలందరిని కూడాను దర్శించాడు.
1: He visited all the elders of those times.
0: అన్ని సాధనలు యందు కూడాను తాను భాగమును వహించాడు.
1: He participated in every spiritual endeavor.
0: కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: He realized the ultimate truth that none of them would give the liberation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: He had a strong faith that the five life breaths are divine.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము
1: the five
0: ఇంద్రియములతో కూడినటువంటివి.
1: The five senses representing the sound, the sense of touch and so on, they are divine.
0: ee panchendriyamulanu pavitramaina margamulo pravesha petti anubhavinchatame nirvanam ani gurtinchadu.
1: He realized the basic fact that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu ivanni kodunu bhautikamainatunte yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical
0: activities.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడా అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: Kanukane samyak drishti ani cheppadu.
1: So he prescribed samyak drishti, good
0: samyak
1: vision.
0: Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak sevanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak maranamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములు సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్ టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, why not they be used in a sacred way?
0: ee nitram netramanu doshamainatundi margamulo praveshapetti
1: we make use of it in the mistaken direction.
0: Amida doshamulanta kudunu penchukuntunnadu manavudu.
1: We go on increasing our mistakes.
0: Manasi yokka tattvanni malinya parchukuntunnadu.
1: We are polluting our mind.
0: Manase malinyamaina inka manishi ee reetiga nirvanam pondagalaru.
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: Karaka motta mota samyak drishti.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhiruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kudanu praveshinchakunda chusukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: ఇట్ ఈస్ ద విజన్, ద లుక్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది.
1: ద వెరీ హ్యూమన్ లైఫ్ ఈజ్ కంటామినేటెడ్.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: ది లుక్స్ విల్ సర్టన్లీ లీడ్ టు సిన్ఫుల్ థింగ్స్.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు.
1: నిర్వాణ ఈజ్ అటైన్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ సైట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: బుద్ధుడు సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ అటెంప్ట్స్.
0: సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: హీ రెనౌన్స్ ది హోల్ లాట్.
0: సర్వలతో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ గాట్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ కాస్మస్.
0: ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
1: హీ అటైన్డ్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: ఫైనల్లీ హీ రెనౌన్స్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: ద రైట్ పాత్ టు లిబరేషన్ ఈజ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ so that we will make proper use of them and visualize the truth.
0: Chudinakulanu daiva samananga chudu.
1: We should have that divine approach to all forms that we watch.
0: Ee drishti premamayanga undali.
1: Our divine vision should be full of love.
0: Ee premamayamainatundi drishtiye manavatvaniki sariyainatti margamunu bodhisthundi.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the
0: satyanni bodhinchu cheyadaniki ee netramu nandinchadu.
1: God has given the gift of eyes so that we make proper use of them and visualize the truth.
0: Chusinakulanu daiva samana

0: So we have to develop the good sight, good looks now.
1: దీని వలన ఏకత్వం అనేది మనకు ప్రాప్తింపజేస్తుంది.
0: This will help us to develop the spirit of oneness.
1: సర్వల యందు కూడాను దైవత్వాన్ని గుర్తింపజేస్తుంది.
0: It will help us to realize the divinity in all.
1: దీనిని పురస్కరించుకొని ఈ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేవారు.
0: Veda says, basing on this principle, the truth is one, but the parts are many, represented by scholars.
1: సత్యాన్ని మనం గుర్తించి సత్య దృష్టితో పల మనం ఈ జగత్తును చూడాలి.
0: We should recognize this basic truth and see the world with the vision of truth.
1: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ అవర్ లుక్స్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
1: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
0: వెన్ వన్స్ యు లుక్ ఎట్ యువర్ ఫాదర్ యు అడ్రస్ హిమ్ యాజ్ ఫాదర్.
1: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
0: ద మూమెంట్ యు సీ యువర్ డాటర్ యు కాల్ హిమ్
1: ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
0: You have got varied attachments basing on the relationship.
1: ఎవరు తండ్రి ఎవరు బిడ్డ.
0: Who is the father? Who is the daughter?
1: మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever.
1: అందరూ ఒక్కటే.
0: All are one, in fact.
1: అందరూ దైవ స్వరూపులే.
0: All are basically divine.
1: కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి.
0: We have to sacrifice the feeling of plurality or diversity.
1: ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంత ఏమిటి? ఒకే కరెంటు.
0: Bulbs are many, but the same current flows.
1: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
0: The visualization of the self meant the experience of unity and diversity.
1: Ni atma atana atma itana atma ee bhedamulike ematram avakasam ivakoddu.
0: In the realm of the spirit or the soul there are no differences.
1: ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
0: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
1: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
0: The human quality requires unifying the diversity.
1: భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గము.
0: Division, duality is the wrong path.
1: కనుక మనము భిన్నమైనటువంటి మార్గమును ప్రవేశించకూడదు.
0: We should never be in the dual path.
1: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: We should have unified look.
1: సమ్యక్ దృష్టి మొట్టమొదట బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
0: The first teaching of Buddha is samyak drishti, good vision.
1: తదుపరి samyak vak.
0: Thereafter samyak vak, good word.
1: Vak ఒకటిగానే ఉండాలి.
0: We should speak only one.
1: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
0: It should not be agitated.
1: అసత్యంగా ఉండకూడదు.
0: It should not be lie.
1: అన్యాయంగా ఉండకూడదు.
0: Or injustice.
1: అక్రమంగా ఉండకూడదు.
0: Or improper.
1: హింసగా ఉండకూడదు.
0: It should not be violent.
1: Anudvegakaram vakyam satyam priti hitam chettannaru.
0: Whatever we speak should not be agitating, it should not be disturbing, it should be so pleasing, comforting and sweet.
1: Mana vakku hitanganu priti ganu udvegam lekundanu undali.
0: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can speak obligingly.
1: Kanukane samyak vakku annadu.
0: Good word is prescribed.
1: Pavitramaina vakku kante minchinatuvanti daivattvam vere okati ledu.
0: The sacred talk is the divinity.
1: Ee vakke shabda brahmamu.
0: This sound verily is divine.
1: Kanukane shabda brahmamayi చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
0: డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ 8 ఫార్మ్స్ దట్ విచ్ ఆర్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా వాక్కును ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never go back.
1: ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
0: We should see that we are not agitated.
1: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
0: We should never

0: స్పీక్ ఇన్ ఎ హార్ష్ వే.
1: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన?
0: స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ us to speak in a way we are expected.
1: సర్వం ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
0: When we are all one, there is no chance to be agitated.
1: అన్ని అద్దములు యందు తన ప్రతిబింబానే చూస్తున్నప్పుడు ఒక అద్దములో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
0: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
1: అన్ని కూడాను మిర్రర్స్ వంటివి.
0: All bodies are like mirrors.
1: కాని ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
0: You see your own reflection in these mirrors.
1: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
0: You talk in a pleasing way with the reflection.
1: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
0: There's no other god beyond love.
1: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
0: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
1: Aa hrudayam nunchi prema choopule vastuntayi.
0: We'll develop loving looks.
1: Aa prema nunchi prema shravaname vastuntadi.
0: We listen in a loving way.
1: Aa prema nunchi prema thoughts e vastuntayi.
0: Out of the heart full of love we entertain thoughts of love.
1: Aa prema nunchi prema కర్మలే ఆచరిస్తుంటావు.
0: అల్టిమేట్లీ దే విల్ ల్యాండ్ అప్ ఇన్ లవింగ్.
1: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవటం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
0: యూ డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యూ హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
1: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్
1: నీవు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
0: You have exerted, strained and earned money.
1: ఈ ధనాన్ని ఒక బ్యాంకు లో డిపాజిట్ చేశావు.
0: You have deposited this money you have earned.
1: ఆ ధనము నీదే.
0: That money is yours.
1: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
0: You deposited for safety.
1: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
0: The bank manager has certain regulations.
1: నీవు నేను కట్టిన కదా డబ్బు, ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
0: Because the money deposited is yours, you cannot claim any time.
1: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
0: The manager wants you to bring a check, sign it and draw the money.
1: నీ చెక్కే త్యాగము.
0: The check is sacrifice.
1: నీ ప్రేమనే సిగ్నేచర్.
0: The love is signature.
1: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
0: When once you submit the check affixing your signature, you draw the money.
1: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమునే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
0: The manager God has with him the money that you have deposited, the money of love.
1: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
0: Get the check of sacrifice.
1: ఆ త్యాగం అనే దాని పైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
0: Affix the signature of love.
1: అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
0: Then surrender it to the chairman of the bank.
1: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
0: Then you will get your own money.
1: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to withdraw money.
1: ఇది యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
0: This is the way to become comfortable.
1: ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
0: This is the path towards sanctity.
1: ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
0: This is the path to liberation.
1: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమతత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
0: All that you have earned the love can be drawn through the sacrifice.
1: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
0: దో గాడ్ ఈ సాక్రిఫైస్
1: ధనము నీదే అయినప్పటికీ,
0: దౌ ద మనీ బిలాంగ్స్ టు యు,
1: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
1: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
0: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
1: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
1: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
0: హావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
1: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
0: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్డ్రా ద మనీ.
1: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
0: యూ హావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
1: ఈ బ్యాంక్స్ వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
0: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
1: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
0: విల్ ఎనీ బ్యాంక్ గివ్ యూ మనీ బై మీర్ ఆస్కింగ్?
1: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
0: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
1: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
0: The check of love has got to be submitted to the God, the chairman, whose form you have been meditating and contemplating.
1: Indian bank lo check nu katte chesi corporation bank ku check iste corporation bank vaadu dabbu istara?
0: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
1: కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
0: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ బ్యాంక్ చెక్కే నీవు ఇవ్వాలి.
0: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
1: ఆ చెక్ పేరే త్యాగము.
0: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
1: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
0: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లవ్.
1: నీ పేరు ఏమిటి?
0: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
1: ఏ బ్యాంకు లో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
0: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
1: అదే లవ్, లవ్, లవ్.
0: దట్ ఈస్ లవ్.
1: Love is God. Live in love.
0: That's what Bhagavan says. Love is God. God is love.
1: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు.
0: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
1: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
0: This Buddha called it as good word, good speech.
1: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రమే ఏమాత్రమే ప్రవేశింపకూడదు.
0: There will be many changes in our heart.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మాత్రం మార్చకూడదు.
0: We should never change our love.
1: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
0: With this love, following the path of sacrifice, you can earn God's grace.
1: ధనం అనగా ఏమిటి?
0: What is money?
1: కరెన్సీ నోట్స్ కాదు.
0: Is not currency.
1: జ్ఞాన ధనము.
0: It is the wealth of wisdom.
1: ప్రేమ ధనము.
0: It is the wealth of love.
1: ధర్మ ధనము.
0: Wealth of righteousness.
1: ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి.
0: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
0: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
1: కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
1: ఇంతకాలం నేను సాధన చేశాను.
0: I did so many spiritual tasks.
1: ఏం ఫలితం పొందాను నేను?
0: What is it I got?
1: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
0: One is very much worried because of that.
1: ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
0: There was no any positive result.
1: నేను కాలమును వ్యర్థం చేశాను.
0: I wasted my time.
1: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండమని.
0: I would have been very comfortable had I realized the waste of time.
1: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
0: I made all the qualities, traits, gifted to me by God, unsacred.
1: పరిసరు పరసగంధాదులు ఈ పంచప్రాణములు అందించాడు.
0: The five life breaths are present in everyone.
1: దీనికి భేద సాధారణమైనటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds of money.
1: దీనికి పూరనేటువంటి భేదములు లేదు.
0: They have no differences on grounds.
1: అందరి యందు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: The five elements are present in all.
1: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో, ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
0: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
1: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
0: for this worldly life,
1: అనేక రకములైన మార్గమును అనుసరించి,
0: we follow varied paths,
1: చెడ్డ మార్గమును పట్టి,
0: we go in the wrong way,
1: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the God's gift of life.
1: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: We are misusing the speech faculty.
1: ఇతరులను దూషించడము.
0: We accuse.
1: ఇతరులను విమర్శించడము.
0: We criticize.
1: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
0: We hurt others.
1: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
0: We hurt them by accusing them, using harsh words.
1: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
0: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
1: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
0: Then you can call it సమ్యక్ వాక్, good word.
1: తరువాత సమ్యక్ శ్రవణం.
0: Then comes good audition.
1: చెవునిచ్చాడు భగవంతుడు.
0: God has given us ears.
1: ఎందుకోసము?
0: Why?
1: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
0: Not to listen to gossip.
1: కాదు కాదు.
0: No.
1: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
0: They are like loud speakers.
1: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
0: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
1: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
0: The sound should show the reflection of the spirit.
1: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
0: The vibrations of the soul should percolate through the ear, the speaker.
1: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
0: So God has gifted these loud speakers.
1: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్రెడ్.
1: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ.
1: ఆత్మ అందరియందు ఒక్కటే.
0: ద సోల్ ఈజ్ వన్.
1: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
0: దర్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్.
1: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
0: That the soul is uniform in
1: all.
0: In fact, no difference, no change.
1: Atma, atma swarupame.
0: Atma is atma.
1: ఇలాంటి ఆత్మ కేవలము ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
0: We have to fill it up with the spirit of the self, with love.
1: ఇది ఒక పాత్ర.
0: This is a tumbler.
1: ఈ పాత్రలో ఏమీ లేదు.
0: The tumbler is empty.
1: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
0: You can fill it up with water.
1: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
0: Or syrup.
1: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
0: You can fill it up with milk.
1: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
0: Or buttermilk.
1: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది.
0: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
0: అవర్ హార్ట్ ఈస్ అ టంబ్లర్.
1: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
0: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
1: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
0: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
1: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
0: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
1: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
0: దెన్ యూ డోంట్ టు అస్పైర్ ఫర్
1: నీ శాంతి నీ నుంచి ఆవిర్భవిస్తుంటాది.
0: ద పీస్ విల్ emanate from within.
1: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది.
0: The peace will originate within you.
1: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
0: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
0: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈజ్ సీక్రెట్.
1: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
0: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
1: కనుక నీవే నీవు దీన్ని మాలిన్యపరచుకునేటువంటి కానీ అది ఎప్పుడు కొన్ని పరిశుద్ధము.
0: ఇన్ఫాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
1: నిశ్చలం, నిస్వార్థము.
0: ఇట్ ఈస్ సో ప్యూర్, అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యు
1: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
0: What is this cause for ruin?
1: Samyak drishti lekapovatame moola karanam.
0: The main cause is the absence
1: samyak
0: of good vision.
1: Samyak vaku lekapovatame moola karanam.
0: Absence of good word
1: samyak
0: is another reason.
1: Samyak sravanam lekapovatame moola karanam.
0: Absence of good listening.
1: Kanukani ee yokka panchabhutamulu kudanu panchatattvamulu kudanu pavitramaina reetiga maarchukunnappude neeku samyak drishti labhistundi.
0: When once we sanctify all the five senses, we develop the sacred looks to begin with.
1: Annintiki moola karanam hrudayame.
0: The heart is the main source.
1: Hrut plus daya hrudayam.
0: Hrut plus daya is hrudaya.
1: Adi eppudu kudunu dayato koodinatundi.
0: The heart is full of compassion.
1: Aa dayane prema.
0: That compassion is love.
1: Premane compassion antaru.
0: Love is compassion.
1: Kanuka ee yokka aneka perlato koodinatundi okate prema.
0: Is only love that's called in different terms.
1: Ek prabhu ka anek naam.
0: One God has many names.
1: Prema ane oka peru pettaru.
0: We call it love.
1: Satyam ane peru pilto pilustunnaru.
0: We call it by truth.
1: Dharmam anetundi premato aadukuntunnaru.
0: Other times we play with the word righteousness.
1: Shanti premato anubhavistunnaru.
0: We experience by way of peace.
1: Tyagam anetundi danto jeevichutunnaru.
0: We live with the spirit of sacrifice.
1: Ivanni kudunu oke aatmaku peru.
0: All have got same source atma.
1: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to experience this unity in diversity.
1: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
0: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
1: దీని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
0: He has given up all the sensual feelings.
1: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
0: He could understand all the fleeting sensual pleasures of this world are useless.
1: ఇవన్నీ బంధనతో కూడినటువంటి యొక్క senses అని భావించాడు.
0: He also understood the senses will lead to bondage.
1: మానవుని చెరబడడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
0: He has recognized the facts that the senses will ruin you.
1: మానవత్వాన్ని నిర్మూలంగా ఆవించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
0: He has understood the senses will ruin the human quality.
1: కన్న భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
0: He has sacrificed the wife and the son.
1: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: Yes, developed the renunciation slowly.
1: అంతా జరిగిన తర్వాత
0: at the end
1: తనకు ఈ శబ్దములను అన్నిటి కూడా త్యజించిపోయాడు.
0: Yes, sacrificed even listening.
1: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
0: He has known this unity.
1: అప్పుడు ఆనందపడుతున్నాడు.
0: That oneness gave him bliss.
1: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
0: ఆనంద ఇస్ రేషన్.
1: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
0: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
1: ఆనంద,
0: ఆనంద,
1: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
0: యు కెన్ ఆల్సో ఎంజాయ్
1: ఆనందాన్ని పది మందికి పంచగలవు.
0: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
1: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
0: ఇస్ నాన్ డ్యూయల్
1: గగన సదృశ్యం
0: ఎథీరియల్
1: విశ్వమిత్యాది లక్ష్యం
0: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ఏమ్ వన్
1: నిత్యం
0: విమలం
1: అటలం సర్వదీ సాక్షిభూతం
0: ఇట్ ఇస్ ది ప్యూర్ unsullied eternal immortal the witness
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేత నీవు కట్టుబడిపోతున్నావు. కలలు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
0: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్?
1: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
0: యు హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యు బీన్ ఎ మంకీ.
1: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
0: మంకీ ఆల్సో హాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
1: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
0: యు ఆర్ నాట్ ఎ మంకీ, యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
0: యు షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
1: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: You should be full of love.
1: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
0: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
1: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు.
0: At the time of birth every child cries.
1: ఎందుకోసం ఏడ్చాడు?
0: Why?
1: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాలని నేను.
0: The child cries at the time of birth.
1: ఆనందం నుంచి నేను పుట్టబోతున్నానే.
0: You have come to this world.
1: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
0: Feeling so bad for being separated from the soul. So the child cries.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
0: Having been born while crying, if we leave this world crying, what are its life? What is the aim of life?
1: కాని నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఏడుస్తూ నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ క్రైయింగ్.
1: ఏడుస్తూ జీవిస్తున్నాను.
0: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
1: కట్టకర్ మీకు పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
0: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
1: నేను సాధించినది ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్?
1: కాదు కాదు,
0: నథింగ్ ఐ అటైన్.
1: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
1: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యూ హావ్ టు ఫాలో.
1: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
0: When can you die smiling?
1: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడు నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలు.
0: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
1: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
0: One has to die smiling, joyfully.
1: చావు ఏమిటి?
0: What is death?
1: కేవలం డ్రెస్సును మార్చటమే.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
0: This life is just a sort of a
1: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
0: This dress you have put on in this life, you will change in the next.
1: డెత్ అంటే చావటం అని కాదు.
0: Death is not the absence.
1: నిర్వాణము.
0: It is nirvana.
1: ప్రతి మానవుడు కూడా నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
0: Everyone wants liberation.
1: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి?
0: What effort we are making to attain this.
1: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
0: Let us deposit all the merit that we have accrued over the past lives.
1: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
0: This merit is safe in his bank.
1: ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
0: God gives interest further to the principal amount.
1: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
0: As you receive the interest, how should you get it?
1: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
0: Take the check, put your signature, submit to the manager God.
1: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
0: God will give you check book.
1: అది ఏ త్యాగము?
0: చెక్ బుక్ ఈ
1: త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
0: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
1: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
0: యు హావ్ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్, బట్ యు షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
1: మానవునికి ప్రేమ త్యాగం రెండు చాలా అవసరము.
0: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టు సాక్రిఫైస్ అండ్ లవ్.
1: ప్రేమ త్యాగంలో రెండు కూడా అనేకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
1: అనుభవిస్తూ చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ బిన్ డూయింగ్
1: విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు.
0: గాడ్ హెస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
1: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
0: హి ఇస్ షవరింగ్ లవ్.
1: కానీ దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
0: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్. కారణం
1: ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
0: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
1: కరుగునే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
0: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: భగవంతుడు దయామయుడు,
0: గాడ్
1: దేవ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
0: గాడ్ ఈస్ కంపాషనేట్, హీస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
1: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
0: How is that we lose God's love?
1: నీ ప్రకృతి భావం నీలో నిండిపోయినాయి.
0: You are full of worldly feelings.
1: ప్రాకృతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
0: You are not with the passing feelings, temporary ideas, you are not able to receive love.
1: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
0: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్ లెవెల్,
1: అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
0: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బీ ఎంప్టీ?
1: తలబుర్ర అది ఖాళీ కాక ఈయన సుకృతము నింపనగునా?
0: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్?
1: ఈ తల లోపల
0: fill your head with the lots of stuff.
1: భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
0: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, గాడ్స్ గిఫ్ట్?
1: దాన్ని పారబోయి,
0: ఎంప్టీ ది హోల్,
1: దాన్ని త్యాగం చేయి,
0: సాక్రిఫైస్ ఇట్,
1: దీన్ని నింపుకో,
0: ఫిల్ ఇట్ విత్ లవ్.
1: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
0: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
0: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యు డు.
1: యోగం చేస్తున్నావు.
0: వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: అర్థం లేని యోగం చేస్తున్నావు.
0: మీనింగ్ లెస్,
1: అనర్థమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
0: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగా యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
0: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
1: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
0: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
1: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రోగా ద డిసీజ్.
1: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
0: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: మనసును పవిత్రము గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
0: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the result.
1: Kanukane think it the mind, we think it. Anaga nee yokku bhavamunu pavitramainuga pettuko.
0: Make your thoughts sacred.
1: Appude neeku pavitramain putti vilavistuntai.
0: Then you get all that is sacred.
1: Kanuka hudiyanni pavitram chesukodaniki taginatundi sadhana emiti?
0: What is that spiritual path that would sanctify your
1: heart? Dhyanam kaadu.
0: It is not meditation.
1: Japam kaadu.
0: Not penance.
1: Yogam kaadu.
0: Not yoga.
1: Evi prayojanam mukku mooskoni kucchuntunte neeku yogama?
0: You catch hold of your nose and call it yoga. No.
1: ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
0: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
1: అది ఏ నీ ప్రాణము?
0: దట్ ఈస్ లైఫ్.
1: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ లైఫ్.
1: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
0: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఆక్సిజన్ పీల్చుకో.
0: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
1: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
0: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
1: కానీ ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
1: ఆక్సిజన్. నీ హృదయం నుంచినే వస్తుండాలి.
0: ది ఆక్సిజన్ ఇస్ విత్ ఇన్ యు.
1: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
0: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
1: హెడ్. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
0: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
1: ఇవన్నీ విషమయమైన గాలులే.
0: దే ఆర్ ఆల్ పాయిజనస్.
1: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
0: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
1: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
0: ఇన్హేల్ దట్ నెక్టరైజింగ్ ఫీలింగ్.
1: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ the darshan of God, the sparshan conversation with God.
1: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
0: You see people.
1: కానీ ఆ ప్రజలు ఎవరు?
0: భగవ
1: స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ డివైన్.
1: ఆ భావాన్ని నీవు తలుచుకో.
0: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
1: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
1: కనుక చూచేదంతా కూడా భవిత్రమే.
0: ఆల్ ద
1: అంతా భగవంతుడే.
0: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
0: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
1: భగవంతుడికి ఒక రూపం లేదు.
0: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: స్థానం లేదు.
0: ఆర్ నేమ్.
1: అన్ని స్వరూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని ఆకారములు తనవే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపములలోనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫామ్.
1: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
0: వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్.
1: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు విష్ణు బొమ్మను తీసుకునేది విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మల చేత వచ్చిందా?
0: ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ కృష్ణ దే ఆర్ ఆల్ ది పెయింటింగ్స్ ఆఫ్ రవివర్మ.
1: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
0: దే ఆర్ ఆల్ ద పెయింటింగ్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్.
1: భగవంతుడికి ఏ రూపము లేదు.
0: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
1: ఈశ్వర సర్వస్వరూపుడు.
0: గాడ్ ఈస్ కాస్మిక్.
1: ఈశ్వర సర్వభూతానాం ఇదావాసం ఇదం సర్వం.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: సర్వం కలివిదం బ్రహ్మ.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఎక్కడ చూసినా కానీ దైవమే.
0: ఎవ్రీవేర్ యు కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: దైవంగా భావించుకో. నీ తల్లిని దైవంగా భావించుకో. నీ తండ్రిని దైవంగా భావించుకో. నీ భార్యను దైవంగా భావించుకో. ఇది సరైన ఉత్తమమైన మార్గము.
0: ద నోబుల్ పాత్ వాంట్స్ యూ టు కన్సిడర్ యువర్ మదర్ గాడ్. యువర్ ఫాదర్ హస్ గాడ్.
1: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంత పురందము ఎవరు?
0: ఆఫ్టర్ ఆల్ ద వైఫ్ హాస్ బికమ్ యువర్స్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్. ప్రయర్ టు దట్ హూ ఈ
1: నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమెవరు?
0: The motherhood has come after begetting you.
1: Passing clouds.
0: These relationships have come like passing clouds.
1: Comes and goes, comes and goes.
0: Passing clouds come and go.
1: But morality comes and grows.
0: But morality comes and grows.
1: కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: With the sense control you can achieve anything.
1: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధకహ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
1: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
1: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
0: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
1: చిన్నదానికి కోపం వస్తుంది.
0: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవరీ సింపుల్ థింగ్.
1: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
0: ఫర్ ఎవరీ సిల్లీ థింగ్ ఈస్ మిజరబుల్.
1: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వం నీకు కుదురుతుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: అన్నిటినీ సమత్వంగా తీసుకో.
0: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: ఒక కొడుకు పుట్టాడు.
0: He has a son.
1: Santoshichchao.
0: Be happy.
1: Koduku poyadu dukkistunnavu.
0: When once a son is born,
1: poyindi evaru?
0: Who is born and who has disappeared?
1: Koduku poyetunte passing clouds.
0: Both birth and death are passing clouds.
1: Kaga ee passing clouds tisukoni manamu imagine chesukuntunnamu.
0: We just imagine things basing on the passing cloud.
1: Ee marriage ani mirage ni chustunnamu.
0: We just in the name of marriage you see only mirage.
1: Mirage ni chusi enta sepu nee udaham teerchukuntavu.
0: Watching the mirage you cannot quench your thirst.
1: Ekkada chusina neeru gaane kanipistundadi.
0: Mirage appears as if there is water.
1: Neeru kanipistune untundadi.
0: As you run ahead
1: ni daham teerede eppudu
0: you don't find water.
1: Mirage lo inte undetundi phalatham.
0: This is the result out of a mirage.
1: Kaani nee kartavyanni nirvartinchu.
0: Do your duty sincerely.
1: అది నిజమైనటువంటి మార్గము.
0: That is the correct way.
1: Duty is God.
0: Work is worship. Work is worship.
1: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
0: Consider work as worship.
1: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
0: Let duty be God.
1: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
0: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
1: నీ ఉండటం వల్ల ఇల్లు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ స్టే.
1: నువ్వు చేరటం వల్ల ఆఫీసు.
0: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్.
1: చదవటం వల్ల స్కూల్.
0: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
1: స్కూల్. కానీ పెట్టినవి కాదు.
0: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్. బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
1: కానిది పోనిది ఒక్కటి ఉంది.
0: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇన్ వన్.
1: స్వరూపులారా,
0: ముఖ్యంగా
1: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
1: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
0: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
1: ఒకటి వస్తుంది పోతుంది.
0: వన్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ రెండవది వస్తుంది పోదు.
0: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజన్ గో.
1: ఈ మూడవది పోదు రాదు.
0: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
1: అజ్ఞానము,
0: ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
0: Ignorance comes and goes.
1: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
0: Wisdom when once it comes it stays.
1: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
0: The knowledge of the self it neither comes nor goes.
1: నిత్యంగానే ఉంటుంటది.
0: It is permanent, eternal.
1: ఎప్పటికీ నిత్యంగానే ఉంటుంటది.
0: It is eternal.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: It is changeless.
1: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
1: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్.
1: పుస్తకాలు పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
0: We read books so many and throw them out.
1: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got the matter in books?
1: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
0: Matter of the book, పుస్తకా is out of మస్తకాల head. మస్తకం
1: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
0: So all the stuff in the book, పుస్తకా is taken into మస్తకాల head.
1: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు మస్తకం కాదు.
0: The knowledge of the self is neither పుస్తకా the book or మస్తకాల head.
1: స్థానము.
0: It present in the heart.
1: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
0: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
1: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
1: చేసుకో.
0: Understand clearly.
1: నీవు కోరవలసినటువంటి కోరు.
0: Have the correct desire.
1: నీకు ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: నువ్వు కోరవలసింది అన్నమే.
0: You should desire for food.
1: దాన్ని భోంచేసి.
0: Eat well.
1: ఆకలి తీరుతుంది.
0: Appease your hunger.
1: అయితే మానవునికి ముక్తి కావాలి.
0: But man wants liberation.
1: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
0: What is this ముక్తి liberation?
1: కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
0: ముక్తి లిబరేషన్ ఈజ్ నాట్ ఎయిర్ కండిషనింగ్ బిల్డింగ్.
1: కాదు కాదు.
0: నో.
1: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
0: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ముక్తి.
1: ఆకలి ఒక ముక్తి.
0: అండ్ దిస్ హంగర్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
1: భుజించితే ముక్తి వచ్చేసింది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
1: ఇదంతా లౌకిక ముక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్ ఫుల్ఫిల్మెంట్. సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
1: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
0: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
1: ఆరోగ్యానికి ముక్తి.
0: దిస్ ఈస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
1: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
0: మైండ్ నీడ్స్ లిబరేషన్.
1: ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
0: మైండ్ విచ్ ఈస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ. This is psychological liberation.
1: ఇవన్నీ కూడా నువ్వు భౌతిక ముక్తులే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
1: నిజమైన ముక్తి ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ లిబరేషన్?
1: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఆత్మ ఒక్కటే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఏకాత్మ
1: సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ సౌల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
0: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
1: దీనిని నిర్వాణము అన్నారు.
0: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
1: ఈ నిర్వాణము.
0: వాట్ ఈస్ దిస్ నిర్వాణ?
1: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
0: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
0: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
1: మొట్టమొదట
0: ద ఫస్ట్
1: సంఘ నీతి.
0: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
1: పాప భీతి.
0: Fear of sin.
1: Satyani. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
0: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: పాప భీతి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ప్రేమను చూస్తే ఆనందించాలి.
0: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్
1: సంఘం చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
0: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
1: అది నిజమైన నిర్వాణము.
0: That is true liberation.
1: కనుకని పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
0: Never be close to any sort of sin.
1: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి.
0: The pennidhi is the true wealth. Is sannidhi the proximity of God.
1: కానీ మూర్ఖులైనటువంటి మానవులు,
0: మ్యాన్ హూ ఇస్ ఎ ఫూల్,
1: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
0: కుడ్ నాట్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
1: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
0: హీ ఎక్స్పెక్ట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ధ్యానంలో ఏమీ లేదు.
0: నథింగ్ ఈస్ దేర్ ఇన్ మెడిటేషన్.
1: జీవితమే వే ఆఫ్ లైఫ్.
0: అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: అదే నిజమైన ధ్యానము.
0: ఎ పర్టికులర్ మెడిటేషన్.
1: దోమ నడుస్తున్నావు నీవు.
0: యు వాక్ అలాంగ్ ద రోడ్.
1: ఆ దోమ పైన నీవు దృష్టి లేకుండా పోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ watchful as you walk,
1: drive chestunnavu,
0: you face the danger.
1: Ee drive nu sariyina roju road lo pravesh pettinappude adi neeku cheyam kalugutundi.
0: As you drive in your car along the road, you should be watchful.
1: Lekapothe akkada accident vachestundi.
0: Or else you will be met with an accident.
1: Kabatti prati okkati kudunu mana life anta kudunu dhyaname.
0: The whole life is a matter of meditation.
1: Prati dani endukudunu ekagrata avasaramu.
0: Concentration is necessary.
1: Ee ekagrata anetundi dhyanam avutunda?
0: Can concentration be meditation?
1: Idi kevalam concentration.
0: It's just the beginning concentration.
1: Kani idi nijamaina dhyanam kaadu.
0: It's not meditation.
1: Ee concentration ku atheetamanga povali.
0: One should transcend concentration.
1: Appude nijamainatundi dhyanamu.
0: Then lies meditation.
1: Manobhavalu stambinchi povali.
0: Then the all thoughts should be withdrawn.
1: Ee thoughts gunnu raakunda chuchukovali.
0: You should be free from thoughts.
1: Adi nijamainatundi.
0: That is the state of meditation.
1: Okka oka samayam lopala
0: at one time
1: gopikalandaru kuda ee margamne anusaristhu vacharu.
0: Gopikas were adopting the same procedure.
1: Krishna paine ఒక మార్గము, ఒక దృష్టి.
0: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
0: ఎ న్యూ హౌస్ వైఫ్, ద బ్రైడ్ కేమ్ దేర్.
1: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
0: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
0: And Krishna was born there.
1: Krishnudi intil nundi nen jyotham techukunte naa illu kudunu Krishna kutumbanga maaripothundi.
0: If I bring that light from the residence of Krishna, I will also be sacred if I visit that house.
1: Deepam teesukondi aa deepanni muttistu undali.
0: So she has gone there with the lamp to light it.
1: Aa jyoti velugutu undadi.
0: It was
1: aa jyotilo ee Krishnudini chustundadi.
0: She was watching Krishna in the light.
1: Chustunu chey kuda marchipoyindi.
0: And she has forgotten the hand.
1: Ee cheyyanta kaalipothundadi.
0: The hand was burned.
1: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
0: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
1: ఏదో వాసన వస్తుందా యశోద పరిగెత్తి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు?
0: As your hand is burning, why are you standing like that?
1: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
0: And she has just kept the hand out of the flame and sent her out.
1: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
0: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపిక.
1: ఏమిటి
0: ఈ మ్యాడ్ క్యాప్, వై డస్ షీ డూ దట్?
1: అంటించుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతుంది కానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుంది.
0: ఆఫ్టర్ ఆల్ షీ కేమ్ దేర్ టు లైట్ హర్ ల్యాంప్, బట్ ఇన్స్టెడ్ షీ గెటింగ్ హర్ హ్యాండ్ బర్న్.
1: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
0: అండ్ దెన్ షీ ఆస్క్డ్ సుగుణ, వై ఆర్ యు స్టాండింగ్ లైక్ దట్?
1: అమ్మా, ఆ జ్యోతిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, నేను ఏ విధంగా వదిలిపెట్టి రావాలి?
0: యాజ్ ఐఎమ్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ ఇన్ ద ఫ్లేమ్, హౌ కెన్ ఐ గెట్ అవే ఫ్రమ్ దట్ స్పాట్?
1: ఈ గోపికలందరూ ఎగిరినారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ గోపికస్ వర్ డాన్సింగ్.
1: సుగుణకు కనిపించెనంట, మనసు గుణకు కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించెనంట, మనసు గుణకు కనిపించెనంట.
0: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
1: ఆ సుగుణకు కనిపించాడట నందుని ఇంట.
0: సుగుణ కుడ్ సీ కృష్ణ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు.
0: వేర్? ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన గుణములు పవిత్రమైన పుట్టివిగా ఉండాలి.
0: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి
1: సేక్రెడ్. మన చర్యలు పవిత్రమైన పుట్టివిగా ఉండాలి.
0: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: మన దృష్టి పవిత్రమైన పుట్టివిగా ఉండాలి.
0: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
1: మన వాక్కు పవిత్రమైన పుట్టివిగా ఉండాలి.
0: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
0: దెన్ వన్స్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్, యు ఆర్
1: దైవాన్ని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
0: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ, సర్చింగ్ ఫర్ యూ.
1: ఒక దీంట్లో రాస్తూ వచ్చేసాడు బైబిల్ లోపల.
0: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
0: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ పిచ్చి?
0: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
0: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
0: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
0: ద గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
0: అండ్ వెన్ ఈస్ not a good man, naturally is a bad man.
1: Kanaka manam bad man kaakoddu, good man kaavali.
0: Never be a bad man, be a good man.
1: God man kaavali.
0: You should be a God man.
1: Appude neevu nijamainatuvanti okka manavattvam dharinchinanduku saarthakam avutundi.
0: There lies the fulfillment of human life.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Meer andari endu undinatundi prema parishuddhamainatundi.
0: There's pure love in all of you.
1: కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
0: బికాస్ ఆఫ్ అదర్ ఇల్యూజన్స్, వరల్డ్లీ థాట్స్,
1: దానివల్ల మన విలువ తగ్గిపోతుంది.
0: అవర్ వాల్యూ హ్యాస్ గాన్ డౌన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు గివ్ అస్.
1: మీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
0: యు హావ్ గాట్ గోల్డ్ చైన్.
1: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
0: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
0: యాజ్ ద ప్యూర్ గోల్డ్ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
0: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్,
1: ప్యూరిటీ తగ్గిపోయింది.
0: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
0: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
0: యు ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
1: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
0: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
1: మరింత కాపర్ కలిపినావు.
0: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకడ బంగారు విలువనే పోయింది.
0: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
0: సిమిలర్లీ మ్యాన్ ఈజ్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి ఒక కాపర్ ను కలుపుకుంటున్నాడు.
0: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈజ్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
0: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
0: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
1: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
0: బికాస్ ఇట్స్ మిక్స్డ్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
0: అండ్ సో ఇస్ నాట్.
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
0: టుడే మ్యాన్ హ్యాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
0: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్.
1: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: సత్యము మానవతా విలువ.
0: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
0: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: పీస్ మానవతా విలువ.
0: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
0: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు
1: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
0: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రెస్పెక్ట్.
1: మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
0: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
0: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్ ఎనీ.
1: జన్మల యొక్క ఫలితం చేతనో మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటి
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
0: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
0: ఇన్ఫాక్ట్ ఈవెన్ ద టీచింగ్.
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
0: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
1: మోక్షం కాదు ఇక్కడ.
0: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
1: నీలో ఉండినటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
0: యు జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్.
1: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
1: పాప భీతిని నీవు పెంచుకోవాలి.
0: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
0: వెన్ వన్స్ యు అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
0: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
0: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పశువుకి ఇంత లేదు.
0: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
0: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్.
1: మానవునికి పాప భీతి రావాలి.
0: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality in society.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
0: The one unit of these three is liberation.
1: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
0: Let us follow proper path. First control our senses.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
0: we have to memorize this thing.
1: Charge isthu povali.
0: And we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
0: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
0: In a good company we charge ourselves.
1: Kaabatti ee charge chesukuntu nuvu danni anusaristhu pote nuvu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayar avutaru.
0: By charging our spirits you will be certainly ideals in society.
1: Govinda Krishna jai Gopala Krishna jai Gopala bala bala raja Krishna jai.

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్, ప్లెంటీ, ప్రాస్పెరిటీ, బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: Man, since ancient times, has been struggling hard, passing through varied experiences, could not realize till this date the bliss.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: The culture of Bharat is unshakable.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ద హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్, nor the creation would help it to increase it, because it is eternal and immortal.
0: Itti samskrutini ee naadu vidyarthulu marchipoyi anantamainatunti chikkulaku guriyai shantiki dooramai aanandaniki atyanta dooram avutu vacharu.
1: Such culture of Bharat is forgotten by students totally, and so they are full of problems and agitations, and hence they have lost peace and the state of bliss.
0: Prachina Bharatiyulu vaari yokka anubhootulanu, vaari yokka aanandamunu, vaari yokka anubhavagulanu 10 mandiki chaatutu anubhavistu aanandistu vacharu. Marchipoyi అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి శాంతికి దూరమై ఆనందాన్ని

0: పది మందికి చాటుతూ అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ భారతీయస్ హ్యాడ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్. దే హ్యావ్ బీన్ పబ్లిసైజింగ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను విదేశీయులు కూడాను సత్యాన్ని గుర్తించి దేశాన్ని ఉద్ధరించే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: ద వాల్యూ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ఫారినర్స్ యాజ్ ద వన్ దట్ వుడ్ హెల్ప్ ఫార్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ల్యాండ్.
0: అమెరికా దేశస్థుడైనటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు,
1: అమెరికన్ బై నేమ్ ఈజ్ హైలీ రెప్యూటెడ్ వన్.
0: ఒకనొక సమయం లోపల తల్లిదండ్రులు చాలా బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: హిస్ పేరెంట్స్ పాస్డ్ త్రూ ద పీరియడ్ ఆఫ్ పావర్టీ.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: మదర్ అట్ దట్ టైమ్ స్ట్రికెన్ బై పావర్టీ కుడ్ ఎర్న్ హర్ లైవ్లీహుడ్ బై స్టిచింగ్ ద ఓల్డ్ వర్న్ క్లోత్స్.
0: తండ్రి కార్పెంటర్ పనిచేసి తను తెచ్చుకునేటువంటి ఒక స్వల్ప ధనముని తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: Father eked out his living by serving as carpenter, by earning little money every day.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: This boy Lincoln had many difficulties.
0: చదువు నిమిత్తమై పది మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: He was attending his school in the company of rich people.
0: కాని తాను ధరించినటువంటి ఒక గుడ్డలు చాలా పాతవి. కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగిచ్చి పంపిస్తూ ఉండేటువంటిది.
1: The dress he wore was stitched one, old cloth, spoiled cloth, specially stitched for him by his mother.
0: ఈ లింకన్ చూచి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: The other classmates of Lincoln made fun of him.
0: ఈ poor fellow మా వెంట ఎందుకు రావాలి?
1: How is that this poor fellow is following them to school?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డట్టీగా ఉంటుండదు అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: The classmates made fun of him that it's not possible to bear them any longer, telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln
1: and he's following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: అమ్మ అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: The boy returned shouting mother mother and fell at her feet.
0: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: Mother inquired, what happened my son, what is it, why is it that you are so sad?
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: The boy said, my classmates made fun of me on my way to the school.
0: నేను ధనహీనుడనని దరిద్రుడనని చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: All my friends look down upon me because I am very poor, that my dress is also of not good quality. They don't want to have any friendship with me.
0: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: The mother said, don't feel sad.
0: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know our position and act accordingly.
0: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులం కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our

0: 8.
1: మనకు ధనకనక వస్తు ఆహ్నాదులు లేవు.
0: We don't have comforts and conveniences.
1: మనము శ్రీమంతులము కాము.
0: We are not rich.
1: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
0: We have to understand our position and face the situation with all the courage.
1: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
0: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
1: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
0: అవర్ ఫ్రెండ్స్ నీడ్ నాట్ నెసెసరీ.
1: మన బంధువులా శ్రీమంతులు కాదు.
0: Our relations are not rich either.
1: మనకు తగినటువంటి వారే మనకు లభించారు.
0: In fact, we have got those whom we deserve.
1: దీనికి నీవు బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: మనము ఒక్క దీని యందు మాత్రమే మనం గొప్పవారము.
0: In fact, we are rich in one consideration.
1: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
0: In fact, our true wealth is self-confidence.
1: ఈ ఆత్మ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
0: There cannot be any richer man than us. Then once we have this
1: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
0: Money you have today, you may not
1: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
0: The happiness that you have today may not last.
1: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవము మారినటువంటిది.
0: But the self-respect and self-confidence are changeless.
1: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
0: Strengthen this spirit of self-confidence.
1: ఇది నీకు సర్వ సౌభాగ్యములు కూడాను చేకూరుస్తుంది.
0: This will give you all the wealth.
1: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
0: Let anyone say what they like.
1: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
0: None can contradict.
1: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
0: None can criticize that.
1: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
0: Self confidence is essential to everyone.
1: ఆత్మవిశ్వాసమే లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
0: No one can survive, live without self confidence.
1: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
0: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
1: Na dhanam atmane.
0: The true wealth is
1: na bhagyam atmane.
0: The true wealth is
1: the spirit. Atma gauram kosam nenu bratuktunnanu.
0: With this self confidence and the strength
1: of the self gauram lenipunti samayalo nenu bratiki prayojanam emiti.
0: Without self respect, what for should I live?
1: Kanuka na atma gaurame na yaka pradhanamainatuvanti aasti.
0: Therefore self
1: chestunnadu.
0: Self respect is my property, that what he declared.
1: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
0: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
1: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
0: When he was promoted to the next class, there was no problem.
1: ఇంటిలో ద్వీపాలు లేవు.
0: In fact, there was no lighting facility at home.
1: తల్లి నెమ్మదిగా పిలిచి,
0: మదర్ కాల్డ్ హిమ్,
1: నాయన 6 గంటలకే నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
0: మదర్ సెడ్, బెటర్ యు హ్యావ్ యువర్ ఫుడ్ బిఫోర్ 6 o'clock ఇన్ ది ఈవినింగ్.
1: మన ఇంట్లో చీకటిగా ఉండేప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
0: దో ఇట్ ఈస్ క్వైట్ డార్క్ అట్ హోమ్, యూ హావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ లైట్.
1: ఆ వీధి జ్యోతి లోపల దగ్గర పోయి నువ్వు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
0: Better you go to the street lights, read there and get through the exam.
1: Talli aagan sirsa vahinchi Wellington aa veedhi light degariki velli chaduvukuntu vachadu.
0: Lincoln followed the command of the mother and studied under the street lights.
1: Ee vidhanga chadivi uttirundayyadu.
0: Having studied like that,
1: kramakramena kudanu unnatamainatuvanti oka class ni teeskunnadu.
0: And he passed in high grades.
1: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
0: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. హీ కుడ్ హ్యావ్ ఫుడ్ వన్ డే అండ్ హీ హాడ్ టు ఫాస్ట్ ద నెక్స్ట్ డే.
1: ఒక టీ కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
0: హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై ఇట్.
1: కానీ రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం, పండుకోవటం.
0: వెల్ అట్ నైట్ హీ యూస్డ్ టు డ్రింక్ వాటర్ అండ్ గో టు స్లీప్.
1: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
0: మదర్, షీ వాస్ లిటరలీ టచ్ బై ది సీన్ అండ్ సెడ్, ఎవ్రీ బాయ్ షుడ్ హ్యావ్ సమ్ ఫుడ్ బిఫోర్ హీ గోస్ టు బెడ్.
1: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ రిచ్ ఫుడ్ ఎట్ హోమ్
1: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నారు.
0: In fact, she spent the whole night stitching the old cloth, and by selling it, she could have 2 rupees.
1: తాను పస్తుండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుని కావిస్తూ వచ్చింది.
0: She fasted, but yet she could supply food to her son, and who passed well in his tests.
1: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
0: And Lincoln stood in distinction in his class.
1: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
0: Everyone spoke very high of him.
1: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే నా ఆత్మవిశ్వాసమే నాకు ఇంత విశ్వాసాన్ని పోచింది.
0: Everyone very much surprised because such a poor boy, how is that you could have that kind of
1: courage?
0: He said it's only self-confidence and self-respect that gave him all
1: the courage.
0: And he said my main property is self-confidence.
1: ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
0: He never uttered a lie for any reason.
1: సత్యమే నా ప్రాణం.
0: He considered truth as his breath.
1: ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
0: In fact, the truth is God in this world.
1: సత్యము మారుటకు వీలు లేదు.
0: Truth is changeless.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
0: Under any circumstances, truth remains as truth.
1: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
0: The truth verily is my God.
1: అని ధైర్యంతో కూడా సాధించు వచ్చాడు.
0: With all the courage, he was successful.
1: కట్టకడపటికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
0: At the end of his studies, he could serve as a clerk in some office.
1: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
0: As clerk, he did his duties sincerely, dutifully.
1: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
0: Having been pleased with his services, he was promoted.
1: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
0: With this he could even supply food to his parents, and since then there was no shortage actually speaking.
1: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
0: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
1: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకు అందరికీ తెలుసు.
0: You all know the kind of teaching of a mother.
1: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవిస్తూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: Though mother fast, the parents pass through many difficulties, they don't reveal them to their children and yet bring them well.
1: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికీ తెలిసిపోయింది.
0: The Lincoln's fame has spread far and wide.
1: ఎక్కడ చూసినా గానీ బో లింకన్ చాలా సత్యవంతుడు.
0: Everyone could know that he is న్యాయవంతుడు, is one of justice.
1: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికి లేదు.
0: None has these two, the truth
1: and justice. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
0: All have come to know the name and the greatness of Lincoln, young and old.
1: తన పాత క్లాస్ స్నేహితులంతా వచ్చి లింకన్,
0: all his old classmates came and said, Lincoln,
1: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
0: Next month we have elections.
1: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
0: This country needs a person like you.
1: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
0: We want a leader of truth.
1: ఈనాడు రాజకీయం లోపల ఈ సత్యం అనేది అత్యంత దూరం అయిపోయింది.
0: In the field of politics there is no trace of truth today.
1: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: There is no justice at all.
1: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
0: This country needs people like you, they said.
1: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
0: Everyone pressurized him and encouraged him to contest.
1: ఆయన చెప్పాడు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
0: He said, I have to think of my position.
1: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
0: My mother told me to behave as per my situation.
1: నా శక్తి చాలా చిన్నది.
0: Well, I can't afford.
1: నేను ఆశించడం పెద్దది.
0: What I want is something bigger.
1: నాకు తగినటువంటిది కాదు.
0: this is not good for me.
1: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
0: When I don't like it either, how is it I can?
1: న్యాయరీతిగా అందరికి వారికి నచ్చ చెప్తూ వచ్చాడు.
0: He was trying to convince them.
1: కానీ ఎవరు వినలేదు.
0: Nobody paid heed. కడపటికి
1: పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
0: Elders also pressurized him.
1: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
0: They all have encouraged.
1: నాయన మేమందరూ హెల్ప్ చేస్తాం.
0: All came and said, we'll help.
1: నీపోటి బాలుడు, నీపోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజమునకు నాయకుడు కావాలి.
0: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
1: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
0: And he won triumphantly in the elections.
1: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
0: This news came to his mother.
1: ఆమె భరించలేని ఆనందంతో
0: she could not control her ecstasy.
1: కుమారుని పోయి కరుచుకుంది.
0: She hugged her son.
1: నాయన నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
0: Son, you won in the election. You have occupied exalted position, and you are the one of truth. Well, I don't need to live any longer.
1: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంత సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
0: You had full faith in my word, and you could win.
1: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంత విజయానికి కారణం చేసింది.
0: It is only your self-confidence that brought you the victory.
1: నీ ఆత్మవిశ్వాసం ఏ నాటికి నీవు వదలవద్దు.
0: Never give up this self-confidence.
1: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
0: కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ గాన్.
1: ఈనాడు ఇంతటి పరిస్థితి తెచ్చింది ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవమే.
0: సో వాట్ ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ఆర్ దీస్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ధైర్యం
1: చెప్పి
0: షీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్.
1: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
0: యాజ్ షీ వాస్ జస్ట్ వాచింగ్ మెనీ ఎల్డర్స్ కమింగ్ క్లోజ్.
1: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికీ గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
0: ఆల్ వర్ సర్ప్రైజ్డ్ ఇన్ కమింగ్ టు నో దిస్.
1: ఏదో బీద బాలుడు,
0: పూర్ బాయ్,
1: ఏ దిక్కులేనటువంటి వాడు,
0: ఇలాంటి
1: వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం,
0: హౌ డి బికమ్ ప్రెసిడెంట్
1: అని అనుకునేటప్పటికి తల్లి చాలా ఆనందించింది.
0: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ
1: హ్యాపీ. నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
0: Son, you have dedicated your life to God.
1: భగవంతుడు నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
0: It's God brought you up to this state.
1: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
0: దిస్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: సత్యం యొక్క ప్రభావమే.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
1: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
0: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇది స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి
0: అండ్ షీ వాంటెడ్ హిమ్ టు ప్రే ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ దిస్.
1: రిక్షా లోపల ఆఫీసుకు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
0: అండ్ హీ ట్రావెల్ ఇన్ రిక్షా అండ్ టుక్ ఛార్జ్.
1: కారు కూడా లేదు.
0: హీ డిడ్ హ్యావ్ కార్.
1: కాదు, మన స్థితికి ఇదే సరే.
0: This is one what I
1: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ హిస్ మదర్.
1: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ స్ట్రెంజస్ హార్డ్ వర్క్ దట్ హెస్ పుట్ ఇన్ సర్వింగ్ ఎస్ ఎ కార్పెంటర్ హీ కుడ్ నాట్ సఫర్ ఎనీ లాంగర్. ద ఫాదర్
1: తల్లి కూడా కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడాను బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
0: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్. షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్.
1: కానీ ఇంట్లో ఎవరు సహాయం లేదు.
0: షీ డైడ్. నోబడీ హెల్ప్డ్ హిమ్.
1: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
0: And nothing could be done. He got remarried.
1: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
0: అండ్ the lady is a virtuous one.
1: Lincoln chaala premato chustu vachindi.
0: And she looked after Lincoln with all love.
1: Nee peru prachistulu nee pendiki naa pendiki purame nenu vinnanu.
0: Son, I could hear your name and fame even before I
1: nee aatmavishwasame ninnentati sthitiki techindi.
0: Your self confidence brought you up to this.
1: Nee aatma gauravanni andukuntunnavu.
0: You have all the self respect.
1: Intakante em kavali?
0: What more is to be solicited?
1: అని ఆమె కూడాను కుమారుణ్ణి చాలా వర్ణించింది.
0: షీ టు ప్రైజ్డ్ హర్ సన్.
1: ఆ వేళవేళకు ఆ బిడ్డకు తగినటువంటి ఆహారాన్ని అందించడము.
0: ద స్టెప్ మదర్ సర్వ్డ్ హిమ్ ఫుడ్.
1: వాడిని చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
0: అండ్ షీ ఆల్సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
1: మరి కొంతకాలమునకు
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: తండ్రి మరణించాడు.
0: ద ఫాదర్ డైడ్.
1: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి అన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
0: Your father and your mother.
1: నేను stepmother. నేను కన్నదానని కాదు చాకిందానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదు అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
0: The stepmother felt so sad. Talking to her son, look here, I am not sure whether I would be able to take care of you well or not.
1: Kani Lincoln chaala aanandinchi ilanti talli naaku chikkutundani nenu anukoledu.
0: Lincoln said, I never thought that
1: ee kaalam lopala maarutallu intati premanu chuptarani nenu bhavinchaledu.
0: I never expected the stepmother would shower her love.
1: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పని చెప్పి
0: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్.
1: అన్ని విధాల ఆమెను కొంతవరకు సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: దీనికి తగినటువంటి లింకన్
0: ది లింకన్
1: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
0: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
0: He visited him having come to know that Lincoln occupied high
1: post. Lincoln athani kudunu cheptu vachadu.
0: And Lincoln told him,
1: Nayana manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manavulu uddarincheetvantidi.
0: He told his friend, neither wealth nor position would come to your rescue. No,
1: manaku satyame manavulu rakshistundi.
0: It's only truth that would protect you.
1: Ee aatmavishwasame manu poshistundi.
0: The self confidence will help your sustenance.
1: ఆత్మ పైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
0: Repose confidence in you.
1: నీ ఆత్మ విశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
0: With self confidence do your duty.
1: కట్టగడపడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
0: What was the job that his friend was doing?
1: బూట్లకు పాలిష్ వేయటమే.
0: He was just polishing the shoe.
1: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
0: He was also selling the newspapers, daily papers.
1: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
0: He was also serving as a caterer, cleaning the cups there the hotel.
1: Inka avi kodanu panchi cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
0: When time was available he used to help other children in writing the addresses on the envelopes.
1: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
0: The children also used to pay him for the service.
1: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
0: His handwriting was perfect, legible.
1: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
0: while he was writing addresses on the
1: ఈ లింకన్ చెప్పినటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
0: with all this spirit of self confidence
1: ఆ కవర్ వారికి తిరిగి అడ్రస్ తో వెనక్కి ఇచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
0: When he was passing on the envelope back to them he used to say God bless you.
1: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
0: That was the magnitude of self confidence.
1: God bless you, God bless you.
0: And he always said God bless you.
1: ఆ పిల్లలు కూడాను God bless you, God bless you అని చెప్పేటువంటి.
0: The children also responded likewise telling God bless you.
1: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
0: We cannot say the nature of the heart or the temperament.
1: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
0: the innocent children
1: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో God bless you, God bless you అనేటప్పటికి ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
0: Whole heartedly they said God bless you, God bless you.
1: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
0: Their hearts are sacred.
1: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
0: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్ గాడ్ బ్లెస్.
1: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
0: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ
1: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ధి అయిపోతూ వచ్చాడు.
0: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
1: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
0: ఆఫ్టర్ ది డిమైజ్ ఆఫ్ లింకన్
1: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు
0: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్
1: అతని సుబోధనంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు
0: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్స్
1: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్.
1: చూచారా బిడ్డలు
0: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెండ్
1: అలాంటి చిన్న వయసు లోపల
0: అట్ దట్ టెండర్ ఏజ్
1: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి
0: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: దైవ భక్తి చేత
0: విత్ ది డివోషన్
1: సత్యాన్ని ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ది ట్రూత్
1: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటి గట్టి పుట్టారు చూడండి.
0: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్ టు వాట్ పొజిషన్ దే
1: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ
1: కాలం వేరు కావచ్చు దేశం వేరు కావచ్చు
0: కంట్రీస్
1: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును
0: మేబీ ది
1: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
0: బీ దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
1: విశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
1: అలాంటి విశ్వాసం చేత
0: with that confidence.
1: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
0: And the people have come up very well in life.
1: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
0: This confidence, it went on increasing among the citizens.
1: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
0: Earlier, there was no faith in God.
1: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
0: Later, seeing the example of Lincoln, they developed faith in God.
1: ఈ విధమైన ఆదర్శపుచ్చు ఒక్కడుంటే కూడా చాలు.
0: Such an ideal man, enough if we have one.
1: ప్రదోషి దీపకశ్చంద్ర ప్రభాతో దీపక రవి పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్
1: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
0: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్
1: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
0: For all the three worlds, the one of righteousness. It is dharma that gives light, brilliance in all the three worlds.
1: Atarvata suputra.
0: Then good son.
1: Ee suputude mana inchi taramani nilipettuntadu.
0: In fact, a good son is the very light of the entire family.
1: Aa gauravani ni pettechunte vaadu suputrude.
0: And is a good son who will uphold the good name of the family.
1: Meerandaru kuda nu suputrulu kavali.
0: You should all be good children, good sons.
1: Suputrulaipoyi Bharatadesam yokka paristhitini taarumaaru chesi manchi marganga tippali.
0: You should change the present position and see that it's going to be ideal.
1: Yodalu mee hrudayanni motta motta maarchukondi.
0: First transform your heart.
1: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
0: దాట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి అరౌండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
0: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి, యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
0: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
1: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
0: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్. మీరు
1: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ కులం.
1: మతం యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
1: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ అనియందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
0: ది సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవన్.
1: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మానిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే
0: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్
1: కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమకు దూరం అయిపోతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
1: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
0: What's our culture?
1: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
0: That which is refined is culture.
1: అనగా పవిత్రముగా ఆవించబడినటువంటిదే సంస్కృతి.
0: That which is made sacred is culture.
1: ఒక ఒడ్డు పండుతాయి మనకు.
0: And here we have paddy.
1: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
0: We don't partake paddy as
1: ఈ ఒడ్డును దంచి
0: and it has to be thrashed.
1: పొట్టును వేరు చేసి బియ్యాన్ని ఉడికించి
0: and the rice has to be boiled.
1: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
0: So it has to be thrashed, husk has got to be removed.
1: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
0: And this is all due to refinement and polishing.
1: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
0: All the husk is removed.
1: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
0: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
1: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
0: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
1: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
0: దెన్ ఓన్లీ దాట్ వీ ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
0: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
1: parishuddhani cheyatamu.
0: It will be purified.
1: Manam deenini aanandanga aaraginchatamu.
0: Then we partake it happily.
1: Aaraginchinatundi maname aarogyanni pondutamu.
0: The food that's partaken will give you strength.
1: Aarogyamainatundi okka deham nande aarogyamaina manasu kuda untadi.
0: A healthy body will have healthy mind.
1: Chaala mandi manasu veru ఆరో దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు.
0: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ, మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: కాదు కాదు కాదు,
0: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
0: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: మన మనస్సు దేహాన్ని ధరించినటువంటిది.
0: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
1: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
0: Without this mind, what for is the body?
1: కనుకనే ప్రాచీన సంస్కృతి మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహో అన్నారు.
0: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
1: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
0: And it's the mind that's most important one possessed by every living creature.
1: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
0: The mind should entertain sacred thoughts.
1: కనుక ప్రతి మానవుడికి దేహము మనస్సు ఈ రెండు కూడా ఒకదారి కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
1: ఇంటర్లీన్డ్. మనసు ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనస్సు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ యాజ్ ద వెస్చర్.
1: మనసు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ ఎ లెవెల్.
1: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
0: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
1: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
0: వెరీ హై డిగ్రీస్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్?
1: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
0: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
1: ఫుడ్,
0: ద ఫుడ్
1: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
0: ద ఫుడ్ సప్లై టు యూ
1: ఆనందాన్ని అందించడం లేదు.
0: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
1: ధనము,
0: ద మనీ
1: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
0: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
1: ఆనందాన్ని పంచడం లేదు.
0: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
1: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
0: మోస్ట్ ఇంపార్టెంట్
1: దేహము మనసు.
0: What most important two are here?
1: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
0: How to maintain the body?
1: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
0: How to purify the mind?
1: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు నాడు చక్కగా గుర్తించాలి.
0: Students will have to clearly understand these two aspects.
1: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
0: We have to purify the mind.
1: దేహాన్ని తగినటువంటి రీతిగా పోషించుకోవటం.
0: And see that the body is healthy.
1: ఈ రెండు బాగా ఉండినప్పుడు
0: మీరు
1: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
0: You become a total man.
1: దేహం ఆరోగ్యంగా ఉండి
0: the body is healthy.
1: మనసు సరిలేకపోతే
0: when the mind is not proper,
1: half man.
0: You are only half man.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
0: With these two, body and the mind.
1: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
0: The modern education does not shape you as a true man.
1: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
0: In fact, you should be a total man, true man.
1: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనసు, దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
0: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్, ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
1: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
0: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
1: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
0: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
1: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
0: యూ కెన్ నెవర్ బి హెల్తీ విత్ ద మైండ్.
1: గుణము చేతనే మనకు కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ద వర్చ్యూ దట్స్ నెసెసరీ.
1: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
0: ఎవ్రీ స్టూడెంట్ టుడే
1: కలిమి, బలిమి, చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
0: దీస్ త్రీ వీ హ్యావ్ బట్ వీ డోంట్ హ్యావ్ క్యారెక్టర్.
1: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫర్? గుణము
1: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఇస్ ద ఫ్రెండ్షిప్?
1: హలో హలో అంతే వెళ్ళిపోతున్నాడు.
0: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
1: కనుకని ఈ కలిమి, బలిమి, చెలిమి మూడింటిపైన ఆధారపడకూడదు, గుణం పైన ఆధారపడాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
1: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
0: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్.
1: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
0: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఎస్ అన్ ఐడియల్ వన్.
1: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
1: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
0: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
1: తల్లిదండ్రులను పోషించి
0: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్,
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి
0: డెమాన్స్ట్రేటింగ్ ఐడియల్ లైఫ్,
1: వారిని సంతృప్తి పరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
0: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
0: సంస్కృతి కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్సింగ్
1: మనలో ఉండేటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
0: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
1: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
0: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి గివెన్
1: అప్. చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
0: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు
1: బ్యాడ్ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
0: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
1: అది మన సంస్కృతి.
0: దట్స్ అవర్ కల్చర్.
1: కనుకని సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
0: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
1: అందరూ కలిసి మెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు, కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
0: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
1: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వారి మనం జీవించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్ ఇస్ నో
1: స్టేజ్ కి టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
0: ఆన్ ద స్టేజ్ వి సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్
1: కానీ సిస్టర్స్ వలె బ్రదర్స్ వారి మనం పాటిస్తున్నామా?
0: బట్ డు వి యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వి సే?
1: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
1: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
0: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్ యు ఆర్ ట్రూ
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
0: ఇట్ వాజ్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: వాళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
1: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటుంటే ఎంత గొప్పది.
0: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
0: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
0: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
0: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
1: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
1: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
0: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ద ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
1: idi modati dinamu.
0: This is the first day.
1: Motta motta manamu shariramunu manasunu taginatvanti parishuddhamu gavinchukoni
0: we should purify, cleanse our body and the mind.
1: Ee prachiru cheppinatvanti okka matalanu aachanalo petti
0: and we should practice the old dikta, the teachings of
1: ancient. Nirantaram kodunu smaristhu raavali.
0: We should think of the teachings of the old.
1: Ee intan talli cheppinatvanti okkate okati pedda bodha.
0: The biggest teaching of the father of Lincoln is only one.
1: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
0: He said self confidence is our property.
1: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
0: Without this self confidence you are a pauper, a beggar.
1: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for is the worldly property?
1: కనుకనే ఆత్మవిశ్వాసం కావాలి.
0: So self confidence is needed.
1: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్
1: హోల్డ్. ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
0: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
1: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
0: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్
1: ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
1: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్ వర్డ్.
1: హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి మార్నింగ్?
0: వీ సే గుడ్ మార్నింగ్, వాట్ ఈస్ దాట్?
1: గుడ్ అంటే ఏమిటి? మార్నింగ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
1: న్యాయంగా చూస్తే మార్నింగే లేదు, ఈవినింగే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
1: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నాం, సూర్యాస్తం అయితే ఈవినింగ్ అంటున్నాం.
0: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
1: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
0: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
1: చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యోజాయత.
0: Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night.
1: Surya chandradu susthiramainatundi vallu.
0: And the moon and sun are steady there.
1: Okaloka samayam lopala
0: at one time
1: Sita Ramulu marriage chesukune munduga
0: before she got married to Rama
1: Shivadhanas vettadaniki vachadu Ramudu.
0: Rama came there to lift up this bow.
1: Vachadu Shivadhanas ettadu.
0: He came and lifted that Shivadhanas.
1: Kani
0: but
1: ఆమె చాలా బాధపడుతుండాలి.
0: షీ వాస్ ఫీలింగ్ సాడ్.
1: చంద్రమా మనసో జాతః, నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
0: అండ్ my mind is the moon.
1: అసంతృప్తిగా ఉన్నాడు.
0: He is dissatisfied.
1: ఆ చంద్రుని తృప్తి పరచాలి.
0: And I should satisfy this moon, the
1: mind. ఆ చంద్రుని తృప్తి పరిచినప్పుడే నాకు శాంతి కలుగుతుంది.
0: I'll be peaceful if only the mind, the moon is satisfied.
1: అని ఆమె చాలా ప్రార్థిస్తూ వచ్చింది.
0: She went on praying.
1: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
0: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
0: She was sharing the same with Rama.
1: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
0: ఐ ప్రే టు
1: చంద్రుని యొక్క నిరాశను చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
0: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: అండ్ దెన్ రామ సాడ్
1: ఈ అవతారం లోపల
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్
1: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
0: దట్ చంద్ర మూన్ నేమ్ ఈజ్ అటాచ్ టు మీ.
1: రామ చంద్ర రామచంద్ర అని
0: దాట్స్ ద హోల్ నేమ్ రామ చంద్ర.
1: ఇంతేకాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: వచ్చే జన్మం లోపల
0: ద నెక్స్ట్ లైఫ్
1: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
0: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్ విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్
1: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు
0: అడ్వెంట్ ఆఫ్
1: అర్ధరాత్రి సమయం లోపల
0: మిడ్ నైట్
1: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
0: When Nanda was carrying on the head the child Krishna, it was moon who could have the vision of the manifestation.
1: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
0: సో రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
1: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
0: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ సీక్రెట్ స్టోరీస్ సీక్రెట్ ఐడియల్.
1: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద స్పిరిట్ ఆఫ్ ది embodiments of love.
1: ఏది మనకు లేకపోయినప్పటికి
0: we may not have anything.
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
0: Self confidence develop.
1: ఆత్మను గౌరవించండి.
0: Have self respect.
1: ఏ ప్రతివాడిని కూడాను వ్యక్తిని కూడాను మనం గౌరవించండి.
0: Respect everybody.
1: హలో బ్రదర్
0: address everyone as brother.
1: హృదయపూర్వకంగా చెప్పండి.
0: Wholeheartedly.
1: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ డూయింగ్ సో.
1: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
0: డూ నమస్కార్ హోల్ హార్ట్.
1: ఏమిటి ఈ నమస్కారం యొక్క అంతరాత్మ?
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం?
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
0: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ టెన్ టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్
1: నమస్కారం చెప్పాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
1: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం? నమస్కారం రెండు కూడా చేతి కూడా చేయదు. నమస్కారం అండి గొడ్డతో కొట్టినట్టుగా వచ్చింటుంటుంది నమస్కారం.
0: దే డు నమస్కారం యాజ్ ఇఫ్ దే ఆర్ అప్లైయింగ్ యాక్ట్స్ ఆన్ ద బాడీ ఇస్ నాట్ సో.
1: నమస్కారము
0: నమస్కారం
1: రెండు కూడాను రెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లాగో భంగమయ్యే ఎరుకు విలువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసేంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
0: ద థమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బోత్.
1: ఇదే దైవంతో సమానము.
0: దట్స్ డివైన్.
1: ఈ వేదకుటి లేకపోతే ఎన్ని విరేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
0: వితౌట్ ద థమ్ ద ఫోర్ ఫింగర్స్ ఆర్ యూస్లెస్.
1: ఈ దశేంద్రియములు కలిపి
0: విత్ ఆల్ ద 10 సెన్సెస్
1: ఈ రెండు తమ్ములు హృదయానికి పెట్టుకుని
0: అండ్ జాయినింగ్
1: ఇది నమస్కారం అని చెప్పాలి.
0: అండ్ దెన్ డు నమస్కారం.
1: హృదయం నుంచి వచ్చేటువంటిది నమస్కారం.
0: అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: ఏన్షియంట్ సేజెస్ లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఆనాడు
0: those days
1: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
0: in the wild forest
1: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం
0: there wild animals around
1: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు
0: the place inhabited by
1: demons ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
0: the saints and sages moved fearlessly.
1: వాళ్ళకి ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
0: how could they have courage?
1: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి.
0: lions were just passing
1: కానీ వాళ్ళకి భయం లేదు.
0: they were fearless.
1: వాళ్ళు దేహాభిమానం లేదు.
0: they didn't have body attachment.
1: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరించారు.
0: They have got attachment to the self or the spirit and not to the
1: body. Astram yeviti.
0: What was their weapon?
1: ఆత్మవిశ్వాసమే ఆస్త్రము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ దేర్.
1: ఆత్మవిశ్వాసమనే అస్త్రం చేత ఆ అరణ్యంలో సంచరిస్తూ వచ్చారు.
0: విత్ ది వెపన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కుడ్ మూవ్ అబౌట్ ఫియర్లెస్లీ ఇన్ ద ఫారెస్ట్.
1: అందువల్లనే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: సో దే కుడ్ ప్లే విత్ లయన్.
1: పులులతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: దే కుడ్ ప్లే విత్ టైగర్.
1: భయమే లేదు.
0: దే హడ్ నో ఫియర్.
1: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
0: దే వర్ కరేజియస్ సో దే కుడ్.
1: ఈ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
0: వన్ కుడ్ బి కరేజియస్ ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్.
1: ఈనాడు మనం ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
0: వీ సే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ అట్ ఆల్.
1: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్ వితౌట్ సెల్ఫ్
1: కాన్ఫిడెన్స్. దాన్ని మనం సాధించాలి.
0: వి షుడ్ అచీవ్ దిస్.
1: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు,
0: టుడే స్టూడెంట్స్,
1: ఆత్మవిశ్వాసము ఆత్మ నమ్మకమే లేదు.
0: దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహం ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
0: దే వాంట్ టు ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ వేర్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్, హియర్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
1: సర్వభూతానాం.
0: It is present in all beings.
1: Sarvata paadipadam.
0: It is spread all over.
1: Sarvata uchi siromukham.
0: It is spread everywhere.
1: Sarvata stutimalloki.
0: It is present everywhere.
1: Sarva utishtati. Ekkada chuchina unnatundi aatma okkate.
0: It is a self or spirit or atma that is present everywhere.
1: Pillalandaru chakkaga vicharana cheyochunu.
0: Students can inquire.
1: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
0: The air that you breathe, where is it?
1: ఎక్కడ చూసినా ఉంది.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ కంటికి కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: చేతికి చిక్కదు.
0: యూ కెన్ క్యాచ్.
1: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ దిస్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
1: అలాంటిదే ఆత్మ.
0: సిమిలర్ ఇస్ ఎయిర్.
1: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఆల్సో ది స్పిరిట్.
1: ఆత్మ అనగా
0: ఆత్మ
1: ప్రాణ సంబంధమైనటువంటిది.
0: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
1: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
0: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: మన ప్రాణమే ఆత్మతత్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్.
1: నీ ప్రాణమే లేకపోతే నీవు ఎట్లా ఉన్నావు?
0: Without this life, how do you
1: How are you able to breathe? పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్.
1: గాలి, నీరు,
0: వాటర్,
1: శబ్దము,
0: ది సౌండ్,
1: ఈ యొక్క స్పర్శ, అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ, రూప, రసగంధాదులు,
0: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దే ఆర్ ఆల్ డివైన్.
1: బుద్ధుడు బోధించినటువంటిది.
0: దట్ వాజ్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
0: హీ హెర్డ్ ఆల్ దట్.
1: ఎంతమంది పెద్దల్లో దర్శించాడు.
0: హీ విజిటెడ్ మెనీ నోబుల్
1: పీపుల్. ఎంతమంది పెద్దలు రాసినట్టు గ్రంథాలలో చదివారు.
0: హీ హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
1: ఏమీ అర్థం కాలేదు.
0: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: కట్టకడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
0: హీ హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
1: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
1: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
0: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
0: దే ఓన్లీ టీచ్ టూ ఇంటూ త్రీ.
1: రెండు రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
0: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటూ టూ ఇస్ ఫోర్?
1: ఈ రెండును ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
0: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ, దెన్ ఇట్స్ ఫోర్.
1: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
1: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
0: ఇట్ వాజ్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
0: అండ్ దెన్ హీ వాజ్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
1: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
0: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
1: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
0: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్
1: సాటిస్ఫాక్షన్. కాదు,
0: నథింగ్ రాంగ్.
1: కానీ అందులో లేదు.
0: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
1: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
0: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
1: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
1: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
0: అండ్ ఆనంద వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: బుద్ధుని యొక్క చిన్న తినితల్లి కొడుకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: స్టెప్ బ్రదర్
0: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తల్లి కాచారు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
1: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
0: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
0: బాడీ ఇస్ నెగటివ్.
1: నేను పాజిటివ్.
0: ఐఎమ్ ద పాజిటివ్.
1: నెగటివ్ ను త్యజించక తప్పదు.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
1: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకోకపోవటం చేతనే,
0: యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్.
1: దేహాభిమానం పెంచుకోవటం చేతనే
0: యువర్ బాడీ అటాచ్మెంట్
1: ఆత్మాభిమానం క్షీణించిపోతున్నాయి.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
0: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
1: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
0: యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
0: యు డూ యువర్ డ్యూటీ.
1: దేహాన్ని పోషించవలసింది.
0: యు హ్యావ్ టు మెయింటైన్.
1: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
0: బట్ యెట్ వి షుడ్ నాట్ కన్సిడర్
1: పంచభౌతికము.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహము కూడక తప్పదు. ఎప్పుడు
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: గణతింపక
1: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death, neither liberation nor bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: The indweller is essentially divine.
1: గుణితింపగా ఆత్మరూపుడై.
0: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్
1: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
0: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
1: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది,
0: దేహాన్ని
1: కాపాడుకోవాల్సింది,
0: ప్రొటెక్ట్ అవర్
1: బాడీ. కానీ కాలమంతా దేహం పైనే మనం ఆధారపడకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ ద బాడీ.
1: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
0: వితౌట్ దిస్ సెల్ వాట్ ఈస్ దట్ యు డూ విత్ ద బాడీ?
1: ఆధారమైనటువంటి ఆత్మ,
0: ద ఫౌండేషన్ ఇస్ సెల్.
1: అది ఫండమెంటల్.
0: That is fundamental.
1: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా,
0: without faith on this fundamental truth,
1: అనేటువంటి దాన్ని ఎంత మనం విశ్వాసం చేసుకుని,
0: we have got faith in all the negative of the body,
1: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం,
0: and we think of the body only,
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: చాలా తప్పు.
0: It's a very big mistake.
1: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
0: And in fact, we take care of these senses.
1: ఇంద్రియాలను పోషించడం చేత,
0: with this,
1: ఎందుకోసం పోషించాలి?
0: Why?
1: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
0: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
0: దిస్ లావణ్య, ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
1: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
0: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
1: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
0: లావణ్య, ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
1: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
0: ద బ్యూటీ, హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
1: ఎంత వయసు వచ్చినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజింగ్,
1: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే,
0: when once you maintain this,
1: ఎప్పుడు యవ్వనుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎటర్నల్లీ,
1: ఎప్పుడు ఆనందమయుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్లెస్,
1: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
1: అది ఏ సత్యం? శివం సుందరం.
0: దట్ ఈస్ సత్యం, శివం సుందరం.
1: పిల్లలు 77 సంవత్సరం దీనికి.
0: భగవాన్ ఈ 77
1: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
0: దట్స్ లావణ్య ఇస్ బ్యూ.
1: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
0: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
1: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
0: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి హ్యాండ్సమ్.
1: రాములు ఎక్కడే గానీ ముస్లిం అయినటువంటి రాములు కనపడటం లేదు.
0: యు మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్.
1: రాముడు ఎవ్వరుడే.
0: రామా ఇస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎప్పుడు కూడా ముస్లిగా కనిపించడం లేదు.
0: కృష్ణ నెవర్ ఏజ్డ్.
1: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
0: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్.
1: అనగా యువకుడే.
0: ఎవర్ గ్రీన్.
1: నిరంతరం కూడా లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
0: ఎవర్ ఎవర్ యంగ్, ఎవర్ యూత్ఫుల్.
1: ఈనాటి పిల్లలు చూస్తామంటే,
0: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్,
1: 16-17 సంవత్సరాల పిల్లలే,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
0: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
1: మనం చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
0: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
1: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
0: యూ షుడ్ బి ఎవర్ యంగ్.
1: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
0: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
1: ఏ ఇంద్రియము. ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
0: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
1: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
0: అండ్ ద నోస్, ద మౌత్, ఇయర్ హెస్ గాట్ దేర్ అసైన్ డ్యూటీ.
1: దేహంగా రూపొందుతుంది.
0: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
0: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ, లావణ్య.
1: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్,
1: నవ్వటం కాదు,
0: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
1: మనం ఎప్పుడు ప్రహసన్, హసన్, చిరునవ్వు నవ్వులే.
0: స్మైల్, నాట్ లాఫ్టర్.
1: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
0: ఈవెన్ యూ వన్ క్రైస్ట్,
1: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: మనిషి ఏడ్చకూడదు.
0: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: ఎందుకు ఏడ్చాలి?
0: వై షుడ్ యూ క్రై?
1: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
1: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
0: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: కాబట్టి ఏడ్చనేకూడదు.
0: నెవర్ క్రై.
1: కాబట్టి నిరంతరం కూడా అసందుగా ఉంటుండాలి.
0: సో స్మైల్ అండ్ స్మైల్.
1: కనుక మానవుడు, పిల్లలైనటువంటి మీరు,
0: యంగ్స్టర్స్,
1: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి,
0: యూ షుడ్ గ్రో,
1: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది,
0: యూ షుడ్ బి ఐడియల్.
1: దేశం లోపల అనాథులను, రోగులను, బీదలను, కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
0: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి మొదటి దినము,
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: ఈ సమ్మర్ క్లాసు అంతా పెట్టుకోవటము,
0: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్,
1: కాలంను వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో
0: Because you are wasting your time.
1: 2 months
0: vacation must have been wasted. During this period of waste, all senses must have been spoiled. And naturally your education is gone. The health also must have gone.
1: కరగని ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని
0: to make best use of this time you can develop ideals good character and you can be strong enough and you can be satisfied with the satisfaction and health you can have truthful bliss
1: satyanandam
0: the truthful bliss
1: paramasukadam
0: it's supreme bliss
1: kevalam gnanamurtim
0: and it's one of his
1: dvandvatitam
0: non dual
1: kagala sadrucham
0: ethereal
1: tattvamasyadrucham
0: and that's what the aim of other
1: pitcham vimalam achalam sarvadi sachibhutam bhavatitam trigunarahitam adi ye nee yokka aanandamu
0: pure, is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
1: ఎప్పుడు సదానందులై ఉండాలి.
0: Be eternally blissful.
1: ఎప్పుడు సదానందులై ఉంటారు?
0: When is possible.
1: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
0: If you got attachment to the body, you'll never be blissful.
1: వాడి కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
0: You have to take care of it to some extent.
1: కాలమంతా దీనికే పెట్టకూడదు.
0: You should not spend all the time for
1: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంకుకు వేయకూడదు.
0: You should not go on filling your stomach like a glutton.
1: హితమైన ఆహారము.
0: హితమైన ఆహారము. That which is acceptable.
1: ఈనాడు చెప్తున్నాను పిల్లలకు.
0: Bhagavan is telling you today.
1: నేను
0: Bhagavan.
1: చాలా మంది నాతో భోంచేస్తుంటారు.
0: Many people dine with him.
1: కానీ
0: yet
1: ippudu oka nela munchi kuda nu annam kuda maanesesaru.
0: For the past 1 month Bhagavan is not taking food. He's not eating. Ippudu
1: sankati dineetuvanti vaanni.
0: You take this.
1: Ippudu sankati kuda maanesesnaru.
0: He's not even taking
1: tellavari tellavari kuda oka rotte.
0: He is not taking even that ragi maam.
1: పూజించడం లేదు.
0: He is not at all taking.
1: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
0: Yet he is blissful.
1: మీరు అనుకోవచ్చును స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లాంటిది? తద్భావం తద్భవతి.
0: You may think Swami is weak. That's your feeling after all.
1: No weakness. Sir.
0: No weakness.
1: I am very strong.
0: Bhagavan is very strong.
1: He
0: is ready to walk to any long distance. You don't know.
1: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాడు.
0: Oh, Bhagavan is prepared to run even.
1: దీనికి మూల కారణము
0: వాట్స్ ద రీజన్
1: నా లావణ్యమే
0: దాట్స్ ద బ్యూటీ ది లావణ్య
1: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది
0: లావణ్య ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్
1: చాలా మంది చూస్తుంటారు
0: యు నో మెనీ
1: స్వామి చాలా అందంగా ఉన్నాడే
0: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ
1: యా అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా
0: హి విల్ నెవర్ బి ఏ పేషెంట్ నో
1: నాకు ఎట్టి విచారము లేదు
0: హి హస్ నో యాంగ్జైటీ
1: ఐ యామ్ ఆల్వేస్ బ్యూటీ
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్
1: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారణకు పోను.
0: He has no worries whatsoever.
1: మీరు కూడాను ఫాలో మీ.
0: You all follow Bhagavan.
1: అందరికీ కూడా చెప్తుంటాను నేను.
0: Bhagavan tells
1: my life is my message.
0: Bhagavan tells everybody my
1: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
0: Take Bhagavan's life.
1: మీరు కూడాను ఎంత కాలమైనా గానీ దృఢ సంకల్పులుగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.
0: With all the determination you will be very strong and healthy if you follow Bhagavan.
1: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
0: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
1: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
0: యూఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్.
1: కనుక మీరందరూ సేవకులే.
0: యూఆర్ ఆల్ సర్వెంట్స్.
1: సేవకులు అంటే ఏమి పని చేసేటువంటి వాళ్ళు.
0: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
1: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిగారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలం వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఉన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you,
0: manam chestu
1: better you recapitulate,
0: nenu print chesukuntunnam,
1: and see that they are imprinted in your heart.
0: Adiye meeri padidhyanam cheyavalsinatvanti pani,
1: that's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adi mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe
1: they'll be indelible.
0: Gopikalu cheppetunti varu,
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ కేమ్,
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: హి సెడ్ యు ఫాలో మీ, లిసన్
0: టు మీ. మెసేజ్,
1: వాట్ ఇస్ ద మెసేజ్?
0: కృష్ణుడే మాకు కావాలి కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వి వాంట్ కృష్ణ, నాట్ ద మెసేజ్.
0: వద్దు,
1: నో, వి డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprinted.
0: మా హృదయాన్ని కృష్ణుని వేరు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: అండ్ కృష్ణ ఇన్ అవర్ హార్ట్ కెనాట్ బి సెపరేటెడ్.
0: ఆ ఏకమైనటువంటి దానిని మేము ఏ రీతిగా వేగం చేయగలం?
1: దట్ విచ్ ఇస్ వన్ కెనాట్
0: ఎవరు చేయలేరు.
1: నన్ కెన్ డూ ఇట్.
0: కాబట్టి ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: సో ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఆ ఏకత్వానికి మనం పెంచుకుని రావాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: కనుక కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ యువర్ టైం,
0: ఒక దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా లేనిపోని మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్.
0: టాక్ లెస్ మోర్ వరీ,
1: టాక్ లెస్
0: మోర్ స్టడీ,
1: మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: You are listening to a discourse delivered by Bhagavan on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదతలల వాడేమి తీసుకపోయను గట్టిగాను ఇలా సూది మోప ఇంతైన ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకొని ఏం పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏ పాటి కాంచగలిగే నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను మితము కలిగి యుండుటే మేలు నీకు మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్ హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్ having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Isvaro Loke సత్యం పద్మాసితాసనం.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: In fact, all the affluence, comforts and conveniences are after truth only.
0: Satyame lekundina lokame ledu.
1: Bereft of truth, there is no world at all.
0: Ee naadu satyamunu kolipovatam chetane manavulu aneka vidhamulainatvanti okka kashtamulaku guri avutu vacharu.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: ట్రూత్ ఈజ్ హైలీ వాల్యుబుల్.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: ఇట్ కెనాట్ బి హిడెన్ బై ఎనీబడీ.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: ఇట్ ఈజ్ అన్చేంజబుల్.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజబుల్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ప్రాచీన కాలం నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ అడ్హియర్డ్ టు ట్రూత్. ఇట్ బిలీవ్డ్ ఇన్ ది అటరెన్స్ ఆఫ్ ట్రూత్. ఇట్ ఆల్సో ప్రొపగేటెడ్ ద లైఫ్ ఆఫ్ ట్రూత్ అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎంజాయింగ్ ఆల్ ద సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ డౌన్ దిస్ డే.
0: సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భారత్ హ్యాస్ బీన్ ద టీచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: ద వెరీ డిక్టమ్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ యూనివర్స్ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్లీ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: దట్ సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ రైటియస్నెస్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము.
1: ట్రూత్ ఈజ్ ద మెయిన్ పార్ట్.
0: సత్యమే మనకు మానవులకు ప్రాణము.
1: Truth is the very life of a human being.
0: సత్యమే లేకుండా మానవత్వమే లేదు.
1: Without truth there is no human life at all.
0: మానవత విలువ సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: The human values depend on truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: Truth is noblest of all.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ హడ్ హర్ట్ ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ హ్యాడ్ టు స్పెండ్ హిస్ లైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్.
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: Satyam munandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satya mahimaleni stalam edi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Satyam chinna padamuga manaku gocharistundi.
1: Truth might sound like a simple word.
0: Kani satyanni artham chesukovatam chala goppadi.
1: But it's a great thing to know the meaning of truth.
0: ee satyamunde sarvasamu imidi unnadi.
1: Everything is contained within this truth.
0: Yavat prapancham kodunu satyam paine aadharapadi unnadi.
1: The whole world has this truth as the foundation.
0: Atti aadharamaina satyamunu manamu kolpoyina mana jeevitame gadipadutundi.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: Satyam leni sthaname ledu.
1: There's no place here without truth.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: basing on the principle of truth, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: premastarupudu,
1: the embodiment of law.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti anadu Kerala desamlo undatam chetane manavulnu etti koratanu lekunda tindi teethamulu gaani vastupadamulu gaani ee koratanu lekunda jeevistu vacharu.
1: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
0: Thanu devatalitto vijayanu sadhinchinadu.
1: In fact, he conquered all the deities.
0: Aa vijaya chinhanga kodanu narmada nadi odduna goppa oka vyagam chestu vachadu.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada River.
0: Danine Vishrajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishrajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: It was the child of Kashyapa and Aditi.
0: Aa samayamunandu ee Balachakravarti yagamulakai taanu nadichi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Vishrajit.
0: Adani nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamulaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adan chaala baaludu.
1: He was so young boy.
0: Atti baaludainatvanti yokka vamana murtindu tejasu prakashistu vachindi.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: Aa prakashame andarini aakarshistu vachindi.
1: That radiance started attracting everybody.
0: Vamanudanaga magnet swarupame.
1: Vamana symbolizes the magnet attraction.
0: Ee drishyamunu Bali Chakravarti bidda ainatvanti yokka.
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejasu, emi ee pillavadi yokka vachasu, ilanti pillavade naaku putti unde nenanta adrushtavantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
0: Atanni poshinchi, lalinchi, palinchi, aneka rakamuga kodina aadinchetuvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti bidda naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala,
1: in the meantime,
0: Vamana murti,
1: Vamana,
0: Bali Chakravartini Patala Lokamunaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: Aa drishyamunu chusinatvanti yokka Ratnamala chi, ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూచినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రి పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్ సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
1: It is necessary the modern man should develop truthful thought.
0: ఈ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: కానీ ఈ యొక్క పవిత్రమంతను గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: No evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
0: కానీ ఈ ఫలితములను మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయము.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి యొక్క తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపు పొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము, కానీ అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company, you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్స్ హు డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: ద వన్ ఆఫ్ చారిటీ
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దారపోశాడు.
1: ఇన్ఫాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్
0: యు సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: To uphold the principle of truth, he was prepared to sacrifice everything.
0: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: He never had second thoughts. He promised that he will give.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: Preceptor Shukracharya came and objected.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్ హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హీఈస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఈజ్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్ యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సెడ్,
0: పలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin more than that going back?
0: Guru vaagnayanu dhikarinchi
1: he even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హి సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళం అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామన్ని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్
0: స్వామి. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today.
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
1: Just as you have been ruling this Kerala.
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ, దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy, they celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: Karaka Bali Chakravarti chaala punyatmudu.
1: Bali was highly virtuous one.
0: Tan rajasa kulamlo janminchinappatikini taraka devata bhavamulu aavirbhavistu vachayi.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి ఒక గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి ఒక అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామనా ఇస్ స్టెప్పింగ్ ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: consider it as incarnation.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్,
1: speak truth.
0: అది ఏ నైతికము,
1: that is moral.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము,
1: that is righteous.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకనే సత్యం పైనే ఈ మూడు గుణాలు ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: అండ్ యు హావ్ టు డు సచ్ డీడ్స్ యాస్ టు మేక్ ఎవరీవన్ హ్యాపీ.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంను పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసర్లీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికీ కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time, depending on the circumstances,
0: manavuni yokka hrudayam maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వాయ్?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మన లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరూ కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact, there's only one race.
0: నీవు నాస్తికుడా, యాస్తికుడా, యూదుడా, బుద్ధుడా అని పేరు పెట్టలేదు.
1: That doesn't matter whether atheist or Hindu or anyone.
0: నీవు మానవ జాతి, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీవు నాస్తికుడా, యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను, మానవుడను, మానవుడను.
1: I am a human being. I am a
0: human. మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values we have to develop.
0: నేను మానవుడను అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the palm and soul and jealousy and getting in.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ద సాక్రిఫైస్.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనికి కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ, క్రోధ, లోభ, మోహము నచ్చనంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్, నో మిస్టేక్.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీరు పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకని మొట్ట మొట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: Chaala mandi krodhamu taapamanta arikattukodaniki prayatnam chestunnaru.
1: Many people make an effort to control the anger.
0: Adi chaala tappu.
1: It's a big mistake.
0: Arikattakoodadu.
1: You cannot control.
0: Dani praveshimpa cheyakunda undali.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: సీ దట్ దే డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find extraction of coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ, క్రోధ, లోభములంతా కూడాను నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that desire, the anger.
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏ మాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: అది నిజమే. మానవతా విలువలు.
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: యాంగర్, కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో many qualities within man.
0: కాని వచ్చినటువంటి గుణమును మనం అడగొట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should propagate.
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First, love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore, this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart, is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, spend the day with love, fill the day with love, end the day
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజే లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist, and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifest.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్ సీజ్లెస్.
0: అది సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ always obligingly.
0: కరగని మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కరగని మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవర్ని బాధపెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: యూ మే ఫీల్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ ఇన్ ఫ్యాక్ట్.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: వర్డ్స్ ఆర్ అండర్ యువర్.
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: వర్డ్స్ డాన్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ద టంగ్ హ్యాస్ నో బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సీక్రెట్ మానర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకని మన శబ్దమంత కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the
0: tongue. కనుకని భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss, and of the sound.
0: కనుకని మన యొక్క మాటలు మధురంగా ఉండాలి.
1: Therefore our words have got to be
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలనుకుంటే సత్య ప్రేమనే దీనికి మూలాధారములు.
1: ఫర్ ద హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: The బాడీ వానిష్డ్ బట్ ద మైండ్ రిమైన్డ్ విచ్ ఇస్ సో
0: ఏ నాటికైనాను దేహం నశించేటువంటిది
1: వండర్ ఆఫ్ ద బాడీ
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్
1: బాడీ ఇస్ లైక్ వాటర్
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
1: మైండ్ ఇస్ లైక్ ఎ
0: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ
1: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ద బాడీ
0: ఫాలో ది కాన్షియన్స్
1: ఫాలో ది కాన్షియన్స్
0: అది ఏ అతని యొక్క స్వరూపము
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ బలి
0: అది ఏ నాటికి కూడాను మారదు
1: ఇట్ ఈస్ చేంజ్లెస్
0: ఏ నాటికి చావదు
1: ఇట్ ఈస్ డెత్లెస్
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు
1: హీ ఈస్ సో పర్మనెంట్ హూ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు
1: నో బిగినింగ్ నార్ ఎండ్ ఈ సో
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ గెట్స్ కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్
0: ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి
1: హీ ఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు
1: దట్ సెల్ఫ్ హౌ కెన్ యు అండర్స్టాండ్
0: నీ ఏ భావము నీ ఎందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్ ఏ
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్షన్
0: నీ యొక్క ఇమాజినేషన్ ఏ
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి
1: ద సౌండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైన పాటలు మాట్లాడారు
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు
1: యు హావ్ లిసన్ టు మెలోడియస్
0: ఈ పాటలు ఎక్కడ పోయినాయి
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్
0: సర్వత్రా చేరిపోయినాయి
1: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి ఈ టేబుల్ పైన చేరిపోయినాయి ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి ఆ వాల్ లోపల చేరిపోయినాయి భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది
1: డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: కనుకని ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు
1: యు కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది
1: యాజ్ యు లిసన్ యు థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్
0: సర్వత పాడిపాదం త సర్వతోచి శిరోముఖం మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే
1: ఇట్ ఇస్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about
0: kanuka manamu pavitramainatundi palukulu palukutu raavali
1: so we should utter sacred words
0: evanni baadhinchetundi palukulu palakakoodudu
1: we should not use words
0: evanni dooshinchakoodudu
1: we should not
0: evanni vimarsinchakoodudu
1: we should not criticize anybody
0: appude dindi oka bhavamu neelo chakkaga madhuranga maarutundi
1: then the immortal nectarine feelings will find a place
0: kanuka paapa bheeti leni paavaratvam patti
1: because of the ignorance that you don't take
0: daiva preeti leni dani patti
1: you don't have love for god and fear
0: manavattam anage manavulanduna
1: the human value is lost hidden in man
0: vishwa shanti ki diye viplavambu
1: and this is the cause for the revolution in this world
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్
0: నీ యొక్క జీవితమే
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్
0: కనుక నీవు మంచివాడుక
1: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు
1: లెట్ యు స్పీక్ నైస్లీ
0: నీ నడతలు మంచివిగా ఉండని
1: లెట్ యువర్ బిహేవియర్ బీ గుడ్
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది
1: దెన్ యువర్ లైఫ్ విల్ బీ గుడ్
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందరికీ అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి
1: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్
0: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి
1: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్
0: ప్రేమ చేతనే మాట్లాడాలి
1: వి షుడ్ స్పీక్ విత్ లవ్
0: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు
1: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్
0: ప్రేమ రహిత మరుభూములలో
1: in this barren land without love
0: premaankuramulu pemponda
1: for the seeds of love to germinate
0: premaaveshamutu
1: with all the emotions of love
0: prema sudha varshamu varshimpaga premanadullu pravakimpaga murali gaanamu seyagade krishna gaanamu seyagade
1: with the rain of love with the river of love flowing continuously O Krishna sing for us
0: nee gaanamantai kudunu madharamto kudinatvantidi
1: your music is so melodious
0: nee hrudayamantai kudunu premato kudinatvantidi
1: your heart is full of love
0: prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu
1: and therefore music is the reflection of love
0: కనుక అన్ని కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్
0: ఎట్టి ప్రేమ ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అనేక ప్రేమలు ఉన్నాయి లోకంలో.
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ లవ్.
0: ఈ లౌకికమైన ప్రేమలు,
1: వరల్డ్లీ లవ్,
0: భౌతికమైన ప్రేమలు,
1: ఫిజికల్ లవ్,
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు.
1: ఇట్ ఇస్ జస్ట్
0: కానీ ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దట్ లవ్ వి హావ్ టు డు.
0: ఇదంతా నెగటివ్స్.
1: ఆల్ ది రిమైనింగ్ ఆర్ నెగటివ్.
0: హృదయం నుంచి వచ్చేదంత పాజిటివ్స్.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇస్
0: పాజిటివ్. నీవు పూజలు చేస్తున్నావు,
1: యూ వర్షిప్,
0: జపం చేస్తున్నావు,
1: యూ డు జప,
0: ధ్యానం చేస్తున్నావు,
1: యూ మెడిటేట్,
0: ఇవన్నీ కూడా నెగటివ్స్.
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్.
0: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
1: యూ గో ఆన్ మూవింగ్ ది టెలిస్మన్.
0: కానీ చెయ్యి జపమాల తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్కి పోతుండాలి.
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్, ది మైండ్ గోస్ టు ది మార్కెట్.
0: కానీ ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ దట్?
0: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ది లార్డ్ యువర్ మైండ్.
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది మైండ్ విత్ ది గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్.
0: మన ఏమో మనుష్యానం కారణం బద్ధమోచయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మనం తిప్పవలసింది దైవం వైపు తిప్పాలి.
1: వి హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: ఇది లాక్.
1: దిస్ ఇస్ ద లాక్.
0: ఇది కీ.
1: దిస్ ఇస్ ద కీ.
0: పుట్ ఎ కీ ఇన్ ది లాక్.
1: పుట్ ద కీ ఇన్ ది లాక్.
0: కానీ టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్స్.
0: టర్న్ రైట్ సైడ్. రైట్ సైడ్.
1: రైట్
0: లాక్.
1: ఇట్ గెట్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
0: నీ మైండ్ ఏ కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: దైవం వైపు తిప్పు మోక్షము.
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్.
0: లోకం వైపు తిప్పు బంధన.
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్.
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా గానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు.
1: వి ఆర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
0: లౌకికము లౌకికము లౌకికము.
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్, ఎఫీమరల్.
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్.
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది.
1: ఆల్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: ఒక్కటి మాత్రమే సత్యం.
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
0: అది ఏ ఆత్మతత్వము?
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: అది మర్జీ.
1: ఇట్ ఈస్ మర్జ్.
0: ఇది మ్యారేజ్.
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్.
0: కానీ మ్యారేజ్ కూడా కాదు. ఇది
1: ఇస్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా.
0: ఇది మిరాజ్.
1: ఇట్స్ నాట్ మ్యారేజ్, ఇట్స్ ఓన్లీ మిరాజ్.
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యు సీ ది మిరాజ్.
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్.
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
1: ది వైఫ్ సేస్ yes, హస్బెండ్ సేస్ నో.
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
1: హస్బెండ్ సేస్ yes, వైఫ్ సేస్ నో.
0: ఎట్లా ఇది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుందదే.
1: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
0: ఏకత్వం?
1: Unity.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
0: కనుక ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను,
1: ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై.

0: అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Oh man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni.
1: Only to fill this
0: chikkuna nonduchu.
1: Face problems.
0: Koti vidyalan punika meera nerchi.
1: We acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక
1: యూఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ టోటల్
0: ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
1: ద హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: పరాత్పరుం జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this world.
0: Janada potta nimpu kosam kosani enni avasthalo padutunnamu.
1: Just to eke out your living.
0: Enni vyaparamlo chestunnamu.
1: You do business.
0: Enta dhanamunu aarjistunnamu.
1: You earn money.
0: Inka dhanamu dhanamu dhanamu dhanamu.
1: You want to amass money more and more.
0: Ee dhanamunu manam emaina teesukoni potama?
1: Would you take this money with you at
0: the manam undenta varaku kodunu enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money makes many wrongs. Money makes many things.
1: Money
0: comes and goes. But morality comes and grows. దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that
0: governs. ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం
1: లేదు.
0: ఆ గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనమేమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బలా ద స్ట్రెంగ్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనమేమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుండి ప్రయోజనమేమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్. కనుక చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది property, they are useless.
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
1: It is the virtue that is permanent.
0: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop that.
0: గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: The man has got virtues.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: Without virtues he is no human.
0: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి.
1: Animal has got animal quality.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: Animal qualities under
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: Animal has got reason and
0: కానీ ఈనాటి మానవునికు నో సీజన్ నో రీజన్.
1: Man today has no reason, has no season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకని అట్టి పవిత్రమైన భావం నిండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకును మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూసి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: వి జస్ట్ లొకేటెడ్ ఇన్ ద మ్యాప్ దట్స్ ఆల్.
0: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
1: కేరళ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలము ఒక విదేపమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: బలి చక్రవర్తి పుట్టినది,
1: బర్త్ ప్లేస్ ఆఫ్ బలి.
0: వామనుడు పుట్టినది,
1: బర్త్ ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడా అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హీ సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భూవహ వైబ్రేషన్
1: భూవహ వైబ్రేషన్
0: ఇంకా సువహ రేడియేషన్
1: సువహ రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్ రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియంతే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్
1: యు ఆర్ నాట్ వన్
0: బట్ త్రీ.
1: బట్ త్రీ
0: ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్
0: బాడీ. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ మెంటల్
0: యు రియలీ ఆర్ దట్ ఈస్ ఆధ్యాత్మికం.
1: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ స్పిరిచువల్.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: నో దిస్ ట్రూత్.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెంట్ యువర్
0: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యు అట్ ది ఎండ్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరుచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ మస్ట్ బి ఆఫర్డ్ యాజ్ ఓన్లీ సింగిల్ వన్ విత్ వన్ పాయింటెడ్నెస్ టు గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: దిస్ ఇస్ ద లీఫ్.
0: మన మనసే పుష్పము.
1: ద మైండ్ ఇస్ ద ఫ్లవర్.
0: ఆనందమే తోయము.
1: ద బ్లిస్ ఇస్ వాటర్.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: ద ఇంటెలెక్ట్ ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: దేర్ఫోర్ వి సే దట్ వి ఆఫర్ ద లీఫ్ ద ఫ్లవర్ ద వాటర్ అండ్ ద ఫ్రూట్.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వీ షుడ్ గో బై దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయానికి పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రూతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ మ్యాన్షన్.
0: గుండెలో ఉంది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఇస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఇస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యు వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ నాట్ దైవం.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎసెన్షియలీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: గాడ్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ హెడ్స్ థౌసండ్స్ ఆఫ్ ఫీట్ థౌసండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్. కనుక
0: మీరు భావించండి.
1: కన్సిడర్
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deni chintistavo aa swaroopani nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యు థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్ యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు,
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆ కాలం మానవుడే కానీ
1: యు ఆర్ హ్యూమన్
0: ఇన్ ఫామ్, దైవ స్వరూపుడవు.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
0: ఆత్మ ఉంటున్నది.
1: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్
0: యు. ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్.
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: And keep it pure.
0: క్లీన్ గా ఉండాలి.
1: And then be free.
0: అది నిజమైనటువంటి తత్వము.
1: That is the true nature.
0: కనుక హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై
1: to make our hearts sacred.
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: We perform and observe.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: the aim of a festival
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: is the transformation.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: Where there is purity there is unity.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ.
1: Where there is unity there is divinity.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము.
1: But the divinity purity is important.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: For unity the that oneness togetherness is important.
0: కనుక మనం అన్నింటి యందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: So human heart is the center of all activity.
0: కనుక ప్రేమతత్వము చేత
1: through the principle of love
0: ప్రేమ భావము చేత
1: the feeling of love
0: ప్రేమ కర్మల చేత
1: through loving
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: We should carry on our life sojourn.
0: ప్రేమముదిత మనసే కహు.

0: love of love,
1: ప్రేమ భావం చేత,
0: the feeling of love,
1: ప్రేమ కర్మల చేత,
0: loving
1: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
0: We should carry on our life sojourn.

గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమానలవేమి కానరావు. మంచి ముత్యపు సరు మత్సునకు నురేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు. రత్నాలహారము రంజిల్లగలే పచ్చల పేళ్లను పదగలేదు.

0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: At the time of birth, no one has any chain of diamonds, of precious stones, of gold whatsoever, but however, adorning the neck of the child is present the chain consisting of the beads of the consequences of the previous lives. That chain is the gift of Brahma given to the child.
0: Premasarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls.
0: Manavudu enta adrushtavantudo cheppudaku veelu ledu.
1: It is not possible to estimate the fortune of a human being.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: యావత్ ప్రపంచమే మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి మానవత్వమును మనం గుర్తించుకోలేక అనేక భౌతిక లౌకిక విషయములపైన మనం భ్రాంతి పొందుతున్నాము.
1: We have not been able to realize the value of the human life and are carried away by the ways of the world that is ephemeral and transient.
0: కానీ లౌకిక భౌతికము నుంచి మనం ఆవిర్భవించినటువంటి వారం కాదు.
1: In fact, we are not the products of this world. We are not the products of this transient, mundane world.
0: మన జీవితము నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన జీవితము.
1: The human life is the combination of three fundamental principles: morality, spirituality, and righteousness.
0: మానవుడు అనగా కేవలము దైవం యొక్క ప్రతిబింబమే.
1: In fact, human being is the very reflection of God himself.
0: Mamai vamso jivaloke jivabhuta sanatanaha. Meerandaru kudaru na amsham le kaane peru kaadu.
1: You are the spark of the divine, the individual and the eternal or ancient. You are the reflection of God himself.
0: Itti manavatvamu మనం సత్యమును గుర్తించుకున్న ఏమేమో అనేక రకములైనటువంటి యొక్క అపోహలకు గురి అవుతున్నాము.
1: We have not yet realized the truth behind the human life and we are carried away by so many imaginations, hallucinations.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకునే నిమిత్తమై మీరు ఇన్ని చదవాలి, మీరు ఇంత కష్టపడాలి, ఇన్ని రకములైనటువంటి యొక్క బాధను అనుభవించాలి.
1: You have to struggle hard. You should pass through all hardships to know this fundamental truth.
0: A fundamental truth me teskun tarvata edi vigakkaledu.
1: Then once this fundamental truth is understood, you don't need anything else.
0: Ye okkatainappudu nenu prapanchamulo prati daninu kodanu bandhimpa chestundadi.
1: Everything in this world will bind you.
0: ఆ బంధం నుంచి మనం విముక్తి కావాలి.
1: We have to be free from this bondage.
0: ఈ బాండేజ్ ఉండినంత వరకు కూడా మనము బాధపడక తప్పదు.
1: So long we are in this bondage, we have to suffer.
0: నాది నాది నాది అనేటువంటి భావన ఉండినంత వరకు కూడా మనకు ఆ వస్తువు పైన ఏమాత్రం కూడా ప్రేమ తరగదు.
1: So long this possessive instinct, mine, you cannot be free from bondage.
0: Karaga edi kudanu naadi kaadu anta okate.
1: In fact, nothing belongs to me, everything is one only.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈ భావము మీరు హృదయంలో అభివృద్ధి కావాలి.
1: This feeling has to develop within ourselves.
0: అప్పుడే మీకు ఆనందము, శాంతి, సత్యము లభిస్తుంది.
1: Then only you can experience bliss, experience truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను ఎంతనో గొప్ప ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు.
1: You have been leading your life with high ambitions and aspirations.
0: కానీ ఆశకు తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రశ్నకు మీకు మీరే వేసుకోవాలి.
1: You have to question yourself whether your efforts are equal to proportion to your ambition or desire.
0: కనుక మొట్టమొదట మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
1: Therefore, examine your heart first.
0: నేను ఏ విధమైనటువంటి భావంతో ఈ జగత్తులో జీవిస్తున్నాను?
1: With what feeling I'm carrying on this life sojourn?
0: నేను ఏదైనా కొన్ని వాంఛన చేసి జీవిస్తున్నానా, లేక నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థమైనటువంటి సేవగా నాకు జరుగుతున్నదా అనేటువంటి దాన్ని విచారణ చేయాలి.
1: Investigate, inquire within yourself whether you are leading the life of a desire or the life of selflessness.
0: కనుక మీరు ఈ డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, gradually we have to cut short our desire.
0: ఈ డిజైర్స్ అంతా కూడాను మన జీవితానికి ఒక లగేజ్ వంటిది.
1: All these desires constitute a sort of luggage.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మీ ఈ బాధ్యతను తగ్గించుకున్నప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి దిక్కుతుంది.
1: If you have less luggage, you'll be more peaceful.
0: కనుక మీరు క్రమక్రమేణా కూడాను ఈ వాంఛను అభివృద్ధి చేస్తున్నారని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
1: You are not making an effort to reduce your desire, but on the other hand, they are ever on the rise.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
1: So many thousands and thousands have assembled here.
0: కానీ హెడ్స్ చూస్తే అన్ని చాలా వేలకు ఉంటున్నాయి.
1: The heads are countless, so many.
0: కానీ భావము ఒక్కటే.
1: But only one feeling.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only one soul, the spirit, that is present in everyone.
0: కానీ దేహాన్ని పురస్కరించుకుని మీరు ఉపాధి చేత మీకు ఇన్ని బాధలు పడుతున్నారు.
1: Basing on your body and the vesture you have put on, you carry on this life.
0: నీవు ఈనాడు ఒకడే ఉన్నావు.
1: Today you are only one.
0: పాస్ అయిపోయి నీవు ఇంటికి వెళ్ళేటావు.
1: You return after getting through the examination.
0: తక్షణమే ఒక ఉద్యోగమునకు ట్రై చేస్తావు.
1: And you try to get employed.
0: ఉద్యోగం మంచి చిక్కినప్పుడే నువ్వు మ్యారేజ్ కూడా ట్రై చేస్తావు.
1: When once you get the job, you try to get married.
0: మ్యారేజ్ చేసేటప్పటికి ఒకరిగా ఉంటావు, కానీ రెండు అయిపోతుంది.
1: So long you have been single, after marriage you are now two.
0: అప్పుడు ఒక బ్యాంగిల్ చేతిలో ఉంటే ఎంత ఆడిచినా శబ్దం ఇవ్వదు.
1: When you wear only single bangle, it will never make a sound.
0: రెండు బ్యాంగిల్స్ వేస్తే సౌండ్ వస్తుంది.
1: When you have two bangles, naturally you get the sound.
0: కనుకనే అప్పుడే క్రమక్రమేణా మీకు ఈ భౌతిక విషయంలో పైన ఆశ పెరుగుతుంది.
1: Naturally, your bent of mind will be towards the world.
0: క్రమక్రమేణా ఇంకా సంవత్సరములకు ఒకటి ఈ విధంగా పిల్లలు అవుతూ వస్తుంది.
1: And then you will have children annually.
0: ఈ విధంగా పెరుగుతూ వచ్చే కొద్ది నీకు ఏమి శాంతి చిక్కుతుంది?
1: With this sort of progress, what kind of peace you would earn?
0: ఇవన్నీ కూడా కేవలము భ్రాంతుల వల్ల మనం కలిగించుకున్నవే, కానీ ఇది నిజంగా సత్యమైనటువంటివి కావు.
1: This is all your attachment, but not truth.
0: సరైనటువంటి కానప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు బాధలే కలిగిస్తుంటాయి.
1: When they are not proper, they will put you to suffering.
0: కనుక మీరందరూ కూడాను క్రమక్రమేణ సమాజ సేవ చేయాలి.
1: Slowly you should decide to serve the society.
0: అనవసరంగా ఈ సంసారంలో పడి దేనిపోయి బాధలు పడేకుండా సమాజంలో చేరి సమాజ సేవ చేయాలి.
1: In the suffering all alone, you should join the society and serve the society.
0: ఈ సొసైటీలో చేరి మీరు సేవ చేసినప్పుడే మీకు బాధ క్రమక్రమేణ తగ్గుతుంది.
1: When once you join the society, serve the society, you will be free from all problems.
0: కనుక సర్వ్ నీవు సర్వ్ చేయి.
1: Therefore you serve.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: పరులను పరాయి వాడిగా భావించరాదు.
1: Never consider the other person different from you.
0: వాడు నేను ఒకటే.
1: You should always feel he and I are one.
0: జనమందరూ కూడా చేరినా ఒక్కడే ఒకడు.
1: In fact, all of us together is only just one.
0: ఇవన్నీ ప్రతిబింబములే.
1: These are all mere reflections.
0: Reflections, reactions, these are we go.
1: They stand for reactions, reflections and reason.
0: దీనిని ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మీకు ఎంతనో శాంతి కలుగుతుంది.
1: When once you understand this truth, you will be peaceful.
0: అప్పుడే ఈ చదువులు ఎందుకు కానీ ఉద్యోగములు ఎందుకు కానీ శారీరకలు ఎందుకు కానీ ఏమాత్రమో మనసు అసూయటు చెల్లించదు.
1: Then only there will be a definite meaning for the job that you have taken upon yourself and the profession you are engaged in.
0: కనుక మీరు మొదలు సర్వీస్ లో చేరండి.
1: Therefore first begin to serve.
0: అనగా సమాజ సేవ.
1: Meaning service to society.
0: సమాజం అంటే ఏమిటి?
1: What is society?
0: మన యొక్క ప్రతిబింబమే సమాజము.
1: Society is your own reflection.
0: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: The society is your own reaction, reflection and resound.
0: దానిని మనం మాత్రం వదలకుండా మనం నిరంతరము దానిని సేవ చేస్తూ రావాలి.
1: Therefore we should not run away from society. We should constantly serve the society.
0: చేతులను ఇచ్చాడు.
1: God has given us hands.
0: పనులు చేసే కోసం ఇచ్చాడు.
1: The hands are gifted to work.
0: అంటే గాని పేపర్ పైన రాయటానికి గిఫ్టెడ్.
1: Not simply scribble few lines on paper.
0: కనుక మీ చేతులు పూర్తి కూడా పని పెట్టాలి.
1: Therefore we should give adequate work to our hands.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: మీ డ్యూటీ.
1: Do your duty, says Bhagavan.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: So embodiments of love.
0: ఈ వయసు లోపల మీకు అన్ని శక్తులు సమృద్ధిగా ఉంటున్నవి.
1: At this age you have all potentialities, capacities.
0: మొట్టమొదటిది ఉపాధి, దేహము.
1: The first one is the body.
0: ఉపాధికి అంటే గొప్పది ఇంద్రియములు.
1: The body that consists of senses.
0: ఈ సెన్సెస్ అంటే గొప్పది అనేక రకముల మనసు.
1: Beyond the senses is the mind.
0: మైండ్ కంటే గొప్పది బుద్ధి.
1: Greater than the mind is the intellect.
0: ఆ ఇంటెలెక్ట్ కంటే గొప్పది ఆత్మ.
1: Beyond this intellect is ఆత్మ.
0: ఆత్మను మీరు నిరంతరము స్మరించుకుంటూ ఉంటే ఈ బంధనంతా ఒకటి లేకుండా.
1: Therefore when once you ponder over this consciousness ఆత్మ, you will be free from bondage.
0: మనసు నుంచి ఇంద్రియములు చాలా వికార స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: Because of the perverted, diverted mind, the senses have spoiled you.
0: ఓ చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈ దేహానికి మాతృమూర్తి.
1: The mother of this physical body of Bhagavan.
0: ఒకనాడు బావికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుండాలి.
1: One day, she was fetching water from the well.
0: వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది.
1: All of a sudden, she felt reeling sensation.
0: ఎందుకు ఇట్లా వస్తుంది అని బింది కింద పెట్టింది.
1: Just put down that earthen pot she was carrying.
0: అమ్మా నేను నీలో ప్రవేశిస్తున్నాను.
1: Then she heard the voice, I am getting into you.
0: ఎవరు దయమా భూతమా చాజమా ఎవరు ఆలో ప్రవేశిస్తున్నది అని చెప్తున్నది అని భయపడిపోయింది.
1: She was totally afraid of this situation. What is the spirit that is getting into me? Is it an angel or a demon? What is the situation?
0: లేదమ్మా, లోక సంరక్షణార్థ నిమిత్తమై నేను మీలో వస్తున్నాను.
1: No! I am getting into your womb for the welfare of the whole of the universe.
0: అప్పుడు అదే దినమే
1: కరణం సుబ్బమ్మ
0: ఆమె ఆనాడు సత్యనారాయణ పూజ చేస్తున్నారు.
1: That day she was performing సత్యనారాయణ పూజ.
0: అప్పుడు పిలిచి ఈశ్వరమ్మ నువ్వురా అనిపించేది.
1: And she invited ఈశ్వరమ్మ to participate.
0: ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు.
1: In fact, her original name was not ఈశ్వరమ్మ.
0: కానీ కొండమరాజు ఇంటికంతా గొప్పవాడు.
1: కొండమరాజు ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ నోబుల్ సోల్.
0: ఆయన అప్పుడు ఆమె ఈశ్వరత్వంతో జన్మించినటువంటి కనుక ఈశ్వరమ్మ అని పేరు
1: పెట్టారు. As she has gifted to this world Ishwara, she is given the name Ishwaramma.
0: Ante kramakramena perugutu prapanchamlo samajamlo chaala vishalamaipoyindi.
1: Day by day the name has spread far and wide.
0: Ishwaramma ante emi? Ishwariki amma అనేటువంటి ఒక అర్థం.
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఈశ్వరమ్మ? ద మదర్ ఆఫ్ ఈశ్వర, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఈశ్వరమ్మ అని పిలుస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ షీ హాస్ బీన్ అడ్రెస్డ్ యాజ్ ఈశ్వరమ్మ సిన్స్ దెన్.
0: పిల్లల పైన ప్రేమతో ఉండినటువంటి ఒక దీనితో ఈశ్వరాంబ అని చెప్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్, people think that she is named as Ishwaramba.
0: Atti perto ame chalamane avutu untundadi prapanchamulo.
1: She has been quite popular by this name Ishwaramma.
0: Ekkada poyinappudikini Ishwaramba, Ishwaramba, Ishwaramba ani pilichetundi varu.
1: Wherever she goes, people approach her and call her Ishwaramba, Ishwaramba.
0: Anta jarigina tarvata mari moodo nenaro Ishwaramma ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది.
1: అండ్ ఈశ్వరమ్మ వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కరణం సుబ్బమ్మ క్యారీయింగ్ ద చైల్డ్.
0: ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుబ్బమ్మ ఈజ్ హైలీ వర్చువస్.
0: అందులో గ్రామానికంతా చాలా పెద్ద.
1: అండ్ షీఈస్ ఎల్డర్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ విలేజ్, హైలీ రెస్పెక్టెడ్.
0: అటువంటి ఆమె చాలా గొప్ప గుణం అయిపోయి ఈశ్వరమ్మ కొడుకు, ఈశ్వరమ్మ కొడుకు, ఈశ్వరమ్మ కొడుకు.
1: As she is being virtuous one, she could understand that Bhagavan is the son of Ishwaramma.
0: ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది.
1: As things went on like this, there was transformation in her.
0: భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు.
1: In those days, all devotees stayed at her residence.
0: ఏది చేసినా గాని స్వామి కోసమే చేసేది ఆమె.
1: Whatever she made, all preparations are for Bhagavan only.
0: నేను ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడిని కాదు.
1: Bhagavan never stayed at home.
0: కొండలు గుట్టలు తిరుగుతూ ఉండేటువంటి వాడిని.
1: Bhagavan used to move about all the mountains down the valleys.
0: నేను ఎక్కడ పోయినప్పటికీ ఆమె అన్ని చేసుకునేది, టిఫిన్ క్యాబ్ లో పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది.
1: సుబ్బమ్మ యూజ్ టు క్యారీ ఇన్ ఎ టిఫిన్ బాక్స్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ వెన్ క్లోజ్ టు భగవాన్ వేర్ ఎవర్ హీ వాజ్.
0: ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కరణం సుబ్బమ్మ లవ్స్ భగవాన్ మచ్ మోర్ దాన్ ఈశ్వరమ్మ.
0: అప్పుడు ఈ విధంగా వస్తుండగా ఒకనాడు చెప్పింది.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్ వన్ డే షీ డిక్లేర్డ్,
0: అమ్మా ద్వాపరయుగమ లోపల కృష్ణుడు పుట్టాడు. కానీ ఎవరికి పుట్టాడు? దేవికి దేవికి పుట్టాడు.
1: యు నో ఇన్ ద్వాపర ఏజ్ కృష్ణ వాజ్ బోర్న్ టు దేవకి.
0: కానీ పేరు వచ్చినది ఈ యొక్క యశోదకు.
1: బట్ ద నేమ్ రెప్యుటేషన్ కేమ్ టు యశోద.
0: బిడ్డలు కనేటువంటి యొక్క తత్వము తల్లికి తెలుసు, కానీ మరొకరికి తెలీదు.
1: ద నేచర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు ద మదర్ అండ్ నన్ ఎల్స్.
0: కష్టపడటం నా వంతు, కరుణ చూచుట నీ వంతు అని ఆ యొక్క కుంతీదేవి చెప్పేది.
1: అండ్ ఇట్ వాజ్ ఎన్ అపీల్, ఇట్ ఈస్ మై నేచర్ టు పుట్ యూ టు డిఫికల్టీస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కన్ఫర్ గ్రేస్ అపాన్ మీ.
0: కానీ ఆ గర్భం నుంచి పుట్టిన తక్షణమే బిడ్డ చాలా కెవ్వని ఏడ్చింది.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ దర్స్ లౌడ్ క్రై.
0: ఈ ఏడ్పును విని
1: లిసనింగ్ టు ది క్రైస్
0: అందరు కూడా పరిగెత్తి వచ్చారు.
1: ఆల్ ర్యాన్ అండ్ కేమ్ క్లోజ్.
0: ఎందుకంటే ఆ ఏడ్పే వేరే రకమైనటువంటి ఏడ్పు.
1: బికాస్ దట్ లవ్ క్రై ఇట్సెల్ఫ్ ఇస్ మిస్టీరియస్.
0: అప్పుడు అందరూ చేరి కట్టగడపటికి హారతులిచ్చి చాలా ఇదిగా చేశారు.
1: ఆల్ హ్యావ్ అసెంబ్లెడ్ పేడ్ దేర్ రెస్పెక్ట్స్ అండ్ ఒబేసన్స్.
0: కానీ ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ప్రతి ఒక్కరు కూడాను నన్ను ఒక అతీతమైనటువంటి మానవునిగా నన్ను చూసేవారు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ భగవాన్ ఈజ్ వ్యూడ్ ట్రాన్సెండెంటల్ బియాండ్ దిస్ వరల్డ్.
0: ఇది సామాన్యమైన పిల్లవాడు కాదు.
1: హీఈస్ నో ఆర్డినరీ వన్.
0: ఇతను ఏదో ఒక శక్తివంతమైనటువంటి ఒక దీనిని కలిగినవాడు.
1: పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఈస్ మైటీ విత్ డివినిటీ ఇన్ డెప్త్ ఇన్ హిమ్.
0: ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను నా వెంట పిల్లలందరూ పరిగెత్తిచ్చేవాడు.
1: ఆల్ విలేజ్ బాయ్స్ యూస్ టు రన్ ఆఫ్టర్ భగవాన్.
0: ఒకరు నేను ప్రశ్నించేటువంటి వాడిని, ఇకేం కావాలి, ఇకేం కావాలి, ఇకేం కావాలి.
1: స్వామి యూస్ టు పుట్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ఇట్ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్.
0: ఒక నాకు పెన్సిల్ కావాలని, పెన్నులు కావాలని, టీపీ కావాలని, అపార్ట్మెంట్ కావాలని ఒకరు ఒకరిగా కోరేటువంటి వారు.
1: Each one wanted like this. One wanted pen, another wanted pencil, another wanted sweets, like that.
0: Adiginavanni otti khali bag nunchi teesi icchetunte vanni.
1: Swami used to pick up from the empty bag whatever that had been requested by his boy.
0: Naa daggara oka naya paisa ledhu.
1: Bhagavan was not having with him even single naya paisa.
0: Kaani inni istunte ivanni ekkadi nunchi vastunnayi. పిల్లలు వాళ్ళ వల్ల వాళ్ళను నవ్వుకునేటువంటి వాళ్ళు.
1: When Bhagavan was giving all these things out of the empty bag, they were wondering where from they come.
0: ఒకనాడు నేను అక్కడ బ్యాగ్ పెట్టి నేను లోపల వెళ్ళాను.
1: One day Bhagavan kept bag aside and went in.
0: బ్యాగ్ అంతా చూచారు.
1: They searched all over the bag.
0: ఈ పిల్లలంటే సామాన్యులు కాదు.
1: Boys are not ordinary.
0: అన్ని చూచారు.
1: They searched all over.
0: ఎక్కడే గాని ఒక పిన్ కూడా చిక్కలేదు.
1: They could not get even a single pin.
0: అప్పుడు ఓహో ఇవంతా ఎక్కడి నుంచినో వస్తున్నాయి అని ఆశ్చర్యపడ్డారు.
1: Then they were very much surprised to know that they have come from somewhere.
0: ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: Where do they come from?
0: పోని తల్లి మీద ఇస్తున్నా అంటే తల్లి దగ్గర కూడా నా పైసా లేదు.
1: Is mother giving? No. She is not having any money, single paisa.
0: ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంతా నా వెంట ఎప్పుడు తిరిగేటువంటి వారు.
1: Right from childhood, Bhagavan was surrounded by boys, many other boys.
0: క్రమక్రమేణా స్వామి పేరు దినదినములకు పెరిగిపోతూ వచ్చింది.
1: Bhagavan's name was spreading day by day.
0: ఈ పెరుగుతూ వచ్చే కొద్దీ కొంతమందికి అసూయలు పుట్టాయి.
1: As this was happening, some felt jealous of him.
0: Jealousy.
1: Some developed jealousy in
0: him. ee jealousy putti putti putti kattagadapudiki ee prapanchamanta vyapinchi poyindi.
1: This jealousy led to further expansion of his name and reputation.
0: Prati desham varu kudanu vari vari sumachara dinam vachinappudu puttapatrikalu ichadamu puttapatri lopala function chesukovatamu aanandanga vellipovatamu.
1: people from different countries, they started assembling here, celebrating their annual functions. People of all faiths and religions assembled here. Not only this, in fact, they started spreading some rumors which are contradictory to the divinity. That will be followed by Mohammedans gathering here. They also said, we'll have our celebration here in this campus. Like that, followers of every religion gather here.
0: All are one.
1: Bhagavan says, all are one.
0: Matamulanni veru.
1: Religions are different.
0: Margambu okate.
1: But the path is one.
0: Vastra bhedam veru. Vastu okate.
1: Yarn is different, but cloth is one.
0: Sungaramulu veru. Bangaram okate.
1: Jewels are many, but gold is one.
0: Kanaka bangaram okate. Atma tattvamu okate.
1: That consciousness, gold, is one and the same.
0: ఈ విధంగా వచ్చేటప్పటికి మొన్న మొన్న కొంత లండన్ లోపల ఒక విధమైన సభ జరిగింది.
1: Recently there in London, a big conference was held.
0: అక్కడ కూడా విరుద్ధమైనటువంటి భావం పెరిగిపోయింది.
1: There also developed a sort of negative attitude.
0: వారి మతం పెరిగిపోతుంది అని కొంతవరకు జెలసి అభివృద్ధి అయిపోయింది.
1: They developed a tinge of jealousy.
0: ఈ జెలసీ వల్ల అనేక రకముల దేనిపోయి పిచ్చి పిచ్చి లెటర్స్ అంతా రాయటము, లెటర్స్ లోపల వచ్చేటువంటి చెడు విషయాలంతా కూడా పేపర్స్ లో వేయటము, ఈ విధంగా జరిగింది.
1: It so happened there, they started spreading all that is false, all that is totally wrong, all that is completely negative.
0: అప్పుడు కొంతమంది చేరారు.
1: At that moment some have assembled.
0: Suri అని మీకు తెలుసు.
1: There in London,
0: Suri, ఆయన దీన్ని ఎదుర్కొన్నాడు.
1: He faced this challenge.
0: ఎదుర్కొని వారితో ఎన్నో విధములుగా వాదించాడు.
1: And he started arguing with everybody.
0: అనేక చెడ్డ రకమైనటువంటి విషయాలంతా రాస్తూ వచ్చాడు.
1: And he started writing against all that is false.
0: కట్టగా నిలిచిపోయింది.
1: Ultimately, situation is pacified.
0: Satya Sai Baba's parichinchinte, Satya Sai Baba daggara undi, danni nividhara anubhavinchi, dani tarvata meeru rayali kani, evari matalo vini, ee gaala matalato meeru ee vidhanga pracharam cheyatam manchidi kaadu annadu.
1: It was clearly written, come to Bhagavan Sri Satya Sai Baba, stay here, experience him, and then only write or declare.
0: ఎవరి మాటలో వింటే ఏమి వస్తుంది? వాడేమి చూచారా? వాడెవరైనా విన్నారా? ఎవరికి ఎవరికి సంబంధం? వారి మాటలే వారికి నమ్మకం లేదు. అలాంటిది ఇతరుల మాటలు నమ్ముతారు.
1: యు కెనాట్ క్యారీడ్ అవే బై ద గాసిప్. హియర్ సే, వెన్ యూ డోంట్ బ్యాంక్ అపాన్ యువర్ ఓన్ వర్డ్, హౌ డు యూ లిసన్ టు అదర్స్?
0: ఈ విధంగా ప్రచారం జరుగుతూ వచ్చేసేసి,
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ప్రొపగాండా దేర్.
0: ఇది క్రమక్రమేణా అన్ని కంట్రీలకు ప్రాక్తి పోయింది.
1: అండ్ దిస్ హాస్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ టూ.
0: ఇండియా కూడా వచ్చేసేసింది.
1: ఇట్ రీచ్డ్ ఇండియా ఆల్సో.
0: బుర్రలు వేరు వేరు,
1: హెడ్స్ ఆర్ డిఫరెంట్,
0: థాట్స్ వేరు వేరు,
1: థాట్స్ వేరీ.
0: కనుక అందరు కూడా ఏకమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ అస్ అండ్ టు ఆల్ ఆఫ్ దెం,
0: విదేశీయుల యొక్క పత్రికలను వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు.
1: In fact, they have been following all that is false.
0: విదేశం యొక్క వార్తలను అనుసరిస్తూ వచ్చారు.
1: They have been following all that is alien to them.
0: కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
1: In fact, they have no experience on their own.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ క్రమక్రమేణా ఎట్టయినా కానీ ఈ పేరును తగ్గించాలి అని పట్టుదల పట్టారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ టు డిఫేమ్ హిమ్.
0: కానీ ఎవరి చేత కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిఫేమ్.
0: ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను దీనిని పేరు ప్రతిష్టలకు ఎవరు కూడాను లొంగిపోవచ్చుందే, కానీ దీన్ని సాధించడానికి ఎవరి తరము కాదు.
1: నాట్ ఓన్లీ నా, ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి నో బ్లెమిష్, దేర్ విల్ బి నో స్పాట్, అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ, ది ఎస్టీమ్ ఆఫ్ అవతార్హుడ్ విల్ నెవర్ డిమినిష్, కెన్ నెవర్ బి రిడ్యూస్డ్.
0: సాయి అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతమైనటువంటి.
1: But there's one thing that's permanent and eternal.
0: ఈ సాయి అనేటువంటి పదమును ఎవరు కూడా మార్చలేరు.
1: The name Sai, none can change.
0: తోచినట్టుగా మాట్లాడవచ్చును.
1: You can speak as you like.
0: నాలుకకు ఎముకలు లేవు.
1: In fact, tongue is not supported by any bone.
0: కనుక అది ఎట్టంటే అట్టు తిరుగుతుంది.
1: The tongue can turn in any way.
0: ఇంతే కాదు, ప్రపంచం నందు కూడాను కాచిన చెట్టుకే రాడు దెబ్బలు.
1: In this world, you notice, it is the tree that bears fruits will be pelted at by stones.
0: ఆ కాచిన మంచికి అన్ని విధాలా మంచి చేసేటువంటి వారికి ఎన్నో వస్తుంటాయి.
1: Just as the fruit bearing tree, all those that are great will face difficulties of this sort.
0: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను ఈ విరుద్ధమైన కష్టములకు నష్టము, ఆదాయములకు కీడు కలుగుతూనే ఉంటాయి.
1: And therefore, there will be challenges for anything that is great, for anything that is superb, because they face so many obstacles on their way.
0: అన్ని వచ్చినప్పటికీ మనం సత్యం పైన ఆధారపడినప్పుడు ఎవరు కూడా ఏమిది కూడాను దాన్ని కదిలించలేదు.
1: When the truth is the basis, truth will always triumph. None can object or stand in its way.
0: Truth to enta mandi poradinappudiki varu danni sadhinchaleru.
1: None can achieve truth, and it is the truth that will sustain, that will remain forever.
0: Kanuka meeru ee satyamunu satyam gaadi pettukondi.
1: So hold on to this truth, cling on to this truth.
0: దాని తర్వాత ఏం జరిగినా జరుగుతుంది.
1: The rest of things are bound to happen.
0: సత్యంతో నిలిచినటువంటి వాడికి విజయం తప్పేది కాదు.
1: A man of truth will always win.
0: కనుక సత్యాన్ని వదలకుండా ఉండాలి.
1: Thou never give up truth.
0: అందుకోసమని భగవంతుణ్ణి truth is God అన్నారు.
1: Therefore, who is God? Satya the truth. Truth is God.
0: ఆ ట్రూత్ ను ఎవరు కూడా కదిలించలేరు.
1: దిస్ ట్రూత్ ఇస్ అన్షేకబుల్.
0: ఈ ట్రూత్ ఎక్కడి నుంచి పుట్టింది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్? ది ట్రూత్
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ధర్మం నుంచి ట్రూత్ వచ్చింది. ఆ ధర్మం అనేటువంటిది శాంతిని పెంచింది.
1: అండ్ ఇట్ ఇస్ ద వే ధర్మ దట్ కన్ఫర్స్ శాంతి.
0: Peace అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: శాంతి లేకపోతే వాడు క్షణమైన జీవించలేడు.
1: వితౌట్ పీస్ మ్యాన్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
1: సో త్యాగరాజు సెడ్ దేర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ పీస్.
0: శాంతిని పోషించుకుంటూ పోతే ఆ శాంతి రూపమే ప్రేమనే ఉద్భవిస్తుంది.
1: When you develop this peace, all the rest of things naturally follow.
0: ఆనందమే లభిస్తుంది.
1: It ends up in conferring bliss, ananda.
0: ఆ ట్రూత్ అనేటువంటిది అంత ఆనందమైన.
1: Truth is blissful.
0: దాని నుంచినే అహింస.
1: That gives rise to ahimsa, non-violence.
0: అనగా హింస ఉన్నటువంటి వాడు ఈ హింసకి ఏమాత్రం పోలేడు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ వయలెన్స్ ఆర్ హింస.
0: ప్రేమ ఉన్నటువంటి వాడికి హింసించాలనే భావమే రాదు.
1: A man of love will never entertain violent thoughts.
0: కరుణ, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఐదు కూడాను మంచి ప్రాణములు.
1: Therefore, Bhagavan wants us to know that these are five cardinal principles, life breaths, satya, dharma, shanti, prema, ahimsa.
0: ఇవి మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: దీస్ ఆర్ సపోజ్ టు బి ది మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: కనుకనే ఈనాడు హ్యూమన్ వాల్యూస్ పెంచాలి.
1: Therefore, there is dire need to develop human values.
0: కరుణ నాడు సత్య ధర్మ ప్రేమ శాంతిని మనం పెంచుకుంటూ పోవాలి.
1: We have to develop faster, grow more of these human values.
0: అప్పుడే ఈ దేశమందు శాంతి అనేటువంటిది తప్పక జరుగుతుంది.
1: Then only this country will establish peace eternal once for all.
0: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను ఆశ, ఆశ, ఆశ, ఆశ.
1: All over, wherever you go, you find desire controlling.
0: Desires are growing limitlessly.
1: Desires are growing limitlessly.
0: ఒక డిగ్రీలో కానీ, ఒక ఆశలో కానీ, ఒక వాంఛలో కానీ ఏమాత్రం ఒక పరిమితం లేదు.
1: In any area of human life, in all our endeavors, there seem to be no limit at all.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇంకా చదవాలి, చదవాలి, చదవాలి.
1: In spite of learning, one wants to learn, study more and more.
0: కాలంని వ్యర్థం చేసుకునేటువంటి వాడే ఈ చదువు ఊరికి చదవాలి, చదవాలి, చదవాలి పోతుంటాడు.
1: People waste their time by constantly studying, reading more and more.
0: కానీ నిజంగా ఒక దాంతో తృప్తి పడండి, చదువుపైన ఏమాత్రం ఆశ ఉండదు.
1: But in fact, if it doesn't give you self-satisfaction, that mere study is useless.
0: Kanuka meeru chaduvu kosam ani meer paatu padagandi.
1: Therefore, don't concentrate on study only.
0: Ee chaduvulanta irunu bhautikamaina laukikamaina tundi yokka chaduvulu.
1: The studies that you acquire here, they're secular, they help for your living.
0: Asalu manam bharatiya yokka manavata gunamulu మూడు, నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ మూడు గుణములను ఈ కవులు చంపిపెట్టారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు భారత్ కల్చర్. దే ఆర్ వన్ స్పిరిచువాలిటీ, అదర్ మొరాలిటీ, అండ్ థర్డ్ ధార్మిక్ రైచువస్.
0: ఈ మూడింటిని మన కవులు దాన్ని పూర్తి నిర్మూలన చేశారు.
1: All our authors have not given place to these three values.
0: Kanukane ee naadu em chadu chadina gaani em prayojanam ledhu.
1: Therefore, in spite of very high learning, we are not progressing.
0: Pustakamulu pattinchitini.
1: I have gone through books.
0: Puttiga joochiti sarva shastramulu.
1: I have read thoroughly all sacred texts.
0: Nishtanamaina vidyalanu nerchutinanu garvameda.
1: Why do you pride yourself that you are an expert in all knowledge?
0: Ni prastutamaina hastamannu undinatundi gunamunu ee poshinchukoleyinatundi vaadu ee chadina gaadu prayojanam undadu.
1: If you cannot join both of your hands and pay obeisance to God, and if you can't work, what for is your education?
0: Daiva priti okati maatrame peddadiga pettukondi.
1: Therefore, keep one thing as main thing, the love of God, which you should develop more and more.
0: Aa prema okati meeru nippukunte,
1: with that divine love,
0: anni saripothayi.
1: Everything would be appropriate and correct.
0: Aa prema lekunda enni pettukunnappudiki anni connections anta kudanu asaramaipothayi.
1: Without that divine love, whatever you may have, they are sure to vanish.
0: Aa divine love main switch.
1: Therefore, this divine love is the main switch.
0: A main switch off chesi enni barsu vittagai manavulu.
1: If you put off the main switch, no matter whatever you do with the remaining switches,
0: danni ando petti ee switch vittagani light vastundi.
1: If the main switch is on, The rest of the switches are functional.
0: కనుక మెయిన్ స్విచ్ మానవునికి మానవుడి.
1: Therefore, the main switch for mankind is this humanness or human quality.
0: అందువల్లనే ఈశ్వరమ్మ చాలా కాలము ఎంతో స్వామిని తలుచుకుంటూ ఉండేది.
1: ఈశ్వరమ్మ thought of Bhagavan for very, very long time.
0: లోపలికి వెళ్ళింది, ప్లాన్ చేసింది, కాపీ తీసుకుంది, మరణాలు చూసుకుంది.
1: And she has gone in, she had her bath, she rested and sat there in the veranda.
0: Veranda lo kucchoni swami swami swami ani pichindi.
1: While sitting there in the veranda, she said swami swami swami
0: moodu pariyayalu pichindi.
1: She called Bhagavan swami swami 3 times.
0: Vastunnanu vastunnanu annaru.
1: Bhagavan said, I'm coming.
0: వస్తున్నారా మీరు అని చెప్పింది.
1: He said, are you coming?
0: Yes, I'm coming. నేను వస్తున్నాను.
1: Yes, I'm coming.
0: కమింగ్ అని దగ్గరకు దిగి, పెట్టుకల దిగి దగ్గరకు వచ్చాను.
1: Swami climbed down the steps and came close to her.
0: చేయి పట్టుకుంది.
1: And she held his hand.
0: కంటి నీరు కార్చింది.
1: And she was shedding tears.
0: కన్ను మూసింది.
1: He closed her eyes.
0: Kani, not crying, the happiness.
1: She was extremely blissful.
0: Kannu moosindi.
1: And she closed her eyes, breathed her last.
0: Ee life undinante variki ee oka deham.
1: This body is valuable so long there is life.
0: Life potane body em prayojanam karato samanam.
1: The moment life is gone, body is useless.
0: ఇప్పుడు తచ్చిమే చెప్పారు, డ్రైవర్ చెప్పి బాడీని పుట్టుబతికి తీసుకుని పోవస్తుంది.
1: Then Bhagavan gave instructions that the body be taken to Puttaparthi.
0: ఈ విధంగా ప్రతి దానికి కూడా బాడీ బంధన.
1: బాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్.
0: ఆ బాడీని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు.
1: Then once the body is offered to God, it is not bondage.
0: Senses kuda andulo nunchi pothayi.
1: The senses also will not be so powerful.
0: E matram kuda chalaname undadu.
1: There will be no movement at all.
0: Kani appudappudu vastuntayi konni.
1: Certain things do happen in the course of life.
0: Vachinavi matramu tri bhagavantuniki tappite tappaka evvariki teliyadu.
1: Whatever that happens in your life, then once it is offered to God, nothing can shake you or worry you.
0: Prema sarvapunara.
1: Embodiments of love.
0: Meerandaru kudanu chadivedi chadavandi. Idi laukikamaina bhautikamaina chadavudu.
1: Yes, certainly acquire knowledge. Study well. Learn what all you are supposed to.
0: Ee bhautikamainatuvanti peru kudanu sampadinchukovali.
1: The worldly possessions, acquisitions, no doubt, are necessary.
0: Indigitu tallidandulu dinni aashrayinchu untaru.
1: In fact, parents have very high expectations.
0: Vaari kuda tripti padali.
1: You should satisfy, please your parents.
0: Mata devo bhava, pitru devo bhava, acharya devo bhava, atithi devo bhava.
1: Mother is God, father is God, teacher is God, guest is God.
0: Meerandarini santrupti padchi
1: you should please them all.
0: నీవు సంతోషంగా ఉండినప్పుడే
1: అండ్ యూ ఆల్సో బి హ్యాపీ
0: దైవం కూడా నీకు ఆనందాన్ని అందిస్తాడు.
1: అండ్ గాడ్ ఆల్సో విల్ మేక్ యూ మోర్ హ్యాపీ.
0: కానీ ఆ భావన ఆ ప్రేమను మాత్రం లేకుండా ఎన్ని చదువులు చదివినా గానీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ డివైన్ లవ్ విత్ ఇన్ యూ ఆల్ యువర్ లెర్నింగ్ ఈజ్ యూస్లెస్.
0: కనుక మీరు మొట్టమొదట చదవాల్సింది చదవండి ఈ వయసులో.
1: At this age, study well what you are supposed to.
0: ఈ భౌతికమైన జీవితంలో కూడాను మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: In this world, it is absolutely necessary to get a good name.
0: మానసికంగా నిజమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
1: You also earn reputation in society.
0: ఇదే నేను ఆశించేది.
1: This what Bhagavan wants from you, that you should get a good name.
0: నేను గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరడం లేదు.
1: He doesn't want you to be simply highly educated.
0: ఇంకా ఎందరో చదివారు.
1: Many people educated people.
0: కానీ వీళ్ళందరూ ఏం చేశారు జగత్తుకు?
1: What is that they have done to student community?
0: ఏమి చేయలేదు.
1: They have not done anything, students.
0: మీరు సేవ చేసి
1: better you work hard.
0: సమాజం మీకు సంతోష పెట్టండి.
1: Make society happy.
0: సొసైటీని హ్యాపీగా చేసినప్పుడే మీ యొక్క జీవితము సార్థకం అవుతుంది.
1: And once you make the society happy, your life is redeemed.
0: కనుక సొసైటీకి తగినటువంటి సహాయం చేయండి.
1: Therefore render all possible help to the community, society.
0: అప్పుడే స్వామికి చాలా ఆనందం.
1: Your service to society will make Bhagavan extremely happy.
0: కనుక మీరందరూ చదవండి, పెండింటి చేసుకోండి, బిడ్డలు కనండి, కానీ ఆనందంగా ఉండండి. దైవ చింతన మాత్రం మానకండి.
1: యూ స్టడీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ జాబ్స్, గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్, బట్ యెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ బి హ్యాపీ. నెవర్ ఫర్గెట్ గాడ్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవాన్ని మరచినటువంటి యొక్క మార్గము ఏ మార్గమైనా సరే పట్టి సాధించండి.
1: బై ఫర్గెటింగ్ గాడ్ వాట్ ఎవర్ పాత్ యు మే ట్రెడ్ యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: అది స్వామి యొక్క ఈనాడు ఆశీర్వాద పదము.
1: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ సచ్ దట్ యు నెవర్ ఫర్గెట్ గాడ్, దట్ యు హోల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: ఈ నామము అందరికీ కూడా చాటండి. ఈ నామములు వీధి వీధి చాటండి.
1: యు స్ప్రెడ్ ద మ్యాచ్లెస్ గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్ట్రీట్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్.
0: అప్పుడే అందరి ఎందు కూడా దైవత్వం ఆవిర్భవిస్తుంది.
1: దట్ గివ్స్ రైజ్ టు ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విదిన్.
0: క్రమక్రమేణా ఇంకా సమీపానికి వచ్చేకూడది, మరింత అధికం కావాలి.
1: As you come closer and closer, you need more of light and effulgence.
0: అప్పుడు అది మరింత ధన్యమైనటువంటిది.
1: That leads to fulfillment of life in a greater measure.
0: ఈ లౌకికమైన సుఖాలు సుఖాలు కాదు.
1: The worldly pleasures are not real.
0: ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు.
1: Today you may find it difficult, but tomorrow you'll find it simple and easy.
0: Today sannu puttadu antaru, sannu puttadu.
1: Today you are
0: kramakramena inka samipaniki vache kodadi, marinta adhikam kavali.
1: As you come closer and closer, you need more.

0: పుట్టాడు. సన్ని పుట్టాడు.
1: టుడే యు ఆర్ సో హ్యాపీ బికాస్ యు హావ్ ఎ సన్. సన్ ఇస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ.
0: ఆనాడు సంతోషంగా ఉంటాడు.
1: యు ఆర్ వెరీ హ్యాపీ దట్ డే.
0: రెండవ దినమే సన్ మరణిస్తాడు.
1: ద ఫాలోయింగ్ డే బై మిస్ హ్యాప్ ద సన్ మే డై.
0: తక్షణమే ఏడుస్తాడు.
1: ఇమీడియట్లీ హీ స్టార్ట్స్ క్రయింగ్.
0: ఈ నవ్వు ఏడుపు ఎంతసేపు క్షణకాలం.
1: What is the distance, time gap between the smile and the tear? Just a moment.
0: Kalkaka, janmam anetuntadi chaala easy anetuntadi.
1: Therefore the human life is so transient, momentary.
0: Maakuru janna janna yavana garvam.
1: You cannot pride yourself because of your age, because of your progeny, because of your youth.
0: Enta kono waste period.
1: All that would be in vain ultimately.
0: Kanuka vidyarthulara meeru chiranjeeviluga undandi.
1: Bhagavan wants all students to be happy and blissful.
0: Aanandanga jeevinchandi.
1: Lead a happy life.
0: Samaja seva cheyandi.
1: Serve the society.
0: సొసైటీ సేవ చేసినట్టు అది దైవ సేవగా భావించండి.
1: కన్సిడర్ సర్వీస్ టు సొసైటీ యాజ్ సర్వీస్ టు గాడ్.
0: ఇదే మీకు నిజమైనటువంటి ఒక శాంతి అందించేది.
1: సర్వీస్ టు సొసైటీ ఓన్లీ కన్ఫర్స్ ట్రూ పీస్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu Vandini Manishyaloke Jagattu Brahmamayamu. The world is full of Brahman. Brahmamayamaina Jagattu Karmamayamu. Such a world which is full of Brahman is also saturated with action.
2: Srishti anunade karma.
1: Creation itself is associated with action.
2: Kanuka dehane dehame karma.
1: Therefore, body itself is as good as action.
2: Karma naga jiva siktiye.
1: Action refers to the power of life.
2: Jiva sikti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: Karmanusaramga dehamulu yerpaduchunnavi.
1: Bodies are forming on the basis of action performed.
2: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
2: Kanukane karmanu vandini manushyaloki.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
2: birth. యతావత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
1: The sum and substance of this is action means body.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
2: దేశ కాలములు ప్రకృతి వికారములు.
1: The time and place are associated with nature.
2: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
1: All the things are the result of action.
2: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
2: మంచి కాని చెడ్డ కాని.
1: Be it good or bad.
2: పాపం కాని పుణ్యం కాని.
1: Be it sin or virtue.
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: These are all manifestations of the powers of the Lord.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: Performing action is to sanctify one's life.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: For getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ఎ ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: Na maatalanniyunu nee mantramule.
1: Whatever word I utter, these are all
2: na cheriyalanniyunu nee poojale.
1: All my actions are worship for
2: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హీ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యూ ఫైట్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ, దిస్ వాజ్ ద కమాండ్.
2: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi okka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi okka vaadopavadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
2: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aaradugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
2: Ee samattamaina chittamunu abhirudhi parchukomani,
1: asking him to develop this kind of equal mindedness,
2: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
1: then only you would be able to achieve fulfillment in your action.
2: Ee vidhamuga aneka vidhamuluga kudanu nityanitya vishaya parishilana yendu aa arjununi pravesha pettadu.
1: In this way he introduced Arjuna into the discrimination of truth and untruth, permanent and impermanent things in a number of ways.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ యాక్షన్,
2: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
2: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: this particular body is not merely born of devaki and vasudeva,
2: dasrata kauravulku kausalyaku janminchinatunte vaadu kadani,
1: this is not the body which is born of dasrata and kausalya,
2: ee upadhi maatrame neeku aadarshaprayamga nirupinchutunnadani,
1: this body is only holding itself as an example for you and a model for you,
2: daivattam sarvattam ainatunte aatma tattvam ani,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
1: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
2: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
2: హిడెన్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
2: Na nenu ajudu.
1: I am one who does not have birth.
2: Sarvantaryami.
1: I am omniscient.
2: Sarvagnudanu.
1: I am omnipresent.
2: Desha kalamunaku emattam kudanu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
2: Sarva kalamulu endu kudanu nenu unnanu.
1: I exist in all times.
2: Kevalam kayamunu maatrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్.
2: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ develop a broad mind and then develop yourself.
2: Modaru neevu vyaktito prarambham ka.
1: You start with individual personality.
2: Ee vyaktitvam nunchi samajamulo praveshinchu.
1: From individual to society you enter.
2: Nirantaram kudanu nee vyaktitvamlone nee jeevitamunu nirantakamuga cheyinchukonaku.
1: Do not waste your entire life thinking of only an individual.
2: Ee vyaktitvam anekunte kevalamu ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాలతత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటాది.
1: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
2: Buddham saranam gacchami annadu motta motta.
1: In the first instance he said Buddham saranam gacchami.
2: Idi kevalamu vyaktigatamainatundi.
1: This is individualistic.
2: Parakramakramina sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
2: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
2: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
2: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
2: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
2: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
2: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
2: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
2: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
2: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
2: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
2: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
2: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
1: This society may consist of a few individuals.
2: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్ అండ్ ఇట్ మే హావ్ నథింగ్ టు డు విత్ సొసైటీ.
2: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
2: Kanuka sangamu kudanu oka vidhamainatundi yokka haddulu untuntayi.
1: There are limits even for society.
2: Ee haddutho chekkudinatundi cherinatundi ee sangamulu anta goppavi kaadu.
1: Do not consider the society which has limits as very great.
2: Kanukani sarvaatma bhavamunu dharinchinatundi yokka dharmam saranam gacchami annadu.
1: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
2: Dharayititi dharmaha, jagattune dharinchinatvanti ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
2: Dharmam ante emiti anetvanti manam kontha vicharisthe aa padartham yokka gunami.
1: When we are try to find out the meaning of dharmam,
2: ee padartham yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
2: Parartham yokka guna gunamu idi yokka yadartham.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
2: Parartham ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
2: Ade parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
2: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
1: Dharma is based upon parabrahma tattva.
2: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya. But he doesn't have the
2: body. Kanukane Krishnudu dharma samsthapanarthaya sambhavami yuge yuge annadu.
1: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
2: Kanukane dharma swaroopudu bhagavantudu.
1: God is the very form of dharman.
2: Kanuka dharmam anaga vishalamainatundi yokka daivatvanni nirupinchetundi dharmam.
1: Dharmam is one which proves broad nature and aspects of divinity.
2: Kana neevu ee vyaktitvam nundi kontha varaku kudanu దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
2: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: డు నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
2: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యు కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
2: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
2: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
2: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం The entire creation becomes Brahma for you.
2: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: If you want to see the entire creation as full of Brahma, your vision must
2: be ధర్మం ఏమిటి?
1: Your vision must be
2: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: Individually, personally, you are a క్షత్రియ.
2: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and war, waging a war is
2: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: You need not invite battle.
2: కౌరవులే నీ కాలును దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగైన్స్ట్ యు.
2: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈస్ యు ఫాలో యువర్ డ్యూటీ.
2: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
2: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
2: అర్జున, అగ్నికి దహన శక్తి తానే ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
2: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ కోల్, ఇట్ ఇస్ నాట్.
2: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్
2: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్, యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
2: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
2: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
1: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
2: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్
2: చక్కెర కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సర్టన్లీ నాట్ షుగర్.
2: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
2: ఏ విధంగా నీవు ప్రవేశించాలి? ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
1: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
2: ఈ మోహములు నిర్మూలము గావించుకో.
1: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
2: నిర్మమో నిరహంకార సశాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు అటైన్ పీస్, యు విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
2: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: Do not give up God.
2: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: Do not disobey the command of the Lord.
2: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: Recognize your humanity.
2: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
2: మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
2: M అనగా మాయా రిమూవ్.
1: M stands for removal of maya.
2: A, atma, see.
1: A stands for seeing of atman.
2: N, nirvanam attain.
1: N stands for attaining nirvana.
2: Mayanu nirmoolamu gavinchi,
1: removing the ruining, I mean destroying maya.
2: Daivanni darshinchi,
1: take darshan of God.
2: Nirvanam ane atma aanandamulo leenamu kavatame manavattam yokka kartavyam.
1: Merging in the joy of atman, that is the very duty of man.
2: Deenini pade pade neevu chintistura.
1: Repeatedly, again and again, you should contemplate on this.
2: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
2: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
2: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
2: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: Peace is inherent and it is within you.
2: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
2: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
2: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
2: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
2: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
2: ఒకానొక సమయంలో,
1: once upon a time,
2: నారదు ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
2: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
2: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
2: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
1: Continuously he was having some kind of worry or the other.
2: ఈ దుఃఖమునకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: He began thinking, what is the reason for this kind of worry and this kind of lack of
2: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
2: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
2: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
2: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
2: ఏమి కారణమని సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
2: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
2: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్?
2: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
2: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
2: సనత్ కుమార్,
1: he said, so far so good. Well, have you learned ఆత్మ విద్య?
2: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said, accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్,
2: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge
2: of ఆత్మ. దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held up,
2: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
2: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
2: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
2: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
2: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
2: పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
2: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
2: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
2: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
2: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
2: Meeru kodanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
2: maa bidda vaibhavalanta meeru chudali.
1: You should just enjoy all the grandeur.
2: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
2: Aa pakkinta anni baagane untundadi. Abba ye ooru vaadu, em chadivaadu ani vepprashninchindi.
1: After hearing all these things, the neighboring lady, she questioned, who is the bridegroom?
2: Ade inka nirnayam kaaledu.
1: And this lady said, well, that is not yet fixed.
2: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
2: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు, వంట వాళ్ళు, పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తాడు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
2: అదే విధంగాని మానసికమైన శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
2: స్టడీస్? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునంత మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదును బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్
2: మానవుడు,
1: టుడేస్ మ్యాన్
2: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ ఈజ్ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
2: మమకార అభిమానములతో కూడటం చేత.
1: He is also subject to possessive nature and
2: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
2: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
2: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
2: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
2: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
2: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
2: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
2: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
2: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఇస్ నాట్ హీ హూ ఇస్ గోయింగ్ టు రన్ ది
2: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
2: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
2: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: అతనికి ఈ అధికారం ఉంటుంది.
1: ఓన్లీ హీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
2: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
2: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
2: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
2: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
2: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
2: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
2: కష్టములు,
1: వెన్ దర్ ఆర్
2: నష్టములు,
1: సారోస్,
2: బాధలు,
1: పెయిన్,
2: విచారములు,
1: వరీస్,
2: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
2: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
2: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
2: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
2: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
2: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
2: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
2: knowledge. Tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education, there could be only arguments and counter arguments.
2: Chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu valiyu annadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have depth.
2: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have depth?
2: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
2: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
2: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
2: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
2: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
2: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
2: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఓన్లీ వెన్ వి కీప్.
2: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: A particular person, a villager who was a little ignorant, he wanted
2: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: This particular person had not travelled by train earlier.
2: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: A train came with a number of bogies and wagons.
2: వా, ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
2: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
2: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు
2: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
1: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
2: తనలో తాను అనుకుంటున్నాడు
1: He was thinking within himself.
2: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకొని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
2: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
2: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
2: ఎవరి పాటికి వారు సీటు పైన పండుకున్నారు.
1: They began relaxing in the seats.
2: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
2: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
2: Endukante na baru daniki em mattham ivvakoodadu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
2: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
2: Evaro prakkara unnatuvanti vyakti hetcharinchadu emitayya nee avastha ee samanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
2: Ayyo inta samanu mostunte naa samanu kuda daniki enduku baru pettalani nenu mostunnan annadu.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
2: Chivada ninnu nee samanu annitni mosetvanti ee railu nee talapaina pettukunnanta maatram aa baru railu ke maatram sambandham lekunda unda.
1: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
2: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka manavuni yandu.
1: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
2: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
2: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
2: ఇన్ని నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
2: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
2: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
2: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
2: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
2: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
2: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: The sense organs have no connection with you.
2: ఇంద్రియాలు దేహముతో కూడినటువంటివి.
1: They are associated with the body. Sense organs.
2: దేహము కర్మతో చేరినటువంటిది.
1: Body is associated with
2: కర్మ ఫలితమే ఈ దేహము.
1: Body is the result of action.
2: కర్మను ఆచరించుకున్న దేహం సార్థకం కాదు.
1: If body does not perform action, it is not
2: కర్మణ్యేవ అధికారస్య.
1: You
2: ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: You have every right to perform action.
2: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
1: All the rest you offer it to me.
2: లెమ్ము.
1: Get up, arise.
2: లెమ్ము ధనుంజయ.
1: Arise, O ధనుంజయ.
2: విధి బలీయము.
1: Fate is very powerful.
2: న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
2: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
2: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
2: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
2: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
2: అంత్యమున్న పిండమిను దిక్కుగలగరట ప్రారంధములు ఏమిటో.
1: అట్ ద ఎండ్ దేర్ ఇస్ నాట్.
2: నా యాజ్ఞను నీవు శిరసావహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
2: నూరు మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons, in the end he will not be having even one to perform the
2: karanam entanaga.
1: What is the reason for this?
2: Dhritarashtruni biddalu.
1: Because these are the children of
2: Dhritarashtram. Itihi Dhritarashtram tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetunte vaadu Dhritarashtra.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
2: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
2: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
2: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ ఎనీ.
2: అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
2: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎన్క్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
2: హృదయముందు దేహమందు,
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ,
2: జీవుడుండు దేహమందు,
1: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ,
2: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్,
2: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
2: ఒకరినొకరు వీడుచుందరు,
1: దే విల్ బి లివింగ్ సెపరేట్,
2: ఆటలాట బొమ్మలాటలు ఆడించే,
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే,
2: సూత్రధారి ఒకడు కలడు,
1: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే,
2: మంచి చెడ్డ బొమ్మలుండు,
1: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి,
2: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు,
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ,
2: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి,
1: దేర్ ఇస్ ఎ ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ద హార్ట్, బాడీ ద బాడీ,
2: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
2: part of the dehapranti ni duram chesi.
1: If you remove the delusion of the body,
2: jeeva brahma ikhyanu sandhanamulo,
1: if you want to bring about the unity of jeeva
2: nityanandam anubhavinchavannadu,
1: you have to enjoy the eternal bliss,
2: brahmanandamulo cheravannadu,
1: enter into the ananda
2: advaita anandanni artham cheskovannadu,
1: understand the ananda of advaita,
2: ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti sthita pragna drishtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the
2: knowledge. Sthita prajnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame,
1: feeling or a sense of same entity all over. This is the
2: indriyalaku ematram kuda nu vasham kaaka,
1: not being subject to the senses,
2: samadhi chittudai,
1: having a heart of
2: sukha dukkhamulanu,
1: sorrow and joy,
2: mana abhimanamulanu,
1: attack
2: ninda stitulanu,
1: censure and praise,
2: ఒక్కటిగా భావించుకునేటువంటిది,
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
2: అన్ని కూడా భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది,
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ,
2: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు,
1: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ,
2: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు శిరసావహించమన్నాడు,
1: యూ బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్ హీ సెడ్.

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata paine satya dharmamulu aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హియరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayam tho vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyam tey kudanu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatvanti yokka suchchemanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyamu pratyaksha daivame satyamu.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadu unnado ani vetukanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారం తాము అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండేటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharan cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkadi nunchi vachindi dharmam?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvanti dru aneetvanti dhatu nunchi vachinatvanti.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ee druk aneetvanti sanskrita padam nunchi vachinatvanti ee dharmamuku deeniki mooladharam aitundi dharani aneetvanti padam.
0: The primal word is dharani.
1: ee dharani aneetvantidi sarvamunu kudanu vishwanni katti vesinatvantidi ee dharani ane artham.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడాను ఏక కట్టుగా కట్టి పారించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్యధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యమనేటువంటి పునాదిపైనే ధర్మమనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటుకునను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: yada yada hi dharmasya ganirbhavati bharata abhyuddhanam adharmasya tadatmanam srujamaham. Dharmamu eppatiki nasincheetundidi kaadu.
0: Righteousness shall never decay.
1: కనుక గ్లానిర్భవత భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్.
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: The righteousness appears as though it is hidden because it is not practiced by mankind.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: Shining sun will be covered by thick clouds.
1: కానీ ఈ విద్యలో అడ్డు ఉండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు, కానీ సూర్యునికి సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: Kanuka ee yokka sunlight aneetundi dharmamunaku sun aneetundi satyamunaku evvaru kudanu addutharadaniki veelu kaadu.
0: Therefore sunlight is righteousness, sun is truth, none can stand in
1: satya dharmamlo rendu kudanu avinabhava sambandhamu anyonyasrayam.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: Ivi rendu kudanu prakruti paramatmalo yokka sambandhamu.
0: They have got the relationship like the nature and God.
1: జగత్ యొక్క స్వరూపము.
0: It is the relationship of the inert and awareness.
1: Matter and energy యొక్క సంబంధము.
0: It is the relationship between matter and energy.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడా వేరు చేయడానికి వీలు కాదు.
0: Therefore, none can separate out these two, truth and righteousness.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు, ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the stage of bliss practicing these two, truth and righteousness, they say it is the qualification of man to do a job.
1: నిజమే ఇది ఉద్యోగం పురుష లక్షణం అంటే ఈ ఆధునిక యుగము లోపల అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: Can you call it a special quality?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: It's only limited to a particular sex. That's
1: కానీ ప్రతి మానవునికి సమస్తిగా సరి అయినటువంటిది ధర్మార్థకామోక్షం. అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ righteousness stands first.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు, వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడా ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చునా?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not the special qualification of man to do a job. It's righteousness.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: What do you mean by the term పురుష?
1: ఒక సఫారి డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: Can you call him that is a man if he puts on safari and a pant?
1: కాదు కాదు.
0: No.
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: The word పురుష means that the body is పుర, where you find the awareness moves from top to toe.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: Therefore this righteousness is the common quality uniform to all.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: However this dharma is classified into many categories.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: One is that of a celibate, the householder and a mendicant, renunciant.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మములు ఉన్నదని విభజించుకుంటూ వచ్చాం.
0: Each stage has got a particular code.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: It's all a temporary code.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: It cannot be a collective way of behavior.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: It is the external dharma.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: It's not internal.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: What sort of is this?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. The proper study of mankind is man.
0: The internal dharma.
1: Thoughts, words, action. మూడు కూడా ఏకం కావాలి.
0: Internal dharma refers to this harmony, unity of thought, word and deed.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మము.
0: దిస్ ఇస్ ఏ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రము సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్
1: సొసైటీ. పశు పక్షులకు కూడాను వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనట్టుగా గానే కాని హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ is just external. It has got nothing to do within the heart.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: But that dharma which is all truth and eternal comes out of the heart.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునకు సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: They may belong to any country, any tribe or any nation. But they should have the harmony of thought, word and deed.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తూ ఉంటారు.
0: However, individuals follow their own external dharma, which is word.
1: హస్తస్య భూషణం దానం. హస్తస్య భూషణం దానం. మన చేతికి అందం ఏమిటి? దానం చేయటమే అందము.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: సత్యం కంఠస్య భూషణం.
0: Truth is the jewel of our neck.
1: శ్రోత్రం శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణం ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three perfect harmony.
1: కనుక సత్యము ధర్మమును పోషించే నిమిత్తమై, ఆచరించే నిమిత్తమై, ఆనందించే నిమిత్తమై దీన్ని మనం ఆచరించాలి.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: ప్రాచీన కాలము నుండి భారతీయులు తమ యొక్క ధర్మమును, తమ యొక్క సత్యమును నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: Dharma was born even before you were born, like your mother.
1: Vaaginu nee ennukunnatvanti vaadavu. Selection.
0: It is selection.
1: The wife.
0: Wife is selection.
1: Kaani dharmam selection kaadu.
0: But dharma is not the one of selection.
1: Dharmamunu selection chesukunnatvanti variki evariki adhikaram ledhu.
0: No one has authority to resort to dharma. This
1: cause
0: of selection of dharma.
1: Dharmam selection ante okka daivamuniki maatrame adhikaram.
0: God only has this right of this selection.
1: Wife selection chesukochunu.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత్ర ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలో మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంతకొడును ధర్మ మూలం మిదం జగత్తు. జగత్తంతకొడును ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: The entire universe depends on this dharma.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్తు.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: 10 మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మములే ప్రధాన గుణము సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మ.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక్కి నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, you will be rejected by society.
1: హృదయము నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep the seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: ఈ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కను నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్ట దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ పీపుల్ ప్రాపగేటింగ్ మెనీ ప్రిన్సిపల్స్.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ యూ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: ఇది సత్యము అని చెప్పు.
0: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెబుతూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: Kaadu, kaadu.
0: No.
1: Nee yokka atma sakshiga nee cheppinatundi satyam.
0: Speak truth wholeheartedly.
1: Daani nee master annaru. Follow the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Oka teacheru, lek inko guruvo, inko swamo, evaro kaadu nee master.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: Adhe, follow the master.
0: Follow the master.
1: Kaliga master ante emti?
0: Who is this master?
1: Ee teacher anukuntunnaru.
0: You think he is a teacher?
1: Kaadu, kaadu.
0: No.
1: Edo mantropadesham chesinatundi guru anukuntunnaru. Kaadu, kaadu.
0: You think he is a guru who gives you some mantra?
1: Kaadu. Nee hrudayame neeku mantram ichinatundi.
0: Your conscience is your master.
1: Kanukane hrudayamu ఒక యంత్రము, తంత్రము.
0: Therefore, హృదయ ఇస్ తంత్ర, ది టెక్నిక్.
1: దేహము ఒక యంత్రము.
0: బాడీ ఇస్ ఎ మెషిన్, యంత్ర.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: ద ఫీలింగ్ ఇస్ మంత్ర.
1: దేహమనే యంత్రములో
0: In this body, the yantra machine.
1: హృదయం అనే తంత్రం నుంచి.
0: The heart, the tantra, the technique.
1: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి.
0: There is this mantra eternally going on. That is soha mantra.
1: యంత్రము మంత్రము తంత్రము మనమే.
0: Therefore, the yantra, the machine, the tantra, the technique and the mantra, the chanting.
1: ఇంతకంటే గొప్ప మిశ్రమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: There's nothing higher than this.
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine yantra.
1: ఈ దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: This body, the machine yantra, works wonderfully.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నును చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నును చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్.
1: నడుము వంగింది.
0: And the back bend.
1: కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజము దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pels the stone.
1: ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger is not.
1: నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch the
1: ఫలమును fruit. పట్టుకున్నంత మాత్రం కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలము తీసుకొని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు. తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ టు ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటి.
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
1: అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఏ అంగం కానీ పనిచేయకుండాగినపోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకని ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే.
0: Because of such cooperation.
1: ఎంతో దూరంగా ఉండేటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని.
0: Basing on this
1: cooperation. కూడా ఏం చేస్తుంది?
0: What is that the stomach does?
1: నాకు అందించారు కదని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: Because the fruit has gone to your stomach, it doesn't remain there.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి. కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: కనుకని భగవంతుని స్టమక్ను అంగీరసాయ నమః.
0: Therefore God
1: అంగములు యందు రసస్వరూపుడైనటువంటి వాడు అంగీరసుడు.
0: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని బోధించేటువంటిదే ధర్మము.
0: It is dharma, righteousness that speaks of
1: cooperation. Cooperation ekkada ledhu, ekkada chuchina operation, operation, operation. No cooperation.
0: Today there is no cooperation, only operation, operation.
1: అంతా భిన్న భిన్నమైన పోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్.
1: ఇది విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్.
1: సంసారం అనేది విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్.
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతుండాలి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరుడుగానే కనిపిస్తుంటారు.
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they pretend.
1: కొందరు చేసికుడను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they
1: don't
0: do it.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చిరేలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిదిదించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా.
0: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
1: నేను మరచి నిదిరించే వారిని మేలుకొలుపగల

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why, Krishna, why do you do this?
1: Kanlu nidurananatinche ganulu leppaga yavaritaram.
0: The one who closes eyes and pretends as if he is sleeping, who can wake him up? Those who is fast asleep can be made awake.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్, హి విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి ఇస్ ఫాస్ట్ అస్లీప్, నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్, ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడా కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: Therefore the propagation of truth and righteousness is only a matter of pretension.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: Practice is essential.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: all sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not meant for mere reading.
1: ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not for propagation.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: They are meant to be practiced.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: Therefore every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: It said speak truth, but it never said practice truth.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: What that says is
1: చేసేటువంటిది హస్తము.
0: Is the hand that does.
1: ఈ రెండింటికి మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: Is the mind that unifies both.
1: ఇది నిజమైనటువంటి ధర్మము.
0: This is true dharma.
1: ఒకదానికొకటి combination కావాలి.
0: There should be a perfect combination.
1: Cooperation cherali.
0: There should be perfect cooperation.
1: Unity undali.
0: There should be unity.
1: Unity undinappude purity manlo babidhutundi.
0: Then once there is unity, there will be purity.
1: Ee purity develop ainappude divinity manaku vastundi.
0: When purity develops, divinity originates.
1: Ee unity ledu, purity ledu, emi ledu.
0: Today there is no unity, there is no purity.
1: కానీ ఎనిమిటీ ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్, ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore we should fill our hearts with truth and righteousness. Thereby there will be no enmity.
1: మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
0: Our heart is a single chair but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: ఒక్క సత్యం లోపల ఉండిందంటే ఇంకెవరు కూడా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is truth in your heart,
1: ఒక్క ధర్మం అనేటువంటిది మన హృదయంలో ఉంటుంటే ఇంకెవరు మరొకరు ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: ఒక నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time false.
1: ఇలాంటి వాడు మానవుడని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you call him a human?
1: మనసు మాట నడత మనిషి కొక్కటి అయినా.
0: The word, the thought and the deed, if they are unified,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: Then only we deserve the title of a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality ante emti?
0: What is the human quality?
1: Manasu mata nadata manishi okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatti manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatti dharmamu.
0: This is the true dharma, righteousness.
1: Kanukane
0: so
1: Sita kalyanam jarige samaya lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaju vachi Ramachandrunu adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha artecha kamecha nati charani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti dharma?
0: What is this dharma?
1: Kani prakrutamain dharmama leka antarbhutamain dharmama?
0: Is that the worldly outer external dharma or the inner?
1: Ee prakruta dharmam lopala tana sukhame na sukham.
0: From the worldly point of view, your enjoyment
1: na dharmame ami dharmam,
0: and my dharma is your dharma.
1: Ami ishtame na ishtamu.
0: Your likes are my likes.
1: Ee mundikini nenu eppudu oppukuntanu.
0: I accept, abide by this.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించనున్నాను.
0: But I will not proceed by the inner content of this dharma.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలినని నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: If this dharma, the code, is to the matter of society, I am ready to sacrifice Sita, but I will never give up dharma.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: Because some washerman said that Sita stayed there for 10 months there in the forest. Because of that blame, Rama has given up Sita there at that moment.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: Because there is some talk in society.
1: ఇది సత్యం, సత్యం వద.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: Rama abides by truth, follows truth.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటలు కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: Not only the word he makes, but also the word promise given by father.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: He is the son of his father.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం శ్రీ, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామా,
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్,
1: కనుకనే ఆత్మానం పుత్రనామంసి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామా.
1: నేను దశరథుణ్ణే,
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడు ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హెస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడి ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా,
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga and sacrifice.
1: Ramarajyam
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaneyinatundi oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat namani chintinchali.
0: We should think of God continuously.
1: Adiye nijamaina oka sarvada sarvakaleshu sarvatra ramachintanam mani.
0: At every point of time and all circumstances everywhere, we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యూ కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటి సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ఆఫ్ ధర్మ.
1: ప్రాచీన కాలం నుండి ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామమందిరం.
0: And since ancient times, you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము.
0: In Bharat, a hand that doesn't take charity.
1: Ramanamam teliyinatundi vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatundi oka raminchethi Ramaha.
0: That which delights is Rama. That name is Rama.
1: Andaru raminchinatundi Ramanamam.
0: All like, all are drawn, attracted by this Rama.
1: Dasaratha kumarude Ramanu peru kaadu.
0: It's not merely the son of Dasaratha.
1: Hrudayamunake Rama ani peru.
0: Hridaya, the heart is called Rama.
1: Kalukine na atma ramunike telustu untaru.
0: Therefore people say Rama within
1: him. Atmake Rama ani peru.
0: The atma, the spirit is called Rama.
1: Anduvanne atmanam ji purusha chemti. Atmane tandi yokka deentopulu kumaruduga puttunnadu.
0: Therefore it is the spirit that takes the form of the son later.
1: Kanuka patti kudendu oke atma tattvame.
0: Therefore we find only oneness, one principle.
1: Ee dharma anetu dani manam gurtinchi vartinchadam atyavasaram.
0: We have to know this dharma and tread along that path.
1: Kana
0: so
1: edi manaku teliyakapoyinappudikini aadina maata tappakoodadu.
0: We may not be knowing many things, but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: వి షుడ్ డూ సర్టన్ యాక్షన్స్ సో అస్ టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ట్రూ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: దేర్ విల్ బి నో టైమ్ నార్ ద లైఫ్ స్పాన్ ఎయిదర్.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్ లిమిటెడ్.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్డ్ లాంగ్.
1: పిల్లలకు తెలుసును,
0: బాయ్స్ నో.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: ఎట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరంలో.
0: కృష్ణ వాజ్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ది కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్.
0: 70 ఇయర్స్ యంగ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద సాంక్చిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ ఇన్ లస్టర్. That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: Kali yugam lopala anni marpulu chendinayi.
0: In this age of Kali, there are so many changes.
1: Daiva chintana cheyalante enno adlu tagulutuntayi.
0: To think of God, you find so many
1: obstacles. Daiva mandirala kattalante enno vidhamainatundi kalahalu jarugutuntayi.
0: To construct temples, you have to fight with people.
1: Kaduku daiva mandiralu kuda ilanti kalahalu enduku?
0: Temples also will make you to fight with people.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age
1: ilanti pavitramaina bhavalu mee hrudayamlo pratishtha chesukoni
0: install these sacred feelings in your heart.
1: Daiva chintanato paatu
0: along with the chanting of the
1: dharma kudanu aacharanalo petti
0: practice the satyam dharma.
1: Daiva premaku taginatunti deeniki upadana cheyandi
0: and work so as to be the recipients of
1: Daiva
0: the divine
1: prema. Sampadinchukunnarante sarvamunu sampadinchukunna varu avutaru.
0: Then once you are the recipients of God's
1: Daiva prema ye reetiga labhistundi?
0: How do you acquire it?
1: Satya dharmani aacharinchinappude adi labhistundi.
0: When once you practice these two, satya and dharma, you'll be the recipients of God's grace.
1: Daiva ante vere kaadu.
0: God is not separate.
1: Truth is God.
0: Truth is God.
1: Ee dharmam aneetundi daniki manaku veroka padam ledu ikkada.
0: Dharma has no proper translation.
1: Ee sanskritamlo dharmamunku dharmame sariyainatundi padam.
0: Dharma is the Sanskrit word, that's all. It has no translation.
1: Inni inni peru cheptaru kaani ivanni sariyainatundi arthamlu kaadu.
0: The other versions, translations are not proper.
1: Ee vedamlandu kaani, ee shastramlandu kaani, ee itihasamlandu kaani, ee puranamlandu kaani dharmamunku dharmame upayogapadutu vachadu.
0: In every itihasa, in every shastra, sacred text, dharma is dharma, that's all.
1: Kaani right action ante kaani, right action ante kaani ivanni kevalam oka ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచువస్నెస్ అండ్ రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్, గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష, ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్.
1: అది నీ వ్యాపకమైన పురుషులు. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పురుషులే.
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి దాని లోపల నటశిక్క పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహం నందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ పురుష, ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: Kanuka kevalam veellu purushulu vaallu streelani cheppakoddu.
0: So we can
1: upadi bhedamane kaani aatma bhedamulu kaadu.
0: So we can categorize these men and women, but it's only difference in the body.
1: Idi kevalam oka vidhamainatundi upadi bhedamale.
0: It's only difference in respect to the body.
1: Ippudu aadavaallu kuda pantu shirtlu vesukuntunnaru.
0: Women also will put on shirt and pants. But can you call them men?
1: Kaadu.
0: No.
1: Anaga emiti?
0: What does it mean?
1: Ivanta pai dressle.
0: It's all outer
1: జన మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైప్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతిదానికి కూడా ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యూ కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యూ మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ది రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్తమైనటువంటి తృప్తి కలగాలి.
0: యూ షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
0: యూ ట్రై టు సీ దట్ ఆల్ ఎడ్యుకేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
0: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి
0: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడే లా అండ్ ఆర్డర్స్ పూర్తిపోయినాయి
0: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ తిరిగి రావాలంటే
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి ఇప్పుడు
0: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది
0: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన
0: This is the main thing that the students must undertake and do.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

క్రమముదప్పగ మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదప్పగ మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగల

0: For all this creation sustenance, God is the foundation.
1: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును.
0: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్వశ్చన్ గాడ్ రిలేటింగ్ టు థింగ్స్ దట్ హ్యాపన్ ఇన్ దిస్ కాస్మాస్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్.
1: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
0: దట్స్ ఆల్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్.
1: గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడా మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ నాట్ ద టైమ్ వేర్ ద ఎయిర్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
0: యు డు నాట్ సీ ది ఎయిర్ బట్ యుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ టైనీ టాస్క్ ఈజ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అలోన్.
1: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
0: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మే లుక్ యాజ్ ఇఫ్ మిజరబుల్ సాడ్, బట్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్ దిస్ నథింగ్ లైక్ దట్ ఈస్ సాడ్.
1: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేసినట్టు మేలే.
0: Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress advancement of the humanity only.
1: Enduku daivam ee reethiga mammanni baadha pedutuntadu ani kontha mandi vaapothuntaru, kaani aa baadha mee drushti yokka sambandhame kaani daivamunaku etti bhedamu ledu, baadhale levu.
0: We may at times feel, why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
1: ivanni kudunu kevalamu prakruti yokka vikaramule tappa anyamu kaadu.
0: They are only the perversions or distortions of the nature in the way you visualize.
1: ee nature anetundi dantlo sarvam kudunu pranam yokka santoshamunake అనుకూలమునకి ఆనందమునకి చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్, టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
1: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ సుఖం కలిగినా, ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
0: Bhagavan repeatedly tells us to have this firm feeling that everything happens for our own good, be that pleasure or pain, it is for your own good things happen.
1: Kevalam bidda garbham nundi puttina takshaname kevukavuni edustadu.
0: The moment child is born, the child starts crying.
1: Endukosam edustadu?
0: Why?
1: తనకు ఆకలిని మొట్టమొదటి సృష్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
1: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ ఇన్ ఆఫ్ హంగర్.
1: తేనెను లేక పాలను నాలుక పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
0: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
1: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కాని చెడ్డది కానే కాదు.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.

0: లేకపోతే దైవము యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈస్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ట్రేట్స్
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచటం లేదు.
1: Though she develops his intelligence, but he is not growing, cultivating virtues.
0: గుణములు పెంచుకొనుట ఎన్ని పెంచుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: Without the virtues, what for the rest?
0: కలుగునే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: And hence, since age long, people have been advocating the need to cultivate virtuous character more than anything else.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగినవాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: It's a mistake if we consider a person very highly intelligent because of the marks that he gets.
0: తెలివితేటలు ఉండినంత మాత్రమే ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
1: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
1: ఆల్ ది ఇంటెలిజెన్స్ విల్ బి ఇన్ వెయిన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
0: కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే.
1: నవరాత్రి 9-day సెలబ్రేషన్ హ్యాస్ గాట్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. వీ అండర్టేక్ సో మెనీ స్పిరిచువల్ రిచువల్స్ అండ్ యాక్టివిటీస్ టు కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ గుడ్ వర్చ్యూస్.
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ నేను మంచి గుణం కలిగినానా లేదా, లేక మంచి అభిష్టములు కలిగినవా లేదా, నాకు మంచి యోచన కలిగినదా లేదా అనేటువంటిది తనకు తానే పరీక్ష చేసుకోవాలి.
1: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself, is my desire good or not? Is my thought good or not? That's the way you have to question yourself.
0: ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
1: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
0: దీనికి కారణం ఏమిటి?
1: What's the reason behind this?
0: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
1: The reason behind this is the faith is on the decline.
0: నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి.
1: As faith is diminishing, man is growing more and more in intelligence.
0: తెలివితేటల్లో పెద్దవాడైనప్పటికీ గుణము లేకపోతే ప్రయోజనం లేదు.
1: He may be highly intelligent, but he has no character. It's all useless.
0: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి యొక్క పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
1: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
0: ఈనాటి మానవ లోకమంతా కూడాను నమ్మకం అనే రెండు నయనములే లేవు.
1: Man has lost both the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు.
1: When you have faith, you have faith in God too.
0: చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు.
1: Many people say that they have no faith in God.
0: దైవం పైన లేకపోతే ఇంకా దేనిపైన ఉన్నది నీకు నమ్మకం?
1: If you have no faith in God, whom else you can believe?
0: దానికి అర్థమే లేదు.
1: It's a meaningless thing.
0: దైవం పైన నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది.
1: When once you have faith in God, you will have faith in everything.
0: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop this vision of the eyes of faith.
0: కనుక ఇట్టి అంధులైనప్పుడు వాడు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
0: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: Therefore, we have to strengthen our faith.
0: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
1: When once we have faith, you are bound to be successful.
0: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
1: Therefore, we have to grow in the path of faith more and more.
0: నమ్మకమునకు ఎట్టి రూపము?
1: What is the form of faith?
0: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
1: And in fact, the very faith itself is its manifestation.
0: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వుల కూడా నమ్ముతాడు.
1: The one who has got faith in God will be able to believe the rest of the people.
0: సర్వుల ఎందుకును దైవం ఉన్నదని విశ్వసిస్తాడు.
1: In your full faith of the presence of God in everyone around.
0: ఈశా వాస్యం విదం జగత్.
1: The whole universe is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the beings.
0: సర్వభూతముల యందు కూడాను ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు.
1: God is our faith present in all of the organic world, the living creatures.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: So to begin with, we have to develop faith.
0: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి.
1: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: Therefore, in the first instance to begin with, we have to develop faith.
0: పాములు కూడా నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
1: We cannot have faith in the విషం, విష or poison.
0: పాములు నమ్ము.
1: Yes, you can have faith in.
0: కాని పాములు నీవు నమ్మితే దాని విషయం కూడా నీకు చేరదు.
1: But when once you have got the faith in the snake, its poison will not affect you.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: వ్యక్తి యొక్క నమ్మకాన్ని రుచుకుని ఆ పాము కాని తేలు కాని తన విషయాన్ని విషయాన్ని కూడాను మానుకుంటుంది.
1: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
0: కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: So we have to develop faith in the beginning.
0: ప్రపంచంలో ప్రతి పదార్థమును కూడాను మనము నమ్ముతున్నాము.
1: We believe everything that is in this world.
0: ఏదో న్యూస్ పేపర్ లో వచ్చిందంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
1: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
0: కానీ దీన్ని ఎట్లా నమ్మినాము?
1: How could you believe that?
0: ఎవరొచ్చి మనకు బోధించారు?
1: Who told you that?
0: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
1: It is only a column in the newspaper.
0: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
1: We believe all that is said in newspaper.
0: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
1: We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience.
0: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
1: Therefore, we have to develop the guna or the quality.
0: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
1: Virtues or guna could be developed out of faith.
0: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అధిక అభివృద్ధి అవుతుంది.
1: And therefore, we can develop the character, the good qualities more and more.
0: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
1: But we are brushing aside this important factor of faith.
0: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
1: In fact, we have no faith at all.
0: ఇతరుల యొక్క ప్రభావం వలన ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనం.
1: We are carried away by what is heard, what is said by others.
0: ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
1: Don't betray yourself by paying heed to others' words.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
1: Develop self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడాను నమ్మకం ఏర్పడుతుంది.
1: With this self-confidence, you can have faith in everything.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: పీపుల్,
0: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
1: What is required today in this world is faith.
0: అన్ని తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు.
1: Man is egoistic with the feeling that he knows everything.
0: ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే.
1: Ego is because of lack of any knowledge or any information, foolishness.
0: ఫూలిష్నెస్ ఫూలిష్నెస్
1: ఇట్స్ ఫూలిష్నెస్ అండ్ ఫూలిష్నెస్
0: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నేను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు
1: బీయింగ్ ఫెయిత్లెస్ యూ స్టార్ట్ బిలీవింగ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్
0: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి
1: Therefore, every human being must cultivate this important feature of faith.
0: కాని తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు
1: Man today, paradoxically, believes all that he doesn't see.
0: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి
1: With the branches of a tree.
0: కాని ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతుండాలి
1: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates. Where from the fire has come? It is out of the branches only. The fire that came out of the very branch would burn that branch. Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
0: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నిటి ఎందుకు మనము దుష్టమైపోతాం
1: ఇఫ్ యూఆర్ ఫెయిత్లెస్ విల్ బి ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: విద్యావంతులారా
1: ఎడ్యుకేటెడ్
0: విద్యాశోధకులారా
1: బాయ్స్ అండ్ గర్ల్స్
0: విద్యాభిమానులారా
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: ఈ విద్య ఎందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి
1: In the education to begin with, we have to develop faith.
0: Education ante kevalamu grantha parichayam maatrame kaadu.
1: Education does not limit to the textual knowledge.
0: Chadivi vraya rechina varandaru vidyavantulena.
1: Can you call a person educated for the simple reason
0: college
1: lo degree
0: pondu vidyavantulaguna?
1: By merely attending the college, can you be an educated one?
0: Taanevaro teliyakunna tattvagaram etukudunu.
1: If you don't know your true nature, How can you know the reality, the
0: depth?
1: We should make every attempt to know our true nature. Without this self-inquiry, it is all useless to go through different texts. On occasions like this, people will certainly listen to the
0: talk. ఇక్కడి నుంచి లేచిపోతానే అంతా కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు
1: ద మూమెంట్ దే గెట్ అప్ అండ్ లీవ్ ద హాల్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్
0: ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము
1: దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్ క్వాలిటీ
0: చెప్పిన విషయాలంతా చక్కగా నమ్మాలి
1: ఆల్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి బిలీవ్
0: ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి
1: All that has been believed must be Having acted upon that what you heard, experience the joy. Therefore the first that has appeared in our lifetime is faith. Whatever may happen, one has total faith in mother. Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
0: కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది.
1: That is the love of a mother.
0: తల్లి యొక్క ప్రేమ యందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని యందు కూడా ఉండాలి.
1: The kind of love that we have towards our mother should be there towards God also.
0: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
1: But today faith is missing everywhere in every quarter.
0: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు
1: బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్
0: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు
1: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ
0: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకును మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాల ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ద మూమెంట్ వీ గెట్ అప్ అండ్ రిటైర్ ద వన్ దట్ గివ్స్ లైట్ ఇస్ సన్ గాడ్
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్లైట్ నుంచి లభించేటువంటి
1: ఇస్ లవ్ ద లైట్ ఆఫ్ ద సన్
0: కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంత కూడా డార్క్నెస్
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దిస్ లైట్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ డార్క్నెస్
0: ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు శిష్యులకు బోధించాడు
1: అట్ వన్ టైం పరీక్షిత్ టోల్ హిస్ డిసైపుల్స్
0: కానీ నాయన భగవంతుడు ఎక్కడున్నాడు
1: వేర్ ఇస్ గాడ్
0: సర్వత్రా ఉంటున్నాడు సర్వజీవులు ఎందు ఉన్నాడు అని బోధిస్తారు పిల్లలు
1: ఎల్డర్స్ టెల్ అస్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్
0: ఎట్లా ఉన్నాడు
1: How is he?
0: అప్పుడు ఆ గురువు ఒక 10 పార్ట్స్ తెప్పించేస్తాడు.
1: The preceptor orders 10 pots to be placed there in front.
0: ప్రతి పాత్ర యందు కూడాను కొంత జలమును చేర్చాడు.
1: And in every container, some water is kept.
0: ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర యందు కూడా కనిపిస్తూ వచ్చాడు.
1: And you find the reflection of the sun in every pot.
0: ఇప్పుడు సన్ ఎక్కడ ఉన్నాడు?
1: Now where is sun?
0: ప్రతి పాత్ర యందు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
1: Sun is present in every pot.
0: ఈ ప్రతి పాత్ర యందు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
1: Therefore, the reflection of the sun in every pot is the God whom you find.
0: ఈ విధంగా పాత్రలు ఎన్ని పెట్టినప్పటికీ ఆ పాత్రలో జలం ఉంచినప్పుడు అన్ని రూపాలుగా కనిపిస్తుంటాడు.
1: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
0: అయితే ఆ పాత్ర యందు జలం లేకుండినా ఏ యొక్క రిఫ్లెక్షన్ కూడా కనిపించదు.
1: When there is no water in a pot, you cannot find reflection of the sun.
0: కనుకనే ప్రతి దేహం కూడాను ఒక పాత్ర వంటిది.
1: Therefore, every body, physical body, is a pot.
0: నేను చెప్తున్నాను, దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
1: భగవాన్ టెల్స్ us repeatedly that body is
0: మన వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములే.
1: All the vasanas, the attributes, the traits are like the water there.
0: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతలు నీ అందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
1: అండ్ ఆల్ ద థాట్స్ ఆర్ దేర్.
0: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును కానీ జలము ఒక్కటి.
1: ద థాట్స్ మే బి ఎట్ వేరియన్స్ బట్ యట్ వాటర్ ఈజ్ సేమ్.
0: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
1: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
0: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
1: Therefore, likewise, every body is taken as a pot.
0: దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదా అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
1: And therefore, in this human body, the pot, when there's a water of human thoughts, when the thoughts are dirty, you find dirty reflection. When the thoughts are pure, you find clear, clean reflection.
0: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావమునే కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
1: Therefore, good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
0: నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు.
1: You know your own thoughts.
0: మరి ఒక్క థాట్ నీకు కనిపించడానికి వీల్లేదు.
1: It's not possible to know the thoughts of others.
0: కనుక ప్రతి బాధలు కూడాను ప్రతి సంతోషములు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
0: కనుక మొట్టమొదటి నీలోని భావములంతా ఉన్నతమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను నీవు మార్చుకో.
1: Therefore, transform all your thoughts so that they are sacred, noble and exalted.
0: ఈ నాడు కనిపించేటువంటి యొక్క ప్రతిబింబాలన్నీ కూడాను అనగా పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రి యందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
1: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
0: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ యందున్నటువంటి భావములే కాని పరులవు కానే కాదు.
1: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
0: Kanuka body is like a vessel annanu.
1: Therefore body is like a vessel.
0: Mind is like a mad monkey annanu.
1: And the mind, Bhagwan says, is like a mad monkey.
0: Kabatti me mad monkey ni nevu nammavaddu. Ee malinamainatundi jalamtho nindinatundi paathranu nevu nammavaddu.
1: Therefore do not too much depend on the pot. And do not too much depend on the mad monkey.
0: ఈ రెండు తన నుండి వచ్చినటువంటివి అని తనను తాను మాత్రం నమ్మాలి.
1: These two find their origin in you only. Therefore, you should have faith in yourself.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు, కలిగించవు.
1: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
0: లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ అడాప్ట్ ద వేస్ సజెస్టెడ్ బై దెం.
0: ఒక సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడే కనిపించు. సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కరుగా కనిపిస్తూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సన్ ఈజ్ ఓన్లీ వన్, బట్ ఈచ్ వన్ ఫైండ్స్ హిజ్ ఓన్ వే.
0: ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటాది.
1: అండ్ అట్ దిస్ టైమ్ ఇన్ అమెరికా ఇట్ ఇస్ సన్ రైజ్ టైమ్.
0: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటాది.
1: బట్ రైట్ నౌ ఇన్ ఇండియా ఇట్ ఇస్ సన్సెట్ టైమ్.
0: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
1: అండ్ ఇండియన్స్ సే ఇట్ ఇస్ సన్సెట్.
0: సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు.
1: అమెరికన్స్ సే ఇట్ ఇస్ సన్ రైజ్.
0: ఇవి రెండు కూడా నీ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు. రెండు నిజమే.
1: You cannot argue and counter-argue, no. Both are facts.
0: Samaya sandarbhalo veri veriga undavachunu.
1: It's only the time that varies.
0: Kanuka prati manavudu kudunu ee bhavalu nivu chakkaga visheshinchi dani aacharanalo pettali prayatninchali.
1: Therefore everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
0: Asalu navaratrulu raavatam kaaranam emti?
1: What is the reason behind navaratri celebration?
0: Navaratri.
1: నవరాత్రి,
0: తొమ్మిది రాత్రులు.
1: నైన్ నైట్స్.
0: తొమ్మిది రాత్రులు అనగా ఏమిటి? తొమ్మిది గ్రహములు.
1: ద నైన్ నైట్స్ రిప్రజెంట్ నైన్ ప్లానెట్స్.
0: ఈ నైన్ కూడాను ఒక్కొక్క గ్రహమును ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
1: అండ్ ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిలేషన్షిప్ అండ్ ఎఫెక్ట్.
0: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
1: In fact, they are all within you. They are not from anywhere from outside.
0: చెడ్డ భావం నీలో ఉద్భవించిందంటే నీ చెడ్డ భావం యొక్క ప్రభావమే.
1: It's any bad feeling, it's only you are the center of that bad feeling.
0: ఆ చెడ్డది సమాజం నందు కాని బజారు ఎందు కాని లేక పరులు ఎందు కాని వచ్చినటువంటివి కాదు.
1: The bad thoughts are not the products of anybody, not given to you by anyone, external agency.
0: చెడ్డ కాని నీ నుంచి వచ్చినటువంటివి కాని ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: The good and bad are within you, not from outside.
0: Vidyarthulara,
1: students,
0: kanuka meer prati bhavamulu kodanu mee nunchi aavirbhavinchinattu gaane meer sankalpinchukovali gaane idi evar nunchino vachi maalo cheyalindi ani sankalpinchukovali.
1: Clearly understand, the thought arises in you only and is not from anybody.
0: Prati maanavudi endukodanu ilanti pratibimbamulu unnai.
1: In every human being you find so many reflections.
0: ఎలాంటి వారి ప్రతిబింబం కూడాను దాని ప్రతిబింబం ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతూ ఉంటాయి.
1: అండ్ యాజ్ దర్ ఇస్ రిఫ్లెక్షన్ యూ ఆల్సో కమ్ అక్రాస్ రీసౌండ్.
0: కనుక ప్రతిబింబము ప్రతి శబ్దము ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
1: Therefore reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
0: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడా మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
1: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగో దాన్ని కొత్తగా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ దీస్ త్రీ అండ్ యూ వాంట్స్ టు డిస్కవర్.
0: అతని యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు.
1: అండ్ వీ థింక్ దట్ మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ టు ఫైండ్ ద ఫోర్త్.
0: అతని యొక్క ప్రభావం ఏమీ లేదు.
1: He has got nothing to do with that.
0: ఒకదానిపైన విశ్వాసం లేకుండా పోవటము అది అతని యొక్క ప్రభావము.
1: సిన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్ థింగ్, హీ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ అహెడ్.
0: ఒకదానిపైన నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు.
1: Without faith in one aspect of life, you cannot have faith in the rest.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: మానవుడు ఒక్కడే.
1: Man is one.
0: ఆకారములు వేరు వేరు.
1: Forms are different.
0: ఆచరణలు వేరు వేరు.
1: Practices are different.
0: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడాను ఇవి సంచరిస్తూ ఉంటాయి.
1: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
0: కనుక రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ కూడాను అవి మన నుంచి వచ్చినట్టువే కానీ బయటవి కాదు.
1: So reaction, reflection, this sound find their origin within ourselves.
0: ఇప్పుడు నీలో ఒక విధమైనటువంటి ఫలం తిన్నావు.
1: Supposing you have eaten
0: a mango fruit.
1: You have eaten mango fruit.
0: ఈ త్రేపు మామిడి పండు త్రేపే వస్తుంది కానీ దోసకాయ త్రేపు రాదు.
1: As you belch, you will suddenly feel that of a mango, not that of a cucumber.
0: అదే విధంగా నీ యందు కలిగించేటువంటి యొక్క భావములు నీ యందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
1: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
0: బయట ప్రపంచంలో అందున్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్
0: ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
1: ద నవరాత్రి సెలబ్రేషన్ ఇస్ మెంట్ to show you the 9 forms of power to man.
0: Kanuka manam navaratrulu endu nechukovasindi ekatma bhavamu.
1: What we have to learn during Navaratri is a feeling of oneness, ekatma.
0: Navaratri endu kodanu navavidhamulaitvi kanipinchinappudiki navavidhamulaitvi shaktilo okate bhavamu, okate satyamu.
1: Though there are 9 forms of power, but the truth is one, the source is one.
0: Kanuka navavidhamulaitvi yokka bhutamulu ninnu aneka rakamulaga kodanu peedistu vastunnayi.
1: In fact, there are 9 forces that will afflict man.
0: ఈ భూతములంటే ఏమిటని?
1: What are those forces?
0: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: And the other name of them is ఆత్మా.
0: ఆత్మ అనగా?
1: ఆత్మ మీన్స్
0: 4 భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
1: ఇట్ ఈస్ ది వన్నెస్ కాంబినేషన్ ఆఫ్ ది 4 ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
0: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
0: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
1: And it's present all over.
0: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not limited to man
0: alone. జీవుని ఎందు మాత్రమే కాదు.
1: Not to a single being.
0: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటుంది.
1: You find this Atma everywhere, wherever you serve.
0: నీవు నడుస్తూ ఉంటే,
1: as you walk,
0: నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు.
1: And you find sunrise behind.
0: ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంటుంది.
1: And the very shadow will come in your way.
0: ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటుంది.
1: And the very shadow is longer, bigger than your size.
0: సూర్యుడు పెరుగు కొలది నీ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది.
1: As with sunrises more and more, the shadow declines, reduces.
0: కానీ సమత్వమైనటువంటి యొక్క మధ్య స్థానంలోకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
1: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైండ్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
0: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చేటప్పటికి అది విలీనమైపోతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
0: కనుక ఈ ఈగో అనగా అహంకారం విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
1: Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self.
0: Ekam sat vipra bahudavadanti.
1: The truth is one which has been interpreted in various ways.
0: Ekam eva advitiyam brahma.
1: God is one, not two, the one without the second.
0: Kanuka okkade bhayam bhagavantudu.
1: God is only one.
0: Nee okkade untunte nee pratibimbam rendu kanipinchavu.
1: When you are only one here, you cannot have two reflections.
0: కనుక నీకు అనేక రకములైనటువంటి యొక్క భావములు కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కానీ సృష్టి యొక్క పొరపాటు కాదు.
1: సో మిస్టేక్స్ లైవ్ విత్ అవర్ థాట్స్ విత్ ఇన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అవర్ యాక్టివిటీ.
0: కనుక నీవు ప్రతి దాని ఎందుకు నమ్మకం రావాలి.
1: Therefore, in every aspect we should develop faith.
0: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నువ్వు.
1: You have to think everyone good, the other person too.
0: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
1: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
0: Kanuka nee reflection reaction disavuntunu nee control chesukuntunna ravali.
1: You must exercise a control over these 3 factors: reaction, reflection,
0: and self. Adhe atmagrahamu atma abhimanamu atma shakti.
1: That's what it is, the self control and it is self respect.
0: Kanuka self control lekunda povatam chethani self satisfaction lekunda pothundadi.
1: As he has no self control, he is not having self satisfaction.
0: His self satisfaction ravalante motta motta self control cheyale.
1: Therefore, in order to have self satisfaction, you should have the self control.
0: Unnadi okate pranam kaadante rendu pranavalu levu.
1: In fact, life is only one, there cannot be the second.
0: Aa okate okka daanane chooptundi gaani rendu daanalu chooppadu.
1: The life is only one, the non-dual, the one without the second.
0: Kalu ekatma bhavanni nee penchukuntuko.
1: Develop the spirit of oneness more and more.
0: Anekatvame ekagratanni nee penchukopovadu.
1: Do not entertain the thoughts based on plurality or multiplicity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Nee ekatma swarupani.
1: I am only one.
0: Naaku unnadi okate heart.
1: I have only one heart.
0: Rendu heartlu levu.
1: I don't have 2 hearts.
0: Rendu heart vachindatunte tatcham inkedo aspatralo chestaru.
1: When you have 2 hearts, well, you should be taken to the hospital.
0: Adi dosham yokka prabhavamu.
1: It is a mistake there, something wrong.
0: Rendu atma lekunda oke bhavam untame adi nijamainatunte yokka satyam.
1: The truth is only one, the feeling of oneness which has to be safeguarded.
0: Kanuka truth satyam anetundi dannu anusaristhu po.
1: So follow the truth continuously.
0: సత్యాన్ని నీవు అనుసరిస్తూ పోయినప్పుడు ఆ సత్యం యొక్క ప్రతిబింబమే నీకు కనిపిస్తూ ఉంటుంటారు.
1: When you follow the truth, you will find the reflection of the very truth.
0: నీకున్నది ప్రేమ ఒక్కటే.
1: The only one love.
0: రెండు ప్రేమలు లేవు.
1: There cannot be two.
0: కానీ అనేక ప్రేమలు నీలో ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి.
1: But you feel that love is many. No.
0: కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కాని సహజం కాదు.
1: You assume that there are many forms of love. It is only the effect of your own thought.
0: కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: స్టూడెంట్స్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
0: నేను ఏకాత్మనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్.
0: నేను ఉన్నటువంటి ఒక్కనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అరౌండ్ మీ బికాస్ ఆఫ్.
0: నిన్ను కన్న తల్లి గాని
1: ఏదో మదర్,
0: కట్టుకున్న భార్య కానీ,
1: ఆర్ ద వైఫ్,
0: కట్టించినటువంటి కుమారుడు కానీ,
1: ఆర్ ద సన్,
0: ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కానీ ప్రత్యేకంగా కల్పించినటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్షిప్. దట్స్ ఆల్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్.
0: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నువ్వు నేషన్ లో పోల్చుకుంటున్నారు.
1: దిస్ రిలేషన్షిప్ యూ క్యాన్ బి కంపేర్ టు దట్ ఆఫ్ ఎ నేషన్.
0: కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు.
1: So you cannot go by this sort of relationship.
0: Neeku real nation daani neevu nammu.
1: Have full faith in the real nation, that is yourself.
0: Nee aatma vishwasaani neevu nammu.
1: Have full faith in your own self confidence.
0: Bayatu unnatundi daani em maatram neevu nammanadu.
1: Don't go by anything that's outside.
0: Daivam maatram sarvatra untunnadu.
1: God is everywhere.
0: Sarvata paanipadam tasarvato chi siriyamukam sarvata sutimalloke sarvama uttishtati.
1: You find God's feet, God's hands, God's heads everywhere, spread all over.
0: Sarvata paanipadam.
1: You find his feet and hands.
0: Tat sarvata vachi siromukam.
1: And his head and ears and the face all
0: sarvata
1: over.
0: Sarvata srutimalloke sarvama uttishtati.
1: God is present in the entire universe. He has installed.
0: Kevalam nee yokka bhramal chethani ivanni aneka rakaga kanipinchukuntunnavu.
1: Because of mistaken identity or illusion, you think of duality. Embodiments of love.
0: ఈ ప్రేమ నీ యందే ఉన్నది కానీ పరుల యందు లేవు.
1: The love is within you. Cannot expect it from outside.
0: ఎవరిపైన ప్రేమ వారికి ఉండవచ్చును.
1: You may have love towards somebody.
0: ఆ ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును.
1: And you may find the reflection of the love in front.
0: కనుక ఇది ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్షిప్ కానీ ప్రత్యక్షం కాదు.
1: All the love that you find externally, you feel so, are based on relationship.
0: నీవు ప్రేమిస్తుండేటువంటి అంతా కూడాను నీ యొక్క రిఫ్లెక్షనే.
1: ఆల్ దట్ యు లవ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
1: వెన్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ బిగిన్ టు ఇమాజిన్ దట్ యు ఆర్ లవింగ్ సంబడీ ఎల్స్,
0: హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటారు.
1: దిస్ ఈజ్ ఎ మిస్టేక్ యూ సే. దిస్ ఐ లైక్ ఇట్.
0: హీఈ్ మై ఫ్రెండ్ అంటారు.
1: యూ సే హీఈ్ మై ఫ్రెండ్.
0: ఫ్రెండ్ ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఫ్రెండ్ ఒక్కడే.
1: There is only one friend.
0: దైవం ఒక్కడే నీ యొక్క ఫ్రెండ్.
1: God is only your friend.
0: అతనే నీ యొక్క నిజమైనటువంటి మిత్రునిగా భావించాలి.
1: God is your true friend.
0: అటువంటి నిజమైనటువంటి ఫ్రెండ్ నీకు ఎట్టి మోసములు చేయడు.
1: A true friend, God, will never betray you.
0: కానీ కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుని సందేహిస్తున్నావు, కానీ నిజమైన మిత్రుని నిన్ను సందేహించడు.
1: God, the true friend, will never doubt you, but you are doubting your true friend, God himself.
0: కరుగు ఇది నీలో కలిగేటువంటి ఒక మార్పులే గాని దైవంలో ఎట్టి మార్పులు లేవు.
1: All changes are there in you, but not in God.
0: కరుగు దైవం ఎప్పుడు కూడాను ఏకాత్మభావమే.
1: God is always one with the same.
0: అటువంటి ఏకాత్మభావం కలిగినటువంటి ఒక దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
1: Have that non-dual God, only one, as your true friend.
0: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
1: Thereafter you will find friends everywhere in this world.
0: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
1: In fact, there is no enemy to anybody in this world.
0: ఎక్కడ నాడు ఇంకా రెండవ వాడు?
1: Where is the second one?
0: రెండవ వ్యక్తి ఉన్నప్పుడే కదా అతను నా శత్రువు అంటావు.
1: When there is a second, you can say, call him friend.
0: రెండవ వ్యక్తియే లేడు.
1: There is no second person.
0: అన్ని కదిలిపోయే మేఘాలే.
1: All are like passing clouds.
0: కనుక ఇట్టి కలిసిపోయేటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
1: యూ రిలై ఆన్ దిస్ పాస్ట్.
0: నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ డివైన్ లవ్.
0: అటువంటి డివైన్ లవ్,
1: That is divine law.
0: కానీ ఈ డివైన్ లవ్ ని మర్చిపోయి
1: యూఆర్ ఫర్గెటింగ్ ద డివైన్ లవ్
0: డీప్ వైన్
1: యూఆర్ కంప్లీట్లీ
0: త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: యూఆర్ టోటల్లీ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ డీప్ వైన్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్
0: మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
1: Develop this feeling of oneness.
0: అప్పుడే మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు.
1: Then you can see God straight face to face.
0: ప్రత్యక్షంగా కనిపిస్తాడు.
1: You will see his manifestation.
0: ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే.
1: The first God whom you see is Sun himself.
0: దీనిని వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రులు తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
1: Therefore the Vedic scholars praise God in the form in the name of sun.
0: ఈ సన్ అనేటువంటి వాడు నీ యొక్క ప్రత్యక్షమైనటువంటి యొక్క భగవంతుడే.
1: Therefore sun is God manifested.
0: ఈ దైవం అనేటువంటి దాన్ని నీవు ఫ్రెండ్ గా భావించు, తల్లిగా భావించు, తల్లిగా భావించు, ఏ విధంగా నీవు భావించుకో.
1: You may consider God as your mother or father or your friend in whatever form.
0: తమేవ మాతా చ పితాత్వమేవ తమేవ బంధుశ్చ సగత్వమేవ తమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై వెల్త్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ నీవే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: అటువంటి దానిని మనం వదిలిపెట్టి
1: we are giving up that sacred
0: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీన్ని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
1: we are going by the temporary fleeting pleasures.
0: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
1: who is permanent?
0: ఎవరు లేరు.
1: no one is permanent.
0: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
1: in fact you are not permanent.
0: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
1: then how can you think of a permanent friend?
0: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
1: There's only one permanent friend, God himself.
0: Kanuka meeru nijamainaatu premanu kaligottu anante,
1: in order to develop true love,
0: nijamaina premanu meeru telusukovalanukunte,
1: if you want to know the true love,
0: daivanni vishwasinchandi.
1: Have faith in God.
0: Aa daivam yokka prema chelinchetundi kaadu.
1: The divine love is unwavering.
0: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటి దేవి.
1: It is always constant and eternal.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
1: Whatever the suffering you may undergo, but God
0: belongs
1: to
0: him.
1: And you belong to him.
0: కనుక నీవు అతని వాడు, అతను నీ వాడే. ఇక రెండో మూడో వాడు లేడు.
1: God belongs to you. You belong to him. There is no third person between you.
0: మూడో పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
1: There is nothing like the third object or third person.
0: ఎక్కడ ఉంది మూడవది?
1: Where is the third one?
0: అన్ని భ్రమలే.
1: All illusion.
0: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
1: You say classmates.
0: కానీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటారు.
1: అండ్ యూ సే యువర్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్.
0: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఇస్
0: నీకు ఒక్కడే నీవు.
1: యు ఆర్ ఆల్ అలో.
0: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
1: అండ్ యూ హ్యావ్ టు బేర్ ఆల్.
0: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు నో ద ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రం మరవకండి.
1: నెవర్ ఫర్గెట్ లవ్.
0: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
1: అండ్ లవ్ ఈజ్
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి తత్వం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద ట్రూ నేచర్.
0: ఎవరేమి చెప్పినప్పటికీ నీ వారి మాటలు నువ్వు వినలక్కర్లేదు.
1: People may talk in several ways, never be carried away.
0: ఎవరు వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
1: Someone comes and says, here is a flower.
0: కానీ ఇంకొకరు వచ్చేసి ఇది పుష్పం కాదు.
1: Someone says, this is not a flower.
0: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
1: This is only a mat on which you have kept the flower.
0: ఇది అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
1: But this is a flower with so many petals.
0: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేనొక్కటే నాకు నా హృదయాల్లో.
1: దేర్ మే బి మెనీ పెటల్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్లవర్ దట్ ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఓన్లీ వన్.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ under any circumstances.
0: ore nee pichiga bayu cheyutunnavara nee tappuga nee payanam chestunnavu ani nee tanidallu kuda cheppochu.
1: Sometimes even parents may say you are proceeding in a wrong way, in a mad way.
0: నాకు దైవమే భగవంతుడు.
1: Yes, God is my father.
0: నా ఫ్రెండే నా భగవంతుడు.
1: And my father is God.
0: నా ఫ్రెండే నా భగవంతుడు.
1: And my friend is my God.
0: ఈ ఫ్రెండ్ అంటే ఎవరని?
1: Then who is your friend?
0: ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్.
1: ద ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్ ఓన్లీ, నో అదర్ పర్సన్.
0: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
1: దేర్ఫోర్ దాట్ విత్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ కెన్ నెవర్ బి యువర్ ట్రూ ఫ్రెండ్.
0: నీవు ప్రేమిస్తుంటావు,
1: యు లవ్ యువర్ మదర్,
0: కానీ తల్లి దేనివల్ల తల్లి?
1: How do you call her your mother?
0: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
1: బికాస్ షీ హాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ షీ హాస్ ఫాస్టర్డ్ యూ, సో షీఈస్ యువర్ మదర్.
0: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
1: Or else, how do you say that she is your mother?
0: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
1: Because you are born to her, you say she is your mother.
0: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
1: Because so and so is teaching you.
0: అతనే నీ గురువు.
1: And he is your teacher.
0: గురువు, టీచరు, తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
1: సో యూ సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
0: అన్ని కనిపిస్తుంటాయి పోతుంటాయి.
1: ఆన్ దట్ వాట్ యూ సీ, వాట్ ఈస్ కాన్స్పిక్యుయస్.
0: ఇది సినిమాలో తెలపైన కనిపించేటువంటి బొమ్మలు వారి.
1: దర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
0: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
0: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
1: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
1: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
0: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
1: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
0: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
1: Then you will be able to visualize God.
0: నీవు మర్చినా నీవు మరణించినా అతను మర్చేటువంటి వాడు కాదు.
1: You may forget or you may die, but the true friend will never forget you.
0: అతనే దైవము.
1: The true friend is God.
0: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకోండి.
1: So consider God as your friend.
0: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
1: Then you and he become one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: లోకములో అనేక మంది ప్రజాత్వమును పెట్టుకొని.
1: In this world there are many misinterpretations.
0: అనత్తాల్లో పడి.
1: And they're confused.
0: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: And they've forgotten the reality.
0: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
1: The reality is the divinity.
0: అతనే నీ తండ్రి, అతనే నీ తల్లి, అతనే నీ మిత్రుడు.
1: So the reality is the divinity. God is your friend. God is your mother. God is your father.
0: అదే భగవద్గీతలో తమేవ మాతా చెప్పితే తత్వమేవ.
1: That is what is said in the scripture, that God is your father. Is your relationship and a friend? And everything is divine, everything is God. That feeling should be center of your life, then there will be no change.
0: ఏకాత్మ భావాన్ని నీవు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్మము నీలో ప్రారంభమవుతుంది.
1: If you have got that feeling of oneness,
0: నీవే మరొక విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
1: Then you will be an ideal to the world.
0: Ideal man ga nee tayar kavali.
1: You should be an ideal man.
0: Nee oka friend anukunte maarpu chendinaatvanti friend anukovali.
1: If you have a friend, there should not be any change in him.
0: Kanuka nee atti maarpu chendinaatvanti friend ga nee tayar ka.
1: You be a changeless friend.
0: Neeku maranam ledhu.
1: In fact, there's no death at all.
0: Neeku shiksha ledhu.
1: There's no punishment.
0: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: Then there will be no pain.
0: నీవు నీవుగానే ఉంటావు.
1: You remain yourself eternally.
0: ఎవరైనా నీవెవరై అంటే.
1: If anyone asks you who are you,
0: I am I.
1: Give the answer, I am I.
0: నేను పలాని వాడినని కూడా చెప్పుకోకూడదు.
1: Never say I am so and so.
0: I am I. నేను నేనే.
1: I am I.
0: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావం ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్, ది ఐ, ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
0: కనుక ఇక రేపు నాడు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
1: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అలాంగ్ దీస్ లైన్స్.
0: కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడు లేవు.
1: Either your guru, preceptor or God, only one, there are not many.
0: నీవు పలాని వాడు నాకు గురువు అని అనుకుంటావు.
1: యూ థింక్ సో అండ్ సో ఇస్ యువర్ గురు.
0: అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే.
1: ఈజ్ ఓన్లీ టెంపరీ, దట్స్ ఆల్.
0: కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదా?
1: బట్ డోంట్ యూ థింక్ దట్ యువర్ గురు ఈజ్ పర్మనెంట్?
0: అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు.
1: And you think the other's guru
0: is teaching.
1: Then who is your true guru?
0: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావం
1: లేజమైనటువంటి
0: గురువు దైవం ఒక్కడే.
1: ద ట్రూ గురు ఇస్ ఓన్లీ గాడ్ హింసెల్ఫ్.
0: అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ దిస్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే నీ మనుషుడుగా మారగలడు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: దైవం మనుషు రూపేనా.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
1: ఇస్ నో అదర్ ఫార్మ్ డిఫరెంట్ ఫ్రమ్ ది హ్యూమన్ ఫార్మ్.
0: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్. హ్యావ్ దిస్ ఫీలింగ్ ఐఎమ్ ఐ, నథింగ్ టు డూ విత్ ఎనీ అదర్ థాట్.
0: ఈ భావంలో మీరు జీవిస్తూ రండి, తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
1: Let you carry on this life sojourn with this conviction, then you'll be blessed.
0: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడు అనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
1: Never consider that God is outside.
0: God ఎప్పుడు కూడా outside లేడు.
1: God is never outside.
0: God is inside.
1: God is always inside.
0: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
1: He is there within you continuously.
0: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
1: And the very reflection is the reflection
0: of God. Reaction is Bhagavad Gita reaction.
1: Your reaction is divine reaction.
0: Ni resound is Bhagavad Gita sound.
1: Your resound is God's sound.
0: Kabatti anni kulanu Bhagavad Gita neeku.
1: So all are basically divine.
0: భగవంతుని ఎన్ని ఆటలు ఆడించి, ఎన్ని పాటలు పాడించి, ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
1: God is the director for all the play, for the music that goes on in this world.
0: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
1: You may give any name.
0: ఆ నేములు వల్ల ఏమాత్రం మార్పు రాదు.
1: The names will not bring in any change.
0: నేములు ఎన్నికంగా ఉండబడిని వ్యక్తిత్వం ఒక్కటే.
1: There is difference in nomenclature, but the reality is one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే,
1: if you really want to know the divinity,
0: మీ నమ్మకాన్ని ఏకాత్మభావంగా పెంచుకోండి.
1: Develop this oneness, the faith.
0: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడి అనుభవిస్తారు.
1: Then you will be able to see God, experience Him.
0: Prema mudita manase kaho, Rama Rama Rama.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: యవ్వనంబునం

0: resources for children. Children don't seem to have the spirit of gratitude towards them.
1: ఎవరు నన్ను చదివించిరి, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసిరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు యోచించరు.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: ఇట్టి పరిస్థితి యందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచిరి సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
0: I have become an expert in all varied branches of knowledge.
1: కాని ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టయ్యేపటికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కాని నిజమైన విద్య ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
0: In fact, the true education is latent and immanent in every human being.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: Inta chadivi kudanu vaari endu kinchittaina kudanu tainatvanti vigyanam em matram kanipinchutledu.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: Ippudu prathi tallidandrulu kudanu tana biddalanu school ku pampistunnaru.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them why do you send your children to schools, they say to get a good job.
1: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this job oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కాని నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquired?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కాని ఆ వివేకమైనటువంటిది, విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండిన ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కాని సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచి ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కాని ఇంత మాత్రమేనకై వీరు ఎందుకు ఇంత విర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: How to respect elders?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: how one should render service to the community.
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: బై దిస్ బుకిష్ నాలెడ్జ్ యువర్ లైఫ్ బికమ్స్ టోటలీ ఆర్టిఫిషియల్.
1: లైఫ్ అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది.
0: ది ఎంటైర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్
1: ఆర్టిఫిషియల్. అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది.
0: Learning is artificial.
1: నడచడము కూడా ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది.
0: ఈవెన్ ద వాకింగ్ స్టైల్ ఈజ్ ఆర్టిఫిషియల్.
1: అన్ని స్టైల్ గానే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ దిస్ టైప్, ఆర్టిఫిషియల్ నేచర్.
1: ఇది నేర్చుకోవడానికి కాలేజీలకు పంపించాలనా?
0: టు లీడ్ ఆర్టిఫిషియల్ లైఫ్ షుడ్ యూ గో టు ఎ కాలేజ్?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు క్వశ్చన్ హిమ్సెల్ఫ్, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి ఒక మననం చేయవచ్చును.
0: Then only can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బై డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, పుస్తక ద బుక్ అండ్ మస్తక ద హెడ్.
1: కానీ పుస్తకము నిండా మస్తుగా చదువు ఉండే.
0: In books, pustaka, there is lot of information, mastuga, lot of information.
1: Mastaka mana yandu, matti rendu.
0: But mastaka, the head, is full of matti, the mud.
1: Dantlo ucchetvanti phalitam em maatram kuda manaku kalipinchadam ledu.
0: You don't expect any positive results out of such education.
1: Prati vidyavantudu kudanu mananam cheyali.
0: Every educated man should think in this particular direction.
1: అందరూ చేస్తున్నారే, కానీ దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమనకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: దేర్ ఇస్ నో డిసిప్లిన్ అమంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: దే బిహేవ్ విత్ ఆల్ ది హ్యూమిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: బట్ ది మూమెంట్ దే గో అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ దే బిహేవ్ లైక్ రౌడీస్, వాగబాండ్స్.
1: కనుక మొట్టమొదట బయట మంచి పేరు సంపాదించాలి.
0: దేర్ ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
1: ఈనాడు మీరు చదివే అంతా కూడా బయట ప్రపంచం కోసం అనేది చేస్తుంది.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్.
1: ఏంటి నాలెడ్జ్?
0: What is this knowledge?
1: ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీ గా పెంచుతున్నారు.
0: We say knowledge, knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించటం లేదు.
0: He thinks of exercising influence, respectability in the society, forgetting the very mind and also of his heart.
1: ee naadu prapanchamlo opala ekkada chusinappudikani maatalu manchivi.
0: In the modern world, wherever you go, you listen to nice words.
1: పోని తాను చెప్పిన మాటలైనంతవరకు ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of law.
1: ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు.
0: It is not this bookish knowledge that is important.
1: ఆ గ్రంథ పరిచయం గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gantha, the essence out of it.
1: కనుక ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య.
0: Drawing the essence, gantha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇచ్చి చెప్పాడు, ఈయన ఇచ్చి చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about
1: it. హృదయం నీకు ఏం బోధిస్తుందో అది నీకు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించలేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: Whatever you may study, at least you should put into practice one or two principles and then demonstrate what idealism is.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: All great people studied, no doubt.
1: కానీ చదివినారు, కానీ వారికి వారే మాత్రం చూసుకోలేదు.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: Their conduct is so cheap.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీ ఈస్ ద చీఫ్, హిస్ కాండక్ట్ ఈస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరీక్ష చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్వైర్ ద ట్రూ నాలెడ్జ్.
1: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
0: ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: టు టేక్ కేర్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనం?
0: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ యూస్లెస్.
1: ఇదంతా కూడా కేవలము ఉడకని అన్నము.
0: ఇట్ ఈస్ ఆల్ ది హాఫ్ బాయిల్డ్ రైస్, హాఫ్ బేక్డ్.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ వాట్ వీ స్టడీ అండ్ ప్రీచ్. And set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ 3-డైమెన్షనల్ నేచర్.
1: మైండ్, ఆత్మ, బుద్ధి.
0: ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ద సెల్ఫ్, ఆత్మ.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ, ద సెల్ఫ్?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: ద ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ ప్రాపగేట్స్, విచ్ పబ్లిసైజెస్ దట్ విచ్ అరైజెస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఆర్ ద సెల్ఫ్.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: ద ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మ్యాటర్.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్, యూ విల్ బి ఎగ్జాంపులరీ.
1: చదివిన మహనీయులందరూ కూడా ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ of acquiring knowledge of very high standard, by their practice they have set ideals to society.
1: The ideal galenetvanti yokka ee mana practice anta kuda nu prayojanam ledhu.
0: If you are not ideal in your conduct, if you have not put forward them into your daily practical life, all this education is useless.
1: Naaku nijanga ekkadaina poi maatladalante naaku chaala siggestundi.
0: Bhagavan does not wish to speak wherever he goes, whenever he was requested to speak.
1: Kanuka manu cheppinadi kada pradhanam, chesinade pradhanam.
0: It is not what you speak that is important, it is what you do is most important.
1: Kanuka naaku ekkada poyinappudiki vaadu చక్కగా మంచి నెరవేరుతూ ఉంటే అది నాకు చాలా ఆనందము.
0: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హి ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
1: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
0: We are not simply humans.
1: అందరూ డివినిటీ.
0: All are essentially divine.
1: ఈ డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
0: In order to attain divinity, one has to be practical and practice the ideals.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: It is only in the practical life we have to experience.
1: ఆనందించాలి.
0: And we should attain bliss.
1: ఈ సత్య మానవునికి ఉంటున్నటువంటి సహజ లక్షణం.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి?
0: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
1: ఏ కాలేజీలో చూసినా ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది జీరో.
0: You go to any school or a college, there is nothing like practical life.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: You can teach others.
1: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాము.
0: Our life has become a sort of a book.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: Out of this book, how to learn, how to be practical.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: In fact, the true learning comes out of one's own heart, hridaya.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: In fact, the life begins with the heart.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: The moment child is born, the people will be attentive, will be noticing the heart beat of the child.
1: కనుక మనము హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
0: Therefore, we should rely on the heart.
1: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: ఇది కాన్షియస్నెస్ అంటారు.
0: The true heart is consciousness. Consciousness.
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: Therefore, we should keep this consciousness in the correct form.
1: అది మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: This should be the main factor.
1: ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total
1: bliss. And
0: in fact, the bliss is present in everybody.
1: కానీ తన యందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
0: But one is not aware of the bliss within.
1: కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
0: Therefore, one should be aware of the bliss of one's own self.
1: నిత్యానందం.
0: Eternal bliss,
1: పరమ సుఖం,
0: is supreme happiness,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: is one of wisdom,
1: ద్వందాతీతం,
0: non-dual.
1: ఈ ద్వందాతీతంగా ఉంటుండాలి.
0: The true bliss is non-dual.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వందమే.
0: And therefore you find this dual bliss everywhere if you want to see.
1: కానీ ద్వందం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: So long there is duality, there is no bliss.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: Therefore, we should understand the underlying unity.
1: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: This unity should take you to purity.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: It is with this purity you can attain divinity.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ if you have got this three dimensional view of unity, purity and divinity.
1: కేవలం ఈ మూడు కూడాను పశుపక్షి మృగాదులు కూడాను అనుభవిస్తున్నాయి.
0: In fact, we find the blissful state enjoyed by all animals, birds and beasts.
1: మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు.
0: Therefore, first, let be there the purity first.
1: నీ పంచేంద్రియములు కూడాను ఏకంగా చేయి.
0: Let all the five senses be unified.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: And this is what is called meditation.
1: Kanuka motta motta manamu unity pechukovali.
0: And we have to foster unity.
1: Manam andaru kudunu oka annadamlole akachellentavale manu jeevinchali.
0: We should lead our lives considering everyone as brothers and sisters.
1: Kani antuntaru బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ ఎట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: The true bliss can be attained where there is unity.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: In fact, the human life is a tree.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: All the branches and sub-branches are our relations.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్.
0: And the constant thought of God.
1: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: Out of this flower, only you get the fruit, ultimately the bliss.
1: ఆనందమే మన ఫలం.
0: Therefore, bliss is the fruit of life.
1: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Without this bliss, what is the use of any fruit?
1: కనుక విద్యార్థుల
0: స్టూడెంట్స్
1: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
0: You can certainly acquire secular knowledge.
1: ఇది భౌతికమైన విద్య.
0: It's all physical knowledge.
1: కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
0: Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి చేరుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి విద్య ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఈజ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: Therefore, we have to develop, cultivate.
1: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: There may be many bodies, but the indweller is only one.
1: కనుక ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్, బట్ ఆల్ అవర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఈజ్ ఆన్ స్వామి.
1: ఒకటే
0: but only one view, one center.
1: Adhe bhagavat chintana.
0: That's what is called thinking of God.
1: Padidinamala nundi pastundi variki manchi bhojanam labhinchinattu.
0: It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: Tinilenatunte variki tindi chupinchali.
0: You should feed those who are hungry.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ది డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చినట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్, వెన్ ఆల్ ద రివర్స్, లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై. సపోజింగ్ యూ ఫైండ్ ఎ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హౌ హ్యాపీ యూ విల్ బీ.
1: ఈ విధమైనటువంటి ఏంటో, ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: బట్ వీ స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు.
0: యు ఆర్ స్టూడెంట్స్.
1: విద్యను మీరు అర్థం చేయలేరు.
0: నాచురల్లీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ జస్ట్ గోయింగ్ త్రూ ద బుక్స్.
1: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: Intamandi prajalu undinappudiki andari yendu oke pranave.
0: Though there are so many assembled here, many here, but life is one.
1: కనుక నువ్వు మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని దివించిని మీరు గుర్తించాలి.
0: Therefore you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే నీది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకొని,
0: relying on this,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: the rest of things can be taken up.
1: ఆధేయము ఆధారము రెండింటిని యొక్క తీర్ని తీసుకుంటే ఆత్మతత్వం వరకు వస్తుంది.
0: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: And in fact one can visualize the self.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: In this world we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడాను తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటది.
0: ఈవెన్ రాట్స్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ యంగ్ వన్.
1: దోమల మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్య అనే నేర్చుకుంటుంటాయి.
0: రైట్ ఫ్రమ్ మస్కిటోర్ అండ్ యాంట్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్.
1: కానీ అవి భాషలతో చెప్పలేవు.
0: బట్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ.
1: ప్రవర్తనతో చూపుతుంది అది.
0: యు ఫైండ్ దెమ్ ఇన్ దేర్ బిహేవియర్.
1: నిజంగా మీరు విచారం చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
0: యు హావ్ గాన్ త్రూ బిగ్ బుక్స్ సో మెనీ.
1: కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటి ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు హావ్ ఎగ్జాక్ట్లీ లెర్న్?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: యు హావ్ బికమ్ స్టోన్ హార్టెడ్. సో హార్డ్
1: హార్డ్ హార్డ్గా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది?
0: విత్ దట్ స్టోనీ హార్ట్ హార్ష్ హార్ట్ వాట్ ఇస్ ది యూజ్?
1: కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
0: Therefore we should begin with love.
1: Prema okati untunte endatto nanna manu sneham cheskovachu.
0: With this basic love you can be friendly with everyone.
1: Kaani prema lekunda endatto manu maatladinappudiki idi kevalam artificial ga sound avutundi.
0: Without inherent love even if you develop friendships it all amounts to artificiality.
1: Kaligu meerandaru kodanu premanu penchukondi.
0: Therefore all of you develop love.
1: Mem andaru oka college lo chadivechinte vaadamu.
0: We are all studying in one college.
1: Kani aa okkate manandari pranamu.
0: And that college is our life.
1: Premane lekundina manam gundi prayojanam ledu.
0: Without love life is meaningless.
1: Neevu ee pakkana vaadini preminchu.
0: Love your neighbor.
1: Aa pakkana vaadi inkokari pakkavaadini preminchali.
0: And there will be love spreading in the neighborhood.
1: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: లైక్ దిస్ వెన్ యూ గో ఆన్ ఎక్స్పాండింగ్ లవ్ యూ కెన్ గ్రో మోర్ అండ్ మోర్.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషమైనటువంటి ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్ ఇన్ అస్.
1: కనుక మీరందరూ కూడా అనంతమ్ముల వలె అక్కసెల్లెంట్ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ మింగిల్ అమంగ్ యువర్ సెల్వ్స్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ కు సిస్టర్స్ కు బ్రదర్స్ కు బ్రదర్స్ కి లడాయి జరుగుతుంటుంది.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఎన్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
1: కానీ ఇది ఉండి ప్రయోజనం ఏది?
0: విత్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
1: బ్రదర్ ఎక్కడున్నాడు? బ్రదర్
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: In fact, the brother whom you call is verily yourself.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: If you have got this feeling of love, naturally you can understand the oneness.
1: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: But this love is diverted and perverted.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
0: When there is love to love, we will all be one.
1: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: But there is only one that is common.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేరి ఒక్కటే.
0: In fact, you kind of feel that five fingers are separate and different. In fact, they are one.
1: ఒకనాడు ఐదు కూడా నువ్వు కొట్లాడకపోతే.
0: One day, all the five fingers started fighting with each other.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: Who is greatest among us?
1: ఎవరు మనలో మంచివారు?
0: Who is good among us?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేడు.
0: Then the thumb started.
1: నేను మీ అందరికంటే కూడా గొప్పవాడిని.
0: I am greatest of all.
1: నేను చాలా ప్రధానుని.
0: I am chief.
1: లావులో కాని తెలుగులో కాని నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: Either in intelligence or in writing, without me you cannot do anything. Therefore I am most important.
1: Tachana ee reel navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo pottu reelu nuve em pan chestavu nene lekapothe palani vaaru veeru palani vaaru vaaru palani vaaru vaaru ani nen cheppukunna pothe nuve em pan cheyalevu annaru.
0: The pointing finger went on speaking like this, without me who is going to direct you?
1: Pedda vaadne annam.
0: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
1: Yenta meeru haasyanga maatladutunnaru. Mee aidu lopala nene peddavaadini.
0: You all seem to talk ridiculous way. I am greatest among you.
1: Iddu oka vaipula, iddu oka vaipula. Veetu mee nalugulu kudanu naa ADC ve.
0: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADCs.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: అప్పుడు నాలుగో వేరు చెప్తుంది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్.
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవైడ వారికి ఓ మీద పుష్యరాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు.
0: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్. ఇట్స్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ. ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ to this ring finger, therefore I am greatest. No matter that, therefore I am the chief greatest of all. Then comes the little finger.
1: Ayya evarkaina nenu buddhi cheppalanukunte motta motta nenu mundu pothunnanu sainyadhipatiga.
0: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
1: I am a leader.
0: I am the leader, says the little finger.
1: కాబట్టి నేను లేకపోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కరెక్ట్ కాబట్టి హృదయం చెప్పిందట పిచ్చివారి ద్వారా. ఐదు మంది చేస్తేనే ఐదు గుణములు వస్తున్నాయి. ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: And ultimately the heart said, you seem to be madcaps. All the five fingers are same. With all the five functionaries around, with all these five senses, and five spirits.
1: అప్పుడు ఈ ఐదు కూడా తల ఉంచుకుని పోయినాయి.
0: Then all the five fingers bent their head in shame.
1: ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే హృదయమే.
0: Therefore, if you investigate, you'll understand.
1: మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: Everyone is great in his own way.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప వారని అనుకోని కాలం వ్యక్తం చేయకండి.
0: బట్ డోంట్ గో బై దిస్ గ్రేట్నెస్ అండ్ ఫీల్ ఎగోయిస్టిక్.
1: అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: ఆల్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్.
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ యునైటెడ్ అండ్ చెక్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు అంటూ ఉంటున్నాయి.
0: ఇన్ లైఫ్ దెన్ వీ హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అదంతా పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐఐఐ సమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటారు.
0: ఇఫ్ యూ సే హూ ఇస్ సాయిబాబా, యూ గెట్ ద రెస్పాన్స్ ఐ.
1: హూ ఇస్ వైస్ ఛాన్సలర్?
0: హూ ఇస్ ద వైస్ ఛాన్సలర్?
1: వైస్ ఛాన్సలర్.
0: హీ విల్ సే ఐఎమ్ ద వైస్ ఛాన్సలర్.
1: అతని చూపుతుంది ఈ వేరు.
0: ఇట్ ఇస్ పాయింటింగ్ ఫింగర్.
1: ఒకటి కూడా పాయింటింగ్ చూపుతుంది.
0: దేర్ఫోర్ ఇట్స్ వన్ దట్ పాయింట్స్ అవుట్.
1: ఈ పాయింట్ పైన ఉండేటువంటి దాంట్లో మొట్టమొదటి ఎవరు ఆత్మ?
0: Therefore we should also be one point in
1: ఆత్మనే ఇది ఒక్కటే.
0: In fact the self atma is uniform, same in everyone.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: It is only one, not two, the one without the second.
1: ఆధ్యాత్మికంగా మీరు పైకోనక్కర్లేదు.
0: You don't expect to grow to heights.
1: ఆధ్యాత్మికమైన కేవలం మన అందరి ఉండేటువంటి తత్వమే.
0: Therefore spirituality means to know your own true nature.
1: నిన్ను చూసుకుని అహంకార పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము.
0: అండ్ యు ఆర్ ఈగోయిస్టిక్ విత్ దిస్ ఈగో యూ కెనాట్ ఎక్స్పెక్ట్.
1: మనం అందరూ ఒక్కటే,
0: విఆర్ ఆల్ వన్
1: అని అనుకుంటే అప్పుడు అందరి చేయమేమో నీ చేయమంగానే ఉంటుంటుంది.
0: యూ విల్ కన్సిడర్ ఎవ్రీబడీస్ వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ యాజ్ యువర్ ఓన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: We should have this sort of unity.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ ది హార్మనీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాం.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము,
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: All should mingle together.
1: కలిసిమెలిసి చదవాలి.
0: They should learn together.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు. ఈ విధంగా ఉంటుంటే అది ఎట్ అవుతుంది?
0: You are not prepared to share with each other. Then how do you expect the ultimate?
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: So all should stand united.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: Then only you will feel blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు నేర్చుకోవలసినటువంటిది ఒక్కటే ఒకటి.
0: There's only one thing that you should learn. No.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love fundamentally.
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: This love is within you and also in everybody.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే నా యందు కూడా ఉన్నది.
0: The love which is spread in everyone is present in me
1: too. నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు.
0: Bhagavan watches the love in everybody.
1: Kalpanaka vaarandaru okate.
0: Therefore we are all one, basically being.
1: Meerandaru kulanu ade bhavantane melagandi.
0: With these feelings of love we should mingle each other.
1: Kani pujalu pujalu pujalu anukuntaru.
0: We worship and worship.
1: Neeru unnatundi ninnu neevu preminchuko.
0: First love yourself.
1: అది పెంపించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు.
0: యూ స్టడీ నో డౌట్.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: And you should have this single pointed attention on oneness.
1: అప్పుడే ఇగన్నిటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: Then only you will find unity and perfect
1: harmony. నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు.
0: We speak of 9 planets. Planets.
1: ఆ 9 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: And in fact, all the 9 planets work in perfect harmony. And total unison. Likewise, there is unity among you.
1: Chudu, in the rekha cheri, ee gulabi ayipindi.
0: All the petals here made this flower.
1: Kani, idi okotokoti teesipettesthe, emi undadu.
0: If you separate out petals, you don't get the flower.
1: Kanukane, mana hrudayam anetundi, ade flower.
0: Our human heart is the flower.
1: Ade mana gulabi pushpamu.
0: That is a rose flower.
1: కానీ ఈ రోజు పర్వం లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
0: As the time passes by, the petals wither.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: టు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్.
1: ఇప్పుడు ఇది
0: వాచ్ దిస్,
1: ఇది నైన్ రత్నాలు.
0: దిస్ రింగ్ హ్యాస్ నైన్ జెమ్స్.
1: ఈ నైన్ చేతిని ఒక రింగ్ అయిపోయింది.
0: ఆల్ ద నైన్ జెమ్స్ మేడ్ వన్ రింగ్.
1: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
0: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ నైన్ జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. నైన్ ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
1: కనుకనే ఈ నైన్ ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండివర్స్.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను కలిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము సంపాదించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
1: అతి ఏకత్వం ఉండేటువంటి యొక్క చదువును చదవండి.
0: స్టడీ టు బి యునైటెడ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: వీ హావ్ గాన్ బియాండ్ ద టైం.
1: కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మీ హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హావ్ బీన్ టోల్డ్ టు యూ.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
0: Bhagavan blesses all. He showers his loving blessings on everyone.
1: Vilandaru kuda aikamatyanga aanandanga kaalamunu galuputu talidannulaku taginatundi ikka shantini andinchandi.
0: You be united, you study well, you be happy and make your parents equally happy by serving.
1: Mottamota meeku body ichinade evaro talidannulu.
0: In fact, you have got this body because of your parents.
1: Kanaka motta motta me parents ku gratitude cheppandi.
0: Therefore you should express your gratitude to parents.
1: Appude meeku chaluvu sarthakapothundi.
0: Then only the essence of education is realized.
1: Mayam chestara prema mudita manase kaho kamara mara kama ram ram kama ram ram tira

0: పకటే దుఃఖమిటే తేతరామ నామ పకటే దుఃఖమిటే తేతరామ నామ భవ సముద్ర సుఖ జనావ కేకరామ నామ
1: భవ సముద్ర సుఖ జనావ
0: పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ
1: పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ
0: అత్త జనర జీవన ధన కేకరామ నామ
1: అత్త జనర జీవన ధన కేకరామ
0: నామ అత్త జనర జీవన ధన కేకరామ నామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

Vamos lá, vamos lá.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఈజ్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఈజ్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈజ్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people. Atma, which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku, satyame deham aneetundi visvasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of Paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aite ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted.
1: కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: This can be recognized only by practicing certain things.

0: అర్థం కాగలదు.
1: ఓన్లీ ఫర్ ఎ పర్సన్ హూ హాస్ టేస్టెడ్ షుగర్ హి వుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ది స్వీట్నెస్ ఆఫ్ ఇట్.
0: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది అన్మానిఫెస్టెడ్ ఆత్మన్ ఈవెన్ టు అ స్మాల్ ఎక్స్టెంట్ ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అండర్స్టాండ్ ది డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్.
0: అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి?
1: వాట్ ఈస్ ది పాత్ విచ్ లీడ్స్
0: టు ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: దీనికి అనేక పర్యాయాలు చెప్పాము. Removal of immoralities is the only way to immortality.
1: Swami had just said a number of times that removal of immorality is the only way.
0: Manavuni endundinatvanti balaheenatalu, manavuni endundinatvanti okka konni chestalu anaga kopamu taapamu eesha asuya dambamu ityadi vikara gunamulanu మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా హి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
0: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
1: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
0: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
0: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
1: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
0: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
1: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
0: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
1: By certain spiritual exercises and by certain practices, circumstances, we should be able to understand and practice this forbearance.
0: Kashtamulu, dukkamulu, vicharamulu, nashtamulu, ninda, nishturamulu, ityadi paristhitulu yandu ee oopaneetundidi oka pariksha samayam vantivi.
1: Forbearance offers a type of test for us under circumstances which are trying, which are full of problems, which are full of trials, tribulations, etc.
0: కష్టములు దుఃఖములు విచార సమయమునందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
1: We'll have to cultivate and achieve forbearance only under circumstances which put us to tests and trials and tribulations.
0: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
1: There is an important weakness which is hidden in man.
0: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతుంటది.
1: And as those circumstances, that hidden weakness manifests.
0: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
1: That weakness is the anger, is egoism and is hatred.
0: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
1: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టెన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ వీల్ హావ్ టు ప్రాక్టీస్ ఫోర్బెరెన్స్.
0: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
1: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫోర్బెరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ unhappiness and lack
0: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
1: We may take to wrong and evil ways also.
0: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to recognize the truth and the permanent qualities of this forbearance and practice it.

0: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నియో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములను కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాం.
1: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
0: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
1: ఎ నంబర్ ఆఫ్ గ్రేట్ అకాంప్లిష్డ్ పీపుల్ హూ హ్యావ్ అక్వైర్డ్ డిఫరెంట్ పవర్స్ బై పెనన్స్ దే వర్ నాట్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దోస్ ఫ్రూట్స్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
0: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
1: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
0: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
1: Lack of forbearance has made people scholars lose their prestige.
0: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక నగ వంటిది.
1: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
0: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
1: Such an important quality as forbearance, when it is lost by people, when people do not have it, they are put to different types of grief, sorrow, troubles and such other.
0: ముఖ్యంగా మానవత్వమును ఉండవలసినటువంటిది ఓర్పు.
1: The most important thing which humanity should have is forbearance.
0: ఇది మానవత గుణము.
1: This is an important quality of humanity.
0: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
1: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
0: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
0: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
1: Forbearance may be compared to a protection for man.
0: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
1: వన్ హూ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
0: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ. వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
1: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
0: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయినటువంటి స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
1: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
0: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
1: When some people criticize, admonish, we are not going to lose much.
0: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
1: బట్ బై ఛాన్స్ అన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
1: బట్ under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
0: Jagattulo jeevakotiki pradhanamainatunti yokka sahayakaravainatunti vrutchamu nadulu govulu.
1: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
0: Vrutchamulu నదులు గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
1: Without trees, rivers and cows, humanity would not be able to function well.
0: అయితే వృక్షములు ఎంతమంది వచ్చి ఎన్ని కొమ్మలు కొట్టి ఎన్ని రెమ్మలు కొట్టి ఎన్ని విధములుగా కూడా దాన్ని హింసించినప్పటికీ తన క్రింద చేరినటువంటి వానికి నీడనిచ్చి తీయని ఫలములనిచ్చి వారిని అనేక విధములుగా ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: వాట్ ఎవర్ వయలెన్స్ ఈస్ డన్ టు ట్రీ, హౌఎవర్ మచ్ ట్రబుల్ ఈస్ గివెన్ టు ట్రీ బై కటింగ్ ద బ్రాంచెస్ అండ్ బై గివింగ్ ద ట్రబుల్, ఇట్ వుడ్ గివ్ షెల్టర్ టు ఎ పర్సన్ హూ టేక్స్ షెల్టర్ అండర్ ఇట్ అండ్ గివ్స్ హిమ్ జాయ్.
0: అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
1: ట్రీస్ హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ ఫర్ పీపుల్ హూ మైట్ ఇన్ డైరెక్ట్ టర్న్ డూ బ్యాడ్ టు ఇట్.
0: ఇంకా నదులు, ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి అనేక విధములుగా అశుద్ధం చేసి అనేక విధములుగా ఉపయోగించి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
1: దెన్ ది రివర్స్, ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఆల్సో, హౌఎవర్ మచ్ ది రివర్స్ మే బి డర్టీడ్ బై పీపుల్ ఇన్ వాట్ ఎవర్ మే దే వే దే మే యూజ్ ఇట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్, స్టిల్ దే విల్ బి సర్వింగ్ ది హ్యూమానిటీ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆల్ ద వైల్ టు రీచ్ ది ఓషన్ విచ్ ఈస్ దేర్ గోల్.
0: జలము జీవులకు ప్రాణం.
1: Water gives life to the
0: prana samanamainatunti jalamunu ee vidhamainatunti yokka durvinyogam kaani sadvinyogam kaani chesinappudikini ee jalamu ee maatram kudanu tama yokka swabhavamunu maarchukonuta ledu.
1: Water which is equal to life to humanity, whether they it is you put to good use or bad use, water does not mind it.
0: Inka govulu taamu kannatuvanti biddalu noorlaina katti తమ పాలను తమ చీరమును తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
1: దెన్ కౌస్, డినైయింగ్ దేర్ ఓన్ మిల్క్ టు ది చిల్డ్రన్ టు దేర్ ఓన్ కౌస్, దే ఆర్ ప్రొవైడింగ్ మిల్క్ టు హ్యుమానిటీ విచ్ ఈస్ ఫుల్లీ నరిషింగ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ యొక్క గోవును హింసించినప్పటికీ తన యొక్క చీరమును మధురమైనటువంటి చీరంగానే అందిస్తూ వచ్చాయి, కానీ ఇది కేవలము ఒక చేదు రకమైనటువంటి యొక్క చీరమును అందించటం లేదు.
1: వాట్ ఎవర్ ట్రబుల్ యు మే గివ్ టు కౌ, స్టిల్ ఇట్ గివ్స్ యూ ఓన్లీ స్వీట్ మిల్క్.
0: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
1: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యుమానిటీ విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌ.
0: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: But we should not go on doing good under all circumstances either.
0: Samaya sandarbhalanu kudanu kontha vicharinchukoni dani yokka vichichina gnanamunu kontha varaku viniyoginchukoni ee yokka chamanu manam upayoginchukovali.
1: We have to understand the circumstances and the conditions and we'll have to employ discrimination and then use forbearance.
0: Meeku charitralo chaala varaku telisinatundi vishayam Prithvi Rajanu Ghori Muhammad అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
1: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
0: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
1: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 times.
0: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
1: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
0: Siri sampadalanu dochukunnadu.
1: He took away a lot of wealth.
0: Aneka vidhamaina nashta kashtamulaku guri chesadu.
1: He put the entire country to different difficulties and losses.
0: Inni chesinappatikini Prithvi Raju atani yokka prarthanani angikarinchi atani kshaminchi veluku pamputu vachadu.
1: In spite of all these things done by him, Prithvi Raju he excused him and he allowed him to go back.
0: Pattu padinappatikini atanu ye matram kudanu himsinchaka chaminchi veluku pomputu vachadu Prithvi Raju.
1: Prithvi Raj excused him even when he could catch him, he did not give him any punishment, he just sent him back home.
0: Draupadi cheppinattuga Prithvi Raju yokka swabhavamu chala uttamainatundi yokka swabhavamu.
1: As is told by Draupadi, the క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజు
0: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
1: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హూ షుడ్ ఎక్స్క్యూజ్.
0: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ గోరి మహమ్మద్ను క్షమిస్తూ వచ్చాడు.
1: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యావ్ ఎక్స్క్యూజ్ ఘోరీ మహమ్మద్.
0: వెరచిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
0: దైన్యమున వేదురు నొందిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ అంబుల్ అండ్ హూ జస్ట్
0: నిద్రమై మరచిన వాని,
1: ఎ పర్సన్ హూ హాస్ లాస్ట్ కాన్షియస్నెస్,
0: సౌఖ్యులుగా మధ్యము త్రాగిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ డ్రంక్,
0: భగ్నుడై పరచిన వాని,
1: ఎ పర్సన్ హూ ఇస్ విత్ ఎ బ్రోకెన్ హార్ట్,
0: సాధు జనభావం వాణిని కావు మంచువా తరచిన వాణి,
1: ఎ పర్సన్ హూ జస్ట్ అప్రోచెస్ అండ్ రిక్వెస్ట్
0: కామినుల స్త్రీలను,
1: ఎ విమెన్,
0: చంపుట ధర్మం కాదు పలుకున,
1: ఓ అర్జున ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
0: అదే విధంగానే ఘోరి మహమ్మద్ శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
1: సిమిలర్లీ వెన్ ఘోరి మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
0: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు ఘోరి మహమ్మద్.
1: బట్ ఘోరి మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
0: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతనిని చిక్కించుకుని దక్కించుకుని అతని కన్నులు తీసివేశాడు.
1: ది సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగెయిన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
0: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
1: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్ లైక్ స్నేక్.
0: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
1: ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు థార్నీ బుషెస్ అండ్ గివింగ్ మిల్క్ టు ఎ స్నేక్ ఈజ్ నాట్ ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్.
0: కనుక మన యొక్క ఓర్పు ఇలాంటి కృతజ్ఞులపైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: ఫర్బరెన్స్ షుడ్ నాట్ బి షోన్ టువర్డ్స్ పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్.
0: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకుని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
1: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
0: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
1: There were 12 disciples who are important disciples who are living with Jesus.
0: Kani tana shishyulu ani visheshinchi aneka vidhamuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
1: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్. టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ బి ఎ ట్రెజరర్ టు హిస్
0: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
1: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
0: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడా చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
1: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
0: Yavaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
1: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
0: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
0: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
0: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
1: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
0: రాములంతటి వాడు రమణి సీతను వాసి పామును వలె ఏడ్చెనన్నా.
1: A great person like Rama himself had to cry like an ordinary person.
0: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistochcha.
1: On account of haste alone all these consequences.
0: Yavaro chakalavaadu emo annadani మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు. ఓర్పును కోల్పోయాడు.
1: రామ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ పేషెన్స్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లిజనింగ్ టు ది క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూజ్లెస్
0: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
1: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
0: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
1: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే ఆన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
0: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ, తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక ఈ జూదము ఆడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
1: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
0: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
0: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
0: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
1: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
0: entirely మనం ఓపికతో ఉండవచ్చునే కానీ మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
1: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
0: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
1: Under what circumstances should we lose patience?
0: ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో లోపల ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
1: Under what circumstances when we forego or when we lose the patience what would be the consequences?
0: Unni samayam lopala poorthi orpu pramadame teppistundi.
1: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
0: Konni sandarbham lopala tondara paatu pramadam teppistundi.
1: Under circumstances haste will lead to certain problems.
0: Vegirinchina chona adi visham yagunu.
1: If you are unduly hasty it will become poison.
0: Alasyam amrutam visham annaru.
1: But it is also said if you are a little slow
0: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
1: Slowness and haste are two opposite words.
0: Alasyam amrutam visham. Nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
1: On the one hand it is just said you should not unduly delay turns even.
0: వేగిరించినతోన్నది విషయం ఏగను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
1: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
0: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
1: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూజ్ అవర్
0: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: వి హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
0: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
1: A particular person who is not well
0: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: హీ ఈస్ లైక్లీ టు లూజ్ హిస్ లైఫ్ ఇట్సెల్ఫ్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్.
0: అక్కడ వేగిరించినతో ఉన్నది విషయం ఎగును ఉంటే పోతుంది. ఇంకా ఒక తొందరపాటు అవసరం.
1: దేర్ యూ షుడ్ బి వెరీ హేస్టీ. యూ కెనాట్ డిలే దేర్.
0: అక్కడ ఆలస్యం అమృతం విషయం. అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదట ఆరోగ్యకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఒక వైద్యం మనం జరపాలి.
1: అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ డిలే బికమ్స్ పాయిజనస్. యూ షుడ్ బి హేస్టీ దేర్. యూ షుడ్ బి హరీ.
0: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
1: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
0: ఆ సందర్భం నందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరం అవుతుంది.
1: under such circumstances, changing the sound and voice a little is also good.
0: ఈ సౌండ్ ను మార్చినంత మాత్రం ఓర్పు ఓర్పును కోల్పోయినామని భావించరాదు.
1: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
0: ఈ ఓర్పును కోల్పోకుండా సౌండ్ ను మార్చి మన యొక్క హృదయ పవిత్రతను అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
0: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
0: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడా సత్యమును నిలబెట్టుకున్న వారమవుతాం.
1: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of
0: truth. మీకందరికీ తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
1: It is a thing which is very well known to all of you about Ashwatthama.
0: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పిన ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
1: అశ్వత్థామ has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
0: అర్ధరాత్రి కాబోతుండాలి.
1: It was becoming midnight.
0: పాండవులు చిక్కలేదు.
1: He was not able to get at Pandava.
0: కాని తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
1: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
0: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
1: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
0: ఇక్కడ దుర్వాసుడు అసత్యమాడేటువంటి వాడు కాదు.
1: Durvasa was one who was not prepared to tell a lie.
0: Maha kopiste kani asatyam matra adadu.
1: He was given to a lot of fits of anger, but he would not.
0: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
1: That particular anger also only to quench the
0: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
1: He was changing the sound only to protect his own truth.
0: Aa mundu ratri krishnudu ee durvasunu daggariki vellaadu.
1: The previous night Krishna happened to go to Durvasa.
0: Durvasudu santasinchi swami yokka rakanuku karanam emtane prashninchadu.
1: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, "Swami, what is the reason for your coming?"
0: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
1: Krishna said that I need your help today.
0: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరకు వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
1: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
0: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
1: But even in the help extended, there is a particular limit.
0: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
1: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, "Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie."
0: Durvasa, Rishimana sanchari nenu. Nenu matram asatyam adamani cheptana? Ilanti daniki nenu kuda nu palapadanu annadu.
1: Krishna said, "Well, I am the indweller of all the hearts of
0: dharma samsthapana thaya sambhavami yuge yuge dharma samsthapana cheyatame na yokka pratigna.
1: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?"
0: Dharmam deeni pai aadharapadundi? Satyam nasti paro dharma. Satyam ane punadi paina dharmam aneetundi goda nilchi undi.
1: Dharma or righteousness is based on the foundation of truth.
0: Kaana asatyam aadamani nenu kuda cheppanu.
1: I would not ask you to tell a lie.
0: Aithe kontha shabdamu marchu annadu.
1: But you change the sound a little.
0: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
1: ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
0: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆస్క్డ్ టు డిగ్ ఎ పిట్ వేర్ఇన్ 5 పీపుల్ కెన్ స్టే.
0: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
1: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
0: పైన పలకలు వేశాడు.
1: Plants were put on the pit.
0: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
1: Durvasa's chair was put on those plants.
0: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
1: Durvasa sat in that chair.
0: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
1: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్ బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
0: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
1: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి యు నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
0: చెప్పినట్టుగా సౌండ్ మా పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
1: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
0: He kopanga ee Durvasudu na kinda unnaru anetappatiki ee Ashwatthamaku bayam vesindi. ఏ పాండవుల్లో నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
1: When Durvasa pretending anger told Ashwatthama that those Pandavas are under him alone, Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
0: Kanuka సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
1: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హింసెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అట్టర్డ్
0: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములు అందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
1: ఇఫ్ యూ సీ పేషెన్స్ అండ్ పేషెన్స్, వెల్ వీ షుడ్ నో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ హౌ టు యూస్.
0: సాధనల యందు పవిత్రమైన కార్యముల యందు పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గముల యందు మనం ఓపికను సాధించాలి.
1: యూ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
0: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇది ఒక పరీక్ష ఘట్టములుగా మనం విశ్వసించాలి.
1: We should take it as a type of test.
0: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
1: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడా మనకు కొంచెం అర్థమవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
0: ee oopunaku rendu vidhamula entvanti yokka aacharamulu kodanu atyavasaram.
1: For practicing forbearance and patience there are two other things which you'll have to be practiced.
0: ee oopunaku dvesha asuyamulu kodanu kontha cherakunda chuchukovali.
1: If you want to practice forbearance and patience, there should not be anger and hatred.
0: Dvesha asuyalu indulo kontha varaku nena emana praveshisthe ee yokka oorpu chanamulu kolipotam manam.
1: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
0: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
1: These are things which are essential virtues for every sadhaka.
0: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
1: About hatred and jealousy, we'll speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: బ్రహ్మాండమంతయు నిడియున్నవాని ఆలయంబనువచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కల్పించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This word ప్రపంచ is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvantide.
1: Not merely five elements, but also five life breaths.
0: Panchabhutamulu anaga shabda sparsha roopa rasa gandhalu.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: Panchabhutamulu anaga jalamu vayu veli ee yokka parichiti lopala పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, జ్ఞానము, ఉదానము, సమానము.
1: The five are ప్రాణ, అపాన, ఉదాన, సమాన, జ్ఞాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvantiti.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Pancha pranamudu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamunu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamudu, శాశ్వతమైనవి కాదు.
1: The name and form are not permanent.
0: సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క పూర్ణ బ్రహ్మతత్వమే.
1: That which is the foundation is the totality of Brahman.
0: ఇది బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలె దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhava swarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulanu kudanu kudi unnavi.
1: Here also we find the three essential components అండపిండ బ్రహ్మాండ.
0: అండమనగా కేవలము పదార్థములతో ప్రాణులతో కూడినటువంటి యొక్క తత్వం.
1: అండ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ద లైఫ్.
0: పిండమనగా గర్భమునందు జన్మించి తా జన్మమును సార్థకం గావించుకునే నిమిత్తము.
1: పిండ రిప్రజెంట్స్ హ్యాంగ్ బీన్ బోర్న్, వన్ షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ అట్ ద ఎండ్.
0: ఇవన్నీ కూడా బ్రహ్మాండములో ఏకమయ్యేటువంటివి.
1: దీస్ టు గెట్ యూనిఫైడ్ ఇన్ బ్రహ్మాండ ది యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
1: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
1: వితౌట్ దిస్ లవ్ దేర్ నో ప్రకృతి ఆర్ నేచర్.
0: ప్రపంచమే లేదు.
1: దేర్ నో వరల్డ్ ఎట్ ఆల్.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్, ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో, వస్తువులతో, వాహనములతో కూడినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ వరల్డ్ డస్ నాట్ మీన్ ది కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్ అండ్ ద మెటీరియల్ అలోన్.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును, ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్స్ప్రెస్ దేర్ పవర్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్, ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము,
1: ద సౌండ్,
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
0: చెవులతో వినకుండా అది ఏమాత్రం మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యు డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి, పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తున్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: ప్రాణతత్వము,
1: the life principle.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: What for is the life gifted?
0: కేవలము ప్రాణం మనిషి రూపం.
1: This life is in a human form.
0: మనిషి రూపం నరజన్మ దుర్లభం.
1: And this human life is rarest of all.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: And the human represents the divinity.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: Here we find all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: కాదు కాదు.
1: It shouldn't be so.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: భార్య పిల్లలు బంధువులు శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: God has created the entire universe.
0: భార్యను భార్యగా పుత్రులను పుత్రులుగా బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: One has to treat the wife as wife only.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: She is also the divine.
0: పిల్లలు పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: The children born to you also represent the divinity.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: They are also the very form of Brahman.
0: శత్రువులు శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: Even enemy is also Brahman.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: Enemies, they fought with God also in a different way.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: In spite of the conflict and the war, they merged in him.
0: మిత్రులు
1: friends.
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: He considered his friends as near and dear and they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందుకు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాదపాదం తర్వాత వచ్చి శిరోముఖం తర్వత స్థుతిమతి ఒకే తరుమా ఉత్తిష్ఠితది.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈజ్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yok swarupam.
1: God is the very form of the sound.
0: Shabdame lenatundi sthanam ekkadanu kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana vinnikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lenatundi pravancham ekkadanu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of the divine.
0: ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: And the radiance itself is the vision of God.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: So never think that God does not know anything.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: You may not see with the physical naked eye. You think that God non-exists.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: All the thoughts that you entertain within yourself in your heart,
0: అది
1: what is its origin?
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: It is all God's will.
0: శృతి తప్పినా శృతి హెచ్చినా శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: There may be rise or there may not be, but the principle of divinity is always uniform.
0: లోకంబులు లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేష గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: Creator and the creation, the form are one.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: They are intimately related.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: This is called ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: In fact, the totality represents the cosmic form of
0: Sarvam Kalvidam Brahma.
1: Everything is divine.
0: Sarvamu Bhagavatam Yukka Akarame.
1: Everything represents the form of God.
0: Atti Paripurna Akaramnu Gurtinchukoleka ee alpamaina swalpamaina akaramnu gurtinchi Ramudu Krishnudu Vishnuvu ani peru pettukoni poojistunnam.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu kodu Krishnudu kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti aneetundi dinto kalustuntadu.
1: And the whole thing is processed to Sanskriti so that it would take a specific form.
0: Anni karche telige mattiye.
1: Finally, ultimately, it's all clay only.
0: Kaluga ee matti yokka tattvamu inni roopamulu dharistunnadi.
1: It is the same clay which is molded in different forms.
0: Shringaramulu veru, bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Pasula vannelu veru, paalu okkate.
1: The color of the cows may vary, but the milk is one.
0: Jeeva jantulu veru, jeevundu okkade.
1: And there are several beings and animals, but the being is one.
0: Kanuka manam ekatvanni gurtinchukoleka anekatvamlo padi manaku ajnanamlo munigipothunnam.
1: We have forgotten the principle of oneness and unity. We go by plurality and multiplicity, and therefore we are deluded.
0: Kajarara bhagavantuni yokka swarupamu ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
1: నోబడీ కెన్ ఎక్స్టోల్ నారేట్ ఇన్ ఫుల్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: సర్వత పాదం
1: ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత స్థుతిమల్లోకే
1: అండ్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: సర్వత స్థుతిమల్లోకే సర్వత పాదం
1: అండ్ యాజ్ హిస్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ హీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు.
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ ఇన్ ఎ పర్టికులర్ వే the divine form.
0: Roopam lekunda bhagavantu ledu.
1: In fact, you cannot visualize God with a form.
0: Naamam lekunda roopam ledu.
1: Without name there cannot be a form.
0: Naama roopamulu cheyinade bhagavatvam.
1: Therefore God represents the name and form.
0: Ee prapancham anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name.
0: Ee prapanchamulo unnatundi oka parikalamulu anni kudanu prema swarupamulu.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయినా ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు మనం అంత చీప్ గా చూస్తున్నాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ చీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నేచురలీ వుడ్ లుక్ ఎట్ యూ ఇన్ ద సేమ్ వే.
0: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు.
1: థింక్ ఆఫ్ గాడ్ ఎస్ టోటాలిటీ హోలిస్టిక్.
0: భగవంతుడు పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: గాడ్ ఆల్సో కన్ఫర్స్ ద టోటల్ లా.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు.
1: You cannot think of God, catch hold of him, limited to birth and death.
0: దుఃఖ ఆనందమునకు భరించేటువంటి వాడు భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకుంటే భగవంతుడు కూడా

0: ఉన్నటువంటి వాడు కాదు.
1: యు కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్.
0: దుఃఖ ఆనందమునకు భరించేటువంటి వాడు కాదు.
1: యు కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యువాలిటీ ఆఫ్
0: భగవంతునకు ఏదియూ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది గాడ్స్ నేచర్.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: దేర్ ఇస్ నైదర్ ప్లెజర్ నార్ పెయిన్.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటి గురించి తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమే అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents the divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: And you find the pleasure in between two pains.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: గాడ్ యువర్ వన్.
0: ఏకం సత్వి ప్రభావదంతి.
1: యువర్ వన్ విల్ స్కాలర్స్ ప్రైజ్ యూ ఇన్ డిఫరెంట్ స్టైల్స్.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhan Dushyasanadulu chatruluga bhavinchi Draupadini badapettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హు హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీటిని భరించే.
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: వీరిని చంపలేదా?
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వారిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. That everything is his will. That everything is his manifestation. All things happen for our own good. They are all for my ultimate good only. We should consider all of them for our own
0: good.
1: We should not observe differences that some are good, some are bad. It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మన పూజలు వ్రతములు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో యూ విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: ది గ్రీఫ్ విల్ నాట్ రిమైన్ లైక్ దట్ ఆల్
0: త్రూ. కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: ది డిఫికల్టీస్ విల్ నాట్ బి సో ఆల్ త్రూ.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.

0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: అండ్ వన్స్ యు ఎంజాయ్ దట్ హ్యాపీనెస్ యు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: భగవంతుడు ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ డ్యువాలిటీస్ లైక్ కంపాషన్ ఆర్ కైండ్నెస్ ఆర్ యాంగర్ ఆర్ వాట్ ఎవర్ యు సే.
0: నీవు ఏది చేసినా తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యు డూ గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యు విల్ నెవర్ బి గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: యు ఆర్ సఫరింగ్ టుడే బికాస్ గాడ్ హ్యాస్ ఎన్ ఇంటెన్షన్ టు మేక్ యూ హ్యాపీ లేటర్.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ మనకు జరగదు.
1: యు కెనాట్ గెట్ హ్యాపీనెస్ వితౌట్ ఫేసింగ్ డిఫికల్టీస్ అండ్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇన్ నారో వే ఆఫ్ యువర్ చాయిస్.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: యు మే సీ ఎనీ ఫర్మ్ ఎనీ ఫార్మ్ ఎనీ పర్సన్ కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ వీడు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించకూడదు అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీస్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ఆల్సో డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what
0: manava ananana.
1: The three letters manava.
0: Na anaga
1: na means
0: kadu.
1: Denial no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava. Manava anaga mayanu kadu ani tatchukovali.
1: Manava means that you are not maya, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయను లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు, మానవుడి యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుడి యొక్క కల్పన చేతనే భ్రమణ పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyam chuptuntadu.
1: There you find his ferocious nature.
0: Prema chuptuntadu.
1: And you find all his heroic.
0: Anandam chuptuntadu.
1: And you also you find him happy.
0: Ahladam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is, ultimately is only a human being.
0: Ivanni bhramichukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatvanti deeniki భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు.
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, we don't see you as God. We think that you are in a human form amidst us.
0: Chagaraju kudanu adhe vidhamga bhavistu vacharu.
1: Chagaraju also had similar feeling.
0: Nee mahimanu pogadane avareki taramu vasudaina divyasudaina punindudaina evaru kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest of Rosa or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta pandavul cheta rakshinchabadam.
1: Because of your own will, the Pandavas could be protected.
0: Kubjavaji vakramulanu pogottinavu.
1: The body that is bent of that of Kubja is set right.
0: Draupadi vachi ho Krishna annavatte tan rakshinchavu.
1: And Draupadi shouted, cried, Krishna responded.
0: Atuvanti divyavatvamanti bhavamulu manave kani cheddavi kani manave kani veru kaadu.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సర్చ్ చేసుకో.
1: దేర్ఫోర్ కరెక్ట్ యువర్ థాట్స్.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణములు దూరం చేయి.
1: వెన్ వన్ దేర్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ, డిస్ గెట్ రీడ్ ఆఫ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చే, ఇది నా యొక్క మానవత్వం అవమానమైనటువంటిది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: ఇఫ్ యూఆర్ అట్రాక్టెడ్ బై ఎనీబడి అండర్స్టాండ్,
0: మోహించేటువంటి భగవంతుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: యు కెన్ లవ్ ఆల్.
0: ఆ పుత్రుడు కూడా నా యొక్క స్వరూపమే.
1: అండ్ ద వెరీ సన్ ఈజ్ యువర్ ఓన్ ఫామ్.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: ద వన్ దట్ లవ్స్, ద వన్ దట్ క్రిటిసైజెస్, ద వన్ దట్ అక్యూజెస్, ద వన్ దట్ ప్రైజెస్, దే ఆర్ ఆల్ వన్.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ క్వాలిటీస్.
0: ఒక తూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: అట్ వన్ టైమ్ యూ మే బి యాంగ్రీ, లేటర్ యూ మే లవ్.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇటు అశాశ్వతమైనటువంటి గుణములను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాం.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరూ ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరూ ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: సో యు ఆర్ ది ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ ఎనీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా నువ్వు పంచభూతములే, కానీ మరొకటి ఆరవ భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్, ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కానీ పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: ది సో కాల్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వరు యొక్క స్వరూపము.
1: Represents the divine form.
0: ఇది ఏ బ్రహ్మ యొక్క ఆకారం.
1: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: It is the manifestation of God.
0: స్వరూపమే.
1: It is the form of God.
0: ఆనంద స్వరూపమే.
1: It is one of bliss.
0: కనుకనే నిత్యానందం, పరమ
1: బ్లిస్,
0: ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లిస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా భగవంతు యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ these sacred thoughts and divert it or pervert them.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా నువ్వు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మన్.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా నువ్వు తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము ఇది తెలుసుకోవాల్సినటువంటిది, సర్వము శివుడే. సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

0: during the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fifth discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
1: Nirmamo nirahankara samadukha sukhachami. Ahankara mamakaramulu దూరము చేసుకుని సుఖమును దుఃఖమును సమముగా భావించి ఓరిమి కలిగినటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు అని గీతాచార్యుని యొక్క బోధ.
2: గీతాచార్య టీచింగ్ ఎక్స్పర్ట్స్ that he is dear to me, who does not have egoism, attachments, and who can treat with equal-mindedness joy and sorrow.
1: Idi samanya sadhakulaku asadhyam.
2: For ordinary sadhakas, this is impossible.
1: Nitya jeevitamulo
3: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ the grihasthas, the members of the people who are following the family path, to follow this particular thing. They may be able to just worship God, they may be able to offer 16 types of worship which have been described in scriptures, but this, the nirmama nirahankara which has been explained, would be very difficult for an ordinary sadhaka.
3: Aite idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
3: Mana yokka tattvamu daivam yokka aatma binnamuga chutunanta varaku idi manaku kashtam.
2: This is difficult so long as we differentiate our own principle from the command and the order of the Lord himself.
3: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ ది ఆల్ పర్వేసివ్ యూనిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ ది డివినిటీ ఆఫ్ ది ఇండివిజువల్ హూ బి ఏబుల్ టు జస్ట్ ఫాలో ఇట్.
3: స్వశరీరం స్వయం జ్యోతి. స్వశరీరం స్వయం జ్యోతి. స్వరూపం సర్వరక్షణం అని భగవంతుడు సర్వుల దేహమునందును సర్వరక్షకునిగా జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములు అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: Once we recognize that God is dwelling in the form of jyoti and flame in all bodies and all people, it would be possible to control our egoism and also our attachment.
3: Swashariram swayam jyotihi. Ee swayam jyoti anetundi mana shariram nunde untundi.
2: This self-effulgent flame is residing in our own bodies.
3: స్వరూపం సర్వరక్షణం. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫారం.
3: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కానీ, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కానీ, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
3: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హెస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
3: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
3: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
3: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడాను వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ దే సర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
3: బయట ప్రపంచంలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
3: బయట ప్రదేశములో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ అవుట్
3: బహిర్దృష్టిలో కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ ఎస్ సచ్.
3: మా లోపలని,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ సెల్ఫ్.
3: మా అంతరాత్మ ఎందే,
2: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ.
3: మా దివ్య భావము నుండి,
2: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
3: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
2: ఇన్సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
3: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
2: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ, హీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
3: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
3: దేహమనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
3: కనుకనే మానవుని యొక్క శరీరము నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: దేర్ ఫోర్ వీ హ్యావ్ రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్సైడ్ ద మ్యాన్ హింసెల్ఫ్ బియాండ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
3: మృణ్మయమైనటువంటి ఈ శరీరం నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ ఇట్సెల్ఫ్.
3: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ ద లార్డ్ ఇన్ దీస్ వెరీ ఫైవ్ ఎలిమెంట్స్ ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్కై ఆర్ స్పేస్.
3: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
2: You find the diamonds in the earth and not on the top of a tree.
3: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యమనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది కానీ మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
2: ఇన్ ది సేమ్ వే యూ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ విత్ ఇన్ మ్యాన్ హింసెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
3: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్.
3: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ ఎందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
2: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
3: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: This body is not an ordinary thing.
3: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
2: It is the temple of God itself.
3: దైవము ఊరేగించేటువంటి రథము.
2: This is a chariot which carries the Lord inside it.
3: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్ హీ ఈస్ బీయింగ్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
3: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధముతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
3: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మల యందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనల యందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
2: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
3: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
3: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
2: యూ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
3: కారణమేమనగా దేహో ఏవాహనయక్తో జీవో దేవ సమాసన.
2: ది రీజన్ ఇస్ దాట్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
3: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
2: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
3: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
2: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సేక్రెడ్ వే పాసిబుల్.
3: అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గము ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము భావించుకుంటున్నాం.
2: సచ్ ఎ సేక్రెడ్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే.
3: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
2: ద బాడీ ఈజ్ ఇనర్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్ సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
3: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
2: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
3: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
2: దిస్ ఈజ్ నాట్ ఒబ్టెయిన్డ్ ఈజీలీ బై అస్.
3: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ aren't in the number of births we have been able to get this body.
3: Kanuka manam ee dehanni apamargamulo pravesimpa cheyatamu mana aneka janmamulu yokka punyamunu manam vyartham chesukotame avutundi.
2: It amounts to, if we were to use this body in the wrong way, it amounts to wasting the merits which have been earned over a number of janmas.
3: Jantunam narajanma dullabham annaru. Ilanti pavitramainatundi narajanmamunu manam yettatam ento adrushtamu.
2: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
3: Idi bhavasagaramunandu aneka vidhamainatundi yokka kashtamulanu nashtamulanu dukkhamulanu kontha varakunu tappinchi inni gattu chesetundi yokka oka divyamainatundi padava.
2: This particular body must be seen as a sacred boat which will have to be used very carefully so that we will be able to cross the ocean of samsara safely.
3: Ee yokka sagaram nandu bhayankaramainatundi musallu inka konni vidhamainatundi krura mrugamulu andulo nivasistu untayi.
2: In this ocean of samsara there are terrible crocodiles and other things which are very harmful.
3: ఈ యొక్క ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి.
2: ది క్రాకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
3: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహ చెల్లినటువంటి ముసళ్ళు తిమింగలములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
2: These six enemies of man in the form of anger, lust, greed and various other things, they are compared to the crocodiles which are going to trouble the man.
3: Ee samsaram anetunte sagaramu chaala agadhamainatuntedi.
2: This ocean of samsara is unfathomable.
3: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడాను చెప్పవచ్చు.
2: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
3: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
2: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
3: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
3: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
2: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూ coming across various crocodiles, the best method is to see unity in diversity.
3: Swasariri swayam jyotihi annittu anni shariramulu yandu kudanu ee aatma swaroopudu prakashistu unnadu anukunte satyanni drudanga manam vishwasinchali.
2: We have to firmly believe that this particular principle of God in the form of self-effulgent flame has been residing in every body and in every human being.
3: ఈ విధమైన సంతి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
2: Once we recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
3: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
2: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ వీ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
3: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
2: Only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the 9 types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing His service, etc.
3: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగ బెండ్లు లేక టైర్స్ ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
2: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
3: Eeta nerchukunna tarvata ee yokka sahaya karmalu sahaya kriyalu ee sahaya padarthamulu manaku em matram kodano avasaram undadu.
2: Once you learn swimming, the aids will be of no use to you.
3: Ade vidhamugani geeta manaku artham ayyanta varaku ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
2: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
3: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
2: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్, ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
3: భక్తి యోగంలో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
2: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
3: ఈ ఆరు విధములైనటువంటి అర్హత్ వర్గములు సాధించమని కూడా బోధించింది.
2: ఇట్ హ్యాస్ ఆల్సో టాట్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
3: చెప్పుట సులభం, చేయుట కష్టం.
2: ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్.
3: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములు యందు కూడాను ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: When would it become easy and simple? Once you recognize that the same God is residing in all these five senses and he is only activating.
3: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
2: బిఫోర్ వి రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యు మే డూ, దే విల్ నాట్ బి గివింగ్ అస్ సాటిస్ఫాక్షన్.
3: నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గురోలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
2: Keeping salt in the mouth, whatever sweet juice you try to swallow, you will not be getting the real sweetness of the juice, but you will be getting a mixture of the salt also.
3: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
2: We have to spit the salt from our mouth, wash it well, and then we will have to taste.
3: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
2: ఆఫ్టర్ దాట్ యూ టేక్ దిస్ స్వీట్ జ్యూస్, యూ విల్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్.
3: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేతుము, ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైనటువంటి గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచ్ ఆర్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ, సచ్ యాజ్ హేట్రెడ్, జెలసీ, ఎన్వీ అండ్ యాంగర్ ఎట్సెట్రా, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ పీస్, లవ్ అండ్ ట్రాంక్విలిటీ,
3: Compassion,
2: లవ్ ఎట్సెట్రా.
3: కనుక మొట్టమొదట భక్తి, భక్తి, భక్తి. ఈ భక్తి అనేటువంటి విషయం లోపల కేవలము మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డివోషన్ రియలీ మీన్స్ అండ్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ మ్యాన్.
3: భగవంతునిపై గల అనురక్తియే భక్తి.
2: భక్తి డివోషన్ రెఫర్స్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
3: భగవంతునిపై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం పెద్ద వాక్యంగా ఉంటుంటుంది.
2: డిస్క్రైబింగ్ డివోషన్ యాజ్ లవ్ ఫర్ ద లార్డ్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్.
3: కనుక భగవంతుని ఎందుండేటువంటి యొక్క బకారం అనేటువంటి జీవ శక్తిని, అనురక్తి అంటున్నటువంటి యొక్క క్తి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
2: ఇన్ ది వరల్డ్ డివోషన్ ద ఈక్వల్ ఇన్ సంస్క్రిట్ వర్డ్ భక్తి, దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ క్తి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ. ఇఫ్ దీస్ టు ది క్యారెక్టరిస్టిక్
3: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్ని కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
3: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి.
2: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
3: యాజ్ఞవల్ కూడా చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
2: యాజ్ఞవల్క హాస్ టోల్డ్ దట్ హూఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
3: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగ.
3: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
2: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
3: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
3: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధము.
2: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ ఫర్ ద డిసీజ్ ఆఫ్ హంగర్.
3: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
2: వెన్ వీ గివ్ ది మెడిసిన్ ఆఫ్ ఫుడ్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్, దిస్ డిసీజ్ డిసపియర్స్.
3: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
2: We think that this is really an enjoyment.
3: Sanchabacha paramanamulato kudinatundi aaharamu bhujinchatamu maha bhogam ani bhavistunnamu.
2: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
3: Kaadu kaadu, ee rogamulaku aushadami.
2: But it is not true. It is
3: konni aushadamulu aneka vidhamainatundi okka aushadamulu mix chesi dani bhujistuntaru.
2: Sometimes medicines or in the form of a mixture which contains
3: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ భక్ష పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
2: ఫార్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వీ గెట్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎ డిఫరెంట్ వెరైటీ టేస్టీ టైప్స్ ఆఫ్ ఫుడ్ బట్ దట్ ఇస్ ఓన్లీ ఎ మెడిసిన్.
3: దాహము
2: థర్స్ట్
3: ఇది కూడాను ఒక రోగం.
2: దిస్ ఇస్ ఆల్సో ఎ డిసీజ్.
3: దీనికి చల్లని పానీయం అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది.
2: వెన్ యూ గివ్ కోల్డ్ డ్రింక్ దిస్ డిసీజ్ ఇస్ క్యూర్.
3: ఇదే విధముగానే ఈ అర్షట్ వర్గములు కామ క్రోధ రోగ మోహమని మాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే.
2: ఇన్ ది సేమ్ వే దిస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ లస్ట్ యాంగర్ హేట్రెడ్ అండ్ ఈగోయిజం.
3: ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి.
2: ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ బికమ్ మెడిసిన్.
3: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
2: మ్యాన్ హస్ బీన్ థింకింగ్ రాంగ్లీ దట్ హీఈస్ ఎంజాయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్.
3: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
2: హెస్ బీన్ టీజ్డ్ బై ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
3: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేశుని గుర్తించేంత వరకు దేశం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
2: దేర్ఫోర్ అంటిల్ వి రికగ్నైజ్ ద రెసిడెంట్ ఆఫ్ దిస్ బాడీ హూ ఇస్ గాడ్ వీ హావ్ టు బి ఎ లిటిల్ కేర్ఫుల్. అండ్
3: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
2: ఆల్ ది సాధనాస్ హావ్ బీన్ డన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
3: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
2: ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హావ్ బీన్ లెర్నింగ్ ఓన్లీ త్రూ ద బాడీ.
3: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
2: ద ఎక్స్ట్రాడినరీ స్పెషాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్సో బీయింగ్ లెర్న్డ్ త్రూ బాడీ.
3: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
2: టేకింగ్ బాడీ ఎట్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
3: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
2: ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్ హీఈస్ నాట్ ఇన్ సమ్ అదర్ వరల్డ్, హీఈస్ యాక్చువల్లీ రిసైడింగ్ ఇన్ సైడ్ ద బాడీ ఇట్ సెల్ఫ్.
3: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
2: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
3: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
2: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
3: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్రము లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
2: We have to make an incessant search and a serious search and find God's knowledge about it.
3: Seek, seek, and it shall be found.
2: It is said, seek, seek, and you will find it. It shall be found.
3: Manam vetiki, vetiki, vetiki, vetiki, daanilo praveshinchinappude andulo aa swaroopanni manam darshistamu.
2: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
3: Aneka padartham unnatundi gadilo kudunu mana praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
2: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
3: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
2: Without searching you will not get the article which you want.
3: తలుపు తట్టినప్పుడు లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
2: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
3: అడిగినప్పుడే అమ్మాయి నా బువ్వ పెడుతుంది.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
3: కనుక మనం అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
2: దేర్ ఫోర్ యూ నాట్ ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ నాట్ సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
3: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
2: We have been knocking at the door.
3: ఏ తలుపును తడుతున్నాం విచారించుకోవాలి.
2: యూ హ్యావ్ టు జస్ట్ సర్చ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ పర్టికులర్ డోర్ ఆర్ యూ నాట్
3: మోక్ష తలుపులు తెరుతున్నామా బంధన తలుపులు తెరుతున్నామా
2: వెదర్ యు ఆర్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ లిబరేషన్ ఆర్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ అటాచ్మెంట్ యూ హావ్ టు సర్చ్
3: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు
2: We have not been knocking at the door where God is residing inside.
3: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
2: We are knocking at the door where the devils are dwelling.
3: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
2: Whom are we approaching and taking shelter in?
3: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా అడుగుతున్నామా లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి
2: We have to recognize the truth whether we are asking the most merciful and a person who is holding his own life as an example the mother of the universe are we asking for food with her or are we asking for food with the devil who is merciless
3: దైవాన్ని దర్శిస్తున్నాము
2: we are looking at the Lord
3: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు
2: but we are not asking the divinity itself
3: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము
2: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
3: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము
2: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
3: కాదు కాదు కల్పవృక్షం దగ్గర కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి
2: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
3: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటం ఎంతైనా అవకాశం ఉంటుంటుంది
2: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
3: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ
3: ఈ దేహమునందు ఉండినటువంటి ఒక దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఆవించుకోవాలి
2: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్
3: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి
2: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్
3: మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు
2: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఎ కాజ్ విల్ బి క్రైమ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్
3: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్లు
2: లైక్ ఏ చేస్ట్ వుమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సపరేట్
3: ఆకలి చీతను అల్లాడుచున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు
2: లైక్ ఎ పర్సన్ హూ ఈజ్ హంగ్రీ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ది పాయింట్స్ ఆఫ్ హంగర్ ఆస్కింగ్
3: పిల్లలు లేఖను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి
2: ఇన్ ది సేమ్ వే ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ ఎ చైల్డ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎ చైల్డ్ విత్ ద గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ విల్ హావ్ టు
3: ఆర్టుడై
2: విత్ ఎ ఫుల్ ఆఫ్ డివోషన్
3: తాదాత్మిక తత్వాన్ని అనుభవిస్తూ
2: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
3: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి
2: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హీ హాస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్
3: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి
2: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్
3: మనసు నందు ఒకటి మాట నందు మరొకటి
2: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్
3: మనో మాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది
2: ఓన్లీ వెన్ యూ సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్ ప్రేయర్
3: మనో మాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది
2: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్
3: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు
2: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్
3: కనుకనే మనస్సేకం వచస్యేకం కన్మన్యేకం మహాత్మనం అన్నారు.
2: Therefore it is said that the same thing in the thought, same thing in the word, and same thing in the
3: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా అనుభవిస్తున్నామా?
2: Today we'll have to verify whether we are following this particular path.
3: మనసు ఒక వైపున, మాట మరొకటిగాను, క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
2: Thought, word and deed are going in three different directions, but there is no unity between them.
3: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
2: Therefore we are not becoming mahatma these days.
3: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
2: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
3: Kanuka ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
2: All these things will not work with God.
3: Yat bhavam tad bhavati ani yatti tattamo atti phalitamo untuntadi.
2: Your thoughts will bring you the results.
3: Yatti pindyo atti rotte.
2: The size of the cake depends upon the quantity of
3: flour. Yatti tindo atti threpu.
2: Your hiccup depends upon the food that has just taken.
3: Yatti bhavamo atti bahyam.
2: And whatever we are feeling is reflected in the way that we talk.
3: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
2: In the very first place, therefore, we have to try to purify our own feelings.
3: పరిశుద్ధమైనటువంటి ప్రేమనుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
2: మేక్ అవర్ లవ్ ప్యూర్.
3: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమకు మించినటువంటిది మన మరొకటి జగత్తులో లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్బెరెన్స్.
3: క్షమ సత్యము.
2: ఫర్బెరెన్స్ ఇస్ ట్రూ.
3: క్షమ ధర్మము.
2: ఇట్ ఈస్ రైషియస్నెస్.
3: క్షమ వేదము.
2: ఇట్ ఈస్ వేద.
3: క్షమ అహింస.
2: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
3: క్షమ సర్వము.
2: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
3: క్షమ సంతోషము.
2: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
3: క్షమ దయ.
2: ఇట్ ఈస్ కంపాషన్.
3: క్షమ సర్వస్వము సర్వలోకములందున్నాడు.
2: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ ఇట్ ఈస్ సెడ్.
3: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక అనగా ఓరిమి,
2: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్,
3: ఈ ఓరిమిని మనము సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
2: ఓన్లీ వెన్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ విల్ బి ఏబుల్ టు గెట్ ది
3: చిన్న విషయములకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్.
3: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
2: This anger is rather dangerous.
3: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింప చేస్తుంది.
2: This anger is going to ruin the very life of man.
3: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గనుగు పాపపు పనులను చేయచు చీ సొమ్మనిపించుకున్నట చేకూరుచుమి.
2: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
3: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
2: నాట్ ఓన్లీ దాట్, హీ వుడ్ లూజ్ హిజ్ ఓన్ వెల్త్ ఆల్సో.
3: తనకుండా గౌరవము దగ్ధము చేయును.
2: ఆల్ ది ఆనర్ దట్ హీ ఎంజాయ్స్ విల్ బర్న్ టు యాషెస్.
3: తన వారలకు ఎడసేయును.
2: అండ్ ఇట్ విల్ బ్రింగ్ సెపరేషన్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ దేర్.
3: జన్మకు కోపము వలన సర్వము చెడుగును.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ యాంగర్ పీపుల్ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
3: కనుకని ఈ కోప, తాప, ఈశ్వర దశోయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు, భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్, జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్.
3: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
2: Love does not know.
3: Prema swarthaniki pravesham ivvadu.
2: Love does not allow selfishness to enter.
3: Prema evarini aashrayinchadu.
2: Love does not take shelter in
3: prema. Nirantaramu ichchute gaani puchukunta undadu.
2: Love knows only giving and does not know receiving.
3: Kanukani ee prema tattame daivattam.
2: Therefore love is God.
3: Atti daivattani manam pondavalanna tirivi daiva gunamulu manalo abhirudhi kavali.
2: If we want to acquire love and if we want to acquire God, we'll have to develop this particular
3: puttina chandruni manam చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్, జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్.
3: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
2: లవ్ డస్ నాట్

0: పుట్టిన చంద్రుణ్ణి మనము చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లేక అరికండెంటను లేకపోతే పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుడు చూడాలి.
1: If you want to see moon, there is no need for the help of a torch light or some candle light etc. In the light of moon itself you will be able to see moon.
0: Kanuka daivanni manam pondavalanante daivam prema swaroopudu.
1: If you want to acquire and reach God, God is the very embodiment of
0: prema swaroopunni pondalanukunte prema aadharamtone pondachunu kani jappa tappa jana ivanni kudunu manaku akkarledu.
1: Only on the basis of love you can reach God because he is the very embodiment of love. There is no need for meditation.
0: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
1: బట్ దేర్ ఇస్ నీడ్ ఫార్ దీస్ సాధనాస్ లైక్ జపతప ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
0: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
1: ఈవెన్ ఇఫ్ మూన్ ఇస్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
0: కనుక జపము తపము జ్ఞానము భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
1: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా విల్ మేక్ యువర్ విల్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ మేక్ యువర్ విజన్ క్లియర్ సో దట్ యుల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ సీ ద లార్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి సాధనలు పవిత్రమైన ప్రబోధలు మనం కొంతవరకును ఆలకించి దానిని అర్థం చేసుకుని ఆచరణీయందు ఉంచినప్పుడే మనము ధన్యులమవుతామనేటువంటి సత్యాన్ని ఈనాడు మీరు గుర్తించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రికగ్నైజ్ దాట్ ఓన్లీ వెన్ యూ లిసన్ టు సచ్ గ్రేట్ వర్డ్స్ అండ్ ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దెమ్ క్లియర్లీ అండ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సాత్వికంగా గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తినిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Our next presentation is a divine discourse delivered by Bhagavan Baba on 13th of March 2002 on the occasion of Sivaratri.
1: சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட பெழதாருகும் பெடு ஜடலத்தோட ஜடலலோ பிரவகிஞ்சு చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మినితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మినితోడ శైలా

0: പ്രത്യക്ഷമായൻ ശൈല രാജേന്ദ്രുഡു നേടു പ്രത്യക്ഷമായൻ.
1: With the moon shining with all its brilliance on the matted hair, with a broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with a dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over, with that complexion, we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Bhugola Mantayukudanu Ayaskanta Malyamayunadi.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: All living creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూజే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: The ever flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism.
0: ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది.
1: The rivers flow quite close to this earth because of this magnetic power.
0: వీచే గాలులు కూడాను ఈ అయస్కాంతమయం చేతనే వీచుచున్నవి.
1: So also the wind that blows continuously because of magnetism.
0: సర్వత్రా నిండి ఉన్నది అయస్కాంతమే.
1: We find the same magnet present all over.
0: గొప్ప దేవాలయములకు వెళుతున్నాం మనం.
1: We visit temples.
0: ఈ దేవాలయములకు వెళ్ళేది ఎవరు?
1: Who is going over there?
0: భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వ్యక్తులే.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: The devotion and sincerity also carry with them the magnetic force.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: Because of thousands of devotees we have gathered here, with all the magnetic force behind them, we find this magnetic force prevailing here in this
0: garden. అర్పించేటువంటి పుష్పములు గాని ఫలములు గాని అన్ని కూడాను ఈ అయస్కాంతమయమై ఉన్నవి.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: కనుకనే ఈ సర్వమయమైనటువంటి అయస్కాంత శక్తి ఆ మందిరంలో ప్రకాశిస్తూ ఉంటుంటాడు.
1: That's the reason why you find the magnetic force shining well in this mandir.
0: Enni vela mandi bhaktulu praveshinchinappudigini ee oka ayaskanta dinadinamunaku perugutune untundi gaani taragadu.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: Ayaskanta kirinamulu yandu oka muliki vesinappudu konni dinamulaku aa inapa muliki kudanu ayaskantamaipothundi.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కాని వారు అర్పించేటువంటి పదార్థములు కాని అన్ని కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: And hence all the offerings over here and the people that get into this sanctum sanctorum also turn magnetic.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: Where from this mystery of the temple you get?
0: భక్తులు గైకొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: It's only through the magnetic force of the devotees that gather here.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకను ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది.
1: Therefore every individual carries with him the magnetic force.
0: కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక
1: they don't recognize the magnetic
0: దేవాలయంలో ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: But we want the special grace to be conferred upon.
0: దేవాలయము నుండి ప్రత్యేకమైన శక్తిని మనం ప్రాప్తించము.
1: There is no special power or potential here in the temple.
0: నీ నుండి వెళ్ళినటువంటి ఒక అయస్కాంత శక్తియే నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటారు.
1: It is the very magnetic force within you that shines outside.
0: ఒక తిరుపతి వెళుతుంటారు.
1: యు గో టు తిరుపతి.
0: హరిద్వారం పోతుంటారు.
1: యు విజిట్ హరిద్వార.
0: ఋషికేశ్ పోతుంటారు.
1: ఋషికేశ్.
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను.
1: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమ్ సెంటర్స్
0: పోయేటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు భక్తి యొక్క తత్వములే ఈ యొక్క శక్తికి మూల కారణములు.
1: ద పవర్ దేర్ లేటెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్స్ ఈస్ బికాస్ ఆఫ్ ద విజ్ ఆఫ్ ద డివోటీస్ అండ్ దర్ డివోషన్.
0: మానవుడు సకలేశ్వర్య స్వరూపుడు.
1: Man is the embodiment of all forms of
0: భగవంతుడు కూడాను సకలేశ్వర్య స్వరూపుడే.
1: So also God.
0: ఐశ్వర్యము,
1: wealth,
0: దానము,
1: charity,
0: యశస్సు,
1: reputation,
0: జ్ఞానము,
1: wisdom,
0: సంపద,
1: property,
0: ఆనందము,
1: and bliss.
0: ఈ అన్ని కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: These are all the gifts and grace of God.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: All these six capacities are latent in everyone.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకొనక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: As these six latent powers are not put to proper use, man is misusing them.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడశ్వర్య స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: And therefore if man is to make use of the six latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of it.
0: ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: On the face of everyone you find the brilliance.
0: మొదటి శక్తి,
1: the first power,
0: materialization.
1: Is materialization.
0: అనగా శరీరం యొక్క అవయవములు, శరీరం యొక్క కండలములు, శరీరం యొక్క మాంస ముక్కములు అన్ని చేరి ఒక పదార్థం యొక్క స్వరూపమే.
1: ద మెటీరియలైజేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అ బాడీ, ద మజిల్, ద ఫ్లెష్.
0: ది వన్ యు థింక్ యు ఆర్ అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ మెన్షన్ ద ఫస్ట్ లెవెల్, ద వన్ యు థింక్ యు ఆర్.
0: కానీ దీనికి వైబ్రేషన్ అనగా ప్రాణశక్తి.
1: దెన్ లేటర్ కమ్స్ ద ప్రాణశక్తి వైబ్రేషన్.
0: అది ఏ యశస్సు?
1: దట్ ఈస్ యశస్సు రెప్యుటేషన్.
0: ఈ ప్రాణశక్తిని వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ వైబ్రేషన్.
0: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి ఒక గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
1: దీస్ టూ ఆర్ కోఆర్డినేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బై ఆత్మిక్ పవర్.
0: దానినే రేడియేషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ రేడియేషన్.
0: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Therefore man is the combination of the trinity, materialization, vibration and radiation.
0: దైవమునందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి యందు కూడాను ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
1: All the power and the faculties present in God are also present in man.
0: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు.
1: But man has not been
0: ఈ దృష్టిని మరల్చటం లేదు. దృష్టిని మరల్చటం లేదు.
1: And he is not directing that way.
0: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
1: హీ థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్.
0: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
1: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
0: కానీ తాను దేహం కాదు.
1: బట్ హీఈస్ నాట్ ద
0: బాడీ. తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
1: ఇఫ్ హీఈస్ ద బాడీ, వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై
0: బాడీ. దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
1: He claims that this is my body.
0: Body kante neevu prathyekanga untunnavu.
1: You are separate from body.
0: Kanuka neevu my body antunnavu.
1: And so you say
0: body
1: this is my
0: veruga untunnadi.
1: Body is separate.
0: Kanuka neevu ee yokka materialization deham kaadu.
1: Therefore you don't symbolize materialization.
0: Neevu kaani dehamunu naadi naadi ani bhramistu untunnavu.
1: You just claim as though it is mine.
0: Idi chaala parapaatu.
1: It's a mistake.
0: Ee bhramana chetane manavudu ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ అండ్ డెల్యూషన్, మిస్టేక్ అండ్ ఐడెంటిటీ, మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్
0: వైబ్రేషన్.
1: దెన్ కమ్ వైబ్రేషన్.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క తత్వశక్తి.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ బ్రెత్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇవన్నీ కూడాను కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
1: వై థింక్ దట్స్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాసెస్, బ్రీతింగ్ ఇన్ ది ఎయిర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇదియే నిజమైనటువంటి యొక్క శ్వాస శక్తి.
1: దిస్ ఇస్ ది పవర్,
0: ప్రాణశక్తి,
1: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
0: దీనిని ఒక వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్.
0: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
1: వీ సే దట్ మై బ్రీతింగ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
1: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యూఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్, దో హీ డస్ నాట్ బిలాంగ్ టు ది వన్ పశ్చన్నపి
0: చానపశ్యతి, మూఢో మూఢో మూఢో, తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ, క్లెయిమింగ్ దట్ వాట్ యు ఆర్ నాట్, ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
0: కానీ మూడవది రేడియేషన్,
1: ద థర్డ్ వన్ రేడియేషన్.
0: ఇది ఏ దివ్యశక్తి?
1: దిస్ ఇస్ డివైన్ పవర్.
0: నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
1: ఇట్ ఈస్ డివైన్ పవర్, హీ సేస్ సో.
0: కనుక నీవు వేరు, ఈ దివైన్ శక్తి వేరు కాదు. అక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి యొక్క శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడాను ఆకర్షించి సర్వశక్తిని కూడాను ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్యశక్తియే.
1: Therefore, in all temples, we find this magnetic divine force present in the individuals. This magnetic power is full of divinity. We say that it's the nature of a temple.
0: In science, దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ ఎస్ పీసెస్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దే సే దట్ ఇట్స్ మెటీరియలిస్టిక్ మ్యాగ్నెట్.
0: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
0: దీనిని ప్రతి మానవుడి ఎందుకూడను ప్రకాశిస్తూ ఉంటుందని.
1: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
1: That power that shines, where from you get?
0: అన్ని తన నుండియే వస్తున్నవి.
1: Everything comes from
0: within. ప్రతి మానవుని యందు కూడాను స్వర్ణం ఉంటుండది.
1: You find the gold in everybody.
0: ప్రతి మానవుని యందు కూడాను ఇనుము ఉంటుండది.
1: There is iron.
0: అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి.
1: All metals are in everybody.
0: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
1: The metals are not from the exterior.
0: అన్ని మెటల్స్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి.
1: All metals are present within.
0: రసోవైసః, ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము.
1: ద బాడీ రిప్రజెంట్స్ ది ఎసెన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది మెటల్స్.
0: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ దీస్ మెటల్స్ ఆర్ నాట్ సెపరేట్లీ బ్రాట్ ఇన్.
0: భగవంతుడు హిరణ్య గర్భుడు.
1: గాడ్ ఈస్ హిరణ్య గర్భ.
0: తన యొక్క ఉదరమునందంతా హిరణ్యమయంగా ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ ఆఫ్ ది అబ్డామినల్ పార్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్.
0: కాబట్టి ఈ రసమయమైనటువంటి ఒక హిరణ్యము తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎసెన్స్ ఈజ్ సెంటర్డ్ రౌండ్ దిస్ హిరణ్య గర్భ.
0: దానిని లింగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగ.
0: లింగం అనగా చిహ్నము అని పేరు.
1: లింగం మీన్స్ ఎ సైన్,
0: ఒక గుర్తు అని పేరు.
1: ఎ సింబల్, ఎ సైన్.
0: దీనికి కన్ను, ముఖము, నోరు లేదు.
1: ఇట్ హాస్ నో ఫేస్, ఐ ఆర్ ఎనీథింగ్.
0: ఏది తల, ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ సే దిస్ ఈస్ ద హ్యాండ్, దట్స్ ద లెగ్.
0: ఇది ఇటు చెప్పొచ్చును, అటు చెప్పొచ్చును.
1: దిస్ కెన్ బి టర్న్డ్ అప్ సైడ్ డౌన్.
0: ఇది ఏది తల, ఏది కాళ్ళు.
1: వాట్ ఇస్ ది హెడ్, వేర్ ఆర్ ది ఫీట్.
0: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
1: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
0: లింగం అనగా లియతే గమ్యతే ఇది లింగ అన్నారు.
1: లింగ మీన్స్ ద పోర్ ప్లేస్.
0: లియతే గమ్యతే ఇది, ఇదే గమ్యము.
1: దిస్ ది గో,
0: ఇదే లీనము.
1: దిస్ మర్జ.
0: కనుకనే సర్వత్వములకు లింగమే మూల కారణం అన్నారు.
1: దేర్ఫోర్ లింగ ఇస్ ది సబ్స్ట్రేటం ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ లింగాకారం లోపల తయారైపోయి
1: యాజ్ దిస్ లింగ ఇస్ ఫార్మ్డ్
0: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
1: ఇట్ జస్ట్ కమ్స్ అవుట్.
0: ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి?
1: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
0: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇంటూ లింగా ఫామ్.
0: అది ఇది వచ్చే సమయం లోపల కరిగేటువంటి బాధలు.
1: And it is the pain that you find as it emanates, as it comes out.
0: ఇది ఒక లింగాకారమై పోయి బయటికి రావాలి.
1: It has to assume the form of linga and come out.
0: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
1: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
0: ఇది బాధ కాదు.
1: It is not a pain.
0: ఇది మీకు ఒక బోధ.
1: It is not badha pain, but it is bodha teaching.
0: తల్లి గర్భంలోనున్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
1: The child, in order to come out of the womb of the mother has to suffer.
0: ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా.
1: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
0: నా బిడ్డ సుఖేమంగా ఉండాలి అని ఆశిస్తుంది.
1: And she wishes that the child should be good.
0: అదే విధంగానే
1: similarly
0: తన నుండి వచ్చేటువంటి లింగమునకు ఎట్టి బాధలు లేదు.
1: As the lingam emerges,
0: ఇది నాకు బాధనే అని నేను భావించను.
1: భగవాన్ విల్ నెవర్ కన్సిడర్ ఇట్ పెయిన్ఫుల్.
0: ఇంతమందికి దీనికి బోధ గావిస్తున్నానే అని ఆనందమే నాకు.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ దట్ ఈస్ పాసింగ్ ఆన్ బోధ ద టీచింగ్.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: దిస్ మీన్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
1: God has no pain or suffering.
0: ఎట్టి విచారములు కూడా ఉండవు.
1: No anxiety or
0: ఎట్టి కష్టములు కూడా కలగవు.
1: No difficulty.
0: అనుకుంటారు మానవులు.
1: But men feel like
0: అయ్యో స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
1: But people feel that Swami is feeling the pain and the problem.
0: రెండు దినముల నుంచి కూడాను
1: for last two days
0: ఇవి తయారు కావడానికి
1: for this to emerge
0: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
1: The whole body of Bhagavan has turned into a magnet.
0: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్లు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
1: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ ఇట్ గెట్స్ స్టక్ అప్ దేర్.
0: ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళని ఎత్తడానికి కొంచెం కష్టమవుతుంది.
1: అండ్ టు లిఫ్ట్ ఇట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది.
1: వేర్ ఎవర్ హీ వాక్స్ ది ఫీట్ గెట్స్ స్టక్.
0: దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది.
1: వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్ విల్
0: అనగా ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది అందరి యందు కూడా ఈ విధంగా ఉండదు.
1: సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి.
0: ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
1: ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఆఫ్ వెరీ హై ఇంటెన్సిటీ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మూడు దినముల నుంచి కూడా నాకు కాళ్లు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
1: ఫర్ ద లాస్ట్ త్రీ డేస్ భగవాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్.
0: అది నాకేమి కష్టం కాదు.
1: నాట్ ఎనీ డిఫికల్టీ దేర్.
0: కానీ దాని యొక్క నేచర్
1: బట్ ఇట్స్ నేచర్
0: సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది.
1: ద హోల్ బాడీ ఇస్ మ్యాగ్నెట్.
0: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది.
1: ఇఫ్ ఇట్ టచెస్ ద టంబ్లర్ ఇట్ విల్ గెట్ స్టక్ అప్.
0: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
1: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
1: బట్ దేర్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: దివ్యత్వమునకు పరిమితమే లేదు.
1: డివినిటీ ఈస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ యొక్క మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లిమిటెడ్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది.
1: ద మ్యాగ్నెట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్.
0: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మ్యాగ్నెట్ ఇన్ ది ఎయిర్.
0: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉండాలి.
1: సో ఆల్సో ఇన్ వాటర్.
0: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉండాలి.
1: అండ్ ఇన్ ద ఫుడ్.
0: వీచే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: ఎయిర్ దట్ వి
0: వినే శబ్దంలో మ్యాగ్నెట్ ఉండాలి.
1: అండ్ ది సౌండ్ దట్ వి లిసన్.
0: చేసే నడకలో మ్యాగ్నెట్ ఉండాలి.
1: అండ్ వి ఫెల్
0: చేసే పనిలో మ్యాగ్నెట్ ఉండాలి. సర్వం కూడాను మ్యాగ్నెటిక్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ కు ఒక విధమైనటువంటి ఒక శక్తియే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ యూ డోంట్ ఫైండ్ ఇట్ దట్ ఫోర్స్ బీయింగ్ లేటెంట్ ఇన్ ఇట్.
0: దైవాధీనం జగత్ సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క దీంట్లోపల అంతా కూడా సర్వాధీనం భగవత్సత్వం.
1: ది హోల్ థింగ్ బిలాంగ్స్ టు గాడ్స్ కింగ్డమ్.
0: ఇలాంటి శక్తి సత్యాధీనంతు జీవితం. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే
1: ఇఫ్ యు అప్హోల్డ్ ట్రూత్
0: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నావో ఆ శక్తి ఆ సత్యమునే మింగి వస్తుండాలి.
1: ఇఫ్ యు అడిహియర్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ గెట్ ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్.
0: ఉత్తములు అనగా ఎవరు?
1: హూ ఇస్ ద నోబుల్ మ్యాన్?
0: శాంత మనస్కులు.
1: ద వన్ విత్ పీస్.
0: ప్రేమ మనస్కులు. దయాహృదయుడు.
1: కంపాషనేట్.
0: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
1: దట్ కంపాషనేట్ హార్ట్,
0: తత్ సత్యం ఉత్తమాధీనం,
1: ఈస్ ట్రూత్ఫుల్, ఈస్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్,
0: పరమో గతి,
1: అండ్ హీ
0: అతనే పరమగతికి మార్గము,
1: అండ్ హీఈస్ ది రైట్ పాత్,
0: అతనే పరమస్థితికి మార్గము,
1: అండ్ హీ షోస్ ది కరెక్ట్ పాత్.
0: కనుక మానవులు ఎందుకును ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు.
1: మ్యాన్ ఆల్సో హాస్ గాట్ దట్ సీక్రెట్ పవర్స్.
0: దైవశక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాం.
1: వి గో ఆన్ పిల్గ్రిమేజ్ టు హావ్ దట్ డివైన్ పవర్. ఇదంతా
0: తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాం.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లేటెంట్ పవర్ విత్ ఇన్ us, we go on pilgrimage.
0: నిజంగా ఈ శక్తి కంపీనంగా ఉంచినప్పుడు ఏది కూడా చేయడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది పవర్ ఇన్ యూ, ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
0: అనగా ఈ శక్తిని గ్రహించిన తర్వాత జీర్ణించుకునేటువంటి శక్తి కూడా కావాలి.
1: వెన్ వన్స్ యూ నో ది మ్యాగ్నెటిక్ పవర్,
0: కంట్రోల్ పవర్ కూడా ఉండాలి.
1: అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్.
0: కేవలం శక్తి ఉండినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ నో.
0: ఈ శక్తిని వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్.
0: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్ యూ కెన్ అచీవ్.
0: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు,
1: ద వన్ హూ డ్రైవ్స్ ద కార్,
0: దాన్ని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకుని ఉండాలి.
1: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ది వెహికల్.
0: స్పీడ్ ను ఎప్పుడు బ్రేక్ చేయాలి,
1: వెన్ టు అప్లై ద బ్రేక్ హీ షుడ్ నో.
0: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారును డ్రైవ్ చేయడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ హీ నోస్ హౌ టు కంట్రోల్ హీ వుడ్ బి ఏబుల్ టు.
0: కానీ దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తలచస్తాడు.
1: వెన్ హీ కెనాట్ కంట్రోల్ డ్రైవ్ ద కార్, హీ హాస్ టు బి మెట్ ఇన్ అన్ యాక్సిడెంట్ అండ్ డై.
0: ఈ దేహములు అనేటువంటి అంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్.
1: So body is like a car which is magnetic.
0: ఈ కన్నుల అనేటువంటిది ఈ యొక్క కారుకు లైట్లు.
1: The eyes are like the lights of the car.
0: ఈ యొక్క నోరు దీనికి హార్న్.
1: The mouth is the horn.
0: ఈ యొక్క దీని లోపల మైండ్ స్టీరింగ్.
1: Mind is the steering.
0: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
1: The four objectives, ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్.
0: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి.
1: And is filled with the air of faith.
0: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి, బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
1: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్.
0: ఏ టైర్ లోపల గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
1: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు.
1: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ది ఇట్ షుడ్ బి పంప్డ్.
0: ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
1: This is the nature of a car.
0: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
1: And everything is present here.
0: మన యొక్క స్టమక్ ఈ కారు పెట్రోల్ బంక్.
1: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్.
0: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వెయ్యాలి.
1: సో వీ హ్యావ్ టు ఈట్.
0: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: కానీ కొంతవరకును మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
1: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్.
0: కనుకనే ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
1: We should not consume the polluted food.
0: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
1: The unpolluted food is సాత్విక్.
0: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
1: And such సాత్విక food must be taken.
0: జలం కూడాను పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: The water should be pure and unpolluted.
0: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
1: And this car, the human body, can be made perfect and reach a destination.
0: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్, వన్ కెన్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. ఈ యొక్క
0: అయస్కాంతమే ప్రధానము.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ మ్యాగ్నెటిజం మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం లేనటువంటి యొక్క స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మ్యాగ్నెట్.
0: ఎంత చూసినా ఎందెందు వెతికినా అందెందే కలదు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్, వేర్ ఎవర్ యూ గో, యూ ఫైండ్ ఇట్ దేర్.
0: ఇదంతా కూడా ఒక చింతలుగా భావిస్తుంటారు.
1: And this you consider is
0: chintalu kaadivi.
1: It's not so.
0: Santoshanni kalpinchetvanti yokka bhavamule.
1: And these are the feelings that would make you
0: magnet
1: blissful.
0: Magnet yokka bhavanam yokka padarthamule.
1: And all this is the reflection of the magnet.
0: Puttuta oka chinta.
1: And the birth.
0: Bhoomi nundi chinta.
1: Life.
0: Samsaram oka chinta.
1: Family.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta. Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Life.
0: Cheduku chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamalu oka chinta.
1: Difficulty.
0: Santasam oka chinta.
1: Happiness.
0: Vinta chinta.
1: Mystery.
0: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ వరీస్ ప్రెసెంట్ ఇన్ దిస్
0: కార్. ఇవి చింతలుగా మీరు భావిస్తే ఇవి చింతలవుతుంది.
1: And that's a worry if you consider it so.
0: సంతోషాన్ని అందించేటువంటి పవిత్రమైనటువంటి పరిముట్లు అనుకుంటే సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: But if you consider that they are the instruments that would confer ultimate happiness, you'll be happy about it.
0: మానవుని యందు ఏది కూడా చెడ్డది లేదు.
1: In fact, in man there's nothing that is
0: bad. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుంది.
1: Everything is sacred.
0: కారణము దేవునితో మ్యాగ్నెటిక్ యొక్క పవరే.
1: That's all the magnetic power.
0: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
1: These are all the signs of this mandir.
0: Mana deham anetundi ayaskanta mandiramu.
1: Body is the temple full of magnet.
0: Kanaka ee temple lopala manam enta pavitramaina cheyalo anta pavitramaina cheyali.
1: In this temple we should undertake sacred activity.
0: Deeniki dharma viruddhamainatundi karyamulu aacharinchinappudu
1: when you do unrighteous deeds
0: dharma viruddhamainatundi phalithamulu pondavalsi vastundi.
1: You will have to face the results, the consequences thereof.
0: Yogamulu anni chestuntam.
1: We do so many other things.
0: Ivanni kudu kevalamu తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేసేటువంటివే కానీ ఈ అయస్కాంతమును కంట్రోల్ చేసేటువంటివి కాదు.
1: దే గివ్ యు ఓన్లీ టెంపరరీ హ్యాపీనెస్ అండ్ ఇట్స్ నాట్ అవుట్ ది ఒరిజినల్
0: మ్యాగ్నెటిక్. వివిధ మార్గములుగా చెప్పారు.
1: అండ్ దే ఆర్ జస్ట్ థాట్ యాస్ ఎ వర్ల్డ్లీ వే.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్.
0: ఈ దాస్యం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? స్నేహం కలిగిన తర్వాతనే దాస్యం వస్తుంది.
1: సర్విట్యూడ్ కమ్స్ లేటర్, ఓన్లీ ఆఫ్టర్ ఫ్రెండ్షిప్.
0: కనుక మొట్టమొదట మనము స్నేహాన్ని కోరాలి.
1: సో వీ షుడ్ డిజైర్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ని మనం ఆశించి ఫ్రెండ్షిప్ ని బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి యొక్క ఫలితం లభిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఎ ఫ్రెండ్ అండ్ స్ట్రెంగ్థెన్ ద ఫ్రెండ్షిప్ యు విల్ హావ్ ద పాజిటివ్ రిజల్ట్.
0: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మ నివేదనం.
1: ద ఫ్రెండ్షిప్ లీడ్స్ టు సెల్ఫ్ సరెండర్.
0: అంతవరకు మనకి సరెండర్ రాదు.
1: Till then you don't attain that state.
0: Anta magnet anetvanti power manaku teliyadu.
1: And you do not understand the
0: anta ayaskantam anetvanti bhavam manakulo raadu.
1: You will not have that feeling.
0: Edi chesina kudanu ayaskantame.
1: Whatever that is done, it's magnetic force.
0: Kanukane ee ayaskantam mandiralo ee oka devalayamulu.
1: And that what we do in this body, the temple.
0: ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయములు ఉంటున్నాయో ఆ దేవాలయంలో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తిలే.
1: Wherever you find the temples, the force, the power behind it,
0: Tirupatilo
1: is that a
0: శక్తి ఉంటుందని అనుకుంటాం.
1: And we say there's very great power in Tirupati.
0: వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి కాదు.
1: It is not the power of వెంకటేశ్వర స్వామి.
0: ఈ తీసుకుని పోయినటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు శక్తులు అక్కడ వదిలిపెడుతున్నారు.
1: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees that go there.
0: ఆ మ్యాగ్నెటిక్ ఆకర్షణ శక్తి ఉంటుంది.
1: And it has got the attractive power.
0: రమేతి ఇతి రామః. రమింపజేసేటువంటి శక్తి ఉంది.
1: And it has got the power of attraction.
0: అది రమింపజేయటం వల్ల అక్కడ పెద్ద శక్తిగా రూపొందుతుంది.
1: And that has finally shaped into a mighty power.
0: ఏ దేవాలయంలో పోయినప్పటికీ
1: you may go any temple,
0: అక్కడ ఉన్నటువంటి శక్తి ఎంత కూడాను
1: the power over there,
0: అయస్కాంత శక్తియే,
1: is the power of the magnet.
0: అది ఏ power of divinity.
1: And that is the power of the divinity.
0: Aa power of divinity anetundi danni manam chakkaga sampadinchukovali.
1: And we should have that divinity power.
0: Idi okka devalayamulundu maatram tappa anni chotlo idi praveshinchadu.
1: Excepting in the temple you don't find it anywhere.
0: Endukante akkada devudu kodunu ayaskantamayame.
1: Because the god over there is also
0: magnetic. Adi poojalanta kuda ayaskantame.
1: The worship.
0: Aa poolanni ayaskantame.
1: The flower.
0: Aa jalamanta ayaskantame.
1: Water.
0: ఆ అర్చనంతా అయస్కాంతమే, ఆ చింతలంతా అయస్కాంతమే, అంతా అయస్కాంతమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కనుకనే అక్కడ పోయిన తక్షణమే అందరినీ ఆకర్షిస్తుంది.
1: దట్స్ ది రీజన్ వై యు ఆర్ డ్రాన్ అట్రాక్టెడ్ టు ఎవ్రీ టెంపుల్.
0: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
1: అండ్ ద ప్రీస్ట్ ఓవర్ దేర్ ఇస్ ఆల్సో మ్యాగ్నెట్.
0: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
1: సో ఎనీవన్ హూ వన్ గెట్స్ ఇన్ టు ద టెంపుల్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ అయస్కాంత మందిరం ఏంటంటే మన దేహాన్ని,
1: the body, that is the magnet,
0: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
1: We should make use of it in the correct path.
0: అనవసరంగా ఇతరులపైన కోపపడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
1: When you are angry, when you are full of temper, you lose the power.
0: ఇతరులను మనం ద్వేషించినప్పుడు, లేక అసూయపడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
1: When you are jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power.
0: ఈ శబ్ద స్పర్శలంతా కూడాను అయస్కాంత మహిమలే.
1: All that, the sense of touch, the sense of audition,
0: కాంతి కిరణమంతా కూడా అయస్కాంతమలే.
1: The light rays also contain
0: magnet. మద్రాస్ లో, ఢిల్లీ లో ఏదో మాట్లాడుతుందంటే తక్షణమే ఇక్కడ వినిపిస్తుంది అది.
1: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here.
0: ఢిల్లీ లో మాట్లాడేటువంటి అదే నిమిషంలో ఇక్కడ వినిపించాలంటే ఏది తీసుకుని వస్తుంది?
1: What is it that brings all the sound over here?
0: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తోంది.
1: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేవ్స్.
0: సైంటిస్ట్ కానీ, ఇంకే ఇంజనీర్లు కానీ, ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
1: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
0: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
0: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాలను కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు.
1: వై ది హార్ట్ బీట్స్ సో మెనీ టైమ్స్ పర్ మినిట్.
0: దైవ నిర్ణయమే.
1: ఇట్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విరవీగుతున్నారు కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సైంటిస్ట్. నో నో.
0: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
1: ఓన్లీ నో ద ప్రాసెస్.
0: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: వై ది హార్ట్ బీట్స్, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్.
0: రక్తం స్పర్శను ఈ రక్తం దేహంలో అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్.
0: ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము,
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్,
0: అది వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఈ రక్తం పెక్క లోపల
1: by the side
0: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
1: by the white blood
0: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
1: white blood corpuscles
0: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
1: and white blood corpuscles would patch up.
0: ఇలాంటి దివిశక్తి దైవత్వం నిర్ణయం చేసి పంపించాడు.
1: that's all god's will.
0: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండదు కానీ మానవుని యొక్క ప్రయత్నంకు కాదు.
1: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
0: కానీ ఈనాటి మానవుని ఎందు ఈ అహంకారము నేను చేస్తున్నాననే అహంకారం ఉండటం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్, హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్.
0: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: పండించినటువంటి వడ్లు కూడాను
1: ఈవెన్ ద ప్యాడీ
0: దంచి పొట్టు తీసి
1: అండ్ హాస్ గాట్ హస్క్ హాస్ టు బి రిమూవ్డ్
0: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత
1: అండ్ ఇట్ హాస్ టు బి
0: కుక్డ్ భుజింపగలుగుతున్నాడు.
1: దెన్ ఓన్లీ ఈజ్
0: ఏబుల్ పండిని పండినట్టుగా చేయకోలేడు.
1: అండ్ హీ డజంట్ ఈట్ ప్యాడీ డైరెక్ట్లీ.
0: పండినటువంటివి ఈ యొక్క స్థితికి తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
1: ద ప్యాడీ హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్ అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారం.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈజ్ ఇట్?
0: ఒడ్డును ఒడ్డుగా తినవు.
1: Not eating paddy as such.
0: You remove the husk.
1: You remove the husk.
0: దాన్ని ఉడికించాలి.
1: It has to be boiled. దానికి
0: రుచైనటువంటి పదార్థం చేర్చాలి.
1: And you should have that taste there.
0: భుజించాలి.
1: Then only you can eat.
0: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
1: Therefore, it lies in the human effort to make the food ready.
0: సృష్టి మాత్రం అంతా దైవంతోనే జరుగుతున్నది.
1: Creation is of God.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: నాస్తికుడు యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు యాస్తికుడు, ఈ అందరు కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
1: మేబీ ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ విల్.
0: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడ, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
1: But ignorant people deny the existence of God.
0: పోనీ ఇంకేమింది అంటే ఏదో ఒక శక్తి ఉంది.
1: But still they say there is some energy.
0: ఆ శక్తికే దైవం అని పేరు పెట్టారు.
1: That very energy is God.
0: ఏ శక్తి లేనటువంటి మానవుడు చేయలేడు.
1: Man cannot do anything without energy.
0: మానవుడు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు?
1: How are you able to speak?
0: ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?
1: Where from you get energy?
0: అది ఏ దైవమైనటువంటిది.
1: And that's divine.
0: అందుకోసం వైబ్రేషన్, రేడియేషన్, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు.
1: Therefore man is the combination of these three, materialization, vibration and
0: radiation. తీసుకుని వచ్చి
1: రేడియేషన్
0: వైబ్రేషన్ తో తన ఎందు చేర్చుకుని
1: అండ్ ఇట్స్ జస్ట్ డ్రాస్ ఇన్
0: వైబ్రేషన్ దేహం రీతిగా పనులు చేయగలుగుతున్నాడు.
1: అండ్ ఇట్ డస్ రిజార్ట్స్ టు యాక్టివిటీ త్రూ మెటీరియలైజేషన్.
0: పనులు చేయడానికి ఇది కర్మయోగము దేహము.
1: And body is responsible for action.
0: Vibration chinta cheyadaniki vibration.
1: Vibration helps you to think.
0: Annitini chaitanyavantam gaaminche deeni kosam radiation.
1: The entire pulsatory activity is
0: radiation. Vedam nandu prajnanam brahma annaru.
1: This in Veda is called prajnana, awareness.
0: Not awareness, constant integrated awareness.
1: Constant integrated awareness.
0: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
1: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
0: కానీ వేదంలో చెప్పినటువంటి యొక్క చైతన్యము,
1: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
0: వేదంలో చెప్పినటువంటి యొక్క చైతన్య శక్తిని
1: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
0: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఈజ్ టు బి కాల్డ్ కాన్స్టెంట్.
0: ఎక్కడే కానీ ముక్కలయ్యేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ డజంట్
0: ఎక్కడే కానీ కట్ అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ వోంట్ బ్రేక్.
0: ఎక్కడే కానీ జాయింట్ కలిపేటువంటిది కాదు.
1: నో జాయింట్స్.
0: ఇది ఏది కాదు, కాన్స్టెంట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
1: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేశ్వర సర్వత్రా హరిచింతనం.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: దానికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద
0: డే అండ్ నైట్. జాగ్రత్త అనేటువంటిది లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: సుషుమ్న మానమత్వం లేదు.
1: ఇట్ హాస్ గాట్ ఇట్ హాస్ నో త్రీ స్టేజ్.
0: కాలములు ఒక్కటే.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
0: అది ఏకం సత్విప్రా బహుధా వదంతి.
1: ద ట్రూత్ ఇస్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
1: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
0: అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉన్నది.
1: దట్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దానిని ప్రవేశపెడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ది టెంపుల్.
0: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
1: టెంపుల్ is the dwelling place of the magnet.
0: ye roopanaina darinchavachunu.
1: It may assume any form.
0: ye roopamunaina neevu darshinchavachunu.
1: You can visualize any form.
0: krishnudu kavali tachame ayaskandam krishnuduga maaripothundi.
1: You want to see krishna, that magnet turns into krishna form.
0: ade ramuduga maarutundi.
1: And the same thing
0: ade ishwaruga maarutundi.
1: ishwara
0: ivanni kuda mana bhramtule.
1: These are all your imagination. Imaginations.
0: kaani divyatvaniki ye roopamu ledu.
1: Truly speaking, divinity has no form.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఫార్మ్ హ్యాస్ ద వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో.
0: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
1: హ్యాస్ ద వాటర్ ఈస్ హియర్ ఇన్ దిస్ గ్లాస్, ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో ఏ రూపం ఉంది?
1: బెలూన్, వాట్ ఫార్మ్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: ఎయిర్.
0: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
1: ది ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్
0: దట్ ఫార్మ్. ఫుట్బాల్ కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇన్ ద ఫుట్బాల్ ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: దానికి ఒక రూపమే లేదు.
1: ఇట్ హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ పంచ ప్రాణములకు కూడాను పంచభూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
0: ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము.
1: వి జస్ట్
0: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
0: కనుక
1: సో
0: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
1: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్ దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
0: దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: లవ్. దేనినైనా మనం మర్చండి.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: దేనినైనా నీవు వదలవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
1: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
1: హీ కెనాట్ లివ్ లాంగ్.
0: ప్రాతకాలమునందు, పురాణ కాలమునందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అట్టి వారు 100 సంవత్సరములు, 110 సంవత్సరములు, 120 సంవత్సరం కూడా బ్రతికారు.
1: దే లివ్డ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్.
0: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
1: దే నెవర్ సఫర్.
0: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
1: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ విటమిన్ఏ,
0: విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇవంతా వాళ్ళు భోజించే వాళ్ళు కాదు.
1: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
0: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియని తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఇస్.
0: కనుకనే ఇవన్నీ వాళ్ళకి తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితం గావించుకుంటూ వచ్చారు.
1: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్ విత్ ద డివైన్ థాట్, విత్ ద డివైన్ ఫీలింగ్.
0: భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి.
1: వెన్ వన్స్ ది ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, యూ గెట్ న్యాచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్.
0: కనుక
1: సో
0: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే,
1: so if you strengthen faith in God,
0: sarvamulu kudanu anu sadinchavachunu.
1: You will be able to accomplish it.
0: Rupani kuda manam pondavachunu.
1: You will be able to see everything.
0: Maname daiva swarupulu kavachunu.
1: You become God.
0: Daivam vere pratyekanga ledu.
1: God is not separate from you.
0: Nikante daivam veru kaadu.
1: And you and God are not
0: different.
1: You and God are one.
0: Ee yadarthanni meeru gurtinchi vattinchinappudu ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్ ఫిలాసఫీ, దెన్ యూ అటైన్ దట్ వన్నెస్.
0: చూడండి, ఇది ఒక పెద్ద సైజు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ సైజ్.
0: దీనికింత ఒక అర్థం లేకుండా పోలేదు.
1: And it has a meaning.
0: ఇది 5 తులములు ఉంటుంటాది.
1: It 5 tulas in weight.
0: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి ఒక రసం ఉంటుంటాది, గోల్డ్ రసం.
1: అండ్ వీ హావ్ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ గోల్డ్ within the human body.
0: దీనిని హిరణ్యగర్భుడు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హిరణ్యగర్భ.
0: మీరందరూ చాలా మందికి తెలుసుకొని ఉండొచ్చును.
1: ఏదైనా
0: మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
1: The doctor says, I am giving you the golden medicine.
0: అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని దానికి వెళ్ళ ఎక్కించుకోవటం కోసమని.
1: ఇస్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ప్రైస్, ద బిల్.
0: కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
1: ద గోల్డ్ రిప్రజెంట్స్ ఎనర్జీ.
0: ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడా ప్రభావిస్తుంది.
1: వెన్ వన్ దేర్ ఇస్ ఎనర్జీ, యువర్ ఫేస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
1: ద గోల్డ్ విత్ ఇన్ ద బాడీ ఇస్ ఆఫ్ దిస్ సైజ్ ఓన్లీ.
0: దీనిని కరిగించినప్పుడు అంత లెక్క ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ ఇట్ గోస్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ.
0: కన్నులో ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
1: ఇట్ గెట్స్ ఇన్ టు ది ఐ అండ్ హెల్ప్ యూ డెవలప్ విజన్.
0: చెవులో ప్రవేశించి డ్రమ్స్ లో చెవును వినిపించేది అదియే.
1: అండ్ ఇట్ ఇస్ ద సపోర్టర్ ఆఫ్ ది ఇయర్ డ్రమ్.
0: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: వీ హావ్ టేస్ట్ బర్డ్స్.
0: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ?
0: 3000 టేస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: కన్నుల్లో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
1: ది లైట్ రేస్ ఆఫ్ ది ఐ.
0: 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి.
1: 2 crores of rays are there.
0: ఒక కాంతిని మాత్రమే చూడలేము.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫుల్లీ వెల్ వన్ రే.
0: కన్ను అద్దం మూసుకొని చూడు.
1: యు జస్ట్ హాఫ్ క్లోజ్ యువర్ ఐ.
0: దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
1: యు ఫైండ్ ద లైట్ రేస్ ఫ్రమ్ ఆల్ దీస్ లైట్స్.
0: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
1: దట్స్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్.
0: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ ఇన్ మ్యాగ్నెట్.
0: శక్తి ఉంటుండాలి. టేస్ట్ ఉంటుండాలి. దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ఆడిషన్.
0: చూపుడు ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో విషన్.
0: అంతా దీని యొక్క ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ఎ మ్యాగ్నెట్.
0: ఇదంతా బంగారమయమైనటువంటిది ఇంత దేహంలో సంచరిస్తూ.
1: యాజ్ దిస్ గోల్డ్ ది ఎసెన్స్ గోస్ ఫ్రమ్ ద బాడీ.
0: నీ చర్మమునకు కింద
1: బినీత్ ది స్కిన్
0: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ థిన్ వైట్ స్కిన్.
0: అది ఆ డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
1: డాక్టర్స్ నో ఇట్.
0: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
1: ద మూమెంట్ ద థిన్ వైట్ స్కిన్ ఇస్ కట్ యు ఫైండ్ బ్లీడింగ్.
0: రక్తం రానే రాదు.
1: అదర్వైజ్ నాట్.
0: అనగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటిది ఒకటి పెట్టాడు.
1: దేర్ఫోర్ ది స్కిన్ దట్ ప్రొటెక్ట్స్ బ్లడ్ దేర్.
0: ఎందుకోసం పెట్టాడు భగవంతుడు?
1: వై గాడ్ డిజైన్
0: అంతా రక్షణ కోసమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్.
0: ఏ చేసినా కూడా నువ్వు రక్షణే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్.
0: ఏ చేసినా క్షేమమే.
1: ఇట్స్ ఫర్ అవర్ గుడ్.
0: కనుకని లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి అని.
1: ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
1: God's creation is mysterious.
0: ఇది చిత్రంబులు.
1: Mysterious.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: That's sacred.
0: మునిజన విత్తంబులు.
1: That's
0: సన్విత్రంబులు.
1: And so close.
0: ముని జన వన పౌత్రంబులు.
1: They are adored by everybody, sages and saints.
0: విష్ణుదేవు చరిత్రం.
1: That is the glory and the story of God.
0: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
1: And that is the teaching to humanity.
0: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
1: Gopika had full faith in this.
0: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధముల తరిస్తూ వచ్చారు.
1: Because of faith they could redeem their lives.
0: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for liberation?
0: ఆ నమ్మకం అనేటువంటి ఒక అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
1: The faith of the magnet is fully there.
0: ఎక్కడ పోయినా అవి.
1: It is there everywhere.
0: చూస్తుంటారు.
1: You see.
0: అత్తలు మొత్తుకున్నా.
1: Though mothers in law deny.
0: భర్తలు కత్తులు నూరుచున్నా.
1: Husbands are angry.
0: నోరెత్తరు.
1: They don't open their
0: mouth. ఉపగించరు.
1: They are not angry.
0: ఎచ్చకేగలు.
1: They don't go anywhere.
0: భీతిలో పోరు గోపికలు.
1: And they don't even speak.
0: వాళ్ళకి భీతి లేదు.
1: They have no fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి.
1: They have no fear because of
0: అత్తలు మొత్తుకున్నా.
1: Though mothers in law are against.
0: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
1: They go on shouting at them.
0: మరి భర్తలు కత్తులు నూరుచున్నారు.
1: The husbands are dead against them.
0: ఏమైనా చేసుకో నోరెత్తరు.
1: They may do anything. They don't open their mouth. They are not angry.
0: ఎటకేగరు.
1: They don't go anywhere.
0: వీటిలో పోరు.
1: They don't speak.
0: గోపికలు.
1: That's the story of
0: కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు.
1: God has imprinted his form in their heart.
0: కాగితం లోపల కృష్ణుడు ప్రింట్ అయి ఉంటాడు.
1: And God's form, Krishna, is imprinted on the paper.
0: ఆ కాగితాన్ని ఈ ప్రింట్ను వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: You cannot separate the print from
0: the paper. అదేవిధంగా వారి హృదయం లోపల కృష్ణుడు ముద్రింపబడ్డాడు.
1: The picture of Krishna is imprinted on the heart.
0: బొమ్మల రీతిగా వారిలో నుండే కృష్ణుడు.
1: Krishna got himself imprinted on the hearts of the gopikas.
0: ఈ విధమైన విశ్వాసం రావాలంటే
1: టు హ్యావ్ దట్ ఫెయిత్.
0: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
0: జన్మ జన్మాంతర సత్వం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
1: ఇట్స్ బికాస్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: సహా అన్నారు గోపికలు.
1: Gopika said that is the true form of the
0: Rasa swaroopude bhagavantudu.
1: God is the essence.
0: Inga vere rasam lene ledu.
1: There is no other thing beyond.
0: Sarva rasamulu saramu karuna rasame.
1: And the essence of all
0: sarva rasamulu kaaranam kudunu prema rasame.
1: And it is the essence of love.
0: Ee prema rasam kante minchinatundi rasam marokati ledu.
1: There is nothing beyond love.
0: Ee prema lopala aneka rakamainatundi ruchulu unnai.
1: And the love has got multidimensional taste.
0: Okka ruchi kaadu.
1: Not one.
0: Manam teliyina ruchulanta untunnayi.
1: There are many unknown.
0: మొత్తైనటువంటి రుచి కూడా ఉంది.
1: దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మొత్తైన రుచి కూడా ఉంటుండాలి.
1: మేక్స్ యు ఫర్గెట్.
0: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ సీక్రెట్ టేస్ట్.
0: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మత్తు ఉన్మత్తు ప్రవత్తు ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
1: ది ఫర్గెట్ఫుల్నెస్ ది ఇంటాక్సికేషన్ అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్ ఆర్ దేర్.
0: దీన్ని నేను నారదుడు చెప్పారు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేట్
0: ఎల్లప్తి పుమాన్ ఎల్లప్తి పుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటిది అనగా మత్తో భవతి.
1: గాడ్స్ నేమ్ మేక్స్ యు ఫర్గెట్.
0: మత్తో భవతి తన్మయత్నో భవతి.
1: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
0: అది నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
0: ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు.
1: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
0: ఆ భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే దివ్య సన్నిధియే దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూ లైఫ్ ఇఫ్ యూ గాట్ దట్ లవ్.
0: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
1: to acquire that love.
0: మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్ ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
1: The magnet of love has got to be increased day by day.
0: మీరు కూడా ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
0: అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
1: Without this magnetic power you may read day and night.
0: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
1: You only sleep.
0: కర్మ కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
1: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
0: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
1: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యూ కమ్ ఆన్ బ్రదర్.
0: నిద్రలో ముంచుతాడు.
1: అండ్ హి విల్ మేక్ యూ స్లీప్ గో టు స్లీప్.
0: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
1: వెన్ వన్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
0: కుంభకర్ణుడు కూడా మీ వైపు చూడనే చూడు.
1: కుంభకర్ణ విల్ నెవర్ లుక్ ఎట్ యూ.
0: తిండి తీర్థాలతో మీ కాలంలో వ్యర్థం చేయడు.
1: అండ్ యూఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫుడ్.
0: ఈనాడు పిల్లలు చాలా కాలంలో కూడా వ్యర్థం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే దే వేస్ట్ దేర్ టైం.
0: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
1: దే రీడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
0: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
1: ప్రయర్ టు దట్ దే డోంట్ టచ్ ది బుక్.
0: పుస్తకములు పఠించి తిని
1: ఐ హావ్ గాన్
0: త్రూ పూర్వముకు చూచి సర్వశాస్త్రములు
1: అండ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్
0: విస్తృతమైన విద్యలను నేర్చుతినంచును గర్వమేలా.
1: వై షుడ్ యు ప్రైడ్ యువర్
0: సెల్ఫ్. నీ యుగంబు మోర్చి పరమాత్మను చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: యు గో త్రూ ఆల్ ది బుక్స్ బట్ ఇఫ్ యు కెనాట్ సల్యూట్ పే రెస్పెక్ట్ టు గాడ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వాట్ ఫర్ ఆల్ దిస్.
0: కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి.
1: అట్లీస్ట్ వన్స్ ఎ డే థింక్ ఆఫ్ గాడ్.
0: ఎవరేం చెప్పినా మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు అదర్స్ వర్డ్స్.
0: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు.
1: Some may say there's
0: no question
1: God.
0: Way.
1: You put a question.
0: Who's God? Yavar devudu?
1: Who is God? Who's
0: God? Nee devuda na devuda?
1: Is your God or my God?
0: Nee devudu rakapothe neeku lekunda pochu na devudu undali. Na devudu ledu ani cheppadaniki who are you?
1: You may deny your God. Who are you to question my God?
0: నా దేవుడు లేడని నీవు చెప్పడానికి నీకేం అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్?
0: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి.
1: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్.
0: ఎవరెవరి నమ్మకం వారిది.
1: ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్
0: ఫెయిత్. ఈనాడు నమ్మకం అని రెండు నయనమ్ములేని అంధులైరి జనులు అవగనయందు.
1: అండ్ టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ బ్లైండ్.
0: అది కాదు మన యొక్క ప్రసాదము.
1: దట్స్ నాట్ ది థింగ్.
0: అది కాదు మన యొక్క జీవితము.
1: దట్స్ నాట్ అవర్ లైఫ్.
0: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
1: ఫర్ ద లిబరేషన్
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: ఫెయిత్ ఈజ్ నెసెసరీ.
0: ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో పెట్టుకోండి.
1: యూ హ్యావ్ గాట్ యూ మస్ట్ హ్యావ్ ఇట్ ప్రిజర్వ్ ఇన్ యువర్ హార్ట్.
0: సర్వావస్థలు ఎందుకు ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది.
1: ఇట్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలిపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము.
1: బట్ యూ ఫర్గెట్ దిస్ ప్రొటెక్టింగ్ ప్రిన్సిపల్ రక్ష బట్ యూఆర్ ఆఫ్టర్ ది పనిష్మెంట్ శిక్ష.
0: కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ బ్యాడ్ ఫీలింగ్స్ టుడే.
0: నేను స్టూడెంట్స్ అనలేదు, పిల్లలు అన్నారు.
1: పిల్లలు, పిల్లలు, చిల్డ్రన్.
0: అనగా ఎవరైనా సరియే చెడ్డ భావాన్ని లోపల చేర్చకండి.
1: నో వన్ షుడ్
0: పనులకు అపకారం జరిగేటువంటి పనుల్లో మీరు చింతించకండి.
1: డోంట్ డు ఎనీథింగ్ దట్ హార్మ్ అదర్స్.
0: పనులను విమర్శించేటువంటి దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి.
1: ఆ
0: హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి.
1: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద రియాక్షన్.
0: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి.
1: నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ హావ్ టు ఫేస్ ద రిజల్ట్.
0: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి.
1: కీప్ ఇన్ యూ దిస్ ట్రూత్.
0: అందరూ క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడా భగవంతుడు కోరుతుంటాడు.
1: వెన్ యూ విష్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఎవ్రీబడీ యూ విల్ ప్రాస్పర్.
0: కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకుని
1: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైం బై ఎంటర్టైనింగ్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: ప్రేమముదిత మన సీక్రెట్.

0: like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments. And life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda.
1: Vidyarthulara, Vidyarthiniyulara.
0: Dear students, boys and girls,
1: Adhyatmika mante yemito, Vyaktigatamaina swatantram ante yemito, ee rendinti yokka yadartha swaroopanni gurtinchatam samanya manavulaku sadhyam kadu.
0: It is not possible for ordinary individuals to understand the real nature of the spirituality and the individual freedom.
1: ఈ ఆధ్యాత్మికమనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
0: When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life.
1: యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి,
0: ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హ్యూమానిటీ సోయింగ్ ద
1: శాంతి ప్రసూనములు వికరింపచేసి,
0: అవేకనింగ్ పేషెన్స్ పర్సివరెన్స్ అండ్ సచ్ గ్రేట్ వర్చ్యూ,
1: పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం.
0: ఆఫరింగ్ సేక్రెడ్ లవ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ ద మెన్, దాట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో ప్రత్యేకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విచారించినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికమని కాని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమని కాని రెండు లేవు.
0: ఇఫ్ యూ వర్ టు జస్ట్ ఎగ్జామిన్ దిస్ ఇన్ ఎ డివైన్ వే అండ్ ఫ్యాషన్, దెర్ ఈస్ నథింగ్ లైక్ సపరేట్ స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్.
1: ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబెట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు.
0: ద డిబేట్ దట్ వాజ్ క్యారీడ్ ఆన్ వాజ్ నాట్ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ థ్రోయింగ్ లైట్.
1: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రమని భావించారు.
0: దే ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ దట్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్ టు వన్స్ ఓన్ ఫీలింగ్స్ ఈజ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
0: నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఫ్రీడమ్.
1: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
0: బట్ పొలిటికలీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఒబ్టెయిన్ ఫ్రీడమ్.
1: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించడము స్వాతంత్రం అని భావించారు.
0: ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ గెటింగ్ రిలీజ్ ఫ్రమ్ ది ఫారిన్ రూల్ అండ్ హ్యావింగ్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ రూల్ ఈజ్ ఒబ్టెయినింగ్ ఫ్రీడమ్.
1: ఇది వ్యక్తిగతమైన ఫ్రీడము కాదు, ఫండమెంటల్ స్వాతంత్రము కాదు.
0: ఇట్ ఈజ్ నైదర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ నార్ ఫండమెంటల్ ఫ్రీడమ్.
1: కేవలము అహంకార తత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కొన్ని ఆచరించినటువంటి చర్యలు మాత్రమే.
0: ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినామనుకున్నాం. ఎందులో స్వాతంత్రాన్ని పొందాం?
0: ఆఫ్టర్ ది ఫారినర్స్ హ్యావ్ లెఫ్ట్ దిస్ కంట్రీ We said that we have got the freedom.
1: కేవలం స్వాతంత్రం స్వాతంత్రం అన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: By merely mentioning freedom,
1: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
0: Only when we get unity, then we can say that we have freedom.
1: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
0: Without getting unity, if we say we have got freedom, it is freedom only in words, not freedom.
1: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
0: Freedom should emerge and emanate from the heart.
1: హృదయం అంటే ఏమిటి?
0: What do you mean by heart?
1: కేవలం రక్త మాంసముతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
0: It is not this physical heart which consists of blood circulation and muscles.
1: హృదయం అనగా ఒక స్థానమునకు కాని ఒక కాలమునకు కాని ఒక వ్యక్తికి కాని ఒక దేశమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: When you say heart, it is not with reference to a particular state, a particular time, a particular individual or a particular country.
1: సర్వత్రా సర్వకాలములు యందు కూడను సర్వ దేశములు యందు కూడను సర్వ వ్యక్తులు యందు కూడను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం.
0: Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times, in every country. And
1: ee hrudayamunaku roopamu ledu.
0: There is no form for this heart.
1: Kani manavuni yokka dehamulandu deenini manam hrudayamuga bhavistunnamo adi madhyalo vachi madhyalo poyyetvantidi.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also.
1: దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడో అలాంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించడమే ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
0: బై రికగ్నైజింగ్ విచ్ పర్టికులర్ ప్రిన్సిపల్ వన్ వుడ్ హావ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్డ్ ఎవరీ అదర్ ప్రిన్సిపల్, ఈ వన్ రియలైజెస్ సచ్ డివినిటీ, దెన్ ఓన్లీ వన్.
1: యదా అండాండే తథా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: వెన్ యు సే అండాండ, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్.
1: బ్రహ్మాండమనగా సమష్టి స్వరూపము.
0: బ్రహ్మాండ రెఫర్స్ టు ది కాస్మాస్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వ్యక్తి సర్వమును గుర్తించగలడు.
0: ద వన్ హూ హాజ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ హాజ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే తానంటే ఎవరు?
0: When you say he, who is the
1: two? ఈనాటి మానవుడు ప్రపంచములో సర్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is trying to know everything.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: He also feels proud that he knows everything.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకొనుటకు కూడాను ప్రయత్నిస్తున్నాడు.
0: If he does not know, he is also making efforts to know.
1: కాని మానవుడు తానెవరో తన తత్వమేమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, వాట్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్. వితౌట్ దిస్ హీ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఉపనిషత్తునందు ఉద్ధాలపుడు అనేటువంటి మహాపండితుడు తన కుమారుడైనటువంటి సేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి.
0: In Upanishads, there is an instance wherein Uddalaka sent his son Svetaketu to another master for studies.
1: 12 సంవత్సరములు చక్కగా సర్వవిద్యను కూడాను గ్రహించాడు.
0: He spent 12 years learning all types of education.
1: కానీ అన్నియూ తెలుసునని వెర్రవీగి వెర్రివాడై తన దండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నేను సర్వవిద్యను నేర్చినానన్నాడు.
0: Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో, దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else?
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: హీ వాజ్ ఎ లిటిల్ He brought, got down from his conceit and ego a little.
1: అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనమేస్తూ ఉంటుంటాది.
0: Among all the types of pride and vanity, pride of education has a very high place.
1: అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు.
0: Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: ఎవరైనా మనం చూచినప్పుడు కొత్త వారిని మీరెవరండి అని ప్రశ్నించడానికి పోయినప్పుడు అతను నేనెవరో నాకు తెలియదంటే మనం ఏమని భావిస్తాం, అతను ఒక పిచ్చివాడని భావిస్తాం.
0: యూ కమ్ అక్రాస్ ఎ స్ట్రేంజర్ లెట్ అస్ అస్యూమ్ యూ ఆస్క్ హిమ్ మే ఐ నో హూ యు ఆర్ ఇఫ్ హీ టెల్స్ యూ ఐ డు నాట్ నో హూ ఐ ఆమ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ మ్యాడ్ పర్సన్
1: అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా.
0: సిమిలర్ ఈజ్ యువర్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ హూ యు ఆర్ if you really do not know who you are and if you are trying to find out everyone else, are you not worse than that mad person?
1: Kanaka motta motta tanam taanu gurtinchukodaniki prayatninchali.
0: In the first instance, therefore, everyone has to understand who he is.
1: Leka daniki jawabu cheppachu, nenu palani ramayyanu ani cheppachu.
0: One may say that I am such and such ramayya.
1: Nenu ramayyanu annappudu ramayya deham yokka peru. నేననేటువంటిది ఎవరు?
0: When one says that I am Ramayya, Ramayya is the name given to the body, then who is that
1: Ramayya? ప్రత్యేకంగా నేను అనేటువంటిది ఒకటి ఉంటుండాలి కదా అధికంగా.
0: There is one I separate from Ramayya. Who is that I?
1: ఆ యొక్క నేను తత్వాన్ని మాత్రం గుర్తించాలి.
0: It is necessary to find out that I principle.
1: ఆ నేను అనేటువంటిదే హృదయం.
0: That I,
1: ఆ నేను అనేటువంటిదే ఆత్మ. ఆ నేను అనేటువంటిదే బ్రహ్మం.
0: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ హార్ట్, ఆత్మ అండ్ బ్రహ్మన్.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: దిస్ హార్ట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: వన్ పెయింటర్ పెయింటెడ్ ది ఫిగర్ ఆఫ్ ఎ డాన్సర్ అనే పీస్ ఆఫ్ పేపర్.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తన చిత్రించాడు.
0: ద పిక్చర్ వాజ్ కాట్ ఇన్ సచ్ ఎ పోస్టర్ దట్ ఇట్ వాజ్ రిప్రజెంటింగ్ డాన్సింగ్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ హర్స్ హ్యాండ్.
1: తల త్రిప్పినట్టుగా కనిపించింది, కాలు వంచినట్టుగా కనిపించింది, చేలు వంచినట్టుగా కనిపించింది, వేళ్లు వంచిన అన్ని వంపులతోన హెచ్చు తగ్గులతోన కనిపించింది ఆ చిత్రం.
0: ఇన్ దట్ పిక్చర్ ఇట్ వాజ్ సో క్లియర్ దట్ ది హెడ్ వాజ్ టర్న్ ద హ్యాండ్ మూవ్మెంట్ ఆఫ్ హ్యాండ్ ది మూవ్మెంట్ ఆఫ్ లెగ్స్ ఫింగర్స్ ఎవ్రీథింగ్ వాజ్ గివింగ్ ది
1: దృశ్యానికి హెచ్చు తక్కువగా కనిపిస్తుంటాది కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: వెన్ యు సీ ది పిక్చర్ దేర్ ఆర్ దోస్ అప్స్ అండ్ డౌన్స్ బట్ యు సీ ది సర్ఫేస్ ఆఫ్ ది పేపర్ దేర్ ఇస్ నథింగ్ నో డిఫరెన్స్ ఆన్ ది సర్ఫేస్.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడా గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ ది పిక్చర్ సమ్ ఆఫ్ ది మౌంటైన్స్ విల్ బి లుకింగ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ మాడ్యులేషన్స్ అండ్
1: కానీ పిక్చర్ ను మనము ఆ యొక్క కాగితం అంటి చూస్తే అందులో ఏమాత్రం కూడా హెచ్చు పల్లం లేవు.
0: బట్ యూ ఫీల్ దాట్ పేపర్ విత్ యువర్ హ్యాండ్ దెర్ ఇస్ నో అప్స్ నో డౌన్స్ ఇట్ ఈస్ ఎ క్లీన్ సర్ఫేస్.
1: అదే విధంగానే ఈ హృదయమునందు ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్టసుఖములు ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి అందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యూ ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్ బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్ సెల్ఫ్ actually there is no such difference at all.
1: అది అంత్యమునకు లేనటువంటిది, మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
0: దట్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇట్ ద ఎండ్ ఈవెన్ వెన్ ఇట్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ ద మిడిల్ ట్రూలీ స్పీకింగ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్.
1: ఇది ఒక టంబ్లర్ అంటాము.
0: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
1: దీనికి రూపము ఒక్కటి నామము ఒక్కటి ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఇది రూపము.
0: దిస్ ఇస్ ది ఫామ్.
1: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
0: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
1: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎండి మాత్రమే ఉన్నది.
0: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
1: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
0: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
1: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
1: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండే.
0: యు రిడ్యూస్ ఇట్ ఇంటూ ఎ మాస్, ఇట్ ఇస్ అగైన్ సిల్వర్.
1: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది. మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
0: ఇన్ ది బిగినింగ్ ఇట్ వాస్ సిల్వర్ అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఇస్ సిల్వర్. ఇన్ ద మిడిల్ యూ గాట్ ద నేమ్ అండ్ ఫార్మ్ టంబ్లర్.
1: కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది.
0: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
1: జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్.
1: రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడము లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది సెకండ్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అరైజ్.
1: ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
0: దిస్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఐ.
1: విద్యార్థులారా, డియర్ సూర్యుడు లేనప్పుడే చంద్రుడికి మనం విలువిస్తున్నాం.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
1: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడిని ఎవ్వరు కూడా చింతించరు.
0: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
1: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
0: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
1: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
0: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మై.
1: వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికు ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదం ఈ రీతిగా నిర్ణయించింది.
0: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
1: కనుక మనము ఆత్మ విచారణ లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును ఎక్కువ సమయమును ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
0: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
1: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము పారమార్థికము లౌకికము.
0: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్.
1: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి పరతత్వము.
0: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
1: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
0: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో అరైజెస్.
1: సర్వద్వందము కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
0: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
0: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
1: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
0: దేర్ వాజ్
1: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చేయాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధనల చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
1: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ఎంజాయిడ్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
0: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే
0: వెన్ యు టేక్ ది ఇండివిజువల్ ఫ్రీడమ్
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దట్ ఈస్ ఆల్సో నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావం.
0: ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
1: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
0: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్స్.
1: స్వాతంత్ర్యం లేదు.
0: ఈవెన్ దేర్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
0: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
1: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
0: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
1: ఎవరినడిగినా పెట్టరు.
0: హీ గోస్ టు సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
1: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై మై హంగర్ ఐ విల్ రిసార్ట్ టు థీవింగ్. హీ సేస్ దిస్ మై ఫ్రీడమ్.
1: తన స్వార్థాన్ని పురస్కరించుకుని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ హీ వాంట్స్ టు స్టీల్ అండ్ హీ సేస్ హీ హస్ ఫ్రీడమ్.
1: తన కాన్షియన్స్ ఒప్పనప్పుడు ఇది స్వాతంత్రం ఎట్టవుతుంది?
0: హిస్ కాన్షియన్స్ డజంట్ పర్మిట్. దెన్ హౌ కెన్
1: ఇది కేవలం ఒక బంధనంతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటుంది?
0: దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ బాండేజ్ అండ్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్.
1: కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలన గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
0: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
1: స్వ అదే ఏకం.
0: స్వ రెఫర్స్ టు దట్
1: స్వభావం. అది స్వభావం.
0: దట్ స్వ భావం ఈజ్ ద స్వభావం.
1: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
0: ది ఫ్రీ విల్ స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
1: స్వ ఇచ్ఛ స్వ అనగా ఆత్మ.
0: స్వ దేర్ రెఫర్స్ టు ఆత్మ.
1: కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము, అదే స్వేచ్ఛ.
0: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
1: అంతేకాని దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
0: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్, ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
0: వీ అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దిస్ ఇస్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
1: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
0: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
1: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
1: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రం స్వాతంత్రం అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్. నో, ఇట్ ఈస్ రాంగ్. నో,
1: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
0: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
1: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
0: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: పదమునకు అక్కడ స్థానమే లేదు.
0: There is no room for any bondage at all.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Kontha mandi antuntaru nenu swami ki sampurna saranagatini ayipoyanu kaani naa baadhalu taggaledu, naa dukham nivarana kaaledu, naa kashtamu theeraledu ani anukuntuntadu.
0: Some people say that we have completely surrendered to swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
1: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేనది.
0: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
1: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
1: ఇంకా కొంతమంది నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
0: సమ్ పీపుల్ సే దట్ ఇన్ మెడిటేషన్ ఐ రీచ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఏమిటి సమాధి అంటే?
0: వాట్ డూ యూ మీన్ బై సమాధి?
1: ప్రాకృతమైనటువంటి దృష్టి ఎందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు ఎందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
0: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ దిస్ సమాధి.
1: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
0: He might soon and fall off.
1: కానీ ఇది సమాధిలో ఉన్నాడు అనుకుంటాం.
0: బట్ వీ థింక్ దట్ హీ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సమాధి.
1: దీనికి సమాధి అనే పేరుకి ఇది సార్థక నామం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కాలింగ్ దట్ స్టేట్ యాజ్ సమాధి.
1: ఇది కేవలము ఒక ఇమోషన్ కావచ్చు.
0: ఇట్ మే బి ఎన్ ఎమోషన్.
1: లేక హిస్టీరియా కావచ్చు.
0: ఇట్ కుడ్ బి హిస్టీరియా.
1: లేక ఫిట్స్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి ఫిట్స్.
1: లేక వీక్నెస్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి అనదర్ వీక్నెస్.
1: కానీ ఇది సమాధి కానేరదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ సమాధి.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సమాధి?
1: మనస్సును ఆత్మలో చేర్చటమే సమాధి.
0: మైండ్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఈజ్ ట్రూ సమాధి.
1: అట్టి స్థితి ఎందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
0: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డు నాట్ ఎగ్జిస్ట్.
1: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్ అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
1: స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ వన్ కెన్ సే దట్ ఈక్వాలిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్.
1: అదే నిజమైనటువంటి స్వభావం.
0: దట్ ఈస్ ద రియల్ నేచర్ స్వభావ.
1: కనుక మానవ జీవితంలో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
1: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
0: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ a sort of perversion of the mind or aberration of the mind.
1: Manasu undinanta varaku kudanu swatantram anetundi evvariki ledu.
0: As long as man has mind, he does not have freedom.
1: Prakrutamainatti margamulo edo konni konni idi na swatantramu, na dhanamu nenu athaniki istunnanu, idi na swatantram anukochu, adi swatantram kaadu.
0: In a worldly sense people may say, I have the freedom to use my money the way that I want.
1: Adi swechha kaadu.
0: That is not real freedom. That is not free will.
1: Manobhavamulo yerpadinatvanti konni sahaja sattvika gunamulu.
0: These are all the sattvic qualities arising in mind.
1: Manasu anni gunamulu yokka mishramamai untuntadi.
0: Mind consists of a number of qualities.
1: Okkoka samayalo okkoka gunamu abhivruddhi avutuntadi.
0: One quality emerges and predominates at one point of time.
1: రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
0: యు హావ్ డిసైడెడ్ టు గివ్ 1 rupee.
1: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
0: యు సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
1: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవిచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
0: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫోర్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
1: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
0: ఇఫ్ వన్ సేస్ దట్ మ్యాన్ హ్యాస్ దట్ ఫ్రీ విల్, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఫ్రీ విల్ ఇన్ నేచర్ అట్ ఆల్.
1: జస్టిస్ కస్తగిరి చెప్పింది, ఒక వ్యక్తి ఒక కర్రను చేతిలో పట్టుకుని తాను తన స్వాతంత్రంగా ఒక విధమైనటువంటి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.
0: జస్టిస్ కస్తగి మెన్షన్ దట్ వన్ ఇండివిజువల్ టుక్ హోల్డ్ ఆఫ్ ఎ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ బిగాన్ డూయింగ్
1: కంపౌండ్ లో చేసుకోవచ్చును, తన టెరెస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
0: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది స్టిక్ ఇన్ హిస్ కాంపౌండ్ ఆర్ ఆన్ హిస్ ది టెరెస్ ఆఫ్ హిస్ హౌస్,
1: అదే కర్రను తీసుకొచ్చి మధ్య బజారు లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ మూవ్స్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, పోలీస్ వుడ్ కమ్ అరెస్ట్ హిమ్, కాల్ హిమ్ ఎ మ్యాడ్ పర్సన్.
1: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
0: What is done in the public road is not freedom.
1: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
0: It would be against the rules and regulations of the government.
1: Tana compound lo tana terrace paina kuda tan cheyatam kuda swatantram kaadu.
0: Even doing on the terrace of his house or in his compound is not freedom.
1: Idi kevalamu tana ishtam.
0: That is only his own will, his own desire.
1: ఇష్టమునకు స్వాతంత్రమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a lot of difference between one's desire and freedom.
1: ఇష్టం వస్తువును పట్టి స్వార్థమును పట్టి వినియోగించుకుంటూ
0: డిజైర్ అరైజెస్ విత్ రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్ అండ్ వన్స్ సెల్ఫిష్నెస్
1: కనుక ఏ వస్తువైనా కాని ఏ స్థానమందైనా కాని ఏ వ్యక్తి ఎందైనా కాని ఏ కాలమందైనా కాని తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
0: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ప్లేస్ వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్ దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
1: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
0: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
1: మానవ జీవితంలో
0: ఇన్ హ్యూమన్ లైఫ్
1: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని
0: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
1: మేజర్ స్టేటస్ కాని
0: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
1: ఇది కేవలము ఎక్కడి నుంచో వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ సంవేర్
1: అన్ని తన నుండి తానుకు ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
0: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
1: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
0: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
1: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
0: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
1: నేను చాలా బలహీనుండి అనుకుంటాను.
0: You consider yourself as very weak.
1: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాను అనుకుంటాం.
0: By undertaking some sadhanas, you think that you have achieved something.
1: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
0: Dear students, to consider that one has attained by one's own effort.
1: సర్వము నీయందే ఉంటుండాలి.
0: Everything is within you only. There is nothing external to you.
1: నీ ఎందుండినటువంటి దాన్ని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
0: All your efforts are to manifest what is already there in you.
1: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధనలు ఎందుకు?
0: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
1: మనస్సు తత్వం నుంచి కూడాను అవిద్యాభావం దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన.
0: Remove ignorance from your mind and that is the sadhana which you'll have to perform.
1: ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన.
0: కంట్రోలింగ్ ది టెండెన్సీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సాధన.
1: సర్వము నీ యందే ఉంటున్నది.
0: యూ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
0: దిస్ ఇస్ వాట్ కృష్ణ టాట్ అర్జున.
1: అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు.
0: అర్జున, వెన్ యు ఆర్ బోర్న్ డిడ్ యూ నో ఆర్
1: చెరీ? పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు.
0: When you were born, did you learn all these?
1: Kramakramina, edo goppa vidyanu nerchukunnamani meeru bhavistunnaru.
0: All these skills and education you learned gradually over a period of time.
1: Ivi nerchukunnavi kaadu.
0: These are all not learned.
1: Mee endunnatuvantive meeku aavirbhavimpa chesindi.
0: The only thing is, all those things which are already there within you have manifested themselves for you.
1: Dronacharyudu emto neeku viruvidya nerpinadani neevu bhavistunnavu.
0: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హ్యాస్ టాట్ యూ ఆర్చరీ.
1: ద్రోణాచార్యుడు నీకు విద్యను నేర్పలేదు.
0: ద్రోణాచార్య హ్యాస్ నాట్ టాట్ యూ ఎనీ ఎడ్యుకేషన్.
1: ఉండినటువంటి దానిని తాను బయట తెప్పి చూపించాడు.
0: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ
1: వాట్ వాటిని. ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దాన్ని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
0: నో మాస్టర్ నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యూ డోంట్ హావ్ ఇన్ యూ.
1: దురదృష్టం కాని,
0: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
1: ఆనందము కాని దుఃఖము కాని,
0: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
1: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివే.
0: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
1: ఇప్పుడు ఒక బావి తవ్విన,
0: వీ హావ్ డగ్ ఎ వెల్.
1: ఈ బావి తవ్వేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: ఆఫ్టర్ గోయింగ్ 100 feet డీప్ యు గాట్ వాటర్.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: హావ్ యూ బ్రాట్ అవుట్ దట్ వాటర్?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: వాటర్ వాజ్ ఆల్రెడీ దేర్.
1: దానికి దీనికి మధ్య, నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: ఆల్ దట్ యువర్ డన్ ఈస్ యువర్ రిమూవ్ ది మట్ విచ్ వాస్ బిట్వీన్ వాటర్ అండ్ యూ.
1: అంతేకాని నీవు నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ వాటర్ దేర్.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మరిచినావు.
0: అర్జున, యూ హ్యావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మరచడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ వై యూ హ్యావ్ ఫర్గాటన్?
1: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
0: బికాస్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ డివైన్ పవర్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దివ్యత్వం కాని, పవిత్రము కాని, అపవిత్రము కాని, దుఃఖము కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడా మనలో ఉండినటువంటివి.
0: వెదర్ ఇట్ ఇస్ డివినిటీ, సేక్రెడ్నెస్, అన్సేక్రెడ్నెస్, సారో ఆర్ జాయ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ ఇన్ అస్.
1: దీనిని నేను స్వాతంత్రమని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉందే అది.
0: ఇఫ్ యు సే దాట్ యు హావ్ గాట్ దిస్ ఆర్ అకౌంట్ ఆఫ్ యువర్ ఫ్రీడమ్,
1: స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రీ విల్, ఇట్ ఈస్ యువర్ ఓన్ కెపాసిటీ టు డూ.
1: కనుక ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: వెన్ యూ సే యూ హ్యావ్ ఫ్రీ విల్, దెర్ ఇస్ నో మీనింగ్.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రీ విల్ అండ్ దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ హార్ట్.
1: అది ఎప్పటికీ ఉన్నది,
0: ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ వన్స్ అండ్ గోస్ అవే అట్ అనదర్ టైమ్.
1: కనుక మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మెంటల్ ఫీలింగ్స్, హీ విల్ బి హ్యావింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
0: దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ గెట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది హార్ట్ అండ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ మైండ్.
1: సంపత్ చెప్పాడు.
0: సంపత్ సెట్,
1: ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని.
0: దట్ ఎ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఫిజికల్ పోస్చర్ అండ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఆన్సర్ హ్యాస్ దట్ రైట్.
1: ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: He has tried to know what he did not know.
1: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడాను కొంతవరకు మార్చుకోవాలి.
0: He has to make some changes in the way that he puts the question.
1: వినయ విధేయతను పురస్కరించుకొని,
0: in tune with humility and obedience,
1: తాను సరియైనటువంటి స్థితిగతులను పురస్కరించుకొని,
0: and he should be in a proper posture.
1: ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
0: హీ హ్యాస్ టు పుట్ క్వశ్చన్, దిస్ ఈస్ ది ప్రాపర్ రూల్.
1: ప్రశ్న అడగటము, దానికి జవాబు తీసుకోవటము, ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం, ఇది స్వాతంత్రం కాదు.
0: పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఎ రిప్లై ఈజ్
1: నీ విద్యా విధానంలో ఉండేటువంటి నిబంధన.
0: దిస్ ఈజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
1: నీ కర్తవ్యం అది,
0: ఇట్ ఈస్ యువర్ డ్యూటీ.
1: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ డ్యూటీ.
1: దీనికి మూడు రకములు ఏర్పెట్టి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్.
1: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
0: వన్ ఈస్ స్వాతంత్రం, ఫ్రీడమ్.
1: దీనిని ఒకటి నిబంధన,
0: వన్ ఈస్
1: ఒకటి కర్తవ్యము,
0: అనదర్ ఈస్ డ్యూటీ,
1: ఒకటి స్వాతంత్రం అన్నాం.
0: థర్డ్ వన్ ఈస్ ఫ్రీడమ్.
1: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between these three things?
1: Ippudu oka Sunday vachindi.
0: Let us say that there was a Sunday.
1: Na friends nandarni pilchi nenu naadu tea party pettala anukunnavu.
0: You wanted to just arrange for a tea party.
1: Aa naadu 4 gantalaki anni erpaatlu chestunnavu.
0: You have made all arrangements for the same.
1: High temperature vachindi. యూ గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ ద డే. అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కింద ఫోన్ చేస్తావు.
0: దెన్ యూ ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్,
1: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండది, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
0: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ క్యాన్సల్ టుడేస్ టీ పార్టీ.
1: ఇది స్వాతంత్రము,
0: దిస్ ఈజ్
1: అనుకుంటున్నాం.
0: యూ
1: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
0: యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ ఫ్రీడమ్ బికాస్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ లైక్, యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఇఫ్ యూ సో లైక్.
1: నీవు ఆఫీసు లో ఉంటున్నావు,
0: యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆఫీస్.
1: అక్కడ కూడా నువ్వు అధికంగా టెంపరేచర్ వచ్చింది.
0: యూ డెవలప్ హై టెంపరేచర్ వెన్ యూఆర్.
1: అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు.
0: ఆన్ ద సేమ్ డే యువర్ డైరెక్టర్ వాజ్ షెడ్యూల్డ్ టు విజిట్ యువర్ ఆఫీస్.
1: నీవప్పుడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: యూ డోంట్ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అప్లై.
1: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీ ఆఫీసు పోయే తీరాలి.
0: యూ అప్రోచ్ ఎ డాక్టర్, టేక్ సమ్ మెడిసిన్ అండ్ విత్ ఫీవర్ కంటిన్యూయింగ్ యూ గో టు ది ఆఫీస్.
1: ఇది నిర్బంధం,
0: దిస్ ఈజ్ రెస్ట్రిక్షన్.
1: మొదటిది సంబంధం,
0: ద ఫస్ట్ వన్ ఈజ్ సంబంధం, రిలేషన్షిప్.
1: మూడవది కర్తవ్యం.
0: ద థర్డ్ వన్ ఈజ్
1: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద రెస్ట్రిక్షన్, ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ద టైప్ ఆఫ్ కంపల్షన్ విచ్.
1: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్యాభర్తలు కొంత పోట్లాడుకున్నారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్స్ దెర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద అట్ హోమ్.
1: ఈ కోపం చేత భర్త ఆమెను రెండు కొట్టాడు.
0: బీయింగ్ ఎన్రీ ఈ హస్బెండ్ హిట్ వైఫ్.
1: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
0: షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్ దట్ డే, షీ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ షీ వాజ్ క్రైయింగ్.
1: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
0: ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ హీ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: చాలా కోపంగా ఉన్నాడు.
0: హీ వాజ్ ఇన్ ఏ హైలీ ఎన్రేజ్డ్ మూడ్.
1: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టుగా ఒక ఫ్రెండ్ వచ్చాడు.
0: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
1: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
0: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్ హిమ్, హలో హలో కమింగ్
1: కూర్చోమని చెప్పాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
1: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలం గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చేయి అన్నాడు కోపంగా.
0: హీ రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
1: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
0: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
1: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
0: హిస్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్, హిస్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
1: ఇది కర్తవ్యం,
0: దిస్ ఈజ్ ది డ్యూటీ.
1: ఈనాడు సంబంధము పోయింది,
0: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
1: నిర్బంధము పోయింది,
0: the restrictions and the rules are also
1: ee kartavyam antakante kanipinchatam ledu
0: and duty is not existing even for sample.
1: ide dharma nashanamu, ide dharma gnani annaru.
0: This is the decline of dharma and
1: varito potadinaatvanti vyakti drawing room lo unte friend vachi hey get out anante vaadu emuto ee friend ki pichi pettindi anukuntadu.
0: Just because a person has quarreled with his wife,
1: samayaspurtiga mana yokka bhavamulu kaani మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
0: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
1: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము ఈ మూడింటి ఎందుకు మానవుల స్వతంత్రం లేదు.
0: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్,
1: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
0: వీ అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయే స్వాతంత్రము.
0: అవర్ రియల్ ఫ్రీడమ్,
1: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమైన ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
0: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ టు డూ యు కెన్ డూ ఇట్, ప్రొవైడెడ్ యు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది
1: ఇండివిజువల్ ఫ్రీడమ్ అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరువేరుగా లేవు.
0: స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ ఇస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ దెమ్ సెపరేట్.
1: ఇది ఎట్లా ఉంటుండదనగా ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: పాలు ఉన్నాయి,
0: దేర్ ఇస్ మిల్క్.
1: పాలు పెరుగు చేసుకున్నాము,
0: యు కర్డ్ ఇట్,
1: పెరుగును చిలికినాము,
0: యు చర్న్డ్ ఇట్,
1: వెన్న వచ్చింది,
0: యు గాట్ బట్టర్ అవుట్ ఆఫ్
1: మజ్జిగ నిలిచింది,
0: దేర్ ఇస్ బటర్ మిల్క్.
1: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటము, ఇన్ని రూపాలు చెందింది.
0: ద మిల్క్ హ్యాస్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బటర్ మిల్క్, బట్టర్, కర్డ్స్.
1: అయితే ఇన్ని రూపముల్లో ఉండినటువంటిది పాలు ఒక్కటే.
0: But all these forms are different, but milk is the same.
1: Adi vidhamgane,
0: in the same way,
1: salokyam, sarupyam, samipyam, sayudhyam. Ee naalugu kudanu bhinna bhinnamainatundi yokka roopa naamamu dharinchindi kaani naalugu cheri okkate.
0: In the same way, salokyam, sarupyam, samipyam, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్, బట్ ఫోర్ నేమ్స్,
1: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు,
0: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
1: సాలోక్యం,
0: సాలోక్యం,
1: ఈ లోకం అది సాలోక్యం. భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
0: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్,
1: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది, సామీప్యం, స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
0: యాజ్ యు కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యు ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
1: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం.
0: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్, యు ఫీల్ లైక్ గెటింగ్ స్వామిస్ ఫార్మ్.
1: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
0: Once you want get the feeling that you would like to have the same form of ivanni
1: kudanu okadani yokka bhinna swaroopam le kaani veru veru kaadu.
0: All these things are different forms of the same thing.
1: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalamu veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, abhimana swatantram ane cheppochu.
0: The type of worldly freedom that one enjoys is the freedom of the ego, freedom of some kind of craze, madness, freedom of
1: na bidda paina na swatantram untundadi, nenu kottavachu tittavachu.
0: When you say that these are my children, you have got the right to beat
1: na bharya paina na swatantram undi, aamenu kottavachu tittavachu.
0: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
1: Idi kevalam nee bhrantiye kaani neeki adhikaram ledu.
0: Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them.
1: Manchini cheppavachunu, manchini bodhinchavachu.
0: You can tell something good and teach also something good.
1: Kottadamu tittadamu na swatantram anukotamu idi kevalamu telivu takkuva pani.
0: Chiding and beating are not freedom.
1: Nijamuga manavudiga undinatvanti vaadu manavuniga betakalanukuntunte ee vidhamainatvanti yokka ahankara chiryalu maninappude manavudu manavudiga uddharistadu.
0: If man wants to live as a human being, his behavior must be human and he should not be this kind.
1: Nijamuga naaku swatantram undi anukunte nee ishtamulu neeku enta swatantramo aam ishtamulu kuda aamiki enta swatantram kada.
0: Truly speaking, if you say that you have freedom to do anything, she has also freedom to do.
1: Baita vaari swatantram anagadokki tana swatantram ne penchukovalanukotam idi swartham kada.
0: Is it not selfishness to try to suppress one's
1: nijamaina swatantram anukunte emti? బయట వారి స్వాతంత్రం మనకు అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
0: Real freedom is not to suppress someone else's freedom.
1: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
0: That kind of real freedom is not obtained with reference to any man.
1: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
0: If there is some fight going on, police people
1: may. ఇది నా అధికారం, ఇది నా స్వాతంత్రం అంటాడు.
0: He says that I have freedom, therefore I am doing it.
1: కానీ అతనికి అధికారం కాదు అది.
0: He doesn't have that power or authority.
1: తప్పప్పుడు నిర్ణయించడమే అతనికి అధికారం.
0: He has the right to decide.
1: అది కూడాను అతని అధికారం కాదు.
0: Even that he doesn't have.
1: ప్రభుత్వం యొక్క నిబంధనను పురస్కరించుకుని తాను చరిస్తున్నాడు.
0: He is conducting himself as.
1: ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి పై పైన ఉంటుంటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
0: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has freedom.
1: అందరికంటే ఉన్నత స్థాయి ఎందున్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము.
0: The one who occupies the highest stake,
1: అయితే అతనికి మరి రెండవది అనేటువంటిది లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు.
0: As there is no second entity at all, he also does not have freedom.
1: కనుక ఈ విధంగా మనం రెండు విధములుగా విచారించినప్పుడు లోకంలో ఎవరికి కూడా స్వాతంత్రం లేదు.
0: If you think on these proper lines, truly speaking,
1: నిత్య జీవితంలో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
0: దీస్ ఆర్ ఫర్ ఎర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
1: ఇవి ఉండవలసింది.
0: దేర్ ఈస్ నీడ్ ఫర్ దీస్ టూ.
1: ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గివ్ అప్ దీస్ టూ.
1: రోడ్డు ట్రాఫిక్ ను అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
0: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
1: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మేము మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
0: వన్ పర్సన్ వాస్ మూవింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, సంజయ్ సహాని సెడ్, అండ్ దట్ పర్సన్ సెడ్ దట్ పర్సన్ హ్యాడ్ ఫ్రీడమ్.
1: కానీ అది స్వాతంత్రం కాదు.
0: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
0: ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
0: దీస్ ఆర్ ఫర్ ఎర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
1: ఇవి ఉండవలసింది.

0: కానీ అది స్వాతంత్రం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
0: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
1: ఇట్ ఈస్ వయలేటింగ్ ది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
0: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
1: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
0: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
1: Essentially, one has to suffer.
0: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
0: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదములకు అర్థమే వానికి తెలియదని.
1: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
1: A person who has real freedom,
0: వానికి జన్మమే లేదు.
1: Doesn't come into the world, doesn't have birth at all.
0: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
1: Once he comes with a body into this world, he does not have freedom.
0: Jayamma cheppindi.
1: Jayamma
0: oka pasuvunu madhya gootani katti petteste,
1: one animal was tied to a peg with a rope.
0: Adi oka 10 adugulu dooram untundi, 10 adugulu varaku maatrame pogaladu kaani aa tarvata povadaniki veelu kaadu.
1: It can move only the length of the rope, 10 feet or whatever be that. Beyond that,
0: గూటం చుట్టూ తిరగవచ్చును, గూటంకు దగ్గరికి పోవచ్చును, మధ్యలోకి పోవచ్చును, అంతేగాని దానికి ముందుకు పోవడానికి వీలు కాదు.
1: Its movements are restricted only to that area where if you come to the center.
0: కాబట్టి దానికి స్వాతంత్రం ఎక్కడ ఉంది?
1: Where is freedom for this animal?
0: ఒకటి గూటం ఉంది, రెండోది తలుగుంది.
1: There is a peg, there is a rope.
0: ఇది స్వాతంత్రం కాదు.
1: This is not freedom.
0: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఆల్ అవర్ ఫ్రీడమ్ హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్.
0: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
1: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
0: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
1: We have not been able to correctly understand the true meaning of the words.
0: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే గని తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
1: ఇఫ్ ఓన్లీ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్.
0: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి యందు అదే హృదయమే ఉంది.
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హార్ట్, ది అదర్ వన్ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ హార్ట్.
0: నీ యొక్క దేశ యందు కూడా ఇదే హృదయమే ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ యు హావ్ గాట్ యువర్ ఓన్.
0: సర్వుడి యందు ఒకే హృదయమే ఉంటుండాలి.
1: Everyone has the same.
0: అయితే సర్వులు యందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా.
1: If everyone has the same heart, the feelings must also be the same.
0: కానీ ఈ భావములు మనోకలిపితాలు.
1: But there are so many differences in the feelings.
0: విద్యార్థులారా, ఈ భేదములు, ఈ భావములు, ఈ యొక్క చర్యలు అన్ని కూడా మనస్సుతో వచ్చినటువంటివి కానీ హృదయంతో వచ్చేటువంటివి కాదు.
1: Dear students, all these things arise from mind, not from heart.
0: Heart ante physical heart okundadi, spiritual heart okundadi.
1: When you say heart, there is a physical heart, there is a spiritual
0: heart. Physical heart ku sambandhinchindi kaadu ee hrudayam ante.
1: When I say heart, I am not referring to physical heart.
0: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
1: I am referring to spiritual heart, which is all pervasive.
0: Deeniki roopam ledu kaani ani roopamlo taane.
1: It doesn't have a form.
0: Sarvata paanipadam tasarvato chesi romukam sarvata srutimalloki sarvama avrutisthadi anninti endukudunu taru ekamai untundali.
1: It exists in everything. It is a part of everything.
0: Ye vidhanga ante,
1: you may ask, how is it possible?
0: Oka chakkara paakam chesi,
1: there is a sugar juice made.
0: Aa yokka chakkara paakam cheta ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాం.
1: విత్ దిస్ షుగర్ ఎసెన్స్ యూ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ ఇన్ టూ ఫార్మ్స్ ఆఫ్
0: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసి నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పుడి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
1: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్ such and such in that particular form.
0: Aa pillala drishti lopala ivi kevalam vividhamainatvanti yokka jantuvuluga kanipistunnayi kaani chakka

0: ఈ జంతు స్వరూపమే లేదు.
1: ఇన్ ది ఐస్ ఆఫ్ ది స్మాల్ లిటిల్ చిల్డ్రన్ దే కన్సిడర్ దెమ్ యాజ్ అనిమల్స్, బట్ ఇట్ ఇస్ రియలీ షుగర్, దేర్ ఇస్ నో అనిమల్ ఇన్ ద షుగర్.
0: ఇది ఏనుగు అన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఇది కేవలము వారి యొక్క దృష్టి కల్పితమైనటువంటి స్వరూపమే.
1: వన్ ఈస్ కాల్డ్ ఎ డియర్, అనదర్ ఇస్ ఎన్ ఎలిఫెంట్, అనదర్ ఇస్ ఎ డాగ్ అండ్ సో ఆన్.
0: సక్కెరలో ఎట్టి భేదము లేదు.
1: దిస్ ఇస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వన్స్ ఓన్ లుక్స్. దట్ ఈస్
0: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
1: ఆల్ ది డిఫరెన్సెస్ యు సీ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్.
0: ఒకరిని నీవు ద్వేషిస్తున్నామంటే అది నీ యొక్క ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ హేటింగ్ సమ్వన్,
0: ఒకరిని ప్రేమిస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ లవింగ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ అగైన్ రిఫ్లెక్షన్.
0: ఒకరిని హాస్యం చేస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే నీ యొక్క రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్స్ మనకు ఈ జగత్తు నందు స్వరూప స్వభావములుగా కనిపిస్తున్నాయి.
1: All that you see in the creation is only a resound reflection and reaction of your
0: kanuka ee reaction resound reflection nu sam visarjinchi reality anetundi yokka hrudayanni manam pattukunte ee yokka bhavamulu vedamulu e maatram kalagavu.
1: If you give up reaction resound and reflection which relate to nature and fix your sight on her, then there is no difference whatsoever.
0: Bhagavantunaku yetti vidhamainti bhavamulu levu.
1: God doesn't have any such difference at all.
0: కాని వ్యక్తి యొక్క చర్యలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క పూజలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క భావములను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క ప్రార్థనలు పురస్కరించుకొని తాను దానికి తగినట్టుగా నటిస్తుంటాడు.
1: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings and so on.
0: భగవంతునికి ఆగ్రహము లేదు, అనుగ్రహము లేదు.
1: God has neither anger nor special
0: ఇష్టము లేదు, అయిష్టము లేదు.
1: He has no likes nor dislikes.
0: ఈ యొక్క తత్వమునందు ప్రతి ఒక్కటి కూడాను మీ యొక్క ప్రతిబింబము యొక్క స్వరూపమే.
1: What you see is only a reflection of your own feelings.
0: దేహాన్ని ధరించడం చేత అవతారములు ఎందుకును ఇలాంటి కొన్ని రిఫ్లెక్షన్స్ రియాక్షన్స్ రీసౌండ్స్ అంతా ఉంటాయి.
1: As avatars have taken a body, you can come across this kind of reflection, resound and reaction.
0: ఈ అవతారం నందు కూడాను ఎందుకోసం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్స్ ఉండాలి?
1: Why should there be this kind of reaction, reflection, resound in an avatar?
0: అయితే ఈ భౌతికమైన జగత్తునందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలు చేయాలి.
1: In order to offer an ideal to this physical world, this kind of resound.
0: కులమని కాని ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదములనేటువంటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
1: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, విమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
0: రాముడు మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు, ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
1: కన్సిడరింగ్ దట్ రామా వాజ్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ క్షత్రియాస్,
0: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
1: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ కమ్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వం.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ, there is no room for narrow mindedness, narrow interpretation.
0: సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు,
1: these are all narrow feelings, narrow interpretations, narrow principles.
0: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
0: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
1: వెన్ యూ సే స్పిరిచువాలిటీ, యూ షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
0: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ డూయింగ్ సమ్ టైప్ ఆఫ్ వర్షిప్, భజన ఆర్ మెడిటేషన్,
0: ఇవన్నీ కూడా మానసిక వికారము.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ మెంటల్,
0: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
1: ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితుడు. ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
1: యు గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ అ మదర్ ఫాదర్ సో ఆన్ అండ్ సో ఆన్.
0: ఎందుకింత దేవుడు, దైవము, తల్లి, తండ్రి, స్నేహితుడు, ఈ రకమైనటువంటి భావాలు ఎందుకు? నీవే నేను, నేనే నీవు అనుకుంటే పోతుంది కదా.
1: Why all these kind of feelings? God, Father, Mother. You can as well say you and I are one and the same.
0: Anti. Aithe you and I are one anatam kuda nu ikka sariga saripodu.
1: Even if you say you and I are one, it is not proper. It is not.
0: Idi adhyatmikam putti khandistundi.
1: Spirituality condemns this criticism.
0: You and I are we avutundi kane one kaadu.
1: You and I are we. It cannot
0: we
1: be.
0: We and we are one.
1: We and we are one.
0: అనగా నీలోనే నేనున్నా, నాలోనే నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతావు.
1: ఐ హావ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, అండ్ వెన్ వీ బికమ్ టుగెదర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్.
0: వీ అండ్ వీ ఆర్ వన్. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ వీ.
1: When we say we, it refers to the physical body.
0: ఇక్కడ కూడా భౌతిక సంబంధమైనటువంటి దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఒకటి. ఇక్కడ కూడా వీ.
1: In the second entity also there is a physical body and principle of atma, therefore it is right to say we.
0: కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి, తండ్రి, స్నేహితుడు, ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు.
1: Once you correctly understand this, these two principles, then there is no question of you are telling father, mother, friend.
0: ఇరువురు ఒక్కరే, ఇరువురు అనేటువంటిది లేదు.
1: There are no two at all. In fact, there is only one which is existing.
0: Renduga kanipinchinappatikini andulo okkate.
1: They are appearing as two, but truly there is only one.
0: Ikkade meeku pratyaksham ivi renduga kanipistunnayi.
1: There are two things, you can see them.
0: Kani ivi rendu cheri okati gaane vinipistunnayi.
1: But you can hear only one sound coming
0: from these two. Rendu vinipinchadam okkate.
1: You can see two things there in the mic, but what is heard is only one thing.
0: Kanuka dehatma bhavam.
1: Therefore,
0: ఈ యొక్క హృదయం తత్వం
1: దేహాన్నింటినీ
0: ఒక్కటిగా చేర్చాలి.
1: You have to combine.
0: అదే మనం చేయవలసిన సాధన.
1: The sadhana that you have to undertake is you have to combine the feeling, the body as well as atma and make them into one.
0: విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికమనగా దైవంతో ఏకము కావటమే.
1: Becoming one with God is real spirituality.
0: దైవము నీవు వేరు కాదు.
1: Yourself and God are not.
0: నీవే దైవము, దైవమే నీవు.
1: యు ఆర్ గాడ్, గాడ్ ఇస్ యు.
0: ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు, కానీ నీవు నేను ఒక్కటేని, ఆచరణలో శూన్యం.
1: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యు అండ్ ఐ ఆర్ ద సేమ్, బట్ ఇన్ ప్రాక్టీస్
0: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
1: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
0: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
0: స్వామి, శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
1: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం?
0: శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు.
1: The meaning is, I am Shiva, I am Shiva.
0: నిజమే, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అనుకుంటున్నాడు.
1: ది డిసైపుల్ బిగాన్ చాంటింగ్ ఐ ఆమ్ శివ, ఐ ఆమ్ శివ, ఐ ఆమ్ శివ.
0: నిజముగా ఇది హృదయపూర్వకంగా తాను దివ్యత్వాన్ని గుర్తించి విశ్వసించి స్మరించడమే అనుకుంటే ఎట్టి భావములు అక్కడ భేదములు రావు.
1: If he had really experienced that divinity and that spirituality, that atmic principle in him, he would not have got, there is
0: ఒక స్నేహితుడు వచ్చాడు.
1: He came to his friend's house.
0: శివోహం శివోహం అని ఉచ్చరించుకుంటే అయ్యా ఏమిటి దీని అర్థము అన్నాడు.
1: His friend asked him, what is the meaning of శివోహం which you are chanting?
0: శివోహం అంటే నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అర్థం చెప్పాడు.
1: He replied to his friend, that means I am Shiva.
0: అయితే నీవే శివుడు అయిపోతే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: Then the friend asked, if you are Shiva, what is the
0: meaning? నిజంగా విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చును కదా.
1: If you are really considering yourself as Shiva, you can say,
0: కేవలం పార్వతి నీకేం కావాలంటే అపరాధం అపరాధం, పార్వతి నాకంటే గొప్పది అన్నాడు.
1: The moment friend put the question, what is your relationship with Parvati, he said,
0: దేహ సంబంధాన్ని పురస్కరించుకుంటే ఇలాంటి వికారాలన్నీ బయలుదేరుతాయి.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ ఫిజికల్ బాడీ రిలేషన్షిప్, ఆల్ దీస్ రాంగ్ ఫీలింగ్స్.
0: కనుక ఈ విధమైన తల్లి తండ్రి స్నేహితు ఈ భావమునే మనకు అక్కర్లేదు.
1: Therefore, you should not.
0: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
1: We should not develop this kind of worldly relationships at all.
0: నీవే నేను, నేనే నీవు.
1: I am you and you are I.
0: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
1: Develop this kind of feeling, there would be no room for any difference whatsoever.
0: ఇది నిజమైనటువంటి స్వాతంత్రం.
1: This is real freedom.
0: ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ.
1: This is real free will.
0: అదే స్వేచ్ఛ.
1: That is real his will.
0: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు, మనమే స్వేచ్ఛ.
1: ఫ్రీ విల్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ అక్వైర్ అండ్
0: అకౌంట్. భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
1: వైల్ స్పీకింగ్ అబౌట్ ధర్మ ఇన్ భగవద్గీత, హీ ఇంట్రడ్యూస్ టూ కాన్సెప్ట్, స్వధర్మ అండ్
0: పరధర్మం. అనగా దేహధర్మం.
1: పరధర్మ రిఫర్స్ టు
0: స్వధర్మం. అనగా ఆత్మధర్మం.
1: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
0: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది.
1: హియర్ ధర్మ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ది ధర్మ ఆఫ్ ది క్షత్రియ.
0: స్వధర్మం ఆత్మధర్మం.
1: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
0: ఆత్మధర్మం ఎప్పటికీ భయాన్ని అందించదు.
1: ఆత్మధర్మ విల్ నెవర్ గివ్ యూ ఫియర్.
0: పరధర్మో భయావహ. ఈ దేహధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ది ధర్మ ఆఫ్ ది బాడీ యూ గెట్.
0: కనుక గీత యొక్క శ్లోకాలను కాని లేక పదముల యొక్క అర్థాలు కాని చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనము గురి కాము.
1: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ, దర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
0: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
0: అప్పుడు ఎట్టి దుఃఖములు కానీ కష్టములకు కానీ నిందలకు కానీ నిష్ఠూరములు కానీ ఏమాత్రమూ మనకు అవకాశం చిక్కదు.
1: దేర్ విల్ బి నో రూమ్ ఫార్ సారో, గ్రీఫ్, ప్రాబ్లమ్స్ అండ్
0: విద్యార్థులారా, మీకు తెలియకపోవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్, యూ మే నాట్ నో.
0: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
1: ఫార్ డివినిటీ దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్.
0: మీరు నమ్మకపోయినప్పటికి,
1: వెదర్ యూ బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్,
0: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు.
1: I really do not know what sorrow is.
0: Vicharam ante emto naaku teliyadu.
1: I really do not know what worry is.
0: Kashtam ante emto naaku teliyadu.
1: I do not know what difficulty is.
0: Nindalu nishthuram chestunnarante idi emto baadha ante naaku teliyadu.
1: When people criticize and comment, I really do not know what.
0: Adi vaadistamu. Pooja cheyatam nee ishtamu. Evaristam vaaridi.
1: Criticize.
0: Idiki enduku manam baadhapadali.
1: Criticizing is his wish. Worshipping is your wish.
0: నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
1: If one talks loud, it goes in air. If one talks within himself, it will remain within himself.
0: నా వరకు రాదేది.
1: It can never reach me.
0: నేను ఎందుకు బాధపడాలి?
1: Why should I be troubled?
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రమూ విచారం ఉండదు.
1: Recognize your real truth, there will be no room for any difficulty.
0: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండదు అని వచ్చి ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
1: పీపుల్ కమ్ అండ్ సే స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్, ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
0: స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
1: పీపుల్ కమ్ అండ్ సే స్వామి,
0: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికీ సమత్వమే.
1: Our relative has expired. I say, I am happy.
0: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
1: I really want to see what real sorrow is.
0: లేకపోతే
1: sorrow will never come to me.
0: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
1: In things relating to Swami, there may be so many upsetting things which may be happening.
0: Aneka mandi aneka rakamainaatvanti bhavamulato kodanu untuntaru.
1: Different people have different feelings towards me.
0: ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు.
1: ఆన్ వన్ సైడ్ పీపుల్ హూ వర్షిప్ మీ,
0: ఇది ఒక పర్వతము, అది ఒక పర్వతం.
1: దిస్ వన్ సైడ్ ఈజ్ అ మౌంటన్, అనదర్ సైడ్ దట్ ఈస్ ఆల్సో అనదర్ మౌంటన్.
0: కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంతలు ఉంటున్నాయి.
1: బట్ దిస్ సైడ్స్ బోత్ దీస్ మౌంటన్స్ దెర్ ఈస్ ఎ బిగ్,
0: ఒక దగ్గర మట్టి కుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
1: ఇఫ్ దెర్ ఈస్ వన్ మౌంట్ దెర్ మస్ట్ బి ఎ పిట్ ఎల్స్వేర్.
0: ఈ గుట్ట మట్టి గుంత మట్టి, గుంట మట్టి గుట్ట మట్టి.
1: The mud in the pit and the mud in the mound are the same. The
0: ee
1: same
0: samaname.
1: For me, both are the same.
0: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
1: This is the real type of ఆత్మతత్వ which one has to.
0: అయితే ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి యొక్క దీనిని బట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
1: Sometimes I act as if I am angry, depending upon what is
0: నటనే కానీ లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
1: It is only outside, inside there is no anger whatsoever.
0: ఒక్కొక్కరితో నేను నెలలకొద్ది నేను మాట్లాడను.
1: Sometimes for months I do not talk.
0: ఇది వాళ్ళ రోగానికి తగిన మందు.
1: This is medicine appropriate to his disease.
0: ఎందుకంటే వారిని సరిచేసే నిమిత్తమై ఈ రకమైనటువంటి మందును ఉపయోగపెట్టాలి.
1: In order to rectify and correct them, this kind of treatment is
0: necessary. ఎందుకు నాతో మాట్లాడటం లేదు?
1: Why is Swami not talking?
0: అడిగే అధికారం నీకు ఎక్కడుంది? అది నా ఇష్టం.
1: Well, it is my wish.
0: ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: One small example here.
0: ఒక డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్ వచ్చారు.
1: Four patients go to a doctor.
0: నలుగురికి కడుపు నొప్పి.
1: All the four of them have the stomach.
0: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
1: When you see from an external point of view, both of all of them.
0: ఒకడు వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
1: Doctor examines one patient.
0: నానా ఏమి లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
1: యూ గివ్ ఎ లిటిల్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే.
0: వాళ్ళని పంపించేస్తాడు తక్షణమే.
1: హి గివ్స్ మెడిసిన్.
0: ఇంకొకడు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
1: సెకండ్ పర్సన్ కమ్స్ విత్
0: వాళ్ళకి సోడా బైకార్బ్ మ్యాక్స్ హెల్ప్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
1: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హి గివ్స్ ద మెడిసిన్ అండ్ డిస్పోజస్ హిమ్ ఆఫ్.
0: మూడవ వాడు వస్తాడు.
1: ద థర్డ్ పర్సన్ కమ్స్.
0: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూలు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
1: బౌల్స్ ఆర్ టు మూవ్ యూ వుడ్ బి ఆల్ రైట్, హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ సెండ్స్ హిమ్.
0: నాలుగో వాడు వస్తాడు.
1: ఫోర్త్ పర్సన్ కమ్.
0: ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు.
1: హీ సేస్ ఇమ్మీడియట్ ఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: ఈ వీడిపైన ద్వేషం ఆ డాక్టర్ కు.
1: ఈజ్ హీ యాంగ్రీ విత్ హిమ్?
0: కాదు కాదు, వీడి జబ్బు వేరే.
1: యువర్ డిసీజ్ యూ ఇస్
0: అపెండిసైడ్.
1: దిస్ ఈజ్ అపెండిసైటిస్.
0: తక్షణమే చెయ్యాలి.
1: Therefore there is need for surgery.
0: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
1: ఐ గివ్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ డిపెండింగ్.
0: ఒక్కొక్కరిని చూడనే చూడను.
1: ఐ డు నాట్ లుక్ అట్ ఆల్ సమ్ పర్సన్.
0: ఒకరితో మాట్లాడనే మాట్లాడను.
1: ఐ డు నాట్ టాక్ టు సమ్ పీపుల్ అట్ ఆల్.
0: ఒకరు ఇటు వస్తే నేను అటుపోతుంటాను.
1: ఈ సమ్ పీపుల్ కమ్ దిస్ వే, ఐ గో ది అదర్ వే.
0: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, ఆ మందులు అంతా ఇచ్చేటువంటివి అవన్నీ.
1: దిస్ ఆర్ ఆల్ ది ప్రిస్క్రిప్షన్స్ అండ్ ది మెడిసిన్స్ గివెన్ టు ది వేరియస్ డిసీజెస్.
0: ఎందుకోసం ఇస్తున్నాను?
1: వై ఆర్ ఐ గివింగ్ దిస్ మెడిసిన్?
0: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
1: ఐ ఆల్సో హ్యావ్ సమ్ కోడ్.
0: నా మాటకు చాలా విలువ.
1: మై వర్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
0: వాల్యుబుల్. నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
1: యూ మే నాట్ గివ్ వాల్యూ టు మై వర్డ్ బట్ ఐ గివ్ వాల్యూ టు మై వర్డ్.
0: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ ఫాలో మై వర్డ్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వర్డ్ ఆన్ హిమ్.
0: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వాల్యూ ఆఫ్ మై ఓన్ వర్డ్ ఐ డోంట్ టాక్.
0: మీరు ఎందుకు నడుచుకు స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు, కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
1: You go on telling that Swami is not talking to me. Why don't you tell yourself that you are not following Swami?
0: Kevalam idu one way traffic kaadu.
1: This is not
0: one way traffic.
1: This is not one way traffic.
0: Give and take. Rendittini vicharam cheyali neeku samatvam unte.
1: There must be give and take.
0: Nenu ee vidhanga cheyatam chethane Swami naato maatladatam ledu aneetundi yokka satyanni neevu gurtinchukunte neevu inka mundu aa rakamga cheyakunda untavu.
1: Recognize the truth that you have not followed Swami's word, therefore Swami is not talking to you.
0: Kaani ee naati bhaktulu aa rakamga vicharinchatam ledu. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదేన్నీ చూస్తున్నా కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్, దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
0: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు, నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ